ओम श्री साई आदि पुरुषाय नमः। ओम श्री साई आदि शक्तये नमः।

మధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మానవుడు మాటల చేతనే సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు. మాటలను అదుపులో ఉంచుకోవాలి, మనసునందు కూడా మౌనమును వహించాలి, సంకల్పములను తగ్గించుకుంటూ రావాలి. సంకల్పములే జన్మమునకు కారణమని తెలిపారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. 1993 నవంబర్ 9 ఉపనిషత్తుల గురించి విద్యార్థులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో మానవుడు కాలమును వ్యర్థము చేయక తన కర్తవ్య కర్మములను ఆచరిస్తూ సర్వము భగవత్ ప్రీత్యార్థంగా చేయాలని ఉద్బోధించారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని మీకు అందిస్తున్నాము, విని ఆనందించండి.
1: నాస్తి దుర్భిక్షం కృషితో నాస్తి దుర్భిక్షం జపతు.

கலகம் நாஸ்தி ஜாகரதா சுகம்

దివ్యాత్మ స్వరూపులారు. కర్షకుడు తగిన శ్రద్ధాభక్తితో సమయస్ఫూర్తిగా కాలానుగుణ్యమును అనుసరించి కృషి సలిపిన దేశములో దుర్భిక్షమనేటువంటిదే ఉండదు. కాని ఈనాటి మానవుడు శ్రద్ధాభక్తులను కోల్పోయి కేవలం లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషములనే ఆశించి తాను చేయవలసిన కర్తవ్యాన్ని విస్మరించి కాలము వ్యర్థము గావించటం చేతనే దేశంలో దుర్భిక్షము అధికమవుతూ వచ్చింది. కనుక కర్షకునికి శ్రద్ధ ఉండి తగినటువంటి కృషి సలిపిన సుభిక్షంగా ఉంటుంది దేశం. జబతో నాస్తి పాతకం, భక్తి శ్రద్ధలతో భగవంతుని స్మరించి కీర్తించి భజించినప్పుడు వాణి సర్వ విధములైనటువంటి పాపములు పరిహారమవుతాయి. పాపము చేయటం మానవుని స్వభావము కాదు. దుఃఖములను అనుభవించటము మానవుని యొక్క సహజము కాదు. మానవుడు ఆనంద పిపాసి, సుఖాను రక్తి, దివ్యత్వముతో కూడిన మానవత్వము ఈ దుఃఖమునకు విచారమునకు ఏమాత్రము కూడాను తాను విచారించను. కాలకాలాలు ఉద్యముగా భగవద్భక్తి నశించి విశ్వాసమును కోల్పోయి ప్రకృతియే సత్యమని, ఈ లోకమే నిత్యమని, ఆనందమనేటువంటిది ఈ జగత్తునందే అనుభవించాలని కృత్రిమమైనటువంటి కోరికలను పెంచుకోవటం చేతనే మానవుడు దుఃఖములకు గురి అవుతున్నాడు. కనుకనే పాతకమును అనుభవించడం తప్పలేదు. ఇంకా మౌనం అనేటువంటిది ప్రాచీన మహర్షులు ఇది ఒక గొప్ప ఆదర్శ మార్గంగా నిరూపిస్తూ వచ్చారు. మౌనము కలహమునకు విరోధము. మౌనమును వహించినటువంటి వారికి కలహం అనేటువంటిది ఏమాత్రము కలుగదు. మాటల చేతనే కలహములు అభివృద్ధి అవుతున్నాయి. మాటల చేతనే రాజ్యమును కోల్పోతున్నారు. మాటల చేతనే రాజ్యములను సాధిస్తున్నారు. సర్వము మాటల చేతనే మానవుని యొక్క సుఖ దుఃఖములు కూడి ఉంటున్నవి. కనుకనే మాటలను ఎంత తక్కువగా మనము ఉపయోగపెట్టుకుంటే మన యొక్క దుఃఖము కూడాను అంత తక్కువగా ఉంటుంది. కనుకనే మౌనం కలహం నాస్తి అన్నారు. ఈ మౌనం అనేటువంటిది వాగ్బంధన మాత్రమే కాదు, మనసునందు కూడాను సంకల్పములు ఏమాత్రం కూడాను విపరీతమైనటువంటివిగా రూపొందరాదు. ఈనాటి మౌనం అనేటువంటిది కేవలము వాగ్బంధనగా రూపొందుతూ వచ్చింది. చాలా మంది శనివారమని సోమవారమని గురువారమని మౌనమును వహిస్తుంటారు, పాటిస్తుంటారు. కానీ వాక్కును కొంత అదుపులో పెట్టుకోవటం మంచిదే, కానీ ఇది దీనికి మౌనము అనేటువంటి పేరు సార్థకం కాదు. అవసరం వచ్చినప్పుడు ఒక స్లేట్ పైన ఒక కాగితం పైన రాసి చూపిస్తుంటారు. ఇంకా ఏమైనా కొంతవరకు అవసరం వచ్చినప్పుడు చాలా వికారమైన చేష్టలుగా చేసి చూపిస్తుంటారు. అనగా ఏమిటి, లోపల సంకల్పాలేమో ఉన్నది, బయటికి వాక్ రూపంలో రాలేదు, కానీ అది క్రియారూపంలో కలగకుండా ఒక మౌనమైనటువంటి యొక్క దీంతో ఈ వికారములను బహిర్భింపజేస్తుంటారు. ఒకరికి కాఫీ కావాలి, మౌనం అంటాడు. ఆ సర్వెంటు ఏదో పాప అని నీరు తీసుకొని వస్తాడు. అయితే వద్దు అని ఆ నీళ్లు వెలుగుకు తీసుకుపోతాడు, మరి ఒట్టి చేతులతో వస్తాడు.
ఇంకా వాడిపైన వికారమైన కోపాన్ని నిరూపిస్తూ ఉంటుంటాడు. ఈ విధమైనటువంటి వికారములంతా మౌనంగా పాటిస్తున్నారు ఈ కలియుగంలో. ఇది కాదు మౌనం యొక్క రహస్యము. సంకల్పములే లోపల రాకుండా చూసుకోవాలి. ఒకవేళ సంకల్పములు కలిగేటువంటి అవకాశం ఏమైనా ఏర్పడినప్పుడు మనుషుల మధ్యలో లేకుండా ఉండాలి. కూర్చొని ఏదైనా పఠించటము లేక నామస్మరణ చేయటము ఇంకే విధమైన దీంట్లోనైనా ఈ మాటలను సరైనటువంటి శాంతములో దీన్ని అదుపులో పెట్టుకోవాలి. కానీ ఈనాటి మౌనము క్రోధంగా మారుతూ ఉంటుండాలి. మానసిక వికారములను అభివృద్ధిగా విచ్చుకుంటుండాలి. కనుక అది కలహములకు కారణమైపోతుండాలి. అట్లు కాకుండా సంకల్పములనే కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడు కలహములకు అవకాశమే ఉండదు. కనుకనే మౌనం కలహ నాస్తి అన్నారు. ఇంకా జాగ్రత్తగా మనం ఉంటే మనకు ఏ విధమైనటువంటి ఒక భయము ఉండదు. అజాగ్రత్త ఎందే మనకు భయములు ఆవిర్భవిస్తున్నాయి. ఈ అజాగ్రత్తకు కారణమేమిటి? శ్రద్ధ లేకపోవటమే. శ్రద్ధ లేనప్పుడే అజాగ్రత్త అభివృద్ధి అవుతుంది. అజాగ్రత్త అనేటువంటిది కలిగినప్పుడు ప్రమాదములు సంభవిస్తుంటాయి. ఈ ప్రమాదముల చేత కొంతవరకు దుఃఖమును అనుభవించవలసి వస్తుంది. కనుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నారు. పూర్వం ఆదిశంకరుల వారి కాలంలో ఈ మానసిక సంకల్పములు ఏ క్షణములో ఎప్పుడు ఎక్కడ ఎవరిపైన ఏ విధంగా ప్రశ్నిస్తాయో తెలుపుటకు వీలు కాదు. ఒకనాడు శంకరుల వారు కూర్చొని నాలుగు పీఠములను స్థాపించారు. ద్వారక ఒకటి, పూరి మరొకటి, రెండవది బద్రి, ఇంకొకటి ఉత్తర కర్ణాటకంలో ఒకటి. ఈ నాలుగింటిని స్థాపించారు. ఈ కర్ణాటకంలో స్థాపించేటువంటి దానికి పూర్వము సమత్వము కావాలి, దేశరహితమై ఉండాలి అని అనుకున్నాడు. ప్రయాణమయం వస్తున్నాడు. ప్రయాణమయం వస్తుంది తుంగభద్ర తీరమునందు. ఇక్కడ ఒక చోటు పాము కప్ప రెండు కూడాను సమత్వంగా జీవిస్తూ ఉన్నాయి. అనగా కప్ప ప్రసవించేటువంటి సమయం లోపల ఎండ అధికంగా ఉంటుంటే తత్వం వెళ్లి దానికి నీడని చూసుకుంటుంటాయి. ఇక్కడ శేషరహితమైన స్థానము అని అక్కడ శృంగేరి అనేటువంటి దాంట్లో ఒక పీఠము స్థాపించారు. అనగా ఏమిటి? స్థానము కూడాను ఒక పవిత్రంగా ఉండాలి. అప్పుడు అక్కడ స్థాపించినప్పుడు శంకరుల వారు కూర్చొని, ఆహా, నా పాండిత్యము, నా విద్యా కౌశలత దేశవ్యాప్తి అయిపోయినది. అనేక మంది భక్తులైపోయి, పండితులైపోయి, జ్ఞానులై, మేధావులై ఆశ్రమంలో ప్రవేశించి అతనికి అనేక విధమైనటువంటి ఇన్స్టిట్యూషన్ చేస్తూ వచ్చారు. ఇవన్నీ చూచారు. తనకు అంతఃపురం అద్వైతము అనేటువంటి స్థాపించాలని లేదు. ఆహా, నా ఒక్క వ్యక్తి ఈ జగత్తునంతా ఆకర్షించి ఇన్ని విధమైనటువంటి గౌరవ మర్యాదలను అందుకోగలుగుతున్నాను అని ఏదో కొన్ని సంకల్పాలు లోపల చేస్తూ వచ్చాడు. ఆ సమయంలో దానికి పూర్వం కొన్ని పద్ధతులు నియమించారు. ఇరువురు దండములు పెంచుకుని అటు ఇటు అటు ఇటు, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఇటు అటు తిరుగుతూ ఉండల్లా ఈ ద్వారం ఉంది. ఈ సంకల్పం వచ్చేటప్పటికి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనే శబ్దం విన్నాడు. చూసారా, ఒక శబ్దమును వినేటప్పటికి నేను అహంకారపడుతున్నాను. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః అంత్యకాలి మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, సర్వం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన శంకర్ల వారి యొక్క ప్రారంభించి అప్పుడు అద్వైతములకు ప్రారంభం ప్రశ్నకు వచ్చాడు. కనుక మానవుడు మౌనము అనేటువంటి దాన్ని వహించినప్పుడు
సంకల్పాలు ఆ మౌనమును భంగపరిచేటువంటి సంకల్పాలు కూడాను వస్తూ ఉంటాయి. కనుక దేనికి కూడాను మనము వెరువరాదు. సంకల్పములు వచ్చినప్పటికీ ఆ సంకల్పమును సరియైన మార్గంలో ప్రవేశపెట్టడానికి తగిన కృషి చేయాలి. ఈ ప్రశ్నోత్తర ఉపనిషత్తునందు ఇక్కడ భాగవుడు అనేటువంటి విద్యార్థి పిప్పిలాదుల దగ్గర వచ్చి ప్రార్థిస్తున్నాడు. మూడవ భక్తుడు శిష్యుడు, అతను విదర్భ దేశం నుంచి వచ్చినటువంటి వాడు. ఈ భాగవుడు విదర్భ దేశం అనగా మహాపవిత్రమైన దేశం, పండిత రాజుల కంటే అది ప్రధానమైనటువంటి జన్మస్థానము. ప్రపంచంలో మన భారతదేశంలో కాశీ ఏ విధముగా పుణ్యక్షేత్రమని, వ్యాకరణములకు విద్యకు మూలస్థానమని, పీఠమని మనం ఏ విధంగా భావిస్తున్నామో అట్టనే విదర్భ దేశం అనేటువంటిది ఆ పండిత తత్వములకు, ఆత్మతత్వములకు, ప్రాణతత్వములకు ప్రధానమైనటువంటి యొక్క స్థానం. భార్గవుడు వచ్చి పిప్పిలాదు, స్వామి నాదొక కోరిక, నా ప్రార్థనను మన్నించి నాకున్న సందేహమును తీర్చి నన్ను ధన్యుణ్ణి కావించమని ప్రార్థించాడు. పిప్పిలాద మహర్షి చిరునవ్వు నవ్వుతూ, నాయన ఏమిటి నీ సందేహం అడగమని తాను అనుగ్రహించాడు. ప్రాణము ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రాణమును ఎవరు ఇచ్చారు, ఈ ప్రాణమును ప్రాణులను కాపాడటానికి ఎంతమంది దేవతలు, ఈ దేవతలలో ఒక ప్రధానమైన దేవుడు ఎవరు, ఈ విధంగా కూడాను ఈ విద్యార్థి నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు విని పిప్పిలాదులు, ఆహా పిట్ట కొంచెము కూత ధనం, విద్యార్థి చిన్నవాడే కాని ఎంత గొప్ప కోరిక, ఎంత పవిత్రమైనటువంటి వాంఛ, ఎంత దివ్యమైనటువంటి భావం, ఎంత సార్థకమైనటువంటి కోరిక అని ఆనందించి ఆ యొక్క శిష్యుణ్ణి దగ్గర చేర్చి, భార్గవ అన్ని ఆధారము ఆకాశం, ఆకాశం నుండి ఆవిర్భవించినటువంటిది వాయువు, వాయువు యొక్క సంకల్పం చేత ఏర్పడినటువంటిది అగ్ని, అగ్ని ద్వారా సంభవించినటువంటిది నీరు, నీటి యొక్క ఘనిర్భావమే ఈ జగత్తు. కనుక ఈ ఐదు జీవులను కాపాడేటువంటి దేవతలు అనగా ఈనాడు మనం ఏం తెలుసుకోవాలి, పంచభూతములు స్పర్శ రూప రస గంధము, ఆకాశము, వాయువు, జలము, అగ్ని, పృథ్వీ ఇవన్నీ కూడా దేవతా స్వరూపములే. ఈ దేవతలే జీవులను రక్షిస్తున్నాయి. ఇందులో ప్రధానమైన దేవత ప్రాణం. కన్నులు లేక జీవించేటువంటి జీవులు కోటాను కోట్లు ఈ జగత్తులో ఉంటున్నాయి. చెవులు లేక జీవించేటువంటి ఒక జీవులు ఎన్నో లక్షలాది జీవులు ఉంటున్నాయి జగత్తులో. కాళ్ళు చేతులు లేక జీవించేటువంటి జీవులు ఎన్ని వేల మంది ఉంటున్నారు. మాటలు లేక జీవించేటువంటి వారు కూడాను అనేక మంది ఉంటున్నారు. కనుక ఈ ఇంద్రియములు లేకపోయినంత మాత్రమున మనకి ఏమాత్రము ప్రమాదం లేదు. ఈ జగత్తునందు జీవించవచ్చు, కానీ ప్రాణము లేకపోతే జగత్తులో క్షణమైనా జీవించడానికి వీలు కాదు. కనుక శబ్ద స్పర్శ రూప రస గంధాదులన్నీ కూడాను ప్రాణమును ఆశ్రయించే ఉంటున్నాయి. ప్రాణం యొక్క అనుగ్రహ నిమిత్తమై అవి పాటుపడుతున్నాయి. ఏ పని చేసినప్పటికీ ప్రాణమే లోకానికి ఆధారం. ప్రాణై వర్షించినప్పుడే ప్రాణము హర్షిస్తుంది, ప్రాణము భుజించినప్పుడే ప్రాణి భజిస్తుంది, ప్రాణము భక్షించినప్పుడు ప్రాణము శిక్షిస్తుంది. శిక్షణ రక్షణకు, భోజన భజనలకు, హర్ష ఆనందములకు అన్నిటికీ ప్రాణమే ప్రధానము. ప్రాణము లేని స్థానము, స్థానము లేని ప్రాణము జగత్తులో కానరాదు. సర్వము ప్రాణమయమే, కేవలము సూర్యుల్లో చేరి ప్రకాశింపచేస్తుండాలి, మేఘముల్లో చేరి వర్షింపచేస్తుండాలి, ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క జీవుల్లో చేరి ప్రకటింపజేస్తుండాలి, ఇంద్రుల్లో చేరి మించుమించినట్టుగా చేస్తుండాలి, భూమిని కదిలిస్తుండాలి, చంద్రుణ్ణి వికసింపజేస్తుండాలి,
ఆహారం భరింపజేస్తుంది, ఆనందము తయింపజేస్తుంది. ప్రాణమునకు ప్రాణమే ప్రధానము, ప్రాణమునకు మించినటువంటిది మరొకటి లేదు. అయితే ఈ ప్రాణము ఎక్కడ నుంచి వచ్చింది, ఏ విధంగా ఇందులో ప్రవేశించింది? అప్పుడు చెప్తాడు పిప్పిలాదులు, ప్రాణి ప్రాణము, ప్రాణులు ప్రాణము, ప్రాణులు అనేటువంటిది ప్రాణము కలిగినటువంటిది, ఆకారంతో ఉండేటువంటిది, ప్రాణము ఆకారము లేనటువంటిది. ఇన్నింటి యొక్క సంబంధము అవినాభావ సంబంధము. వస్తువుకు వస్తువు యొక్క నీడకు ఏ సంబంధం ఉన్నదో ప్రాణము ప్రాణులకు ఈ విధమైన సంబంధం ఉంటుంది. వస్తువే లేకపోతే ప్రతిబింబమే లేదు, ప్రాణమే లేకపోతే ప్రాణులే లేవు. కనుక ప్రాణులు కూడా ప్రాణమును ఆశ్రయించి ఉంటున్నాయి. కనుక నాయన ప్రాణమే ప్రధానమైనటువంటి దేవత. కనుకనే ఏ యొక్క దేవాలయం కట్టినప్పటికీ, ఏ మందిరం స్థాపించినప్పటికీ మొట్టమొదట ప్రాణోపాసన, ప్రాణ ప్రతిష్ట అని చేస్తారు. ప్రాణ ప్రతిష్ట అనేటువంటిది లేకపోతే ఈ యొక్క రూపమేకే విలువ ఉండదు. ఈ ప్రాణమే శివం శివం శివం. ప్రాణం లేకపోతే శవం శవం శవం. ఈ భూమనకు శవమునకు ప్రాణమే మూల కారణం. ఈ ప్రాణము ఏ విధంగా ఉంటుండాలి? తిరిగి నాలుగవ శిష్యుడైనటువంటి వాడు తిరిగి ప్రయత్నపూర్వకంగా సాధిస్తున్నాడు. ఆ నాలుగవ యొక్క విద్యార్థి కోసల దేశపు నుంచి వచ్చినటువంటి వాడు అశ్వనాథుడు. అతను కోసల దేశం నుంచి వచ్చి పిప్పిలాదు దగ్గర ప్రార్థిస్తూ ఉంటున్నాడు తన యొక్క సందేహము తీర్చమని. స్వామి, ఈ ప్రాణము ఏకంగా ప్రవేశిస్తుందా లేక భిన్న భిన్నమైన ఒక ఆకారము తీసుకుని అందులో ప్రవేశిస్తుంటుందా, లేక ఒకే ప్రాణము అనేక విధములుగా విభజిస్తూ ఉంటుందా, ఏ విధంగా ఈ దేహములో సంచరిస్తూ ఉంటుందా? ఒక్క స్థానమునందే ఉన్నదని మనం భావిస్తున్నాము. కాదు కాదు కాదు, నాకస్తిక పర్యంతము ప్రాణము సంచరిస్తూనే ఉంటుండాలి. కాలు చిటికన వేలు కింద ఒక చిన్న చీమ తిరుగుతూ ఉండాలంటే తక్షణమే మనకు తెలుస్తూ ఉంటుండాలి. దాన్ని కొట్టేస్తున్నాం. ప్రాణమే లేకపోతే ఈ మెదడుకు ఏ విధంగా దీనికి ఇన్ఫర్మేషన్ అవుతుండాలి? సర్వత్రా ఉంటుండాలి ప్రాణము. చూడండి, ఎక్కడ చూసినా బల్బ్స్ లో ఉంటప్పుడు లైట్ వెలుగుతూనే ఉంటున్నాయి. కాబట్టి ఆ వైర్లు ఎక్కడ చూసినా ఉంటుండాలి కరెంటు. కానీ మెయిన్ స్విచ్ మాత్రం ఒక దగ్గర ఉండాలి. మెయిన్ స్విచ్ ని మాత్రము ఆఫ్ చేసేసి అన్ని స్విచ్లు ఆన్ చేస్తే లైట్లు మనకు రాదు. కాబట్టి మెయిన్ స్విచ్ అనేటువంటిది ఈ ప్రాణములకు నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే ఉపాసర నీవార సుఖవర్తంతే. ఇది వేదం యొక్క ప్రమాణం. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే ఉపాసర. నీలతోయద మధ్యస్థ ఎక్కడ ఉంటుండాలి? మనకు వెన్నెముక ఉంటుండాలి. దీనికి 33 రింగులు ఉంటున్నాయి. ఈ 33 రింగుల లోపల కూడాను 9 నుంచి 11 మధ్య లోపల ఈ సుషుమ్నా నాడి తిరుగుతూ ఉంటుండాలి. సుషుమ్నా నాడి యొక్క ప్రభావమే దేహం అంతా కూడా సంచరించి వ్యాపించి ఈ దేహంలో ఉండేటువంటి సర్వాంగములను సంరక్షిస్తూ వస్తుండాలి. దీనికి ముక్కలు చేయనక్కర్లేదు. ఒక్కొక్క బలుపు ఒక్కొక్క కరెంటు ముక్కలు చేయనక్కర్లేదు. ఒక కరెంటు ఒక్కటే సర్వత్రా వ్యాపించింది. సర్వ బల్బులు ఎందుకు వెలుగుతూ ఉంటుండాలి? అదే విధంగానే ప్రతి దేహము కూడా బల్బుల వంటివి. అందులో ఆత్మతత్వం అనేటువంటి ప్రాణత్వం ఒక్కటే. ఈ దేహంలో ఒక ప్రాణము, ఆ దేహంలో ఒక ప్రాణము అని అనుకోవడానికి వీలు కాదు. ఒక బల్బు ఆరిపోవచ్చును, ఒక బల్బు వెలగవచ్చు. ఇది కరెంటు దోషము కాదు, బల్బు దోషము. ఈ బల్బులో ఉండేటువంటి యొక్క దీన్ని కొంతవరకు బర్న్ అయిపోయి ఉండాలి. అనగా దేహం యొక్క తత్వము ఈ విధమైనటువంటి ప్రాణం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుక ఈ నాలుగవ శిష్యుడైనటువంటి వాడు అశ్వరాజుడు వచ్చి ప్రశ్నించడం ఏమని ప్రశ్నించాడు, స్వామి, ఈ దేహం లోపల 72 కోట్ల నాణములు ఉంటున్నాయి. 72 క్రోర్స్ నాణములు ఉంటున్నాయి. ఈ 72 కోట్ల నరములు ఎందుకు సంచరించేటువంటి యొక్క ఆ చలన శక్తి ఏమిటి అన్నారు.
ఈ విద్యార్థులు చిన్న వయసు వారు, ఏమీ ప్రపంచ విషయమే తెలియనటువంటి వారు, వీరి లోపల ఇంత గొప్ప గొప్ప విషయాలు ఏ రీతిగా వీరికి సంభవించాయి? అది జన్మాంతర సంస్కారము. ప్రశ్నలు అడగడానికి కూడా ఒక అర్హత కావాలి, అడిగిన ప్రశ్నను అర్థం చేసుకోవటానికి కూడా ఒక అర్హత ఉండాలి. కనుక క్వశ్చన్ వేయడానికి కానీ ఆన్సర్ తెలుసుకోవటానికి కానీ అర్హతను మొట్టమొదటి సంపాదించాలి. ఈ అర్హత వారికి జన్మాంతర సంస్కారం నుంచినే వస్తుంది. ఈ జన్మం అనేటువంటిది ఏ విధంగా మనకు లభిస్తుంటుందంటే, నాటి నేటిది అని చెప్పడానికి వీలు కాదు. ఏనాటితో ఇది కేవలం అన్ని రకమైన వాసన సంస్కారములను చేర్చుకుని వస్తుంటుండాలి. పువ్వు చాలా చిన్నది, జాస్మిన్, టేబుల్ పైన పెట్టాము, కానీ ఆ యొక్క జాస్మిన్ ఫ్లవర్ ఆ టేబుల్ లో ఒక ఇంచు స్థానాన్ని మాత్రమే ఆక్రమించింది, కానీ దాని వాసన సర్వత్రా వ్యాపించింది. ఆకారం చిన్నదే, దాని వాసన చాలా వ్యాపించిపోయేటువంటి. అట్టనే మనలో సంకల్పమైనటువంటి చాలా చిన్నవిగానే ఉంటాయి, కానీ ఇవి అనేక జన్మలుగా వ్యాపించిపోతుంటాయి. ఈ జన్మలు వ్యాపించిపోవడానికి కారణం ఏమిటి? దీనికి ప్రాణ, అపాన, జ్ఞాన, ఉదాన, సమానం. ఈ ప్రాణము అనేటువంటిది వీరు లోపల ఉంటుండాలి. ప్రాణము అపానము భూమి అని ఉదానము ఆకాశంలో ఉంటుండాలి, జ్ఞానము భూమిలో ఉంటుండాలి, సమానము ప్రకృతిలో ఉంటుండాలి. కాబట్టి ఈ పంచభూతములు ఎందుకును పంచ విధములైనటువంటి తత్వములు అంతర్భూతమై ఉంటున్నాయి. ప్రాణ, అపాన, ఉదాన, ధ్యాన, సమాన ఈ ఐదు తత్వములు ఎందుకును, ఈ ఐదు భూతములు కూడాను ఈ దేహమును సంరక్షిస్తూ ఉంటున్నాయి. ఉదాన వాయువు మాత్రమే బ్రహ్మరంధ్రం ద్వారా ఉన్నత స్థాయికి చెల్లుతుంది. వారు చేసినటువంటి పుణ్యపాపములను పురస్కరించుకొని స్థానములను అందిస్తూ వస్తుంటాయి. ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఈ అంగము కూడాను, అనగా ఈ అంశములు కూడాను ఒక్కొక్క విధమైనటువంటి బాధ్యతను తీసుకుంటుంటాయి. ఒకే రాజు సామంత రాజులతో, మంత్రులతో, మిగతా రాజులతో, పరివారులకు ఏ విధమైనటువంటి పనులు వారికి సర్దించి వారికి ఆయా పనులను అప్పగించుతాడో ఆ విధంగానే ప్రాణము ఈ ఐదు విధములైనటువంటి యొక్క అంశములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క హక్కులను అందిస్తూ వస్తుంటాయి. గాలికి పీచే శక్తిని మాత్రమే ఇచ్చి, అయితే అగ్నికి కాల్చే శక్తిని, కానీ నీరు వస్తే అగ్ని ఉండదు, అగ్ని ఉంటే నీరు ఉండదు, అగ్ని పొందిక లేదు. చూశారు, దేని పని అదే, ఇంకొక దాంట్లో ఇంటర్వ్యూ కాదు. ఈ విధమైనటువంటి విద్య రెండు ఏకమైన ఆ రెండింటి యొక్క శక్తిని కూడా కోల్పోతాయి. కానీ ఇచ్చాడు భగవంతుడు తరువులు ప్రాణవాయువును తీర్చుకోమని, కానీ గాలి లోపల తీసుకెళ్లి దీపం పెట్టే చేస్తే ఈ యొక్క దీపములకే శక్తి ఉంటే గాలి ఆర్పకూడదు అని ముందుగా పట్టుబడితే అది ఆర్పకుండా ఉంటుందా? తన స్వభావం తాను నిరూపించాలి అక్కడ. కాబట్టి ఈ అగ్ని గాలిని జయించలేదు అని అగ్ని నీచపరచకూడదు, అగ్ని కించిత్పరచకూడదు. ఈ గాలికి అగ్నికి ఉండినటువంటి యొక్క సంబంధం ఇలాంటి. అట్టనే మన దేహంలో కూడాను ఈ పంచభూతములు కూడాను ఆ విధంగా ఉంటూ ఉంటాయి. చక్కని సంబంధం మహాభారతంలో వస్తుంది. ఇవి ప్రాణమును అనుసరిస్తూ వెళ్ళినా అన్ని అన్యోన్యతగా ఉంటాయి. ప్రాణమును కొంతవరకు ధిక్కరించిపోయినా ఇవి భిన్నమైపోతాయి. అరణ్యవాసం చేసే సమయంలో ధర్మజుడు కృష్ణుడు కొంత దూరం ప్రయాణమై వెళ్లి అరణ్యములో ఒక చోట కూర్చొని, ధర్మజ ఎక్కడ సోదరులు కనిపించలేదు, ఎక్కడ ఉన్నారు సోదరులు అని ప్రశ్నించాడు. ధర్మజుడు చెబుతున్నాడు, కృష్ణ కొంతమంది హస్తినాపురంలో ఉన్నారు, కొంతమంది అరణ్యంలో ఉన్నారు అన్నారు. ఏమి ధర్మయాత మతిపోయిందా నీకు? హస్తినాపురంలో ఎవరున్నారు? ఐదు మంది అన్నదమ్ములు కూడా అరణ్యంలోనే ఉన్నారు. కృష్ణ, చవి కౌరవులు కూడా మా సోదరులే కదా, కౌరవులు పాండవులు అన్నదమ్ములు బిడ్డలే కదా. ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వమును పూరటం చేతనే ధర్మజుడు సర్వమును సాధిస్తూ వచ్చాడు. మాలో మాకు ద్వేషం వచ్చినా మేము ఐదు మంది అన్నదమ్ములము, మా పైన పరులు ఎవరైనా వచ్చినా మేము 105 మంది అన్నదమ్ములము. ఎంత ఏకత్వం! అదేవిధంగానే మన దేహము లోపల 72 కోట్ల నాడముల లోపల కూడా ఈ యొక్క ప్రాణమును అనుసరించినా అన్ని ఒక్కటే. 72 కోట్ల నాడములు కూడా సుక్షేమంగా ఉంటుంటాయి, రహితంగా ఉంటుంటాయి.
ఆనంద సహితంగా ఉంటుంటాయి. దివ్యాత్మమైన తత్వములో మునిగి ఉంటాయి. కనుక ఏకత్వమే దీనికి మూల కారణము. ఈ ఏకత్వములకు ప్రాణమే ప్రధానము. కనుక పిల్లలారా, మీరు ఈ ప్రాణతత్వాన్ని తెలుసుకోవటమంటే కేవలము ఇది తెలుసుకున్నంత మాత్రం చాలదు. ఈ ప్రాణంలో ఉండేటువంటి ఒక మహత్తరమైన శక్తి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పువ్వు ఉంది, ఈ పుష్పంలో ఒక వాసన వచ్చింది. ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? సామాన్యంగా పువ్వులో నుంచి వచ్చింది. ఆ పువ్వులో వాసన ఎవరు పెట్టారు? ఈ కాలం ఆధునిక పిల్లలు, ఆధునిక విద్యార్థులు తెలివితేటలను పెంచుకొని కోల్పోయి, విజ్ఞానమును కోల్పోయి, విచక్షణ జ్ఞానమును విస్మరించి కేవలము ఒక మూర్ఖమైన వాదనలో ప్రారంభమవుతారు. హంస హంస అంటారు. హంస నీటిని పాలను వేరు చేస్తాది అని చెప్తారు. దీన్ని మేము నమ్మము. ఎందుకు ఎంత చేస్తుంది? దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శక్తి చూడు అన్నాడు గురువు. పాలు పెట్టాడు, హంస మూతి పెట్టేటప్పటికి నీరు వేరు పాలు వేరు అయినాయి. విజ్ఞాని సైంటిస్ట్ లేదు లేదు, ఇది హంస మూతి ముందు ఏదో ఒక యాసిడ్ ఉంది, ఆ యాసిడ్ ఇది టచ్ చేసేటప్పటికే నీరు వేరు పాలు వేరు అయిపోయింది అన్నాడు. నిజమే నాయన, యాసిడ్ ఉంది కానీ అది వేరు. ఈ యాసిడ్ దాని ముక్కులకు ఎవరు పెట్టారు? ఈనాటి విద్యార్థులు ఇంత మాత్రం ముట్టుకుంటారు. కేవలం మూర్ఖంగా వాదం చేస్తారే కాని వివేకంగా విజ్ఞానం లోపల విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి వాదన వేయాలి. ఒక 75 ఏళ్ళ వయసు కలిగినటువంటి తాతగారు వరండాలో కూర్చొని సాయంకాలం సంధ్య వార్చుకుంటున్నాడు. కేశవాయనమ నారాయణమ మారవాయనమ విద్యుత్మ అనే కృష్ణంగా సంధ్య వార్చుకుంటున్నాడు. ఇదే కాకుండా తిరిగి సంధ్య ఒక్కొక్క స్పూన్ వేసుకొని నారాయణమ ఉపారాయణమ జ్ఞానారాయణమ నారాయణమ సమానాయణమ అని ఒక్కొక్క దేవతకుడును అర్పితం చేస్తుంటాడు. ఆ జలము విద్యార్థి, ఆధునిక విద్యార్థి చూచాడు. సాయంకాలం హోంవర్క్ చేస్తున్నాడు, అక్కడ ఇంకు బుడ్డి పెట్టుకున్నాడు. అక్కడ ఆ ఇంకు బుడ్డిలో పెన్ను ముంచేసేసి ఒక్కొక్కరు రాసుకోవటం జరుగుతూ ఉంటుండాలి. తాతను చూశాడు వీడు, ఆశ్చర్యం వేసింది. గ్రాండ్ ఫాదర్, తాతగారు ఏమిటి మీరు ఇది చేస్తున్నారు? మీకు తప్పైతే ఒకటి సంబంధిస్తూ తాత ఒక్కొక్క స్పూన్ ఎందుకు వేసుకోవాలి? దీనికి ఏమిటి దీంట్లో ఉన్నటువంటి అంతరార్థము అని ప్రశ్నించాడు. తాతగారి వీరికంటే చాలా పెద్ద వయసు వాడే, ఆయన తక్కువ వాడు కాదు. అప్పుడు చక్కని బుద్ధిని చెప్పాడు. వారే గ్రాండ్ సన్, ఒక్కొక్కటి ఇంకును అద్దె ఒక్కొక్కడిను అర్పితం చేస్తుంటాడు ఆ జలము. విద్యార్థి, ఆధునిక విద్యార్థి చూచాడు. సాయంకాలం హోంవర్క్ చేస్తున్నాడు, అక్కడ ఇంకు బుద్ధి పెట్టుకున్నాడు. అక్కడ

ఇంటి ఉంటే ఎంత ఒకటి కాయపడి ఈ ఊరు ఇంటి బాటంతా ఒకటి పడితే చాలా ఒక్కొక్కరు దాన్ని ఎందుకు అడ్డుకోవాలి? ముందుకొచ్చింది ఏదో జ్ఞానం లేకుండా విచారణ లేకుండా మనం ఇట్లా వాదిస్తాం. కానీ పూర్వపు యొక్క పవిత్రత, పూర్వపు యొక్క సారాంశము, ఒక పవిత్రమైనటువంటి యొక్క జీవితం యొక్క అంతరార్థము సాంప్రదాయంతో కూడినటువంటిదే కానీ, సంస్కారంతో కూడినటువంటిదే కానీ, కేవలం అభ్యాసంతో చేయనిది కాదు అనుకున్నాడు. మన పూర్వీకులు అందరూ కూడా ఎన్నో విధములుగా సాధించి, శోధించి, బోధించి అన్ని అనుభవించినటువంటి వాళ్ళు. ఏదో ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ అని ఈనాడు వైజ్ఞానికులంతా చెప్తున్నారు. కానీ ఎక్స్పెరిమెంట్ లోపల కోసం ఏం చేస్తున్నారు? కానీ ఎక్స్పీరియన్స్ ఒక క్షణం, ఒక రూమ్ 40 విలువ కూడా తీసుకు. కనుక ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంట్ లో హీరోస్, ఎక్స్పీరియన్స్ లో జీరోస్. కనుక నేను ప్రతి దానికి కూడా పూర్వ జన్మ సంస్కారం అనేది చెప్తుంది. ఎట్లా అని కొన్ని పెట్టి అనేక జన్మముల యొక్క వాసన దాంతో చేరి వస్తుంటాయి. రూపములు మారిన వాసన మాత్రం మారదు. ఒక పల్లాంగ దూరం లోపల లిల్లీ గార్డెన్ ఉంటుండాలి. కానీ అంత దూరంలో ఉండినప్పటికీ గాలి మాత్రం ఆ వాసన తీసుకుని మన దగ్గరకు వచ్చి మనకు ఆ వాసన అందించిపోతుంటాయి. పుష్పం ఉండేది ఒక పల్లాంగ దూరంలో ఉంటుండాలి. ఆ వాసన ఇంత దూరం ఎంత వచ్చింది? సహాయంతో వచ్చింది. అది ఏ ప్రాణము? ఆ ప్రాణమే ఈ వాసన తీసుకుని వస్తుంటుండాలి. ఆ ఇదంతా ఒకటిది అభ్యాసం చేత అన్ని జరిగిపోతుంది. వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ పీటింగ్ అంతా ప్రాక్టీసే గాని మీరు ప్రత్యేకమైనటువంటిది లేదు అని ఈనాటి ఆధునిక విద్యార్థులు వాదన వేస్తుంటారు. అప్పటికప్పుడు పుడుతుంది ఒక ఆవు దూడ. పుట్టుతుంది, పుట్టిన దక్షమే తల్లి తన లేపడానికి తన పైన ఉండినటువంటి యొక్క మరణమంతా కూడా శుభ్రం చేస్తుంది. నాటి అదంతా ఏం చేసేటప్పటికీ దూడ లేస్తుంది. దూడ లేచి పాలు ఎక్కడుండాలో తాను తెలుసుకుని అక్కడికి మూతి పెట్టి పాలు తాగుతుంది. ఎవరు అభ్యాసం చేశారు? అప్పటికప్పుడు పుట్టినటువంటి బిడ్డ తన తల్లి పాలు ఎక్కడ ఉన్నదో అనేటువంటిది ఆ యొక్క దీనికి ఎట్ట తెలుసు? ఇంత పురం కూడా అది ఒక కవుగా ఉంటుందని పోని. ఇంకెక్కడైనా కానీ కొన్ని ఎలకలు చూస్తే పిల్లిని చెత్త వినేటప్పటికే పరిగెత్తిపోతుంటాయి ఎలకలు. ఆ తాము అనేటట్టు ఎలక పరిగెత్తుంది. కానీ ఈ పెద్ద ఎలుకలకు ప్రాక్టీస్ అయిందొచ్చును పిల్లి యొక్క శబ్దము. అప్పటికప్పుడు పుట్టినటువంటి ఎలక పిల్లలు కూడాను పిల్లి శబ్దం వినేటప్పటికి తల్లి కింద పోయి చేరిపోతాయి. ఇది ఏ అభ్యాసంతో వచ్చింది? ఎవరు చేశారు దీనికి అభ్యాసం? అభ్యాసం దేనికి కావాలి? త్యాగానికి అభ్యాసం కావాలి, కానీ జీవానికి కాదు. యోహి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతి ధ్యాన కర్మ ఫలత్యాగి త్యాగ శాంతి అనంతరం. త్యాగానికి అభ్యాసం కావాలి, జీవానికి అభ్యాసం కాదు. అదే సహజంగా వస్తుంది. చిన్న బిడ్డ ఉంది చూడండి, ఆ బిడ్డకు ప్రాణం అంటే ఏమో తెలియదు, ఏది ప్రమాదమో తనకు తెలియదు. తల్లి ఒకతూరి ఆనందంగా ఎగరేసి ఎత్తుకుని ముద్దాడుతుంటే ఒక్కతూరి ఎగిరేసినప్పటికీ భయపడిపోతుంది ఆ బిడ్డ. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బిడ్డకు ఎంత పడతారో ఏమో అని భయం ఉంటుంది. అది అభ్యాసంతో వచ్చిందా? సంస్కారంతో వచ్చిందా? కనుక ప్రతి దానికి కూడా ఒక సంస్కారం అనేటువంటి ఉంటుండాలి. సంస్కార పరిహార నిమిత్తమై మనం ఈ ప్రాణతత్వాన్ని గుర్తించాలి. ఇది ఆనాటి విద్యార్థుల లోపల ఇది అత్యంత అభిరుచి అయినటువంటి యొక్క వాంఛగా వారు తీసుకున్నారు. ఈనాటి విద్యార్థుల యొక్క క్వశ్చన్స్ అలాంటివి కాదు. ఒక ఆత్మతత్వం అంటే ఏమిటో అపహాస్యం చేస్తారు, పరతత్వం అంటే ఏమిటో పరిహాసం చేస్తారు, దివ్యత్వం అంటే ఏమిటో దాన్ని ఒక విధమైనటువంటి ఒక దీనంగా చూస్తారు. అవే దీని జీవితానికి ఆధారం. ఆధారాన్ని వదిలిపెట్టి ఆధేయాన్ని విశ్వసిస్తే మీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక గ్రంథంలో చదివాము, జిలేబీ గులాబ్ జాము మిఠాయి అలాంటివి చదువుతూ వచ్చాము. కానీ అది చదివినంత మాత్రమున దాని రుచి కానీ దాని యొక్క తృప్తి కానీ నీవు పొందగలుగుతున్నావా? ఆ మిఠాయిని నీవు తినాలి, తిని దాని రుచిని గుర్తించాలి, గుర్తించి దాన్ని అనుభవించాలి. పురాణాలు చదువుతున్నాము, ఈ పురాణాల్లో ఉండేటువంటి వంకాయ పులుసుకు పనికొస్తాయా? పురాణముల్లో ఉండినటువంటి వంకాయలు పురాణానికే పనికి వస్తాయి, కానీ పురుషులకు పనికిరాదు. కనుక ఏదైనా ఒక విధమైనటువంటి రాతలో చూసినంత మాత్రమున మనము ఈ యొక్క జీవితంలో రాదు. ఏదైనా ఒక జ్వరం వచ్చింది, ఒక రొంప వచ్చింది, అనగా దగ్గు పడితే వచ్చింది, డాక్టర్ చెప్పాడు అయ్యా ఇంత మిరియాలు ఇంత

ఏమిటి ఇంత అల్లము ఇన్ని విధమైన ఇది వేసి కొంచెం బెల్లం వేసి దాన్ని కషాయం చేసి నువ్వు త్రాగు అంటాడు. కానీ అది పూర్తి కలిపి వీడు అనుభవించి తాగితే గాని రొంపబోతుంది గాని ఇంత కషాయము ఇంత విధమైన వెరియాలు ఇన్ని విధమైన జిలక ఈ విధంగా అనుకుంటున్నా రొంపబోతుందా? దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి. ఒక మూర్ఖుడైనటువంటి విద్యార్థి, నాయన నీకు చాలా రొంప వచ్చింది, ఒక చెంబుడు నీరు మంచిగా కాంచి దాన్ని చక్కగా ఇమిడిపోయేట్టుగా చేసి ఆ ఇమిడిపోయినటువంటి తక్కువ జలము లోపల ఇంత చక్కెర వేసుకొని త్రాగు అన్నాడు. అనేటప్పటికి వీడు రెండు పాత్రల నీరు అనుకోలేదు, రెండు పాత్రలు వేశాడు బాగా కాల్చినాడు. పాత్రలు నీరు కాల్చాలి కాని పాత్రలు కాని కాల్చవలసి ఈ విధమైనటువంటి దీంతో మనం యొక్క జ్ఞానము చాలా విపరీతంగా మారిపోతుంటున్నారు ఈనాడు. ఈ విపరీతమునకు మూల కారణం మన విద్యా విధానమే. ఈ విద్యా విధానం లోపల నైతిక ధార్మిక ఆధ్యాత్మికములు ఏమాత్రము ఎక్కడా కనిపించవు. ఏది జరిగితే మనకి ఎంత జీతం వస్తుంది, ఎంత జీతం మనం తెచ్చుకుంటే ఈ మనం సుఖాన్ని అనుభవిస్తాము, అంతవరకు వీరి యొక్క తెలివితేటలు ప్రయాణం చేస్తున్నాయి. కానీ ఆ ప్రశ్నోత్తర ఉపనిషత్తునందున్నటువంటి ఈ విద్యార్థుల యొక్క విషయము మహా విపరీతమైనటువంటిది, చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఈ విద్యార్థుల్లో ఏ యొక్క పురాణములు ఎందుకు కానీ శాస్త్రములు ఎందుకు కానీ ఆత్మతత్వము తెలియనటువంటి విషయాన్ని వారు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. స్వామి ఇంకా ఐదవ ప్రశ్న, ఐదవ శిష్యుడు, స్వామి ఈ సమస్త ప్రాణములకు మూలాధారం ఎవరు? మూలాధారం లేకుండా ఏది కూడా చేయడానికి వీలు కాదు కదా. నీరు ఉంటున్నాయి, నీరు కూడా ఒక మూలాధారం ఉంది కదా. నీరు మనకు కావాలంటే ఆక్సిజన్ హైడ్రోజన్ ఇన్ని భాగములుగా చేర్చినప్పుడే తిరిగి వాటర్ గా తయారవుతుంది. ఒకటి కఠినమైనటువంటిది, రెండవది సులభమైనటువంటిది, ఒకటి జడమైనటువంటిది, ఒకటి చైతన్యమైనటువంటిది, ఒకటి లిక్విడ్, ఒకటి సాలిడ్. ఇది రెండింటి యొక్క ఏకత్వానికి కారణమేమిటి? నీళ్లు లిక్విడ్, ఐస్ గడ్డ సాలిడ్. కానీ ఐస్ గడ్డలో ఉన్నది ఈ నీరు, ఈ నీరే ఐస్ గడ్డ. లిక్విడ్ కొట్టే దెబ్బ తగదు, కానీ ఐస్ గడ్డతో కొట్టే తప్పక దెబ్బ తగ్గుతుంది, రక్తం కాదు. దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నీరే కేవలము గాలి యొక్క సంపర్కము చేత, అతీతమైనటువంటి గాలి సంపర్కము చేత మారిపోయింది. మనము ఐస్ మిషన్ లో నీరు పెడతాము, గడ్డగా ఐస్ గడ్డగా తయారైంది. ఈ తయారు కావడానికి ఏది కారణము? దానికి అతీతమైనటువంటి గాలే దీనికి ఆధారము. అది మానవాతీతమైనటువంటిది, ప్రాణాతీతమైనటువంటిది మరొకటి ఉంటుండాలి. అతీతమైన సంపర్కం చేతనే, ఈ అతీతమైన సంబంధము చేతనే ప్రాణతత్వం కూడా జీవతత్వాన్ని పోషిస్తూ రక్షిస్తూ శిక్షిస్తూ ఉంటుండాలి. అది ఏమిటి అన్నారు. అప్పుడు చెప్పాడు నాయన, దానిని పదములతో చెప్పడానికి వీలు కాదు, అనుభూతితో నీవు చూడాలి. అది ఏ నిజమైనటువంటి ఆత్మతత్వం, అదే పరతత్వము. పరతత్వమే సర్వమునకు ఆధారము. పరతత్వం మనకు కనిపించదు, కానీ అనుభవానికి మాత్రం వస్తుంది. ఎట్లా? మన చుట్టూ గాలి ఉంది, గాలి మనకు కనిపించటం లేదు, కానీ లేదని మనము వాదించగలమా? గాలి లేకపోతే నీ వెతనించగలిగావు. మన చుట్టూ ఉంది, చేతికి అందదు, తండ్రికి కనిపించదు, కానీ ఉండదు. అదే ఆత్మతత్వం. సర్వత్రా ఉంటుండాలి, కంటికి కనిపించదు, అది చిక్కదు. ఎక్స్పీరియన్స్ చిన్న ఉంది. మరొక ఉదాహరణ, ఒక స్పూన్ చక్కెర తీసుకొని ఒక టంబ్లర్ లో వేశావు, స్పూన్ తీసుకొని బాగా చక్కగా తిప్పినావు, చక్కెర కరిగిపోయింది. కానీ మన చేతితో వేసినటువంటి చక్కెరే మన చేయిబెట్టి ఆ చక్కెర మనకు చిక్కదు, చూస్తే అది మనకు కనిపించదు. చక్కెర ఏమైపోయింది? నీటిలో సర్వత్రా చేరిపోయింది. ఉంది, మధ్యలో ఉంది, చుట్టూ ఉంది, పైన ఉంది. కానీ అక్కడ ఉన్నదని నీకు ఎట్లా చెప్పగలవు? ఒక డ్రాప్ తీసుకుని నాలుగు పేరు వేసుకో, అప్పుడు చక్కెర ఉంది అని తెలుసు. కనుక నాయన, నీ దేహమే ఒక కప్పు, అదే ఒక టంబ్లర్. అంతర్భాగమునందు ఇది దివ్యత్వము అనేటువంటి, పరతత్వం అనేటువంటి షుగర్ ఉంటుండాలి. కానీ పై పైన నీవు ప్రాకృతమైనటువంటి జడమైనటువంటి ఈ భౌతికమైనటువంటి ఈ జగత్తును నీవు అనుభవిస్తున్నావు. దానివల్ల నీకు రుచి ఏమి తెలియటం లేదు, పై నీళ్ళలో నీకు రుచి తెలియటం లేదు. అది పై నీరు వాడే అడుగులు ఉంచుకుండా చక్కెర,
ఈ సంవత్సరం పై నీటిలో కూడా చేరాలంటే ఏం చేయాలి మనము? దాన్ని చక్కగా తిప్పితే అడుగునున్నటువంటి తీపి యొక్క మాధుర్యము ఈ పై భాగంలో కూడా ప్రవేశిస్తుంది. మన దేహమే కప్పు, దివ్యత్వమే షుగర్, మన బుద్ధియే స్పూను, తాగమే తిప్పటము. అప్పుడే సర్వత్రా చేరిపోతుంది పారవతత్వము. పరతత్వం ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుందా? ఈ విధమైనటువంటి యొక్క ఆనుసత్తు ఈ విద్యార్థులకు హృదయానికి హత్తుకొని పోయింది. ఇది జీవితంలో సత్యమైనటువంటి యొక్క అనుభూతులు కేవలం గ్రంథాలు చదివితే వచ్చేటువంటిది కాదు, గురువును బోధిస్తే చేరేటువంటిది కాదు. తనకు తాను అందువల్లే తనను తాను తెలుసుకునే నిమిత్తమే తనువును అనుగ్రహించాను అన్నాడు. మన తనువు వచ్చిందే దేనికోసం? తనను తాను తెలుసుకునే కోసమనే. తనను తానంటే ఏమిటి? నాకు ఎన్ని కాళ్ళున్నా, ఎన్ని చేతులున్నా, ఎన్ని కనులున్నా, ఎన్ని ముక్కున్నా, ఇది తెలుసుకోవటం కాదు. తెలుసుకోవటము దేహాన్ని నువ్వు తెలుసుకొని అక్కర్లేదే, నిన్నము అనుభవిస్తూనే ఉన్నావు. దేహిని తెలుసుకోవాలి. ఆ దేహి యొక్క తత్వమే ఆత్మతత్వము. కనుక విద్యార్థులు అనేటువంటి వారు మనకు తెలిసినటువంటి దాన్ని తెలుసుకోవటం గొప్పతనం కాదు, తెలియని దానిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. తెలుసుకోవడానికి శాస్త్రాలే మనకు అవసరం లేదు, తెలియని దాన్ని తెలుసుకోవడానికి శాస్త్రం కావాలి. ఈ శాస్త్రం ఎక్కడ ఉంటుందని? ఆ గ్రంథము మన హృదయమే. కనుకనే భగవంతుడు హృదయవాసిగా ఉన్నాడు. ఆ హృదయం నుంచి పోయినాయి అన్ని రకమైనటువంటి కనెక్షన్లు. అది 72 కోట్ల నాణములు. అవి ఈ 72 కోట్లు కూడా ఒక్క దగ్గర మరి చేరిపోతాయి. అందువల్లనే వేదమంతా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ మనం అంతా అవతారములే అని చెప్పాడు. అవతారములే. ఏ అవతారములు? కాల అవతారములు, ఈత అవతారములు, విద్యుత్ అవతారములు, సాదృశ్యమైన అవతారములు, విచిత్రమైన అవతారములు. అవతారం అంటే ఏమిటి? దిగి రావటము. ఎక్కడ దిగి వచ్చేస్తున్నాము? అధోగతికి దిగిపోతున్నాము కాదు, అది కాదు అవతారము. ఊర్ధ్వగతికి పోవాలి, వచ్చిన చోటుకు పోవాలి. అయితే భాగవతము ఎచ్చట పుట్టి నచ్చటకి నేకుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పోవాలి. అదే పురందరదాస్ చెప్పాడు, నిన్ను మరదు బంధుస్వామి, నిన్ను మరచటం వల్ల నేను ఈ లోకానికి వచ్చేసేసినాను. మరదు నిన్నే బందే. ఓ దేవుడా, నిన్ను మర్చిపోవటం చేత ఈ ధరకు నేను వచ్చి చేరిపోయినాను. నేను ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పోవాలి. నీకు దేవుడిగా ఏ రోడ్లో పోతావు? రోడ్లోనే పో, తిరిగి గమ్యం చేరుతావు. కాబట్టి నేను వచ్చిన ఎక్కడ? ఆత్మతత్వం నుంచి వచ్చావు. నీవు అత్తకే తెలిసి చేరిపోవాలి. కుండ ఉంటుండాలి, మట్టి కుండ. ఈ కుండను చక్కగా కాల్చిన తర్వాత దీంతో నీరు పోస్తే నిలిచిపోతుంది. ఈ కుండనే మట్టితో చేసిన కుండ అగ్ని సంస్కారమే కాకుండా వెళ్ళిపోతే నీళ్లు పోస్తే కాలిపోతాయి. అగ్ని సంస్కారం తగ్గిన తర్వాత నీళ్లు పోస్తే నిలిచిపోతాయి. అజాగ్రత్త వల్ల ఈ కుండ పగిలిపోతుంది. పగిలిపోయిన కుండను ముక్కలు ముక్కలు విధంగా పారవేస్తాం. పారవేసిన యొక్క ముక్కల పైన అందరూ నడిచి నడిచి నడిచి నడిచి తిరిగి అవి మట్టిగా తయారైంది. ఎక్కడి నుంచి వచ్చింది? మొదలు మట్టి నుంచినే వచ్చింది. కట్టగా మట్టిలోనే చేరుతుంది. ఇక్కడి నుంచి అదే ఆత్మ నుంచి వచ్చాము. ఆత్మకే చేరిపోవాలి, అదే మన యొక్క గమ్యం. ఆ గమ్యం చేరేంత వరకు మన కర్తవ్యాలు నిర్వర్తించాలి. విద్యార్థులుగా, సంసారులు సంసారులుగా, సన్యాసులు సన్యాసులుగా, యోగులు యోగులుగా, రోగులు రోగులుగా, రోగులు రోగులుగా జీవించడానికి తగిన కృషి చేయాలి. రోగం ఉంది కదా అని చెప్పి హాస్పిటల్లో చేరావు. హాస్పిటల్లో ఉన్నానని మందులు మాత్రం మానకూడదు. ఆసుపత్రిలో ఉంటేనే మందులు తినాలే. కనుక నీవు నేను జ్ఞాని కదా, నేను ఆశ్రమంలో ఉంటున్నానని సాధనలు వర్తరాదు. అక్కడ కూడా ఉండి కూడా సాధన చేయాలి. ఆసుపత్రిలో ఎందుకు నువ్వు చేరావు? అక్కడ డాక్టర్ ఇచ్చిన మందులు తిని దాని రోగాన్ని నివారణ గావించుకునే కోసం చేయాలి. అదే రీతిగా ఆశ్రమంలో ఎందుకు నువ్వు చేరావు? చేసిన పాపమును పరిహారం గావించుకునే నిమిత్తమై రాష్ట్రంలో కలిపి మానసిక సంబంధమైనటువంటి విచారము దూరం చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడిపి ఆ పాపమును పరిహారం గావించుకోవాలి. అదే రోగ నివారణ. కనుకనే మన కర్తవ్యాలు నిర్వర్తించాలి. ఈ ప్రశ్నోత్తరమైన ఉపశక్తి ముందు యావత్ ప్రపంచములకు సంబంధించినటువంటి విషయాన్ని ఈ 5 మంది శిష్యులు చాలా చక్కని మార్గంలో ప్రశ్నలు వేసి పిప్పిలాది నుంచి చక్కని ఆన్సర్ తీసుకున్నారు.
కేవలం నీకు కూడా విన్నంత మాత్రం చాలదు. దీన్ని క్రమక్రమేణ ఏ ఒక్క రెండైనా కూడా మనం ఆచరణలో పెట్టి దీని ఆనందాన్ని అనుభవించాలి. ఆచరణలోనే లేకపోతే విని ప్రయోజనం లేదు. ఉపనిషత్తులు అన్నీ కూడా ఎంత పవిత్రమైనటువంటివి, ఎన్ని విధమైన రహస్యాన్ని బోధిస్తూ కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రపంచంలో వీటిని సరైన రీతిగా వివరించి బోధించేటువంటి వ్యక్తులు లేకపోవటం చేత చాలా మంది ప్రజలు నిరాశకు నిస్పృహకు గురి అయిపోతున్నారు. బోధించేవారు కొంతమంది ఉన్నారు కానీ ఆ ఉన్న యొక్క పూజను కూడా పోగొట్టి కన్ఫ్యూజన్ చేసి పెట్టారు. లేనిపోయి ఇంకా డౌట్స్ అంతా చేరుస్తారు. పర్వతాలు మాత్రం గట్టిగా చెప్పేస్తారు, అర్థాన్ని అవసరమైన అర్థాన్ని చెప్పరు, వారికి సంబంధించిన అవసరాన్ని చెప్తారు. ఇది కాదు, సమష్టికి సమాజమునకు ప్రపంచమునకు సంబంధించినటువంటి అర్థం బోధించాలి. కనుక ఆత్మతత్వం అనేటువంటిది నీకు వారికి వీరికి మాత్రమే సంబంధించింది కాదు, సర్వులకు సంబంధించినటువంటిది. కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవాలంటే ఈ ఆత్మతత్వం ఏమిటి, అదే పరబ్రహ్మతత్వము. అది నిత్యానందమైనటువంటిది, బ్రహ్మానందమైనటువంటిది. బ్రహ్మానందం అంటే దీనికి ఏమిటి అర్థము? సహజమైన మానవుని యొక్క ఆనందము ఎంతిదో దానికి వెయ్యింతల ఆనందం అనేటువంటిది కేవలం ఒక ఇంద్రియానందము. దానికంటే వెయ్యింతలు అధికమైనటువంటిది దేవానందము. దానికంటే ఇంకా వెయ్యింతలు అధికమైనటువంటిది రుద్రానందము. దీనికంటే ఇంకా వెయ్యింతలు అధికమైనటువంటిది దేవర్షి ఆనందము. దానికంటే ఇంకా మించినటువంటిది దైవానందము. ఆ దైవములు ఆనందము కంటే వీరించడం అధికమైనటువంటిది బ్రహ్మానందము. దీన్ని మనం పోషిస్తుంటే ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో తెలియదు. స్వామి చూసి బ్రహ్మానందం ఏంటి అంటారు. బ్రహ్మానందం అంటే ఏమిటి తెలుసుకుంటే కదా దీని యొక్క అర్థం. ఇక బ్రహ్మానందం అంటే ఏమిటి ఏమిటంటే ఈ ఇంద్రియమునకు దేహమునకు లోకమునకు విషయమునకు సర్వమునకు అతీతమైనటువంటి ఆనందమే బ్రహ్మానందం. కనుక అట్టి ఆనందాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. దేశాన్ని మనం వదలనక్కర్లేదు, దేహాన్ని అలక్ష్యం చేయనక్కర్లేదు, నీ కర్తవ్యాన్ని విస్మరించనక్కర్లేదు. చేయవలసిన పని నువ్వు చేయి కానీ సర్వం భగవత్ ప్రీతి అర్థంగా చేయి. వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ డూ, దైవం హ్యాపీ ఫర్ గాడ్. దైవ తృప్తిని నీవు మొట్టమొదటి చిన్న ఉదాహరణ. నువ్వు ఒక మంచి షాప్ కు వెళ్ళావు, నీకు అవసరమైన ఒక సఫా చుట్టుకు తగినటువంటి గుడ్డను తీసుకున్నావు. ఈ గుడ్డను ఎవరి కోసం తీసుకున్నావు? నీ కోసమే తీసుకున్నావు. నీవు ఈనాడు ఇంటి లోపల ఏదో చక్కని భోజనం పెట్టి 10 మంది కంటే విందు చేయాలని అనుకున్నావు. ఎవరి కోసం చేశావు? నీ కోసమే చేశావు. ఎవరో ఒక ఫ్రెండ్ నీవు డిన్నర్ కు పిలిచావు, నా ఫ్రెండ్ కు నేను డిన్నర్ చేశాను అంటావు. ఆ డిన్నర్ లో నీకు ఒక భాగం ఉంది కదా, నువ్వు కూడా దాన్ని భుజించావు కదా. కాబట్టి నువ్వు వారికి చేసేవా, నీకు చేసుకున్నావా, నీ కూడా ఉంటున్నావు అందులో భాగం. నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటే దేవుడి కోసం కాదు నువ్వు ప్రార్థించేది, నీ కోసం నువ్వు ప్రార్థిస్తుంది. అదే దీని జీవితం. కనుక నీవు ప్రార్థన కూడా నువ్వు దైవం కోసమే ప్రార్థన చేయాలి. దైవం కోసం నువ్వు ప్రార్థన చేయి, దైవం కూడా నీకు అనుగ్రహిస్తాడు. నీ కోసం నువ్వు ప్రార్థన చేస్తే దైవం ఎట్లా అనుగ్రహిస్తాడు? దేవుడా నేను ఫస్ట్ ర్యాంక్ లో రావాలి, లో గ్రేడ్ రావాలి అని నీకోసం నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు. నీకోసం నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు. నిజమే, ప్రార్థించి తప్పలేదు. కానీ ఆ ఓ గ్రేడ్ వచ్చేటువంటి యొక్క ప్రయత్నము సాధన కూడా నువ్వు చేయాలి కదా. ఈ సాధన నువ్వు చేయకోకుండా దేవుడా నాకు ఓ గ్రేడ్ రావాలంటే ఎట్ట వస్తుంది? కనుక మానవ ప్రయత్నము దైవానుగ్రహము రెండూ చేరాలి. నెగటివ్ ఆ పాజిటివ్ రెండూ చేరినప్పుడే ఇందులో కరెంట్ అనేటువంటిది మనకు ఉపయోగం అవుతుంది. కనుక మానవత్వం లోపల ఇంత దివ్యత్వం ఇమిడి ఉంటుండాలి. దీన్ని ఇట్టిది అంటే దీన్ని ఎవ్వరు కూడా వర్ణించలేరు. నువ్వు లక్షలమైనటువంటి అంతర్జీయానికి ప్రయాణం చేస్తున్నాడు, ఈ శక్తి మానవుల్లో ఎట్లా వచ్చింది? కానీ ఈనాటి పిల్లల్లో కూడా చాలా మంది దేవుడు సర్వవ్యాపకుడు అంటాడు కదా, చాలా మంది ప్లానెట్స్ లోపల ఈ ప్రపంచాన్నంతా చుట్టూ ఉన్నారు, భూలోకాలంతా చుట్టూ ఉన్నారు. 3 రౌండ్లు చుట్టారు, 4 రౌండ్లు చుట్టారు, 30 రౌండ్లు చుట్టారు. ప్రపంచాన్ని అంతా చుట్టున్నారు, ఎక్కడే గానీ ఆ దేవుడు కనిపించలేదే, ఆయన ఉండినట్టుగా కూడా ఊహలు కనిపించలేదే. కాబట్టి సర్వాంతర్యామంటే ఏమిటిది? ఇది వైజ్ఞానికులు చేసేటువంటి ప్రశ్న. నిజమే, నువ్వు చూస్తున్నావు. ఏ విధంగా చూస్తున్నావు? నీవు యంత్రంతో చూస్తున్నావు. యంత్రంతో నీకు ప్రపంచం కనపడతా ఉంది. మంత్రాన్ని పెట్టుకొని చూడు, అప్పుడు నీకు ఈ యొక్క భగవత్ స్వరూపం కనిపిస్తుంది. అంతేగాని సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
ఆ ప్రకాశించేటువంటి సూర్యుని వెలుతురు లోపల ఇంత పచ్చి పెట్టి కారిపోతుంది. కానీ దానికి భూతత్వం ఒకటి పెట్టి ఆ అర్థం పైన సూటిగా ఆ సూర్యుని యొక్క కిరణం పడేటట్టుగా చేసి ఇక్కడ ఉన్నటువంటి యొక్క శక్తి కిరణం భస్మం అయిపోతుంది. అదే రీతిగా మేము ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు నీ కాన్సన్ట్రేషన్ అనేటువంటి భూతత్వం చక్కగా పెంచాలి. దాని ద్వారా నీ యొక్క భావములు భస్మం అయిపోతాయి. దానివల్ల నీ యొక్క ఆనందము సమృద్ధిగా నిండిపోతుంది. కనుక ఈ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్, దానిపైన ఒక ఏకాగ్రతను మనం సంపాదించుకోవాలి. ఆ ఏకాగ్రతను మనం సంపాదించుకోవాలంటే భగవద్ ప్రీతి మనలో నిండుగా కలగాలి. అప్పుడే మనకు ఈ యొక్క నిరాకార తత్వం కూడాను ఆకారంలో మనకు సాక్షాత్కరిస్తుంది.

0: sukhanti.
1: ఇంతవరకు మీరు 1993 నవంబరు నెల 9న ఉపనిషత్తుల గురించి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు విద్యార్థులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. సర్వత్రా ఉండే ఆత్మతత్వం తెలుసుకోవడానికే ఈ జన్మ లభించిందని అదే మన గమ్యము. గమ్యము చేరేంతవరకు కర్తవ్యాన్ని ఆచరించవలెనని తెలిపారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: అంతా అర్పితము చేయు, నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు. అర్పితమంటే ఏమిటి? ఏ పని చేయకుండా సోమరిగా కూర్చోటం కాదు. నీవు చేసే సర్వకర్మలు భగవంతునికి అర్పితం చేయి, ఫలితము తానే అందిస్తాడు. వ్రాసే లెటరు వ్రాయవలసిందే, తిరిగి కవరు తీసుకొని పోయి పోస్టాఫీసులో వేయవలసిందే. అంతవరకే నీ కర్తవ్యము. అమెరికాకో, జపాన్కో, జర్మనీకో దానిపాటికి అదే పోతుంది. ఆ డిపార్ట్మెంటు వేరే ఉంటున్నది. నీవు ఏమీ యోచన చేయనక్కర్లేదు. అక్కడ్నుండి బొంబాయి, బొంబాయి నుండి అమెరికా తానే పోతుంది. అదేవిధంగా మీరు మీ ప్రాకృత కర్మలు ఆచరించండి, భగవంతునికి అర్పితమనే కవరును అందించండి. ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖము మీకందించాలో తానే అందిస్తాడు. ఈ నమ్మకము ఈనాడు లేకుండా పోతున్నది. విశ్వాసము అత్యవసరము. విశ్వాసము లేకపోతే శ్వాసములేని జీవితమే. ఆ విశ్వాసము ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి. ఆ ప్రేమ లేక ప్రయోజనం లేదు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవ సమారోహంలో స్వామి తమ అనుగ్రహ భాషణం చేస్తూ సిద్ధాంతపరంగా నిజమైన విద్య అంటే ఏమిటి, ఆ సిద్ధాంతాలను ఏ విధంగా ఆచరణలో పెట్టాలి అనే విషయాన్ని గురించి చక్కగా వివరించారు. ఆ సందర్భంగా స్వామి తమ దివ్యోపన్యాసంలో ఈనాడు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ప్రారంభ శుభదినం, ఈ రోజున విద్య అనే మొక్కను నాటాం, ఈ విద్యా వృక్షానికి విద్యార్థులు వేళ్ల వంటివాళ్లు, ఈ వృక్షము శాఖోపశాఖలుగా విస్తరించి ఫలపుష్పాదులతో నిండి జగత్తుకు శాంతి భద్రతలను అందిస్తుంది. అలా జరగాలంటే వృక్షానికి దృఢమైన వేళవలే విద్యార్థులు దృఢ సంకల్పంతో కృషి చేయాలి. కాని నాకు తెలుసు, వేళ్లకు నీరు అందించాలని, ఆ పని నాది, విద్యార్థులే నా సర్వస్వం. శ్రీ సత్యసాయి యొక్క ప్రాపర్టీ ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా అనేక మంది అబ్బో ఇన్ని బిల్డింగులున్నాయి, ఇన్ని భూములున్నాయి అని చెప్తారు. ఇవన్నీ వట్టి మాటలే, నా ప్రాపర్టీ అంతా నా పిల్లలే, అదే నా జవాబు అన్నారు స్వామి. నేను విద్యార్థులకే అర్పితమయ్యాను, నా సమస్తం విద్యార్థులే అని నేను విశ్వసిస్తున్నాను. విద్యార్థులు అధ్యాపకులే ఈ విశ్వవిద్యాలయం యొక్క అత్యంత విలువైన ఆస్తి. వారు మాత్రమే ఈ సంస్థను ఆదర్శ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దగలరు. ఈ విశ్వవిద్యాలయంలో ఆధ్యాత్మిక, నైతిక, ధార్మిక విలువలు గల ఆచరణాత్మక బోధన కూడా జరుగుతుంది. విద్యార్థులలో చిత్తశుద్ధి, సత్యనిరతి, దైవభక్తి, క్రమశిక్షణ, అంకితభావంతో కూడిన కర్తవ్య పాలన మొదలగు సద్గుణాలను పెంచి పోషించుట ఈ విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం అని స్వామి ఉద్ఘాటించారు. 22 నవంబర్ 1981 స్వామి జన్మదినోత్సవ ముందరోజు ప్రారంభింపబడిన ఈ డీమ్డ్ యూనివర్సిటీ జాతి యొక్క పునరుజ్జీవనోద్యమ సమయంలో భారతీయ ఆధ్యాత్మికాకాశంలో ధృవతారలుగా వెలిగిన స్వామి దయానంద సరస్వతి, వివేకానంద, శ్రీ అరవింద యోగి, మహాత్మాగాంధీ మరియు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహాపురుషుల కలల పంటగా ఆవిర్భవించింది. సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలో 1982 జూన్లో విజ్ఞాన శాస్త్రం మరియు మానవ సంస్కృతి శాస్త్రములకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభింపబడ్డాయి, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ అనే పేరుతో. విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవం జరిగిన సరిగ్గా సంవత్సరంకి మొట్టమొదటి స్నాతకోత్సవం జరిగింది. అద్వితీయమైన ఈ విశ్వవిద్యాలయం యొక్క విశిష్ట సాంప్రదాయాలలో ఒకటి విద్యా సంవత్సర ప్రారంభ, ముగింపు తేదీలు మరియు స్నాతకోత్సవ తేదీ ఏనాడు మారవు. విద్యా సంవత్సరం ఖచ్చితంగా జూన్ నెల మొదటి దినాన ప్రారంభమై మార్చి నెల 31 ముగుస్తుంది. అలాగే స్నాతకోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 22 జరుగుతుంది. ప్రశాంతి నిలయం, అనంతపురం క్యాంపస్లతో ప్రారంభింపబడిన ఈ విశ్వవిద్యాలయం సంవత్సరం తిరగకుండానే కర్ణాటక రాష్ట్రంలోని బృందావన్ కళాశాలను కూడా అక్కడి ప్రభుత్వ అనుమతితో 3వ క్యాంపస్గా అనుబంధం చేసుకుంది. ఈ విధంగా 2 వేర్వేరు రాష్ట్రాలలో విస్తరింపబడి ఉన్న కళాశాలలు ఒకే విశ్వవిద్యాలయ పరిధిలోనికి రావడం విశ్వవిద్యాలయ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టం. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ పరిపాలనా భవనానికి 1982 నవంబర్ 22 ప్రథమ స్నాతకోత్సవ సందర్భంగా ప్రారంభోత్సవం చేశారు. పర్వత శిఖరంపై మహోన్నతంగా ఒక రాజప్రాసాదంలా గోచరించే ఈ పరిపాలనా భవనం కేవలం 12 మాసాల వ్యవధిలో నిర్మింపబడింది. పూర్ణచంద్ర హాల్ మంటపమంతా పూర్తిగా నిండిపోయిన ఆనాటి అశేష జనసందోహానికి స్వాగతం పలుకుతూ డాక్టర్ వికే గోకాక్ గారు, ఈ భవనం ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలందరికీ దీపస్తంభమై పథనిర్దేశిని కాగలదు, అపురూప శిల్పకళా వైభవంతో విరాజిల్లే ఈ భవనం ప్రపంచమంతటి నుంచి జిజ్ఞాసువులను
ఆధ్యాత్మిక యాత్రకు పురికొల్పుతూ సంకేతాలను పంపిస్తుంది అన్నారు. ఆనాటి సాయంత్రం ప్రఖ్యాత న్యాయశాస్త్రవేత్త శ్రీ ఎన్ఏ పాల్కీవాలా విశ్వవిద్యాలయ మొట్టమొదటి స్నాతకోత్సవ ఉపన్యాసంలో శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ యొక్క ప్రారంభం భారతదేశంలో నైతిక ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి నాంది, ఈ విశ్వవిద్యాలయ స్థాపన స్వామి ప్రవచించే సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలనే ఆదర్శాలను సాధించే కృషిలో ఒక మహత్తరమైన ప్రయోగంలాంటిది. ఈ ఐదు పదాలకి ఆంగ్ల భాషలో సరియైన అర్థం వచ్చే పదాల్లేవు. ధర్మమనగా చట్టాల ద్వారా అమలుపరచటానికి వీలులేని సూత్రాలకు ఐచ్ఛికంగా కట్టుబడి ఉండడమే. అటువంటి ధర్మాన్ని అలవరుచుకున్న ఈ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు జాతి యొక్క సర్వతోముఖమైన సుఖశాంతులకు దోహదం చేయగలరు. అనేక శతాబ్దాల నుంచి భారతీయ సమైక్యతను కాపాడింది ఈ ధర్మమే. శాంతి అంటే కేవలం ఇంగ్లీషు భాషలో పేర్కొనబడే పీస్ మాత్రమే కాదు, భగవంతునియందు ప్రేమ అనే సూత్రం ఆధారంగా విశ్వమానవులందరూ ఏకత్రాటిపై నిలిచి వసుధైక కుటుంబకం అనే సనాతన భారతీయ ఆదర్శాన్ని సాధించటం. అహింస అంటే విశాల సృష్టిలోని సమస్త జీవరాశులతోనూ ఏకాత్మభావం కలిగి ఉండటం అని వారు ఉద్ఘాటించారు. చివరగా జ్ఞానదీప్తిని కలిగించే తన ఉపన్యాసాన్ని ముగిస్తూ శ్రీ పాల్కీవాలా మున్ముందు ఈ విద్యాసంస్థ అంకితభావం గల సుశిక్షితులైన జాతి పునర్నిర్మాణానికి నడుంకట్టే స్త్రీ పురుషులను అందిస్తుంది. భారత జాతి నైతిక ఆధ్యాత్మిక తిరోగమన పథంలో పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో జాతిని తిరిగి పురోగమన మార్గంలో నడిపించగల శక్తివంతులైన నాయకులను ఈ విద్యాసంస్థ అందించగలదు అని ఆశాభావం వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ అన్ని రంగాలలోనూ ఆశించిన ఫలితాలను సాధించటంలో వేగవంతమైన ప్రగతిని సాధించింది. శీల నిర్మాణమే పునాదిగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన జరిగింది. 1984 సంవత్సరంలో ఉత్తీర్ణులైన మొట్టమొదటి బ్యాచ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రీసెర్చ్ అవకాశాలు కూడా కల్పించి పీహెచ్డీ డిగ్రీలు ప్రదానం చేయటానికి కూడా వీలుపడింది. ఆ విద్యార్థులు చేపట్టిన పరిశోధనాంశములు సామాజిక అవసరాలకు తగినట్లుగా సామాన్య ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేటట్టుగా ఎన్నుకోబడ్డాయి. ఈ ఉన్నత విద్యాసంస్థ విద్యార్థులలో ఆదర్శవాదాన్ని నెలకొల్పడంలో విశేషంగా కృతకృత్యురాలైంది. ఈ విజయ పరంపరకు మూల కారణం స్వామికి విద్యార్థులపై కల అసమానమైన ప్రేమయేనని వేరే చెప్పక్కర్లేదు. ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన ఆధునిక తరంలోని యువత స్వామి యొక్క దివ్య ప్రేమబంధమునకు కట్టుబడి దైవభక్తి, సాటి మానవులయందు కరుణ అనే సద్గుణాలను అలవరుచుకుని తమ జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు.

ప్రాచీన కాలంలో జ్ఞానవృద్ధులైన ఆచార్యులు నడిపే గురుకులాల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల్లో కొంతమంది విద్యాభ్యాసం పూర్తి అయ్యాక కూడా అక్కడే ఉంటూ గురుకుల నిర్వహణలో కాని లేక వాటికి సంబంధించిన ఏ ఇతర కార్యక్రమాల్లో కాని గురువులకు సహాయపడే సంప్రదాయం ఉండేది. అటువంటి విద్యార్థులను అంతేవాసులు అనేవారు. గురువు పట్ల, ఆయన బోధించే ఆదర్శాల పట్ల ఆ శిష్యులకు గల ప్రేమాభిమానాలే దానికి కారణం. అయితే స్వామి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ అనే అధునాతన గురుకులంలో చాలామంది విద్యార్థులు తమకు గల ప్రేమ వలన అంతేవాసులుగా ఉండిపోయారు. వారు స్వామి ఆశ్రమంలో, స్కూల్స్లో, కాలేజెస్లో, హాస్టల్లో, హాస్పిటల్లో, వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు. ఆ విధంగా స్వామి సేవలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న శ్రీ నాగేశ్వరరావు అనే పూర్వ విద్యార్థి యొక్క హృదయాన్ని కదిలించే గాథ ఇది. నాగేశ్వరరావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి విజ్ఞాన శాస్త్రంలో ఉత్తమ శ్రేణిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలలో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నారు. శారీరకంగా దుర్బలుడైన గట్టి మనోబలం కలవారు. విద్యా విషయంలో మంచి ప్రతిభాశాలి. 1983 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో ఒక ఆదివారం నాడు ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో సమాజ సేవ చేస్తుండగా అతని అంకితభావం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ రోజు ఉదయం విద్యార్థులందరూ కలిసి హాస్టల్ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ఒక టాయిలెట్ కాలువ నుంచి ప్రవహించే మురుగునీటికి ఏదో అడ్డం పడి వ్యర్థ పదార్థంతో పాటు మురుగునీరంతా హాస్టల్ వెనక భాగంలోకి చేరిపోయింది. నాగేశ్వరరావు గారి నాయకత్వంలో కొంతమంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయటానికి వెళ్లారు. అయితే అక్కడ చేరిన మురికి దుర్గంధం వలన ఆ పని చేయటానికి విద్యార్థులు మొదట్లో కొంచెం సంశయించారు. ఇంతలో నాగేశ్వరరావు గారు తగిన పరికరాలు తీసుకుని ఆ మురికి ప్రదేశంలోకి ప్రవేశించి శుభ్రం చేయటం మొదలుపెట్టేశారు. వెంటనే మిగిలిన వారు కూడా ఆయనను అనుసరించారు. కొద్దిసేపట్లోనే ఆ ప్రదేశమంతా శుభ్రపరిచి డ్రెయిన్ పైప్లో ఏర్పడిన అడ్డును కూడా తొలగించారు. తర్వాత ఆయన చేసిన నిస్వార్థ సేవకు ప్రశంసించినప్పుడు ఆయన ఎంతో వినయంగా, "నేను చేసినది ఏమీ గొప్ప సేవ కాదు. మన ఇళ్లల్లో మనం చేసుకోమా. ఈ హాస్టల్ స్వామి మాకు ప్రసాదించిన ఇల్లు" అన్నారు. అతని వినయం, స్వామి పట్ల అతనికి గల భక్తి ప్రపత్తులు అందరి హృదయాల్ని కదిలించివేశాయి. నాగేశ్వరరావు గారు ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ ఉండేవారు. ఒకనాడు ఆయన సగుణ సాకార ధ్యానం చేయాలని ప్రారంభించారు. ఆ సాధనకు తన ఇష్టదైవమైన భగవాన్ బాబావారినే ఎంచుకుని ప్రతిరోజూ స్వామిని గురించే ధ్యానం చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా స్వామి దివ్యబోధలను నిత్య జీవితంలో ఆచరించటానికి ఎంతో కృషి చేసేవారు. అలా కొన్నాళ్లు సాగిన తర్వాత సహజంగానే స్వామి సాన్నిహిత్యం పొందాలని తీవ్రంగా కాంక్షించారు. అప్పట్లో స్వామి ప్రశాంతి మందిరం ముందు పోర్టికోలో కూర్చుని విద్యార్థులతో ఎక్కువసేపు సంభాషిస్తూ గడిపేవారు. విద్యార్థుల చదువుకు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు. ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక పరమైన అంశాలను గురించి కూడా వివరించేవారు. అటువంటి సంభాషణ ఒక్కొక్క రోజున ఒక్కొక్క గంటకు పైగా సాగేది. భగవాన్ చాలామంది విద్యార్థులను వారి పేర్లతో గుర్తుపెట్టుకునేవారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేర్చే అటువంటి సమావేశాల్లో ప్రతి విద్యార్థి స్వామితో సంభాషించే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. వాళ్లల్లో నాగేశ్వరరావు గారు కూడా ఒకరు. అయితే 2 సంవత్సరాల కోర్సులో మొదటి సంవత్సరం గడిచిన నాగేశ్వరరావు గారికి స్వామితో సంభాషించే అదృష్టం లభించలేదు. ఈ సంవత్సర కాలంలోనూ స్వామి అనేకసార్లు తన తోటి విద్యార్థులతో సంభాషించటం అతను చూశారు. కాని అతనికి మాత్రం అవకాశం దొరకటం లేదు. అతని ఆశ నిరాశైపోతోంది. అయినా ఓర్మితో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం చేసుకుంటూ ఆయనతో సంభాషించే శుభముహూర్తం కోసం ఎదురుచూస్తూ వేసవి సెలవుల్లో కూడా ఇంటికి వెళ్లకుండా ప్రశాంతి నిలయం హాస్టల్లోనే ఉండడానికి నిర్ణయించుకున్నారు. స్వామి విద్యార్థులందరినీ వారి వారి ఇళ్లకు వెళ్లి సెలవుల్లో
వారి తల్లిదండ్రులతో గడపమని ఆదేశించారు. అందువల్ల అతను ఆ ఇష్టంగానే ఇంటికి వెళ్లాడు. కానీ తొందరలోనే హాస్టల్కు తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చిన వారిలో ఆయనే మొట్టమొదటివారు. 2వ సంవత్సరంలోనైనా స్వామి తనతో మాట్లాడే అవకాశం దొరుకుతుందేమోనని నాగేశ్వరరావు గారి తపన. కాని అలా జరగలేదు. 2వ సంవత్సరం కూడా పూర్తయిపోతోంది. దాంతో అతడు తీవ్రమైన ఆందోళనతో సంవత్సరాంత పరీక్షలు పూర్తి అయిన తర్వాత దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్నారు. నోట మాట రావట్లేదు. ఆ సమయంలో మీరాబాయి పాటలోని ఒక పంక్తి జ్ఞాపకం వచ్చింది. ప్రేమ అనే సున్నితమైన లతను నా హృదయంలో నాటి కన్నీరనే నీటితో పెంచి పోషించాను. ఆ లత ఇప్పుడు చక్కగా అంతటా అల్లుకుని ఆనందమనే ఫలాలను ఇస్తోంది. ప్రేమతో నిండిన నిర్మలమైన పసిపాప వంటి హృదయం భగవానుని తనవైపు ఆకర్షించుకోగల అద్భుత శక్తిని కలిగి ఉంటుంది. హృదయపూర్వకమైన కోరికను స్వామి తప్పక తీరుస్తారనే నమ్మకం కూడా అందరికీ కలిగి ఉన్నారు. అందరూ అతనికి ధైర్యం చెప్పారు. అంతటితో ఆగక అతని మనస్సులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలంతో, అసలు స్వామి నుంచి ఏమి కోరుకుందామనుకుంటున్నావు అని అడిగినప్పుడు దానికి సమాధానంగా, నా జీవితమంతా స్వామి సన్నిధిలోనే ఉంటూ ఆయన అవతార కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఉంది. నా పూర్వజన్మ సుకృతం వలన ఎలాగో అలా స్వామి దగ్గరికి చేరాను. ఇక ఆయన్ను విడిచి వెళ్లటం నాకిష్టం లేదు అని స్పష్టంగా చెప్పారు. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆయన కళ్లల్లో తళతళమని ముత్యాల్లా మెరుస్తున్న కన్నీటి బిందువులు అతని చెంపల మీదుగా జారాయి. కాని హృదయంలో ఒకటే తపన, అతని వేదనామయ మానసిక స్థితికి స్వాంతన చేకూరాలని అందరూ స్వామిని వేడుకున్నారు. ఆ సంవత్సరం భగవాన్ విద్యార్థులను వేసవి సెలవుల్లో హాస్టల్లో ఉండటానికి అనుమతించారు. అది అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 60వ జన్మదిన సంవత్సరం. స్వామి కూడా ప్రశాంతి నిలయంలోనే ఉండి విద్యార్థులను, అధ్యాపకులను చుట్టుపక్కల గ్రామాలలో సమాజ సేవ చేయమని పంపించారు. స్వామి కూడా స్వయంగా కమ్మవారిపల్లె, అమ్మగొండపాళ్యం అనే 2 గ్రామాలను సందర్శించి మొదటి గ్రామంలో ఉపన్యాసం కూడా ఇచ్చారు. 2వ గ్రామంలో నూతనంగా నిర్మింపబడిన ఒక దేవాలయానికి ప్రారంభోత్సవం చేశారు. కాని నిజానికి ఆ గ్రామంలో స్వామి ఆ దేవాలయాన్ని నిర్మింపచేశారు. విద్యార్థులు ఆ వేసవి సెలవులు చాలా ఆనందంగా గడిపారు. స్వామి ప్రతిరోజు ఆ గ్రామాల్లో చేసే సేవా కార్యక్రమాలను గురించి విద్యార్థులకు రానుపోను 2 బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం వారిని సేవా కార్యక్రమాలకు స్వామి ఆశీర్వదించి పంపించేవారు. మరల సాయంకాలం వాళ్లు తిరిగి రాగానే ఒక్కొక్కరికి స్వామే స్వయంగా పళ్ళు, స్వీట్స్ పంచిపెట్టేవారు. నాగేశ్వరరావు గారికి అది చాలా ఉత్సాహకరమైన అనుభూతి. ఆ సమాజ సేవా కార్యక్రమంలో ఆయన ముందరుండేవారు. సెలవుల అనంతరం పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. నాగేశ్వరరావు గారు తన తరగతిలోని విద్యార్థులందరిలోకి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అతని జీవితానికి ఒక అర్థం తెలియజేసే అమూల్యమైన క్షణం ఆ రోజు సాయంకాలం వచ్చింది. స్వామి మందిరం బయటకు వచ్చి తమ దర్శనార్థమై ఎదురుచూస్తున్న విద్యార్థులను, నాగేశ్వరరావు ఎవరు అని ప్రశ్నించారు. నాగేశ్వరరావు విద్యార్థుల మధ్య నుంచి లేచి స్వామివైపు వెళ్లారు. స్వామి పిలుపుకు ఒక్కసారిగా అతని కళ్లల్లో నీళ్లు పొంగి పొరలి ప్రవహించటం మొదలుపెట్టాయి. హఠాత్తుగా వర్షించిన స్వామి అనుగ్రహానికి తట్టుకోలేక అతడు ఆనందంతో తబ్బిబ్బైపోయాడు. అతని పెదవులు వణకడం మొదలుపెట్టాయి. స్వామి దగ్గరికి అతను రాగానే, పాద నమస్కారం చేసుకో అని చాలా మృదువైన కంఠస్వరంతో ఆదేశించారు స్వామి. నాగేశ్వరరావు స్వామి పాదాలపై వాలి కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించాడు. స్వామి అతనిని పైకి లేవనెత్తుతూ, నీకు ఏమి కావాలి బంగారు అని అడిగారు. తన జీవితంలో అత్యంత వైభవోపేతమైన ఆ మధుర క్షణాలలో అతని గొంతు మూగబోయింది. ఎన్నో సంవత్సరాలుగా తన మనసులో దాచుకున్న కోరికను పైకి చెప్పలేకపోయాడు. సర్వజ్ఞులైన స్వామి అతని హృదయపు లోతులను స్పృశించి ప్రేమతో, అదేమిటో నాకు తెలుసులే, నిన్ను నా వద్దే ఉంచుకుంటాను. నువ్వు ఈ సంస్థలో అధ్యాపకునిగా చేరి పనిచేస్తూ PhDని కూడా పూర్తి చేయి అని చెప్పారు. స్వామి ఆజ్ఞను అనుసరించి నాగేశ్వరరావు గారు
శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలో అధ్యాపకునిగా చేరారు. చిరస్మరణీయమైన ఆ సాయంకాలం తర్వాత మూడేళ్లలోనే పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. స్వామి దివ్యహస్తాలలో ఒక ఉపకరణంగా ఉంటూ ఆయన అవతార కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆయన జీవితం సఫలమైంది. ఇలాంటి ఎందరో భాగ్యశాలుల ధన్య జీవితాలకు నాగేశ్వరరావు గారి దృష్టాంతం ఒక మచ్చుతునక లాంటిది.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 20వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

స్వామి సృష్టించిన ఆ అప్పడాలు వడలు మా మనసులో కల్పించబడ్డ భ్రమో ఊహో కాదు. అవి మేము చక్కగా నవిలి జీర్ణం చేసుకున్న నిజమైన పదార్థాలు. అందరి పళ్లాల్లో అన్నీ సమృద్ధిగా అందరికీ వడ్డింపబడ్డాక బాబా తన పళ్లెంలో కూడా వడ్డించుకుని ఆ భక్త బృందం వలయంలో మధ్యలో కూర్చుని అందరినీ ఉత్సాహపరుస్తూ విందు భోజనం సరదాగా సంతోషంగా కొనసాగేలా చేసేవారు. సభ్యుల సంఖ్య అధికంగా ఉంటే మా విందు భోజనాలకు చిత్రావతి తీరం వేదికయ్యేది, లేదా నిలయం మేడ పైభాగంలో అందరం వరుసల్లో కూర్చుని విందు భోజనం ఆరగించేవాళ్లం. అప్పట్లో నిలయం వెనుక భాగాన ఉన్న కొండపై సత్యసాయి హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతూ ఉండేది. అప్పుడు నిజాం పాలనలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుండి ఒక భక్త బృందం అధిక సంఖ్యలో స్వామి దివ్యసన్నిధిలో గడపటానికి వచ్చారు. శరీరానికి తగిన వ్యాయామం కోసం పరితపిస్తున్నట్లుగా ఒక డజను మంది యువకులు దృఢకాయంతో వస్తాదుల్లా ఉన్నారు. ఆ బృందంలో పెద్దవాళ్లైన స్త్రీ పురుషులు కూడా తమ పల్లెటూరి సామర్థ్యాన్ని ఎక్కడెక్కడ ప్రదర్శించుకోవచ్చు అని పథకాలు వేసుకుంటున్నారు. వాళ్లంతా కలిసి అక్కడి బావులను పరిశుభ్రం చేసి పొదలనన్నింటినీ పెరికివేసి బాగుచేశారు. పశువులను శుభ్రంగా కడిగి చక్కగా వాటిని మీపేవారు. ఎండిపోయిన కొమ్మల్ని విరిచి పచ్చికను సమంగా కత్తిరించి అందంగా చేశారు. ఇలా ఎన్నెన్నో పనులు చాలా చురుకుగా చేసేవారు. అన్నిటికంటే మించి వారంతా వరుసలో కన్వేయర్ బెల్టులా నిలబడి ఒకరి చేతుల్లో నుండి మరొకరు అందుకుంటూ బండ్ల కొద్దీ ఇసుక ఇటుకలు రాళ్లు హాస్పిటల్ నిర్మించబడుతున్న స్థలం దాకా చేరవేసేవారు. వాళ్లీ పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడి నివాసస్థలమైన మేము వారికి మంచినీళ్లు తినుబండారాలు అన్నీ సరఫరా చేసేవాళ్లం. తరువాత ఆ స్వచ్ఛంద సేవకులు మేస్త్రీలకు తాపీ పనివారికి ఇటుకలను క్రమంగా పేరుస్తూ అవి అతుక్కునేలా మధ్యలో సిమెంటు మాలు వేయటంలో కూడా సహకరించేవారు. మగవారి వైపో ఆడవారి వైపో లేక పనివారు పనిచేయటం కోసం కట్టిన పరవంజాలోనో ఎక్కి పనిచేస్తున్న వారి కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ బాబా చాలాసేపు అక్కడే ఉండేవారు. స్వామి సన్నిధిలో భజన పాటలు పాడుకుంటూ పనిచేస్తూ ఉంటే కండరాల్లో శక్తి వృద్ధి అయి మరింత చురుకుగా పనిసాగుతూ ఉండేది. ప్రతిదినమూ లేక ప్రతి రాత్రి సేవా కార్యక్రమాలు పూర్తి కాగానే చాలా ఎక్కువ మొత్తంలో స్వామి ముందుంచిన పళ్లను లేక మిఠాయిలను మా అందరికీ పంచమని ఆ తెలంగాణ భక్తులు స్వామిని ప్రార్థించేవారు. స్వామి చేత్తో పంచిన ఆ ప్రసాదంతో మిగిలి ఉన్న కాస్త అలసట కూడా తుడిచిపెట్టుకుపోయి మర్నాడు తిరిగి నూతనోత్సాహంతో పనిచేయగల సామర్థ్యం శక్తి లభించేది. ఈ భక్త బృందానికి బాబాతో బాగా సన్నిహితమైన సంబంధం ఏర్పడింది. మొదటి అంతస్తులో తన గదిలో స్వామి సోఫాలో కూర్చుని ఉన్నప్పుడు వీళ్లంతా చుట్టూ మూగి స్వామి పాదాలను ఒత్తేవారు. ముందు కాస్త నెమ్మదిగానూ తరువాత గట్టిగానూ పాదాలను నొక్కుతూ ఉండేవారు. వాళ్ల మధ్య నుండి ఎలాగో కాస్త సందు చూసుకుని దూరి స్వామి కోమలమైన పాదపద్మాలను మెల్లగా నిమురుతూ లాలించేవాడిని. ఒకరోజున బాబా మా మధ్యన ఉండి మమ్మల్ని నవ్వులతో ముంచెత్తుతున్న సమయంలో మద్రాసుకు చెందిన పార్థసారథికి ఒక తెలివైన ఆలోచన కలిగింది. వెంటనే అతను తన కెమెరాను బయటకు తీసి ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించడం కోసం కెమెరాను సిద్ధం చేస్తూ ఉన్నాడు. చిరునవ్వులు చిందిస్తున్న బాబా చుట్టూ కూర్చున్న మా అందరికీ కలిపి ఒక ఫోటో తీశాడు. వెంటనే బాబా లేచి ఆ కెమెరా అడిగి తీసుకున్నారు. ఫోటో రాకుండా నెగిటివ్ మాయం చేసేస్తారేమోనని భయపడ్డాను నేను. కాని బాబా అలా కాకుండా పార్థసారథిని కూడా వచ్చి సోఫా వెనుక నిలబడమని తాను ఫోటో తీస్తానని అన్నారు. కాని తెలంగాణ సోదరులకు ఈ ఆలోచన నచ్చలేదు. ఇంకా మాలాగా చిన్నగా మాట్లాడడానికి అలవాటు పడని వాళ్లు గట్టిగా బాబా లేకుండా ఖాళీ సోఫాతో మాకు ఫోటో అక్కర్లేదు అని అరిచారు. నేను వెంటనే, అదేమిటి, బాబా ఫోటో తీస్తే సోఫా ఖాళీగా కనిపించదు, నన్ను నమ్మండి అన్నాను. బాబా వెంటనే నన్ను బలపరుస్తూ నిజం కస్తూరీ అన్నారు అభినందిస్తూ. నేను మెల్లగా నా కుడి చేతిని బాబా పాదపీఠంపై ఉంచాను. ఎందుకంటే బాబా ఫోటో తీస్తే
తప్పక ఫోటోలో బాబా సోఫాలో కూర్చున్నట్టుగా వస్తుంది. కాబట్టి స్వామి పాదాలపైనో స్వామి పాదాల కిందో నా చేయి కనిపిస్తుంది అనే ఆశతో అలా చేశాను. కాని నా ఉద్దేశం గమనించిన బాబా, "వద్దు, చెయ్యి తీసేయ్ అక్కడి నుండి" అని అన్నారు. బాబా ఆజ్ఞను శిరసావహించక తప్పలేదు. బాబా కెమెరా క్లిక్కుమనిపించేస్తే సోఫా ఖాళీగా కనిపించదు, నన్ను నమ్మండి అన్నాను. బాబా వెంటనే నన్ను బలపరుస్తూ, "నిజం కస్తూరి" అన్నారు అభినందిస్తూ. నేను

మొదటి సారథికి కెమెరా తిరిగిచ్చేస్తూ, జాగ్రత్త సుమీ, అందులో నేనున్నాను అన్నారు. మా అందరికీ తలా ఒక కాపీ ఇమ్మని అడుగుతూ, స్వామి, మా అందరికీ తలా ఒక కాపీ ఇమ్మని మీరు కూడా చెప్పండి, లేకపోతే అతను ఇవ్వడు అని అర్థించాను. మా అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ ఒక్కొక్క కాపీ ఇమ్మని బాబా అతనితో చెప్పారు. తరువాత 10 రోజుల్లో మా అందరికీ పోస్టు కార్డు సైజులో ఫోటోకాపీ ఒక్కొక్కటి వచ్చింది. ఆ ఫోటోలో సోఫా ఖాళీగా లేకుండా తను చెయ్యబోయే పనిని తానే ఆశ్చర్యంగా చూస్తూ కొద్దిగా చెదిరిన జుట్టుతో బాబా కూర్చుని ఉన్నారు. తెలంగాణ సోదరుల గాఢమైన భక్తి శ్రద్ధల పట్ల నాకు గౌరవం ఉన్నప్పటికీ, బాబా సన్నిధిలోనే తరచుగా వారు చేసే అల్లరి చిల్లరి పనులు మాత్రం నచ్చేవి కావు. స్వామి వెండి తాంబూలం పెట్టి తెరిచి ఒక్కబడి తీసుకుని వాళ్లు వేసేసుకునేవారు. బాబా గది దగ్గర ఉన్న అరటిగల నుండి బృందావనంలో గొల్లపిల్లల్లాగా పళ్లన్నీ తీసుకు తినేసి క్షణంలో గెలంతా ఖాళీ చేసేసేవాళ్లు. నా పొరుగున ఉండే కోయంబత్తూరుకి చెందిన రాధాకృష్ణతో వాళ్లు మరీ అంత దుడుకుగా ప్రవర్తించటం నాకేమీ బాగాలేదు అని చెప్పాను. అతను తనకు కూడా వాళ్ల ప్రవర్తన నచ్చలేదని తలు ఊపాడు. ఎంతో పవిత్రమైన ఆ నిలయ వాతావరణంలో వాళ్లు అలా అగౌరవంగా ప్రవర్తించటం మా ఇద్దరికీ కూడా ఏమీ నచ్చలేదు. వారు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నప్పటికీ వారి పట్ల స్వామి ప్రదర్శిస్తున్న అసాధారణమైన సహనం గురించి మాలో మేము రహస్యంగా చర్చించుకుంటూ ఉండేవాళ్లం. అయితే వాళ్లు తమ తమ గ్రామాలకి బయలుదేరుతూ స్వామిని తమతో కూడా రమ్మని కోరితే స్వామి దానికి వెంటనే అంగీకరించడం మా అభిప్రాయాలను తలక్రిందులు చేసింది. తెలంగాణ బృందాన్ని పుట్టపర్తి తీసుకువచ్చి అక్కడ కొండల్లో అడవుల్లో చిత్రావతి ఒడ్డున బాబా ఎన్నుకున్న ఎన్నో స్థలాలకు వినోదార్థం మమ్మల్ని తీసుకువెళ్లిన జీపులు ఇక ఇంటిదారి పట్టాయి. వాళ్లంతా బాబాతో కలిసి తెలంగాణలోనూ చుట్టుపక్కల ఉన్న ఎన్నో అందమైన స్థలాలకు వెళ్లాలని పథకాలు వేసుకోవడం నేను విన్నాను. కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండిన ఏకశిలాపురం, అందమైన బౌద్ధ భిత్తి చిత్రాలకు ఆలవాలమైన అజంతా గుహలు వారితో పాటు నేను కూడా వెళ్లాలన్న ఉత్సాహాన్ని రేకెత్తించాయి. చాలా కాలం కిందట విజ్ఞానయాత్రకు మా విద్యార్థులను ఆయా ప్రదేశాలకు తీసుకువెళ్లాను. కాని బాబా వంటి మహాకళాకారుడు నాయకత్వం వహించే బృందంతో వెళ్లడమంటే అబ్బా ఎంత ఆనందంగా ఉంటుంది, ఊహల్లోనే మురిసిపోతున్నాను నేను. అయితే చివరి క్షణంలో తమతో రమ్మని ఎవరిని పిలుస్తారో తెలియదు కనుక ఎవరికి వాళ్లు అందరం సిద్ధంగా అప్రమత్తంగా ఉంటాం ప్రయాణానికి పిలుపు కోసం. స్వామి గది నుండి కిందికి వృత్తాకారంగా ఉన్న మెట్లపై నుండి 2 పెద్ద తోలుపెట్టెలు కిందికి దింపబడటం గమనించాను. అదే క్షణంలో తెలంగాణ బృందంలోని ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఉద్వేగంతో, స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. పద జీపెక్కు అని స్వామి సందేశం అయి ఉంటుందని భావించి 2 మెట్లు చొప్పున గబగబా మెట్లన్నీ ఎక్కి స్వామి గదికి చేరుకున్నాను. 70 వసంతాలు దాటిన శేషగిరిరావుతో బాబా మాట్లాడుతూ ఉండటం గమనించాను. బాబా నా వైపు తిరిగి, కస్తూరి, నువ్విక్కడే ఉండు, నేను శేషగిరిరావును నాతో తీసుకువెళ్తాను. వీళ్లంతా నాతో ఎంతో స్వేచ్ఛగా మసలడం నీకు ఏమాత్రం నచ్చలేదు కదా, నిన్ను మీ రాధాకృష్ణని భయంకరమైన అసూయ పట్టి పీడిస్తోంది. తెలంగాణ నుండి అంతమంది స్వామి దగ్గరకు వచ్చి అంత అరుదైన సేవ చేసి స్వామి అనుగ్రహాన్ని పొందటం మీకు సంతోషం కలిగించలేదు కదూ, కాని అదే విషయం ఈ శేషగిరిరావుకు చాలా సంతోషాన్ని కలిగించింది. అందుకే నాతో అతన్నే తీసుకువెళ్తున్నాను. శేషగిరిరావు పద వెళ్లి జీపులో కూర్చో అన్నారు. కాబట్టి అది జరిగిన సంగతి. పశ్చాత్తాపంతో బరువెక్కిన హృదయంతో 18 మెట్లు భారంగా దిగాను నేను. ఆ గొల్లపిల్లల బృందంతో కలిసి ఎంచక్కా బాబా జీపులో హైదరాబాదు రోడ్డు వెంట హాయిగా సరదాగా వెళ్తుంటే పిచ్చివాడిలా చూస్తూ నిలబడిపోయాను. అలా భయంకరమైన ఒంటరితనంతో మిగిలిపోవటం నాకు అదే మొదటిసారి. నా అతిశయం ఇతరులకు

నేనే అధికుడను అనే అహంభావం నాలో చేసిన గాయంతో నేను ఏ పనికి హాజరు కాలేకపోయాను. నా సహచరుడైన రాధాకృష్ణ సహాయంతో నా స్వభావాన్ని గుర్తించగలిగాను. భక్తి అనేది ఎప్పుడూ గంజిపెట్టిన చొక్కాల్లోనే ఉండదని గ్రహించాను. వాళ్ల భోళాతనాన్ని విరగబాటుగాను, వారి అమాయకత్వాన్ని తొంటరితనంగానూ అపార్థం చేసుకున్నాను. నన్ను అవమాన భారంతో కృంగదీసిన ఈ ఒత్తుత్తి డాంబికపు డిగ్రీలన్నీ విసిరి పారేయాలి. ఈ పట్టాలేవీ కూడా బాబా అంచనాలకు తగ్గ విధంగా నన్ను ఎదిగేలా చెయ్యలేకపోయాయి. శేషగిరిరావులాగా నేను కూడా నాకు అప్పగించబడిన బాధ్యతలను హృదయపూర్వకంగా నిర్వహించాలే కాని అనవసరంగా ఇతరుల వ్యాపారాల్లో వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇతరుల గురించి తీర్పు చెప్పాలని ప్రయత్నించకు, నీకు నువ్వే తీర్పు చెప్పుకో అని నా మనసును నేనే హెచ్చరించుకున్నాను. నాలో పాతుకుపోయిన ఇతరుల దోషాలను తప్పులను విమర్శించటమని కొరవంజి వ్యంగ్య హాస్యధోరణిని మానుకుని నేను చేసిన తప్పుల్ని దిద్దుకుని తిరిగి బాబా దివ్య సన్నిధిలో నిలబడగలగటానికి అర్హత సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాను. కరకురాతిపొరల అడుగున లభించే విలువైన మంచితనాన్ని, దివ్యత్వాన్ని పరిశోధించి కనుక్కోవటం వైపు నా హాస్యధోరణిని మళ్లించాలి అని నిర్ణయించుకున్నాను. జబ్బుపడ్డ నా మనసు స్వస్థత నుండి ఆరోగ్యం పొందటం కోసం బాబా నన్ను నిలయంలో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లిపోయాక నాకు నిలయమంతా శూన్యంగా ఒంటరిగా అనిపించింది. బాబా మనిషికి మొట్టమొదటి శత్రువుగా పేర్కొని నిరాశా నిస్పృహలతో కూడిన నా మానసిక దౌర్బల్యాన్ని ప్రక్షాళనం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాను. నా నిరాశ విచారం పోవటం కోసం గంటల తరబడి ధ్యానంలోనూ ప్రార్థనలోనూ గడిపేవాడిని. స్వామి తెలంగాణ బృందం వారితో వెళ్లిపోవడం చేత కిరాణా దుకాణం వద్ద ఎక్కువ గిరాకీ లేకపోవటం చేత బాబా తండ్రిగారైన వెంకమరాజుగారితో ఎక్కువ సమయం గడపటానికి అవకాశం లభించింది. వారితోనూ ఈశ్వరమ్మగారితోనూ సంభాషిస్తూ వారి నుండి తెలుసుకున్న స్వామివారి చిన్ననాటి ముచ్చట్లను రాత రూపంలో పొందుపరుచుకున్నాను. బాబాగారి తండ్రిగారి పట్ల నాకు గొప్ప గౌరవ ప్రపత్తులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆయన మదనపల్లి నుండి బాబాకు రాసిన ఉత్తరం, బాబా నన్ను చదవమని ఇచ్చాక ఆయన పట్ల గౌరవం మరింత అధికమైంది. ఎలాగంటే, ఒకసారి వెంకమరాజుగారు తన చిన్న కుమారునికి క్షయవ్యాధి సోకటంచేత శస్త్రచికిత్స కోసం మదనపల్లి శానిటోరియంకి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆయన చిన్న కుమారునికి శస్త్రచికిత్స జయప్రదంగా జరిగి అతను సంతృప్తికరంగా కోలుకోసాగాడు. అదే విషయం ఆయన ఒక పోస్టు కార్డు ద్వారా బాబాకు తెలియపరిచారు. ఆ రోజు తపాలా రాగానే బాబా సమక్షంలోనే ఉన్న నేను ఆయన ఉత్తరాలు గబగబా చూస్తూ ఉండటం గమనించాను. మధ్యలో ఒక పోస్టు కార్డు నా వైపు విసిరి నన్ను చదవమని చెప్పారు స్వామి. అందులో సాంప్రదాయబద్ధంగా రాయబడ్డ సంబోధన రెండు లైన్లు ముందుగా చదివాను. శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయిబాబాకు సాష్టాంగ దండ ప్రణామాలతో పెద్ద వెంకమరాజు రాయనది. ఇలా ఉంది ఆ సంబోధనాక్రమం. అంతవరకు తెలుగులో ఉన్న ఆ ఉత్తరాన్ని కూడబలుక్కుంటూ చదువుతున్న నన్ను ఇంక చాలు అన్నారు. అమ్మయ్యా అనుకుంటూ తెలుగు చదవడం తప్పినందుకు సంతోషించాను. బాబా ఆ ఉత్తరం ఎక్కడి నుండి వచ్చింది అని ప్రశ్నించారు. మదనపల్లి నుండి ఎవరో పెద్ద వెంకమరాజుగారుట, ఆయన రాశారు అని చెప్పాను. ఒకవేళ నేనేమైనా తప్పుగా చదివానేమోనని భయపడుతూనే, ఈ శరీరానికి తండ్రి ఆయనే, ఆయన నన్ను ఎలా సంబోధిస్తారో తెలుసుకోవాలని ఎప్పటినుండో ఆతృతగా ఉంది కదా నీకు, అవునా అన్నారు. అవునని ఒప్పుకున్నాను. ఆ ఉత్తరం నాకు ఆయన తన బిడ్డకు ఎంత దీటైన భక్తుడో అర్థమయ్యేలా చేసింది. స్వామి వద్ద నుండే మరే ఇతర భక్తులకు వెంట్రుక వాసి కూడా తీసిపోని నిజమైన భక్తుడు ఆ తండ్రి. తన బిడ్డగా అవతారం దాల్చిన దైవాన్ని గుర్తించి భక్తుడుగా మారిన మరో తండ్రి ఉదంతం నాకు జ్ఞప్తికి వచ్చింది. భాగవతంలో నేను ఈ ఉదంతం చదివాను. కర్దముడని ఒక గొప్ప ఋషి తన కుమారుడైన కపిలుణ్ణి భగవదవతారంగా గుర్తించి
ఆయనకు భక్తుడుగా మారాడు. ఆ మహర్షి కుమారుని ముందు భక్తితో సాగిలబడి, ఓ దేవా, నీవు మానవ రూపంలో అవతారం ధరించి ఈ ఇంటిని అనుగ్రహించావు. నీవు మానవులకు వారి నిజతత్వం దైవత్వమనే విషయాన్ని బోధించటానికి అవతరించావు. నీవు జ్ఞానానంద స్వరూపుడవు. ఏ రూపం దాల్చినా నీ శక్తి అనంతం. కేవలం నీవు ఒకే రూపానికి పరిమితం కాజాలవు. చతుర్భుజాలతో ఋషులు దర్శించే నీ రూపం, రెండు చేతులతో నేను చూస్తున్న ఈ రూపం రెండూ వేరువేరు కావు, ఒక్కటే. ఈ రూపాలు ఒకదానికంటే ఒకటి ఎక్కువగాని తక్కువగాని కావు, కాజాలవు అన్నాడు. తపోవనాలకు వెళ్లబోతూ కుమారుని పాదాలపై వాలి కర్దముడు ప్రార్థించగాని అనుమతి ప్రసాదిస్తూ కపిలుడు, నీవు చేసే కర్మలు, నీ ఆలోచనలు, భావాలు అన్నీ నాకు అంకితం చెయ్యి. సర్వభూతాంతరత్వమైన ఆత్మస్వరూపాన్ని, ప్రకాశాన్ని నీకు గోచరింపజేస్తాను. ఇక నుండి సన్యాసిగా జీవితాన్ని గడపటానికి నీకు అనుమతిని ప్రసాదిస్తున్నాను అని ఆశీర్వదించాడు. బాబాను భగవదవతారంగా గుర్తించాక వెంకమరాజు కూడా నలుమూలల నుండి స్వామి సన్నిధికి వస్తున్న భక్తుల సేవకై తన జీవితాన్ని అంకితం చేశారు. నిలయాన్ని దర్శించే భక్తులందరినీ ఏం కావాలో కనుక్కుని సోమవారం నాడు బుక్కపట్నంలో జరిగే సంత నుండో, హిందూపురం అనంతపూర్ దుకాణాల నుండో, లేక గురువారం నాడు కొత్త చెరువు దగ్గర జరిగే సంతలోనో కొని ఎవరికి కావలసిన వస్తువులు వారికి తెచ్చి ఇస్తూ ఉండేవారు. నిఖార్సైన నిజాయితీతో అందరి హృదయాలను దోచుకోగలిగిన ఆయన చాలా నిరాడంబరంగా ఉండే పవిత్రమూర్తి బాబా తండ్రి పెదవెంకమరాజుగారు. కాని ఈశ్వరమ్మకు మాత్రం తన కుమారుడు, కుమార్తెలు, మనుమలు గురించే కాకుండా లక్షలాది మందికి సంరక్షకుడైన బాబా పట్ల కూడా ఆందోళన అధికంగానే ఉండేది. తెలంగాణ భక్త బృందంతో కలిసి హైదరాబాదు వెళ్లిన బాబా వద్ద నుండి 2 వారాల వరకు ఏ జాబు రాలేదు. ఆవిడకు ధైర్యం చెప్పటానికి, మనశ్శాంతి కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. వెంటనే హైదరాబాదు వెళ్లి స్వామి ఎక్కడ ఉన్నా వెంటనే పుట్టపర్తి తీసుకురమ్మని నాకు పురమాయించారు. ఇద్దరుంటే తోడు అంటూ వెంకమరాజు సోదరుని కుమారుడైన కిష్టప్పను కూడా నాతో పంపారు. ఒకవేళ నేను వెంటనే ఉత్తరం ఆవిడకు రాయలేకపోతే కిష్టప్ప ఆ పని చేస్తాడు అని ఆమె ఉద్దేశం. నేను కిష్టప్ప హైదరాబాద్లో స్వామి బస చేసిన బంగళాకు చేరుకున్నాం. అప్పటికీ ఔరంగాబాదు, ఎల్లోరా పర్యటన ముగించుకుని స్వామి తిరిగి వచ్చి 2 గంటలైందట. పర్యటన ముగించుకుని వచ్చేటప్పుడు తెలంగాణ బృందాన్ని తిరుగు ప్రయాణం త్వరగా ముగించమని తొందర చేశారట. ఆయనతో శేషగిరిరావు కూడా ఉన్నాడు. ఆ రోజు రాష్ట్రమంతటా పెట్రోలు వర్తకుల సత్యాగ్రహం కావటం వల్ల ఎక్కడా పెట్రోలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒక్క చుక్క ఇంధనం కూడా లేకుండా 150 మైళ్ల దూరం ప్రయాణం చేయవలసి వచ్చిందని బాబా చెప్పారు. ఈసారి ట్యాంకులో పోయడానికి నీళ్లు కూడా లేవు. మేము ప్రయాణం చేసిన తోవలో ఎక్కడా ఒక చెరువు కాని నది కానీ లేదు. త్రోవంతా ఎండిపోయినట్లు, అంతా ఎక్కడా నీరు అన్న మాటే లేదు అన్నారు నవ్వుతూ బాబా. నమ్మశక్యం కాని విషయం, కాని ఇది సత్యం. మేము స్వామితో తిరిగి పుట్టపర్తి వెళ్లేటప్పుడు మాతో ఇంజనీరైన శ్రీ టిపి రామనాథరెడ్డి కూడా ప్రయాణం చేశారు. ఆయన ముఖ్యంగా చేసే పని రోడ్డుకు తారు వేయించటం కావడంచేత స్వామి ఆయన్ని తార్, TAR అని నవ్వుతూ పిలిచేవారు. రాయచూర్ పట్టణంలో ఇన్స్పెక్షన్ బంగళాలో 1 గంటసేపు ఫలహారాలు తీసుకోవడం కోసం ఆగిన మా ప్రయాణం తిరిగి హంపి వైపు కొనసాగింది. దాదాపు 1 గంటసేపు ప్రయాణం సాగిన తరువాత రామనాథరెడ్డి ముఖానికి కళ్లజోడు లేకపోవటం స్వామి గమనించారు. ముక్కుమీద కళ్లద్దాల స్పర్శ లేకపోవడం కూడా ఆయన గుర్తించలేదు. ఇన్స్పెక్షన్ బంగళాలో వాష్ బేసిన్ దగ్గరే కిటికీలో కళ్లజోడు మర్చిపోయానని అతను చెప్పాడు. పోనీలే, ఏం బాధపడకు. హంపీ నుండి రాయచూర్ జిల్లా కలెక్టర్కు 1 టెలిగ్రామ్ పంపిస్తే తిరుగు టపాలో నీ కళ్లజోడు పంపించేస్తారు అంటూనే బాబా తన చేతిని ఒకసారి గాలిలో ఊపారు. అంతే ఆ కృపాసింధు దోసిలిలో కళ్లజోడు. ఇవి నీవేనా
అని స్వామి రెడ్డిని అడిగారు. రామనాథరెడ్డి మౌనంగా ఉండిపోయాడు. కన్నీళ్లతో అతని కళ్ళు, "అవి నావే" అని సమాధానం చెప్పాయి. స్వామిని మాతో తీసుకువచ్చేసినందుకు మాకు ఈశ్వరమ్మగారి నుండి అభినందనలు లభించాయి. ఉత్తరం వస్తుందని నేననుకుంటే ఏకంగా స్వామినే తీసుకువచ్చి చాలా మంచి పని చేశారు అంటూ మాతృ సహజమైన ప్రేమతో నా పాత్రని ఆవిడ కొంచెం అతిశయోక్తితో అభివర్ణిస్తూ మమ్మల్ని అభినందించింది. విచారానికి వీడ్కోలు. మేవు పుట్టపర్తి వచ్చేసరికి నా జవాబు కోసం ఒక ఉత్తరం వేచి ఉంది. ముందు అసలు ఆ ఉత్తరాన్ని, అందులోని విషయాలను పట్టించుకోవద్దు అని అనుకున్నాను. తరువాత నా సమస్యని స్వామికి చెప్పాలని అనిపించింది. ఎందుకంటే చాలా కాలంగా నాలో ఉండి నన్ను బాధించి తరువాత నా అంతరంగపు గుహలో మూయబడ్డ ఒక గాయం చేసిన పుండును మాన్పడానికి ఇది స్వామి చేసిన పథకం అని నాకనిపించింది. నూతనంగా స్థాపించబడిన బెంగుళూరు ఆకాశవాణి కేంద్రంలో ఆ ప్రాంతీయ భాష అయిన కన్నడంలో కార్యక్రమ నిర్వాహకునిగా పదవీ బాధ్యతలు స్వీకరించమని ఆహ్వానిస్తూ వచ్చింది ఆ ఉత్తరం. నా పాత విద్యార్థి, మైసూరు ప్రభుత్వ హోంశాఖ మంత్రి అయిన సిద్ధవీరప్ప నేను గ్రామీణాభివృద్ది కోసం చేసిన పథకాలు, గ్రామీణుల అభివృద్ది పట్ల నాకు గల ఉత్సాహం, నేను ప్రజల్లో వార్తా సౌకర్యాలు పెంపొందించటం కోసం చేసిన నూతన పథకాలు విజయవంతం కావటం తెలిసిన వ్యక్తి కావడం చేత నన్ను ఆ పదవికి సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖామార్చులు అన్ని ఆకాశవాణి కేంద్రాల్లోనూ సాహితీవేత్తలను ప్రసార కార్యక్రమ నిర్వాహకులుగా నియమించాలని నూతన పథకాన్ని ప్రవేశపెట్టదలిచారు. అలా అయితే కార్యక్రమాలన్నీ కూడా శ్రోతలకు వీనుల విందుగా, ఆలోచనలు రేకెత్తించేవిగా, హృదయానికి ఉత్తేజం కలిగించేవిగా ఉంటాయని వారి అభిప్రాయం. కాబట్టి అన్ని ఆకాశవాణి కేంద్రాల్లోనూ ప్రఖ్యాత సాహితీవేత్తలు కార్యక్రమ నిర్వాహకులుగా నియమించబడ్డారు. బెంగుళూరు ఆకాశవాణి కేంద్రం వారు పాత ఫైళ్లన్నీ వెతికి నా పేరు పట్టుకున్నారు. ప్రసార కేంద్రాలకు ఆకాశవాణి అనే పదాన్ని సూచించి నామకరణం చేసింది నేనేనని తెలుసుకుని వారు దిగ్భ్రాంతి చెందారు. నేను ఎటువంటి క్రమశిక్షణారాహిత్యపు చర్య వలన అనవసరంగా ఆకాశవాణి కేంద్రం నుండి పదవి నుండి తొలగింపబడి ఇన్నాళ్లు ఎందుకు అజ్ఞాతంగా ఉన్నానో తెలుసుకున్న హోంశాఖ మంత్రి నాలాగే ఆయన కూడా ఎంతో బాధపడి ఈ పదవికి నన్ను సూచించారని తెలిసింది. నెల నెలా నాకు లభించబోయే జీతం కూడా ఎక్కువే ఉంటుంది. అయినా దానివల్ల నాకు పింఛను రావటం ఆగదు. పింఛను మామూలుగానే వస్తుంది అని తెలిసింది. ఉద్యోగం ఆకర్షణీయమైనదే, అవకాశం కూడా చాలా మంచిదే. కాని నాకు అలా అనిపించలేదు. ఒకసారి స్వర్గధామంలాంటి ప్రశాంతి నిలయమనే తీరంలో లంగరు వేసుకుని హాయిగా కాలం వెళ్లబుచ్చుతున్న నాకు తిరిగి సముద్రంలో దూకాలని ఇష్టంగా లేదు. నేను ప్రార్థించాను, అభ్యర్థించాను, వెళ్లనని మొండికెత్తాను. స్వామి పాదాలు పట్టుకుని వెక్కిళ్లు పెట్టి ఏడ్చాను. కాని స్వామి నన్ను మూర్ఖత్వం మానుకోమని వాదించారు. నా భార్యకి కూడా ఈ అవకాశం ఒక శిక్షలాగే అనిపించింది. స్వామి సన్నిధిలోని ఆనందాన్ని చవిచూస్తున్న మమ్మల్ని తిరిగి బెంగుళూరు వెళ్లిపొమ్మనటం శిక్షలాగే అనిపించి నేను, నా భార్య ఇద్దరం కూడా నేలపై పడి స్వామి పాదాల వద్ద దొర్లి దొర్లి దుఃఖించాము. కాని బాబా అంగీకరించలేదు. "నీ ప్రతిభా సామర్థ్యాలు వ్యర్థం కావడానికి వీల్లేదు. అవి ప్రయోజనకరంగా వినియోగింపబడాలి. ఇక్కడ నీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించేందుకు సరైన అవకాశం లేదు. అక్కడికి నీవు ఏ పని కోసమైతే పిలవబడ్డావో అది కూడా నా పని. నువ్వు ఎవరికో సేవ చెయ్యాలని అనుకుంటున్నావా? నేను కాక ఇతరులనేవారు ఎవ్వరూ లేరు. అన్ని ఉద్యోగాలు నాకోసమే, అన్ని ఉద్యోగాలు నాతోనే. అంతేకాక ప్రశాంతి నిలయం నుండి నిన్ను ఏ దూర ప్రదేశానికో కొత్త ప్రదేశానికో నీకు తెలియని కొత్త ఉద్యోగానికో పంపించటం లేదు. కేవలం 3 గంటలు ప్రయాణం చేసే దూరంలో ఉంటావు. బెంగుళూరులో నీకు సొంత ఇల్లు ఉంది. మీ అమ్మాయి పిల్లలు అక్కడే ఉన్నారు. ఉద్యోగము నువ్వు ఎంతో ఉత్సాహంతో ఎన్నేళ్లో పనిచేసింది.
కస్తూరి అంటే కన్నడ భాషకు మరో పేరే కదా, నీకు తెలియదు? కన్నడ భాష కస్తూరి పరిమళం వంటిది అని ఒక సామెత. మీ అంతరంగంలో ఎంతకాలం నుండో ఆకాశవాణి కార్యక్రమాల సందడిలో పాలు పంచుకుని కర్ణాటక ప్రజల్లో నీ స్వరం ప్రజాదరణ పొందాలనే కోరిక గాఢంగా ఉన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఎదురుచూడని విధంగా ఆశ్చర్యకరంగా నీకు ఆహ్వానం లభించింది. కాబట్టి అది భగవదనుగ్రహంగా భావించు, సంతోషంగా వెళ్ళు. నువ్వు నా నుంచి దూరంగా ఎక్కడికీ వెళ్లటం లేదు. అంతెందుకు, నువ్వు వెళ్లాలనుకున్నా నా నుండి దూరంగా ఎక్కడికీ పోలేవు అంటూ బాబా సలహా ఇచ్చారు. నా భార్యని కూడా నాతో పాటే బెంగుళూరులోనే ఉండమని చెప్పారు. అమ్మ మాత్రం ఈ విషయంలో కలత చెందకూడదని నిబ్బరంగానే ఉంది. ఆమె మనోనిబ్బరాన్ని గుర్తించి స్వామి మెచ్చుకున్నారు. పాట్టీ, నువ్వు ఇక్కడే ఉండు. నీకు ఒకవేళ ఏదైనా అవసరమైతే కస్తూరి ఏం చెయ్యగలడు? నా దగ్గరికే పరుగెత్తుకు వస్తాడు. అందుచేత ఇక్కడ అతను ఉండి ఏం చేస్తాడు? నేనే నీ దగ్గరకు పరుగెత్తుకు వస్తూ ఉంటాను అని చెప్పారు. ఏమైనా ఎంత నచ్చచెప్పినా కూడా బరువెక్కిన హృదయాలతో సామాన్లు తీసుకుని విచారంగా అయిష్టంగానే అక్కడి నుండి

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 20వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గురువుగారి ప్రబోధనను విని ఆ సత్యవాక్లను అనుభూతికి తెచ్చుకోగలిగిన వాడు అనే సత్యాన్ని సత్యమును అనుభవించితే అనే కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథిలాపురమునకు సమీపంలో ఉన్న ఒక అరణ్యంలో సుఖ మహర్షి కొంతమంది శిష్యులను చేర్చుకుని ఆత్మజ్ఞానమునకు సంబంధించిన విషయాలను బోధిస్తూ ఉండేవాడు. ఈ వార్త విని జనక మహారాజు తాను కూడా శిష్యులతో పాటు మహర్షి ప్రబోధనను వినడానికి రోజూ అరణ్యంలో ఉన్న మహర్షి ఆశ్రమునకు వచ్చేవాడు. అటువంటి శిష్యుడు లభించినందులకు సుఖ మహర్షి ఎంతో ఆనందించారు. ఒక దినము జనక మహారాజు ఎప్పుడూ వచ్చే సమయానికి రాలేదు. మిగతా శిష్యులు కొంతసేపైన తర్వాత మహర్షిని ప్రబోధను ప్రారంభించమని కోరారు. కాని మహర్షి, జనకుడు రావాలి, అతడు వచ్చిన తర్వాతనే ప్రారంభిస్తాను అన్నాడు. శిష్యులకు కోపం వచ్చింది. గురువు మీద సందేహం కలిగింది. సుఖ మహర్షి అంతటివాడు కూడా రాజు పేద అన్న భావాన్ని వదల్లేదు. మనమంతా శిష్యులం కామా అని వారిలో వారు తర్కించుకుంటున్నారు. సుఖ మహర్షి వారి భావములను గ్రహించాడు. ఇంతలో జనక మహారాజు వచ్చాడు. సుఖ మహర్షి ప్రబోధనను ప్రారంభించాడు. సమయం చూసి శిష్యులకు జనకుని గొప్పతనమును తెలియచెప్పాలని సంకల్పించాడు. ఒకరోజు సుఖ మహర్షి ప్రబోధన చేస్తున్నారు. శిష్యులందరూ శ్రద్ధగా వింటున్నారు. ఉన్నట్లుండి మహర్షి, ఇదేమిటి, మిథిలానగరమునకు అగ్నిప్రమాదం సంభవించింది, మంటలు పొగలు బాగా కనపడుతున్నాయి అన్నాడు. తక్షణమే శిష్యులందరూ, అయ్యో, మా ఇల్లు ఏమైపోతున్నాయో, మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో అని ఆందోళన పడుతూ మిథిలానగరం వైపు పరిగెత్తుకుని వెళ్లారు. జనక మహారాజు మాత్రం కదలక మెదలక కూర్చున్నారు. సుఖ మహర్షి అతనితో, నాయనా, రాజభవనం, అంతఃపురం అంత అగ్ని ప్రమాదానికి గురైంది, నువ్వు వెళ్లి చూడవా అన్నాడు. జనకుడు ఏమీ జరగనట్లు కూర్చున్నాడు. కొంతసేపటికి పరిగెత్తుకుని పోయిన శిష్యులంతా తిరిగి వచ్చారు. గురువుగారు, మిథిలాపురం దగ్గరికి పోయేటప్పటికీ మంటల్లేవు, ఏమీ లేవు, ఏ విధమైన ప్రమాదమూ లేదు, ఇదేమిటి ఈ వింత, ఇక్కడి నుంచి పొగలు మంటలు చూశామే, జరిగిందేమిటో చెప్పండి అని ప్రార్థించారు. జనక మహారాజు తన స్థానమున ఏమీ జరగనట్లు కూర్చొని ఉండటం గమనించారు. సుఖ మహర్షి చిరునవ్వుతూ, నాయనలారా, నేనే ఈ విధముగా ఒక దృశ్యమును కల్పించాను. మిమ్మల్ని పరీక్షించాలన్న ఉద్దేశంతో మీరు ఒక్కొక్కరూ ఈ గృహమునకే సంబంధించిన వారు, కాని జనక మహారాజు ఈ రాజ్యమునకంతా అధికారి. అంతేకాదు, తన అంతఃపురము కాలిపోతుందని తెలిసినా ఏమాత్రము చెదరక బెదరక సమచిత్తముతో ఏకాగ్రతతో ఇక్కడే ఉండిపోయాడు. మీరందరూ తలోదారి పరిగెత్తుకుని వెళ్లారు. మరి మీరే చెప్పండి, జనకుడు ఎటువంటివాడు? ఏకాగ్రత, సమచిత్తం, వైరాగ్యం ఉన్నవారే ఆత్మజ్ఞానమునకు సంబంధించిన ప్రబోధలు వినుటకు అర్హులు. అందుకనే ఆనాడు నేను అతని కొరకు వేచియుంటిని అన్నాడు. అప్పుడు శిష్యులందరూ గురువుగారిని క్షమించమని ప్రార్థించారు. శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడు ఎట్టి శిష్యుడో, జనక మహారాజు సుఖ మహర్షికి అట్టి శిష్యుడు. గురువుగారి ప్రబోధనలను విని ఆ సత్యవాక్రును అనుభూతికి తెచ్చుకోగలిగినవాడు.

ఇప్పుడు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులు అందించిన బుర్రకథ మాతృశ్రీ ఈశ్వరమ్మ వింటారు.

0: తరి గిట ఝుంతరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: ఇప్పుడే మనము గణాలందరికీ అధిపతి అయిన గణాధిపతి గురించి ప్రార్థించుకున్నాము.
2: చక్కగా పాడడం పెద్దన్నయ్య.
1: ఇప్పుడు దేవతలందరికీ అధిపతి అయిన దేవాధిపతి అయిన మన స్వామి గురించి ఒక మంచి పాట పాడుకుందాం రా.
2: మధురంగా పాడుకుందాం పదా.

0: సుందరితా. భగవాన్ బాబా వారి దివ్య చరణాల విందమలకు సహస్ర శతకోటి నమస్సుమాంజలు సమర్పిస్తూ ఈనాడు మనం మన దేవదేవునికి జన్మనిచ్చి పెంచిన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి మరియు మాతృవాత్సల్యాన్ని పంచి ఇచ్చిన కరణ సుబ్బమ్మ గారి దివ్య చరిత్రను బుర్రకథగా చెప్పుకుంటున్నాము.
1: ఓహో,
0: అంతేకాకుండా ఇద్దరి తల్లుల ముద్దుల కొడుకైన మన స్వామి గురించి కూడా చెప్పుకుంటున్నాం రా.
1: శభాష అన్నయ్య, ఆ దేవదేవునికి జన్మనిచ్చిన దేవుడమ్మ చరిత్రని ఈ రోజు మనం బుర్రకథ రూపంలో చెప్పుకుంటున్నాం.
0: అవును,
1: నిజంగా మనది కోటి జన్మల పుణ్య ఫలం రా.
0: ఎలారా?
1: ఎందుకంటే ఆ తల్లి తనిలో సమకాలికులుగా పుట్టాం మనం.
0: ఆహా, ఎంత చక్కగా చెప్పారా.
2: వినరా సోదర ఈశ్వరమ్మ కథ వినుల విందుగను. జయము జయము శ్రీశ్వరాంబకు జయము దిగ్విజయము. కథను విన్న మన భక్త కోటికి

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: కొండమ్మ రాజు గారి చిన్న చెల్లెలైన వెంకట సుబ్బమ్మ గారికి సుబ్బరాజు గారికి వివాహం జరిగింది.
1: ఓహో,
0: అది 1890 సంవత్సరం.
1: అంటే 1890 అన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పేవారా. సుబ్బరాజు గారు ఈశ్వరునికి గుడి కట్టించిన అనధికారంలో ఆయనకు ఒక చిన్న కుమార్తె కలిగింది. ఈశ్వరుని అనుగ్రహం వల్ల కలిగిన ఆడపిల్ల కనుక ఈశ్వరమ్మ అని నామకరణం చేశారా.
1: ఎంతటి పవిత్రమైన నామకరణం అది.
0: ఆ చిన్ని బాలిక అందచందాలు చూడరా,
1: చెప్పరా అబ్బాయి.

0: ఈశ్వరమ్మ గారికి 5 ఏళ్ల వయసు నిండగానే వారి కుటుంబ సభ్యులతో పాటు అందరూ కలిసి పుట్టపర్తి చేరారు. ఇక్కడే స్థిరపడిపోయారురా.
1: ఎంత అదృష్టవంతులు వాళ్ళంతా.
0: అవునరా. అయితే ఇక్కడ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలరా.
1: వెరీ ఇంపార్టెంట్ విషయమా? ఏమిటరా అది?
0: ఈశ్వరమ్మ గారు కారణ జన్మురాలురా.
1: అవునరా.
0: ఆమె ఎవరంటే?
1: ఎవరా?

0: అయ్యా
1: శ్రీరామచంద్రుని తల్లిగా
0: పరమున దేవకిగా
1: శ్రీకృష్ణ పరమాత్మని తల్లిగా
0: కలిలో దేవగిరం
1: శిరిడి సాయిబాబా తల్లిగా
0: ఆ నలుగురు కలిసి నాణ్యమైన ఆ

0: సరిత. అదితి, కౌసల్య, దేవకి, దేవగిరమ్మలు వారి వారి అంశములను ఈశ్వరమ్మలో ఇన్ముడింపచేసి దేవుడమ్మగారు పొందించి మరలా చరితార్థులయ్యారా.
1: వాళ్ళంతా దైవ మాతలు అమ్మవి,
0: అంతా దైవ లీలలు కూడా.
1: అవునురా.
0: శ్రీరామచంద్రుడు కౌసల్యని, శ్రీకృష్ణుడు దేవకిని, షిరిడీ బాబా వారు దేవగిరమ్మని తమ మాతృమూర్తులుగా ఎంచుకున్నట్లే సాక్షాత్ అవతార పురుషుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఈశ్వరమ్మ గారిని తమ మాతృమూర్తిగా ఎంచుకున్నారరా.
1: ఎంతటి అదృష్టవంతులు ఈశ్వరమ్మ గారు!
0: ఎంతటి వారికి అంతటి ఉన్నతమైన జన్మరా!

0: దేవుడు అమ్మగారు పొందించి మరలా చరిత ఆడుతుందయ్యారా?
1: వాళ్ళంతా దైవ మాతలురా మరి. అవునురా.
0: శ్రీరామచంద్రుడు కౌశల్యని, శ్రీకృష్ణుడు దేవకిని, సిడి బాబా వారు దేవగిరమ్మని తమ మాతృమూర్తులుగా ఎంచుకున్నట్లే సాక్షాత్ అవతార పురుషుడైన శ్రీ సత్యసాయి బాబా వారు ఈశ్వరమ్మ గారిని తమ మాతృమూర్తిగా

0: సముద్రంలో రత్నాలన్నీ ఒక్క చోటుకే చేరుతాయంటారు.
1: అవునరా.
0: అలాగే రత్నాకర వంశంలోని రత్నాలలో ఒకరైన శ్రీ పెద వెంకమరాజు గారికి నామగిరమ్మ గంగమ్మ అనే ఈశ్వరమ్మతో వైభవంగా వివాహం జరిగిందిరా.
1: అంటే అవతారానికి నాంది ప్రస్తావన జరిగిందన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పారా. అత్త మామలైన శ్రీమతి లక్ష్మమ్మ గారు శ్రీ కొండమ్మ రాజు గారి కనుసన్నరలో అణకుగా మెలుగుతూ అటు మీసరగండ వంశానికి ఇటు రత్నాకర వంశానికి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిందిరా ఈశ్వరమ్మ.
1: ఆమె మరి దైవ మాతరా.
0: అవునరా. ఆమె సంసారం పిల్లా పాపలతో చల్లగా ఉంది.
1: ఓహో.
0: ఒకనాడు మన ఈశ్వరమ్మ నీళ్ల కోసం నూతి వద్దకు వెళ్లి నూతిలో చేదవేసిందిరా.
1: వీడవడండి బాబు, నూతి వద్దకు వెళ్లి చేదేయకపోతే బంతేస్తారటండి.
0: అంతలో ఆకాశంలో మెరిసింది నీలిరంగు గోళమొకటి. గిర్రును తిరుగుతూ వచ్చే ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించింది.
1: ఓహో.
0: ఈశ్వరమ్మ స్పృహ తప్పింది.
1: అయ్యో.
0: దీని పండితులు ప్రాచీన శాస్త్ర గ్రంథాలు పరిశీలించి ఇది ప్రసవానికి సంబంధించింది కాదు, కేవలం ప్రవేశమే అని తేల్చారా.
1: ఇదంతా చూస్తుంటే పెద్ద మిరాకిల్లా ఉందిరా.
0: ఇంకా ముందుందిరా. ఈశ్వరమ్మ గారు అస్తమ గర్భం దాల్చారు. క్రమేపీ నెలలు నిండుతున్నాయి. అయితే ఒక శుభ ముహూర్తమున మన తల్లి ఈశ్వరమ్మ ఎటువంటి బిడ్డకి జన్మనిచ్చిందో వినరా.

0: ఆదివారం ఇస్ ఏ పబ్లిక్ హాలిడేరా?
1: అయ్యో,
0: ఆఫీసులు బంద్, షాపులు బంద్, స్కూళ్లు బంద్, హాస్పిటల్ బంద్, కాబట్టి నీ పుట్టుక కూడా బందే.
1: బాగుందిరా నీ లాజిక్. కదలోకెళ్ళాం పద ఇక.
0: పదరా.
1: ఈ విధంగా స్వామివారు పుట్టాక సత్యనారాయణ వ్రతకథ ప్రసాదం తిన్న తరువాత ఈశ్వరమ్మ గారికి బాళ్లు పుట్టారు.
0: అవునరా.
1: ఆ ఊరి గ్రామదేవత సత్యమ్మవారు కనుక మరియు కన్నడం సుబ్బమ్మ గారి ప్రోత్బలం చేత ఆ చిన్ని బాలునికి సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారా.
0: ఎంతటి చక్కని నామకరణం రా.
1: పుట్టిన పున్నమి చంద్రునికి పురిటిలోనే ఒక పాము పాన్ప వేసిందిరా. పామును చూసి లక్ష్మమ్మ వారు కివ్వమిన కేక వేశారు. అందరూ పరువు పరును వచ్చారు, కానీ అక్కడ పాము కనపడలేదురా.
0: అసలు అది పామైతే కదరా.
1: మరి ఏమిటరా అది?
0: సాక్షాత్తు ఆ ఆదిశేషుడే శేషశాయికి పాన్పు పట్టడానికి ఆదిశేషుడు రూపంలో వచ్చాడురా.
1: ఆహా, బాలభానుని పోలినటువంటి ఆ బాలసాయిని ఊయల్లో వేసి మన అమ్మ ఈశ్వరమ్మ తన్మయత్వంలో ఏ విధంగా జోల పాట పాడుతుందో వినరా.

0: దేవకి అష్టమ గర్భంలో కృష్ణుడు జన్మించాడు.
1: ఆహా,
0: ఈశ్వరమ్మ అష్టమ గర్భంలో సాయి కృష్ణుడు జన్మించాడు.
1: బాగా పోల్చావు.
0: అది 1926 సంవత్సరం కార్తీక మాసం సోమవారం నాడు స్వామివారు జన్మించారు.
1: అయితే సోదరా,
0: చెప్పరా,
1: స్వామి సోమవారం జన్మించారు.
0: అవును,
1: నేను శనివారం జన్మించాను.
0: ఓహో,
1: మరి నువ్వే వారం జన్మించావురా?
0: నేను ఆదివారం సండే పుట్టానురా.
1: ఏమిటి, ఆదివారం పుట్టావా?
0: అవును.
1: అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ రా.
0: ఇదేమిట్రా మరీ దారుణంగా మాట్లాడుతున్నావు?
1: ఆదివారం పుట్టడానికి ఛాన్సే లేదు.
0: మరీ దారుణంగా ఉందిరా, ఆదివారం ఎందుకు పుట్టకూడదురా నేను?
1: ఎందుకంటే

0: ఆ చిన్ని బాలుడు దినదిన ప్రవర్ధమానని పెరుగుతున్నాడు రా. 9వ 7 రాగానే బడిలో వేశారు యథావిధిగా. అయితే బడిలో బాలసాయి తన తోటి విద్యార్థులకి తన సంచి నుండి మిఠాయిలు, చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్లు, బలపాలు వగేరాలు తీసి ఇస్తుండేవారా.
1: ఏమిటి స్వామి బలపాలు ఇచ్చేవాళ్ళ?
0: అవును.
1: అరే భలే ఛాన్స్ మిస్ అయిపోయాను రా. నేనే స్వామి క్లాస్మేట్ అంటే ఎంత బాగుండేదిరా.
0: నువ్వు స్వామి క్లాస్మేట్ అయితే నీకేమిట్రా బెనిఫిట్?
1: ఏముందిరా, మా టీచర్ గారు ఒకరోజు హోంవర్క్ కడకుండా ఉంటే మా ఊరి అమ్మవారికి 10 బలపాలు ఇస్తానని మొక్కున్నాను రా.
0: మరి టీచర్ హోంవర్క్ అడిగారా?
1: టీచర్ గారు హోంవర్క్ అడగలేదు. 10 బలపాలు ఇవ్వాలిగా అమ్మవారికి.
0: మరి మొక్కు తీర్చాలరా.
1: 10 బలపాలు ఇచ్చే స్తోమత మన దగ్గర ఎక్కడుందిరా?
0: మరి బలపాలు ఇవ్వాలి మరి.
1: అందుకే ఉన్న 1 బలపాన్ని 10 ముక్కలు చేసి అమ్మవారికి కల్పించి వెనక్కు తీరకుండా పరిగెత్తాను రా బాబు.
0: దేవాంతకుండా ఉన్నావురా. అయితే స్వామికి ఇవన్నీ ఎవరిస్తున్నారు అని తోటి విద్యార్థులు అడిగితే అవన్నీ తనకి గ్రామదేవత అందిస్తుంది అని చెప్పేవారా.
1: ఆ దేవుడు ఆజ్ఞాపిస్తే దేవతలు తక్షణం అమలు జరపాల్సిందే.
0: అవునరా. ఈ విధంగానే పాఠశాలలో బడిలు చదువుకుంటూ ఉండగా మన స్వామివారు అందరి విద్యార్థులకి భజన పాటలు నేర్పుతుండేవారా.
1: భజన పాటలా? అవెలా ఉంటాయా?

0: సత్యం చేసే అద్భుతులు ఇళ్ళు చూసి అపార్థం చేసుకున్నాడు తల్లిదండ్రులు.
1: అయ్యయ్యో,
0: ఒకనాడు సత్యాన్ని నిలదీశారు వెంకమ్మరాజు గారు.
1: ఏమన్నా?
0: తానెవరో చెప్పమని.
1: దానికి సత్యం ఏం జవాబు చెప్పాడు?
0: అది 1940 మన స్వామివారు డిక్లరేషన్ ఇచ్చిన రోజురా. ఇక మీకు నాకు సంబంధం లేదు, నేను వచ్చిన పని నెరవేర్చే సమయం ఆసనం అయ్యింది అంటూ ఏమంటున్నారు విన్నరా?
1: చెప్పరా?

0: బాల స్థాయికి భక్తులు పెరుగుతున్నారా?
1: అది క్వైట్ ఆబ్వియస్ అని చెప్పారా?
0: నేర్పుతో వారి బాధలు గాథలు వింటూ వారందరినీ తగిన విధంగా ఆనందింపచేస్తున్నారు.
1: మన స్వామి ఇప్పుడు చేసేది అదే కదా.
0: భజనలు పాటలు మారుమోగుతున్నాయి.
1: ఆహా,
0: ఒకనాడు ఈశ్వరమ్మ గారు స్వామి గురించి భక్తులను అడగ్గా ఆ భక్తులు, అమ్మ ఈశ్వరమ్మ తల్లి, మన స్వామి ఎవ్వరికి అందినంత ఎత్తుకి ఎదిగిపోయారు తల్లి.
1: ఆహా,
0: భక్తులు స్వామిని గురు పీఠం మీద కూర్చోబెట్టి ఏ విధంగా స్తుతిస్తున్నారో వినవమ్మా.

0: ఈశ్వరమ్మ గారు సకల సద్గుణ సంపన్నురాలు, అచ్చమైన ఆదరణ, స్వచ్ఛమైన కరుణ, దయార్ద్ర హృదయ, సహనశీలి, శాంత స్వభావిని, కల్లా కపట మెరుగని కరుణామూర్తి, అమృతమూర్తి, ఆనందమూర్తి. అయితే సామాన్యురాలు, గృహిణి, గృహమమ్మాయి అయిన ఈశ్వరమ్మ గారిని మన స్వామి అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాల్లో తీసుకువెళ్లారా.
1: అందుకనే అంటారా,
0: ఏమిని
1: మానస సరోవరంలోనే ఉంటాయి రాజహంసలని.
0: నిజమేరా.
2: కరవంశపు రాజమాత సమతకు మమ

0: అయితే సోదరా,
1: ఏమిరా,
0: ఇకపోతే మనం కరణ సుబ్బమ్మ గారు చెప్పుకోవాలరా.
1: అవునరా.
0: సుబ్బమ్మ గారు గ్రామ కరణం గారేనా లక్ష్మీనారాయణరావు గారి మొదటి భార్య.
1: ఆహా.
0: గ్రామస్తులందరూ ప్రేమతో గౌరవంతో కరణ సుబ్బమ్మ గారు అని పిలిచేవారందరూ.
1: ఓహో.
0: ఆమె ముఖంలో లక్ష్మి కళ ఉట్టుపడేదిరా.
1: ఆహా.
0: పావన స్త్రీ, బ్రాహ్మణ స్త్రీ ఆమె.
1: సుబ్బమ్మ గారు సాయంకాలం వేళ పప్పు, కూర, పులుసు, అన్నం, మాపా, కుమాపా, ఆలు, ఓలు, మాలో, మీలు, గౌగేపే అన్నీ కలిపి స్వామికి, తన చిన్ని తండ్రికి, మన స్వామికి చక్కగా ముద్దుగా ముద్దలు కలిపి, ఇది ఈశ్వరమ్మ గారిది, ఇది పెదవెంకరాజు గారిది, ఇది కొండమరాజు గారిది అని ముచ్చటగా పెట్టేవాళ్ళురా.
0: అయితే ఇది కిట్టని చుట్టుపక్కల వాళ్ళు, ఆప్యాయ ఆత్మీయులు, చుట్టుపక్కల ఉండే బంధువులు అందరూ ఆమెను చూసి చీదరించుకునేవారురా.
1: అయ్యో.
0: అయితే సుబ్బమ్మ గారికి ఇవన్నీ సముద్రంలో వర్షాలు లాంటివిరా.
1: అవునురా.
0: అయితే ఒకనాడు ఇలానే స్వామికి ఇష్టమైన పకోడాలు చేసి స్వామివారికి పెడుతూ ఉండగా స్వామిని పిలిచి, నాన్నా సత్యన్, నోరు తెరువు, పకోడీ పెడతా అని చెప్పి అడిగింది. అప్పుడు స్వామి నోరు తెరిచారు. ఆనాడు ద్వాపర యుగంలో యశోదాదేవికి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చినట్టుగానే ఆ బ్రహ్మాండమంతా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతల భూర్ భువత్ సువర్ మహర్జన స్తభ సత్య చతుర్దశ భువనాలు మొత్తం బ్రహ్మాండమంతా తన నోటిలో కరణ సుబ్బమ్మ గారి చూపించారురా.
1: ఆనాటి భక్తులంతా ఈశ్వరమ్మ గారు దేవకి అని, కరణ సుబ్బమ్మ గారు యశోద అని పోల్చేవారురా.
0: ఎంత చక్కగా పోల్చేవారురా. కరణ సుబ్బమ్మ గారు స్వామి కోసమే కాకుండా స్వామి కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులందరికీ పగలనక రాత్రనక వండి వార్చి వడ్డించేవారురా.
1: అదిరా నిజమైన భక్తి అంటే.
0: అందుకనే స్వామి ఆమెను ఉంచుకోలేదురా.
1: మన స్వామిది ఎప్పుడూ అప్పర్ హ్యాండేరా.
0: ఆమె తన అంతిమ దశలో స్వామి వచ్చే వరకు కొన్ని ఊపిరితో ఉండి, స్వామి వచ్చి తన నోట్లో తులసి తీర్థం పోసే వరకు ఉండి, ఆ తరువాతే కన్ను మూశారు, స్వామిలు ఐక్యమయ్యారురా.
1: రుణానుబంధం అంటే ఇదేరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: స్వామి దేవుడని ఆనట ఆనట ప్రపంచమంతా తెలిసిందిరా.
1: అందుకేనట్రా అక్కడక్కడ ఫారినర్స్ కూడా కనిపిస్తున్నారు.
0: అవునరా, భక్తులందరూ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అందుకనే కరణ సుబ్బమ్మ గారు స్వామి కోసమని దర్శనం అందరికి భక్తులందరికీ అందాలని ఒక కుటీరం నిర్మించారు. ఆ తర్వాత స్వామి అక్కడే ఉండిపోయారా. అయితే ఇలా భక్తులందరూ స్వామిని దర్శించుకుని తమ ప్రదేశాలకు రమ్మనమని ఆహ్వానిస్తూ ఉండేవారు. ఇది తెలిసిన ఈశ్వరమ్మ గారి గుండెలు కలత చెందిందిరా.
1: అవునరా,
0: ఆమె తన తనయుడు తనకి దూరం అయిపోతాడమన్న బెంగతో ఒకరోజు స్వామిని చేరి
1: ఏమన్నారా
0: ఏమన్నారో మన పెద్దనే చెప్తాడు వినరా.

0: మహాసాధ్వి ఈశ్వరమ్మ గారు స్వామిని తన వారి కోసం తన ఊరి కోసం నిస్వార్థ భావంతో మూడు కోరికలు కోరారా?
1: అయితే సోదరా,
0: చెప్పరా,
1: ఈ కలికాల ప్రభావం చేత మనుషుల ఆశలకు హద్దులు లేకుండా పోతున్నాయిరా.
0: ఇప్పుడు ఏమైందిరా?
1: ఈ రోజుల్లో అబ్బాయి పుట్టగానే జ్యోతిష్యం దగ్గరికి వెళ్లి అడుగుతున్నారు.
0: ఏమని?
1: అబ్బాయి చేతిలో అమెరికా వెళ్లే రేఖలున్నాయా అని.
0: ఒకవేళ అమ్మాయి పుడితే?
1: అమ్మాయికి అమెరికా అల్లుడు వచ్చే రేఖలున్నాయా అని.
0: ఓహో, చివరికి అమెరికాయే టార్గెట్ అన్నమాట.
1: అవునరా.
0: అయితే ఒక చిన్న సందేహంరా.
1: ఏమిట్రా?
0: ఒకవేళ రేఖలే లేకపోతే ఏం చేస్తారా?
1: ఏం చేస్తారా? బ్లేడ్ తీసుకుని చేతులు కోసుకుంటారంతే.
0: అందుకే స్వామి అంటారా.
1: ఏమని?
0: విద్య నేర్చుకోవటానికి విదేశాలకు వెళ్లొచ్చు,
1: ఆహా,
0: కానీ ఉన్నత విద్య నేర్చుకుని దాన్ని విదేశాలలో తాకట్టు పెట్టి హైటెక్ బిచ్చగలలాగా మాత్రం మారద్దని.
1: చక్కగా చెప్పారా.
0: అయితే ఈశ్వరమ్మ గారు మాత్రం తన వారి కోసం తన ఊరి కోసం నిస్వార్థ భావంతో స్వామిని మూడు కోరికలు కోరారు.
1: అవునరా.
0: ఆ మూడు కోరికలు సతీ సమేతులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అనుసంధానమే అవినాభావ సంబంధం కలవై ఉన్నాయిరా.
1: అదేలారా?
0: ఇది కేవలం రచయిత అనుభూతి మాత్రమే.
1: ఓహో.
0: మొదటిది బ్రహ్మ సృష్టికర్త, ఆయన భార్య చదువుల తల్లి సరస్వతి.
1: ఆహా.
0: అందుకని పుట్టపర్తిలో స్కూల్ పెట్టించమని కోరింది.
1: స్కూలే కాదురా, మన స్వామి ఏకంగా యూనివర్సిటీనే స్థాపించారు.
0: రెండవది విష్ణువు, ఆయన భార్య లక్ష్మి. లక్ష్మి అంటే ఈశ్వరమ్మ గారి దృష్టిలో కేవలం డబ్బనే కాదురా.
1: మరి ఇంకేంట్రా?
0: లక్ష్మి అంటే విషహరిణి బాధహరిణి అని కూడా అర్థం ఉంది.
1: ఓహో.
0: అందుకనే పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టించమని కోరింది.
1: మన స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్నే కట్టించారా.
0: మూడవది మహేశ్వరుడు, ఆయన భార్య గంగ. భగీరథుడువై గంగను పర్తికి తీసుకురా స్వామి అని కోరిందిరా.
1: మన ఈశ్వరమ్మ గారి పేరు కూడా గంగమ్మే కదరా.
0: అవునరా. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతి స్వరూపమే కదరా మన స్వామి.
1: అవునరా.
0: ఆనాడు మహాసాధ్వి ఈశ్వరమ్మ కోరిన కోరికల ప్రతిరూపాలే ఈనాటి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు సాయి గంగా ప్రాజెక్ట్ రా.
1: అవునరా.
0: ఇలా ముచ్చటగా మూడు కోరికలు కోరి చివరగా స్వామిని చేరి.
1: చేరి ఏమన్నారా?
0: స్వామి, మీరు ఎన్ని ప్రదేశాలు విదేశాలు తిరిగినా ఉన్న గడ్డని కన్న తల్లిని పుట్టపర్తిని మాత్రం వదిలిపెట్టి వెళ్లొద్దు నా తండ్రి, అలా అని నాకు మాట ఇవ్వు అని కోరింది.
1: మరి స్వామి ఈశ్వరమ్మ గారికి మాట ఇచ్చారా?
0: ఈశ్వరాంబకి స్వామి మాట ఇచ్చారురా.
1: ఏమని?
0: పుట్టపర్తి వదిలి పెట్టనని, వదిలి వెళ్ళనని. అయితే తల్లి కోరింది తనేని హృదయం కరిగి ద్రవించిందిరా.
1: ఆ బాగా చెప్పేవారు.
0: దేవుడి దివాణంలో దేని కొరత? అమ్మ అడిగిందే తడవుగా ఆచరించి చూపించారు మన స్వామి.
1: అవును.
0: ఎంత గొప్ప ఇంతివమ్మా ఈశ్వరమ్మ తల్లి.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: ప్రతి భావి జీవితంలోనూ ఏదో ఒక ఫన్నీ ఈవెంట్ జరిగే ఉంటుందిరా.
1: ఓహో, అయితే మరి నీ జీవితంలో అటువంటి ఫన్నీ ఈవెంట్ ఏంటో చెప్పరా కాస్త.
0: ఏముందిరా, మొన్న మధ్య మా చిన్న తమ్ముడు రూపాయి బిళ్ళ మింగేశాడరా.
1: అయ్యో, రూపాయి బిళ్ళ మింగేశాడా? మరైతే ఏమైందిరా తర్వాత?
0: అప్పుడు నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అన్నయ్య, తమ్ముడు రూపాయి బిళ్ళ మింగేశాడరా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం పద అన్నాను.
1: మరి మీ అన్నయ్య ఏమన్నాడరా?
0: నువ్వు నోరు మూయరా, వాడు రూపాయి బిల్లే మింగేశాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన 100 మింగుతాడు అన్నాడరా.
1: బాగుందిరా, దేవంతుకుడరా మీ అన్నయ్య. కథలోకి వెళ్దాం పద.
0: పదరా,
1: ఈశ్వరమ్మ గారే మనసు స్వామి మయమైంది.
0: ఆహా,
1: ఆమె ఆసాధ్యాస అంతా స్వామి.
0: అవునరా,
1: భక్తులు స్వామి చేసే మహిమలు లీలలు ఈశ్వరమ్మ గారితో పరమానందంతో చెబితే ఆమె మాత్రం పరధ్యానంగా వినేదిరా.
0: ఎందుకనిరా?
1: కారణం, బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది కనుక.
0: అంతేరా.
1: అమ్మ, కమ్మని పదం అమ్మ, ప్రథమ స్నానం, గంగా స్నానం, అమృతపానం, కార్తీక దీపం పరమ పవిత్రంరా అమ్మ. బొమ్మ గీసి చూపలేనంత మహోన్నత స్థితి గల సిరి సంపదరా అమ్మ పదం అమ్మతనం.
0: ఆహా,
1: అయినా భక్తులకి స్వామి ఆకలితో పనేమిట్రా, అదే ఆ తల్లి ఆవేదన. భక్తులకి స్వామి దేవుడే అయినా ఆ తల్లికి తనుడే కదరా.
0: మహా బాగా చెప్పారు.

0: అమ్మగారు మిత భాషిని,
1: ఆహా,
0: పరభాషయుగని పల్లెటూరు గృహిణిగా
1: నిజంరా.
0: పరదేశీయులు పరభాషీయులు ఈశ్వరమ్మగారిని పలకరిస్తే ఆమె మాత్రం తన హృదయ భాషతో ఏమనేవారో తెలుసా?
1: ఏమనేవారా?

0: బ్రహ్మ అన్ని పనులు తాను చేయలేకనే అమ్మని సృష్టించాడు.
1: అవునురా,
0: బ్రహ్మ చేసే పనులు అమ్మ చేయగలదు, కాని అమ్మ చేసే పనులు ఆ బ్రహ్మ చేయలేడురా.
1: ఆహా,
0: స్వామి నారాయణ సేవ చేస్తూ పుట్టపర్తి చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలందరికీ ఈశ్వరమ్మ గారి చేత బట్టలు పెట్టించేవారు.
1: ఓహో,
0: ఆ చీరలు అందుకున్న ప్రజల మోములు వర్ణించలేమురా.
1: మొన్న కొడైకెనాల్లో కూడా స్వామి నారాయణ సేవ చేశారా?
0: ఈ రోజు కూడా స్వామి ఇక్కడ నారాయణ సేవ చేశారా?
1: వాళ్ళ మొహాలు చూస్తే ఎంతటి ఆనందంతో వెళ్లి వేసిపోతున్నారా.
0: ఆనందం అంతా చూసి ఈశ్వరమ్మ గారి కళ్ళు చెమ్మగిల్లేవి.
1: ఆహా,
0: ఆనంద బాష్పాలతో ఈశ్వరమ్మ మనస్సు ఏమంటుందో వినరా.

0: కాంతినిచ్చే సూర్యునికైనా గ్రహణం తప్పదురా.
1: అవునురా.
0: ఈ శ్రమ గారి తమ్ముడు అల్లుడు ఒక్కరే.
1: ఆహా,
0: ఆయన మరణించారు.
1: అయ్యో పాపం.
0: అప్పుడు తన కూతురిని మన్మరాలని తన వద్దకు తీసుకుని సాకింది ఈశ్వరమ్మ.
1: ఆహా.
0: గోరు చుట్టుపై రోగటి పోటనట్లు అనతి కాలంలో పెద్ద వెంకమరాజు గారు కూడా పరోపదించారు.
1: ఎంతటి కష్టం వచ్చి పడిందిరా.
0: ఈశ్వరమ్మ గారి మనస్సు అస్తవ్యస్తమైంది.
1: అంతే
0: కష్టాల కడలో ఊగిసలాడుతున్న ఈశ్వరమ్మ జీవిత నౌకకి చుక్కాని లైట్ హౌస్ తానే అయ్యి ఉడుదుడుకులన్నింటినీ సరిచేస్తారా మన స్వామి.
1: ఆహా
0: అమ్మ, ఈశ్వరమ్మ నీది మహోన్నతమైన చరితం తల్లి.
2: మహోన్నత

0: అది 1972 మే నెలలో బృందావనంలో సమ్మర్ క్లాసెస్ జరుగుతున్నాయిరా.
1: ఓహో,
0: స్వామితో పాటు ఈశ్వరమ్మ గారు కూడా బృందావనంలోనే ఉన్నారు. అయితే 4 రోజులుగా జ్వరంతో ఒడి నొప్పులతో బాధపడుతున్న ఆ మాతృదేవతకి స్వామి రత్న ఖచ్చిత కిరీట ధారి కోదండరామునిగా దర్శనమిచ్చారా.
1: ఎంతటి భాగ్యశాలిగా ఈశ్వరమ్మ గారు.
0: అంతేకాకుండా తన మహిమాన్విత స్పర్శతో ఈశ్వరమ్మ గారిని ఉపశమనింపజేశారా. ఎంతటి వారికమ్మా ఈ భాగ్యము.

0: స్వామి, కోదండరామునిగా దర్శనమిచ్చిన సంగతిని, ఆ అనుభూతిని మరునాడు పెద్ద బొట్టుగారితో చెప్పారు ఈశ్వరమ్మ గారు.
1: ఆహా,
0: అంతటి మహద్భాగ్యాన్ని పొందిన ఈశ్వరమ్మ గారిని పెద్ద బొట్టుగారు కొనియాడారు.
1: అంతే కదా,
0: అంతటి అనుభూతులు అందరికి దక్కవు. అరుదైన వారికి, అమ్మలాంటి వారికి ఆ భాగ్యాలు సొంతంరా.
1: అవునరా.
0: అయితే సోదరా, అది 1972 మే నెల 6వ తేదీ చరిత్ర పుటల్లో నల్ల సిరాతో రాయవలసిన రోజురా. ఉదయం నగర సంకీర్తన ముగిసింది. స్వామి ప్రభాత దర్శనమిచ్చి స్నానానికి వెళ్లారు. ఈశ్వరమ్మ గారు స్నానం ముగించుకుని పట్టు చీర ధరించి వరండాలో కూర్చున్నారు. అంతలో స్వామి స్వామి అంటూ అక్కడ ఒరిగిపోయారు. వస్తున్నా వస్తున్నా గృహం వాయి అంటూ ఒక్క ఉదుటిన స్వామి అమ్మని చేరారు. అంతే అమ్మ అంతిమ శ్వాస వదిలారు. స్వామిలో ఐక్యమైపోయారు.

అవని రాలి పోయింది ఒక తార, అంబరాన వెలిగింది దివ్య తార. పవిత్రాత్మ అంతిమ దశలో పరమాత్మని కోరుకుంటుందంటారు. పక్కనే కూతురు మనుమరాలు ఉన్న వారిని పిలవక స్వామినే తలిచారు ఈశ్వరమ్మ.

లేకపోతే ఎంచే సూర్యుడు ఆగిపోయాడు. ఆ ఇష్టంగానే పక్కులంతా గగ్గోలు పెడుతున్నారు. ఆకాశం దుఃఖిస్తోంది, అవని సమస్తం విలపిస్తోంది. ఈ శ్రమ మనకి లేరు ఇక భౌతికంగా.

0: అమ్మా, ఈశ్వరమ్మ, నిన్నెన్నటికి మేము మర్చిపోలేమమ్మా. ఎందుకంటే
1: అవునరా, ఈశ్వరమ్మ గారు పరమపదించి ఇప్పటికీ 37 సంవత్సరాలైనా ఆమె మన కళ్ళ ముందు భౌతికంగా లేకపోయినా ఈనాటికి స్వామి వద్దకు వచ్చి అమృత గడియలను గడిపి తిరిగి వెళ్తున్నారా. ఆమె స్మృతికి చిహ్నంగా స్వామి 6వ తేదీన ఈశ్వరమ్మ డేగా డిక్లేర్ చేశారు.
0: అంతేకాకుండా మొన్న 1వ తారీఖున కొడైకెనాల్లో ఈశ్వరమ్మ గారిది పంచలోహ విగ్రహాన్ని తూర్పు దిక్కుగా ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే అమ్మ దర్శనం చేసుకునేటట్టుగా కొడైకెనాల్ లేక్ ని చూస్తూ ఉండేటట్టుగా స్వామి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు.

0: మాతృ దేవోభవ.
1: తల్లికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారా? తండ్రి ఎవరో మొదటిసారిగా చెప్పేది ఆ తల్లేరా?
0: పితృదేవోభవ.
1: అవసరమైనప్పుడు తండ్రి స్థానంలో ఆ తల్లే తన తనయులను పోషిస్తుందిరా.
0: ఆచార్య దేవోభవ.
1: 40 మంది ఉపాధ్యాయులు 40 మంది విద్యార్థులకు నేర్పే పాఠాలను ఒక్క తల్లి తన 10 మంది పిల్లలకు నేర్పుతుందిరా.
0: అమ్మా ఈశ్వరమ్మ, నిన్నెన్నటికి మేము మర్చిపోలేమమ్మా.
1: అవునమ్మా.
0: విద్యాలయాల నువ్వు, వైద్యాలయాల నువ్వు, నవ్వులో నువ్వు, పువ్వులో నువ్వు, సాయి గంగలో నువ్వు, ఆకాశ నువ్వు, అఖిల నువ్వు, మా గుండెల నిండా నువ్వమ్మా.
1: అవునమ్మా.
0: అమ్మా ఈశ్వరమ్మ, నిన్ను అర్థిస్తున్నాము. ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా. నువ్వు కళ్ళు కన్నా పుట్టే పరిస్థితి ఎంతగా మారిపోయిందో చూద్దుగానివమ్మా.
2: ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా ఈశ్వరమ్మా.
3: ఒక్కసారి మరల నువ్వు పుట్టవ.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులచే ప్రదర్శింపబడిన బుర్రకథ మాతృశ్రీ ఈశ్వరమ్మ విన్నారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 23వ తేదీన జరిగిన పరమపద సోపానత్రయం ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.
1: సహవాస దోషం అనేది ఒకటి ఉంటుంది. అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్టు చంచలమైన మనసుకు చాపలంగల ఇంద్రియాలు వంతపాడుతుంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి ఇంద్రియ నిగ్రహం ముఖ్యం. భగవద్ దర్శనానికి తపించే భక్తుని కోరిక కూడా ఇంద్రియాలను దమించే వరకు నెరవేరదని సూరదాస్ చరిత్ర చెప్తుంది. ఆ వాగ్గేయకారుని జీవితాన్ని ప్రతిబింబించే నాటిక ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. భక్త సూరదాస్ నాటిక సమర్పణ ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు.
2: ఆహా, వంశీధరుని మంజుల మురళీరవళి శతాబ్దాలుగా రాసలీలలకు ఆటపట్టైన బ్రజభూమిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ శ్యామసుందరిని ముగ్ధ మోహనమైన మూర్తి భక్తిపూరితమైన కోట్లాది హృదయాలను పరివశింపచేస్తూ ఉంది.
3: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పలుకులే గుర్తుకు వస్తాయి. గర్వం అహంకారం అనేవే లేకుండా ప్రతి ఒక్కరూ వేణువులాగే
4: లోపల బోలుగా ఉండాలి. భగవంతుని ఊపిరినే మురళి అనగానే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పలుకులే గుర్తుకు వస్తాయి. గర్వం అహంకారం అనేవే లేకుండా ప్రతి ఒక్కరూ వేణువులాగే లోపల బోలుగా ఉండాలి. భగవంతుని ఊపిరినే శ్వాసిస్తూ ఆ శ్వాసను చేజారే ప్రతి క్షణాన్ని శాశ్వతమైన ఆనందంగా మార్చే మధురమైన సంగీతంగా మలుచుకోవాలి. జగన్నాటక సూత్రధారిని ప్రియమైన సుస్వర గానంతో ఆరాధించిన వేణువుల్లో సూరదాస్ ఒకరు.

0: బిల్లోమంగళ, నీవు చేస్తున్న నామజపం వింటుంటే నిర్జనారణ్యంలో ఒంటరిగా ఇదే మంత్రాన్ని జపిస్తూ నువ్వు నా కంటపడిన రోజే గుర్తొస్తోంది. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి, అయినా నీ స్వరంలో మాధుర్యం చెక్కు చెదరలేదు. నీ భక్తి కూడా మరింత ఉచ్చస్థితికి చేరుకుంది.
1: గురువర్య, భక్తితో ప్రార్థించడం ద్వారా నా హృదయ నివాసి అయిన ద్వారకానాథుని ప్రేమను చవిచూడవచ్చని బోధించింది మీరే కదా.
0: సరే, కాని ఈరోజు రాజస్థానం నుంచి ఒక ప్రముఖుడు మనకు అతిథిగా వస్తున్నారు. ఒక ఆలయంలో పరిచయం అయ్యారు. నా ఆహ్వానం మేరకు మన ఇంటికి రావడానికి అంగీకరించారు. అదిగో మాటల్లోనే వచ్చారు. ప్రణామాలు ద్వారకాదాస్ గారు, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం.
2: ఆయుష్మాన్ భవ. ఈ కుర్రవాడు ఎవరు కృష్ణదాస్ గారు? ఇతని ముఖంలో ఏదో దివ్య తేజస్సు గోచరిస్తోందే.
0: ఇతను బిల్లోమంగళుడు. మీరన్నట్లు ఆ ముఖంలోని దివ్య వచ్చస్సు, ఆ మధురమైన కంఠం, అవే నేనతన్ని శిష్యునిగా స్వీకరించి విద్యగరిపేలా చేశాయి.
2: అలాగా? నేనింతవరకు అతని పాట విననే లేదు. బిల్వా, నా కోసం ఒక్క పాట పాడతావా?

0: ఆహా, ఎంత తీయని కంఠం! నీకు మంచి భవిష్యత్తు ఉంది నాయన. కృష్ణదాస్ గారు, ఎక్కడ దొరికిందండి మీకు అనర్ఘరత్నం?
1: నేనే తన్ని మధుర సమీపంలో ఉన్న రుణక్త వద్ద కనుగొన్నాను.
0: రుణక్తానా? ఇతను బహుశా కీర్తిశేషుడైన నా సోదరుడు బ్రజదాస్ కుమారుడు కావచ్చనిపిస్తోంది. అతనిది రుణక్తానే. ఇతని గొంతు కూడా అచ్చం బ్రజదాస్ గొంతులానే ఉంది.
1: ఎక్కడెక్కడి వారినో కలిపే దేవలీలలు ఎవ్వరికీ అర్థం కావు. బిల్వా, ఈయన మరెవరో కాదు, నీ పినతండ్రి. నీ తండ్రి బ్రజదాస్ గారికి సహోదరుడు. చిన్నన్నగారా? చిన్నన్నగారు?
0: ఆ కృష్ణదాస్ గారు, మీరేమీ అనుకోనంటే ఒక విజ్ఞప్తి, బిల్వను నాతో పంపించండి. నేనతన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. ఆగ్రా నగరంలో అతని ప్రతిభకు సాన పెడతాను.
1: ఏం బిల్వా, ద్వారకాదాస్ గారితో వెళ్లడం నీకిష్టమేనా? నీవక్కడికి వెళ్లడమే మంచిదని నా ఉద్దేశం. మీ సంకల్పం నాకు శిరోధార్యం గురువర్యా. ద్వారకాదాస్ గారు, ఈనాటి నుంచి బిల్వమంగళుడు మీవాడు.
0: ధన్యవాదాలు కృష్ణదాస్ గారు. నాయనా బిల్వా, బయలుదేరదామా?
2: అశాశ్వతమైన జీవితయాత్రలు నిత్య సత్యం వైపు చేసే ప్రయాణం అతి కష్టతరమైనది. మార్గమధ్యంలో ఎదురయ్యే ఎన్నెన్నో ప్రలోభాలు అడుగడుగున కాలికి బంధాలవుతాయి. అయినా మనిషి శాశ్వతమైన సత్యాన్ని చేరుకోవాలంటే చంచలమైన తన మనసును బానిసగా చేసుకుని ఆడించే ఆకర్షణలను దృఢంగా త్రోసిపుచ్చాలి.
3: భగవాన్ శ్రీ సత్యసాయి దీనినే చక్కని ఉదాహరణతో వివరిస్తారు. పడవ నీటి ముందు ఉంటే క్షేమం, అదే పడవ అదే నీరు పడవలో ఉంటే ప్రమాదం. అలాగే ఈ ప్రపంచంలో స్వస్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించడం ప్రయోజనకరం, మనసు ఆడించినట్టు ప్రవర్తించడం హానికరం అని మన స్వామి చెప్తారు. ప్రపంచానికి మనని కట్టిపడేసే ఆకర్షణలే చివరకు మన పుట్టి ముంచుతాయి.
2: నలువైపుల నుంచి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రలోభాల నుండి తప్పించుకోవడానికి తగిన మార్గాన్ని బిల్వమంగళుడు అన్వేషించసాగాడు.

0: భగవంతుడు నాకు ఈ కళ్ళిచ్చినది తన దివ్య మంగళ రూపం దర్శించడానికి. కానీ అజ్ఞానం వల్ల నేను ఈ నశ్వరమైన ప్రపంచంలోని చూడతగని దృశ్యాలు చూస్తున్నాను. కాపాడు కరుణాసాగరా, కాపాడు. ఈ దీనుడికి మనశ్శాంతి ప్రసాదించవయ్యా.
1: అలా నిస్పృహకు తావివ్వకండి గురుదేవా.
0: కాదు కాదు, ఈ కళ్ళు పాపిష్టి కళ్ళు, ప్రాపంచికమైన వస్తువులు చుట్టూ తిరుగుతూ నన్ను దైవానికి దూరం చేస్తున్నాయి. ఇవి లేకుండా పోతేనే నాకు మనశ్శాంతి. ఈ ముళ్ళు, ఈ ముళ్ళే నా పాపిష్టి కళ్ళకు బుద్ధి చెప్తాయి. ఇప్పుడంతా ఆనందమే ఆనందం. ఇక నశించిపోయి కొరగాని ప్రాపంచిక వస్తువులను చూసే అవకాశం లేదు. ఇక పైనుంచి నేను నా లోపలున్న స్వామిని దర్శించడంపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తాను. ఆయన నాకు తప్పక దర్శనమిస్తాడు. కృష్ణ, నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా.
2: భక్తితో శృతిపక్వమైన అతని హృదయతంత్రులు దైవాన్ని క్షమాభిక్ష కోరుతూ వేదనాగీతిని వినిపిస్తున్నాయి.
3: కరుణాసముద్రుడైన భగవంతుని అపార దయావృష్టితో దేహంలోని ప్రతి కణం సేదతీరి అతనిలో చెలరేగుతున్న తుపాను శాంతించింది.
2: ఆధ్యాత్మిక పథంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహోన్నతుని సలహా లభించి బిల్వమంగళుడికి తాను ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ప్రశాంతత లభించింది. కల్లోల భవసాగరాన్ని తరించే ఉపాయం దొరికింది.
4: మన గురువుగారిలో ఎంత మార్పు వచ్చింది.
5: కనుచూపు కోల్పోయాక మన గురువుగారు తన దేహాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు.
6: వేదన భగవంతునికి దగ్గర చేస్తుందంటారు, అది మన గురువుగారి విషయంలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అయినా వారు కోరి కోరి వేదనను ఎందుకు ఆహ్వానిస్తున్నారో అర్థం కావడం లేదు.
4: అలా చేయడం ద్వారా వారు అందిస్తున్న మహోన్నత సందేశం నీకు అర్థం కాలేదా? చెడు చూడకు, మంచినే చూడు. చెడు వినకు, మంచినే విను. చెడు తలపెట్టకు, మంచినే చేయి. అదే దైవాన్ని చేరే మార్గం. మానవాళి అంతటికీ వారిస్తున్న సందేశమిదే.
6: సత్యము, శివము, సౌందర్యభరితమైన దేవుని కానుకను ఎలా వినియోగించుకోవాలో వేదన మనకు నేర్పుతుంది, సంసిద్ధుల్ని చేస్తుంది అన్నట్టు మహాత్ములు వల్లభాచార్యుల వారు మన ఊరికి వచ్చారు తెలుసా?
5: తెలిసింది. ఆయన గురించి చాలా విన్నాను. వారు మహాపండితులే కాక గొప్ప శ్రీనాథ్జీ భక్తులు కూడా. వారి గురించి మన గురువుగారికి చెప్పాలి. అదిగో గురువుగారు.
6: గురుదేవా, దక్షిణాది నుంచి మహాత్ములైన వల్లభాచార్యులు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు.
0: అవునా ఆచార్యవర్య, నా ప్రణామాలు స్వీకరించండి.
7: సుఖీ భవ. రా బిల్వ మంగళ, ఇలా కూర్చుని మాట్లాడుకుందాం. నువ్వు సుఖంగా సంతోషంగా ఉన్నావు కదా?
0: దైవానుగ్రహానికి నోచుకోని నాకు సుఖమెక్కడిది గురుదేవా?
7: బిల్వ మంగళ, నేను మధురకు వెళుతుండగా దారిలో వినవచ్చిన నీ గానమాధుర్యం నన్నిక్కడకు లాక్కు వచ్చింది.
0: ధన్యుడిని ఆచార్య, ధన్యుడిని.
7: ఒక మాట అడగాలనుంది బిల్వ మంగళ. హృదయాంతరాల నుంచి పిల్లుబీకే నీ పాట గొంతులోనే అణగారిపోతుందని చెప్పుకుంటున్నారు, నేను విన్నది నిజమేనా?
0: ఆచార్య, మహాప్రభు దుఃఖితుని పాట దుఃఖభరితంగానే ఉంటుంది. నేను పాపిని. తన దివ్య వైభవాన్ని కీర్తించడానికి దేవుడిచ్చిన ఈ గొంతుని నేను అశాశ్వతము అధమమైన వాటిని కీర్తించడానికి వాడాను.
7: దైవానుగ్రహాన్ని పొందటానికి నీకన్నా అర్హులెవరున్నారు బిల్వమంగళ? నిన్ను నీవు కించపరుచుకుంటావెందుకు? మనమెవరం పాపులం కాదు. ముందు పాపం ప్రాయశ్చిత్తం అనే భావనను నీ మనసులోంచి తొలగించు. అటువంటి దైన్యంతో కృంగిపోకు.
0: అంతకన్నా నేనేం చెయ్యగలను గురుదేవా?
7: జగన్నాటక సూత్రధారి ఆడిస్తున్న దివ్య నాటకాన్ని వర్ణిస్తూ శక్తివంతుడైన భగవంతుని లీలలు గానం చెయ్యి.
0: కాని ఆయన దివ్య లీలల గురించి నాకేం తెలుసని వర్ణించను గురుదేవా?
7: అందుకే భాగవతం వినాలంటారు పెద్దలు.

0: నేల నలుచురుగులా వ్యాపిస్తుంది. ధీరుడవి, వీరుడవి, సాహసివి అయిన సోదాస్, లే నాతో వ్రజభూమికి రా. అక్కడున్న శ్రీనాథ్జీ ఆలయంలో నువ్వు భగవంతునికి నీ గానం వినిపించు. తనివి తీరా శ్రీకృష్ణుని దివ్య లీలలను ప్రజలకు వినిపించు. పోదాం పద, బయలుదేరు.
1: గురువు వల్లభాచార్యులు ఆనతిచ్చిన ప్రకారం సూరిదాస్ బ్రజభూమిలో స్థిరపడి పామరులలో సైతం భక్తి భావన అంకురించేలా శ్రీకృష్ణ భగవాను దివ్య లీలలను గానం చేయసాగాడు.
2: భగవాన్ శ్రీకృష్ణుని పట్ల మొగ్గ తొడిగిన భక్తి సురభిల కుసుమమై వికసించి బ్రజభూమి స్వర్గంగా రూపుదిద్దుకుంది. ఆ పరిమళం నలు దిశలా వ్యాపించడంతో భగవంతుని పట్ల ప్రజలలో భక్తి ఉన్నత స్థాయిలో ప్రబలింది.
1: బాలభానుని తొలి కిరణాలు బ్రజభూమిని సోకే ప్రత్యూష కాలంలో సూరదాస్ మధుర కీర్తనలు ప్రతిధ్వనిస్తుండేవి. వాటి ఆకర్షణా బలానికి దారిన పోతున్న వారు సైతం అప్రయత్నంగా ఆ పుణ్యభూమి వైపు మళ్లేవారు.
2: శ్రీకృష్ణుని నామ సంకీర్తనలో సూరదాసు ఆకలిదప్పులే మరిచిపోయాడు. భగవంతుని పట్ల అతనికి గల ఆర్తి 8000కు పైబడిన సంకీర్తనలుగా బహిర్గతమైంది. సూరసాగర్ ధార బ్రజవాసులను ఆనంద పారవస్యంలో ముంచెత్తింది. సూరదాస్ మెల్లమెల్లగా స్వామి ప్రీతికి సన్నిధికి చేరువయ్యాడు.

0: నాయనలారా, పొద్దు పొడవగానే బృందావనంలోని గోపాలురు కృష్ణుడు ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వస్తాడా అని కాచుకునుండేవారు. అప్పుడు గోచర ప్రపంచమంతటికి రారాజైన గోపబాలుడు బయటికి వచ్చేవాడు. అయినా అతను దివ్య శిశు అనే విషయం ఎన్నడూ విస్మరించలేదు. ముఖ్యంగా యశోద.
1: యశోద ధన్యాత్మురాలు, దివ్యమాత.
0: అవును, యశోదామాతకు తన చిన్నారి కాన్హాయే ప్రపంచం. ఆ బాలుడు రోజంతా గోపికలు గోపారులతో ఆటపాటలాడుతూ గడిపేవాడు. వారిని ఆట పట్టించేవాడు, ఆశ్చర్యచకితలను చేసేవాడు, అబ్బులపరిచి మైమరపించేవాడు. చీకటిపడి ఇంటికి వచ్చాక మాత్రం అతడెన్నడూ యశోద బిడ్డడే.
2: అవును గురుదేవా, భగవంతుడు చిన్న బాలుని రూపంలో ఇదే నేలపై తిరిగాడాడని తలుచుకుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. పొద్దు వాలాక అలసి సొలసి ఇంటికి చేరిన బిడ్డని యశోద గుండెలకు హత్తుకుని లాలించేది.
3: ఆ పైన నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా, నిద్ర రావమ్మరావే, నా ప్రియబాలుణ్ణి కౌగిట చేర్చుకోవే, నా కాణ నీకోసమే ఎదురుచూస్తున్నాడని తెలియదా అంటూ జోలపాడి నిద్రపుచ్చేది.
1: చిన్నికృష్ణుడా పాట వింటూ కనులు మూసుకొని కదలకుండా పడుకునేవాడు. అమ్మయ్యా నిద్రపోయాడనుకుని యశోద సద్దు చేయకండని అందరికీ సైగ చేసేది.
3: కృష్ణుడు వెంటనే లేచి కూర్చునేవాడు. పాపం యశోద, పని మళ్లీ మొదటికొచ్చేది.
0: ఎదిగే కొద్దీ కృష్ణుడు మరింత కొంటెవాడయ్యాడు. అయినా అతని చిలిపి చేష్టలు ప్రతి ఒక్కరిని మురిపించేవి. మిత్రులతో కలిసి అతడు వెన్న దొంగలించడానికి గోపిక ఇళ్లల్లో చొరబడేవాడు.
2: అరే, అంత చిన్నపిల్లవాడు వెన్న దొంగలించేవాడా?
3: అవును, వెన్నంటే అంత ఇష్టం మరి. వెన్న కోసం కృష్ణుడు దేనికైనా తెగించేవాడు. అందుకు పెద్దలెవరూ చుట్టుపక్కల లేని సరైన సమయాన్ని ఎంచుకునేవాడు.
2: ఇంట్లో చొరబడ్డాక కృష్ణుడు మిత్రులను మానవ గోపురంలా నిలబడమని చెప్పేవాడు. ఎప్పుడూ తనే కుండబద్దలు కొట్టి మిత్రులందరికీ వెన్న పంచేవాడు.
1: అసలే వినోదం అప్పుడు మొదలయ్యేది. గోపికలు వెంటబడి తరిమేవారు. వారిని బృందావనమంతా తిప్పి కృష్ణుడు ఏమీ ఎరగని వానిలా యశోద చాటుకు చేరి దాక్కునేవాడు.

0: కలిగే అలౌకికమైన ఆనంద పారవస్యాన్ని అనుభవించాలని ప్రజలు శ్రీనాథ్యాలయానికి పోటెత్తేవారు.
1: ఘనతకు మెప్పు సత్కారమైనట్లే మంచితనానికి కూడా తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రజల దృష్టిలోనూ దైవం దృష్టిలోనూ మంచివాడనిపించుకున్న వ్యక్తికి లభించే ప్రతిఫలం శాంతి. ఆ పురస్కారానికి సూరదాస్ అన్ని విధాలా అర్హుడు.
0: కాని మంచితనానికి దైవ సన్నిధికి ఉన్న మార్గం కంటకమయమైనది. సూరదాసు విషయంలో విమర్శకులే ముళ్లయ్యారు. కళ్లలో ఒత్తులు వేసుకుని గమనిస్తూ సూరదాసుకు వేదన కలిగించగల ఏ అవకాశాన్ని వదిలిపెట్టేవారు కాదు. ఒకసారి సూరదాసు ఒంటరిగా ఉండడం గమనించిన కొందరు అతని సహనాన్ని, దైవం పట్ల అతనికి గల భక్తిని పరీక్షించాలనుకున్నారు.
1: సూరదాస్ నిశ్చలమైన భక్తి ఆర్తి గమనించిన దైవం వివశుడై అతనికి కలిగిన ఆపదను తప్పించడానికి దిగివచ్చాడు. అది ఎలా జరిగిందంటే,
2: ఈ సూరదాస్ మనందరికీ తలనొప్పిగా తయారయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా వినిపించేది ఒకే పేరు, సూరదాస్ సూరదాస్ సూరదాస్. పైగా మన కుర్రకారు అతన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు.
3: ఆ సూరదాస్ కి ఎంత పొగలో చూడండి. పాండిత్యం కన్నా ఘన కార్యాల కన్నా దైవభక్తే గొప్పదని చెప్తున్నాడు.
2: అందగాయకుడు అయినప్పటికీ అంతటి తలబిరుసా. కన్నులతో చూడలేనివాడు ప్రపంచం దృష్టిలో గుడ్డివాడు. ప్రపంచాన్ని విస్మరించేవాడు ఎప్పటికీ చీకటిలోనే ఉంటాడు.
3: ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు. సూరదాసు ప్రతిష్ట మరింత పెరిగే ముందే అతన్ని ప్రజల నుంచి శాశ్వతంగా దూరం చేయాలి.
4: కానీ జాగ్రత్త సుమా, ప్రజల్లో అతని పట్ల సానుభూతి ఉంది.
2: ప్రణామాలు సూరదాస్ జీ.
5: ఎవరది, ఎవరు మీరు?
3: మేమా, మేమే ఊళ్ళోని పెద్ద మనుషులం.
4: ఊరందరి సంక్షేమం కోసం ఆరాటపడ్డట్టే మీ సంక్షేమము కోరుకునే వాళ్ళం.
5: ఓ అలాగా, సంతోషం.
2: సూరదాస్ జీ మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు.
5: అవును, నేను శ్రీనాథ్జీ ఆలయానికి బయలుదేరాను.
3: అలాగా, మీరు ఆ దోవకి దగ్గరలోనే ఉన్నారు. దోవ చూపుతాను, రండి. ఇటు ఇటు, అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. ఇలాగే నేరుగా నడిచి వెళ్లారంటే మీరు మీ కృష్ణుణ్ణి చేరుకుంటారు.

0: వారు అలా వెళ్లగానే కృష్ణుడు నే నహీ మాఖన్ కాయో అని పాడిన తర్వాత మై నెహీ మాఖన్ కాయో అని వెక్రించేవాడు.
1: ఆహా, ఆ లీలలను చూసిన బ్రజవాసులు ఎంత ధన్యులు.
2: సూర్యదాస్ భక్తిలోని మార్మికత వల్ల

0: అరేరే, ఏం చేస్తున్నారు స్వామి మీరు?
1: ఎవరు ఎవరు నాయనా నువ్వు?
0: గొడ్లు మేపే గుడ్డోన్నండి. మీ పాట వినబడి చూద్దామని వచ్చాను. నే రావడం మంచిదైందండి. మీరింకొక కడుగేసుంటే దిగుడుబావిలో పడిపోయేవారు. గబాల్న చెయ్యి పట్టుకుని ఆపాను.
1: అలాగా? ఆ కృష్ణుడు నిన్ను చల్లగా చూడాలి.
0: అవునవును స్వామి, కృష్ణుడు మిమ్మల్ని నన్ను కూడా దీవిస్తాళ్ళండి. ఇదిగో మీ చేతికర్ర తీసుకోండి.
1: నువ్వు నువ్వు వెళ్ళిపోతున్నావా నాయన?
0: నాకు చాలా పని ఉంది స్వామి. ఒక్కడినే చాలా ఆవుల్ని చూసుకోవాలి. లేదంటే కొన్ని వచ్చి ఈ బావిలో పడొచ్చు, కొన్నిటిని అడవి మెకాలు ఎత్తుకెళ్లవచ్చు. వాటికి నేనే కదా దిక్కు.
1: నా కృష్ణుడు కూడా ఆ చన్ని ఇలానే చేస్తుండేవాడు. పొద్దున్నే ఆవుల్ని తోలుకుపోయి కంటికి రెప్పలా కాపాడేవాడు. ఆవులకు నిద్ర కళ్ళు పడితే పిల్లన గ్రోవి తీసి దివ్యమైన రాగాలు పలికించేవాడు. నాయనా, నువ్విక్కడే ఉన్నావు కదా?
0: ఉన్నాను స్వామి, ఇక్కడే ఉన్నాను, ఎప్పుడూ ఉంటాను. కాని నా ఉనికిని ఎవరూ గమనించలేకపోతే నేనేం చేయను?
1: అన్నట్టు నీ పేరేంటి బాబు?
0: నా పేరా? నా పేరు, అబ్బో చాలా పేర్లున్నాయిలేండి. మీరు శ్యామ్ అని పిలవండి.
1: శ్యామ్? శ్యామ్ బాగుంది. శ్యామ్, ఇలా రా, నన్ను విడిచి వెళ్ళకేం, గుడ్డివాడిని, నాకి కర్రే ఊతం.
0: అయ్యో పాపం, అయితే మీకు నడక చాలా కష్టం కదా స్వామి.
1: కష్టమా? ఏం కాదు, అయినా నాకే బాధ లేదు. కళ్ళున్నవారెందరో ఉన్నారు, కాని వాళ్ళెవరూ కృష్ణుణ్ణి చూడడానికి ఇష్టపడరు. చెవులున్నా అతని వైభవాన్ని వినడానికి ఇచ్చగించరు. నాలుక ఉన్నా అతని నామం గానం చెయ్యరు. ఇంకా ఇంద్రియాలన్నీ ఉండి మాత్రం ప్రయోజనం ఏమిటి? నేను నాలోనే నా కృష్ణుణ్ణి దర్శిస్తాను. శ్యామ్, నువ్వు ఎప్పుడైనా కృష్ణుణ్ణి చూడడానికి ప్రయత్నించావా?
0: నాకు కృష్ణుడి కోసం వెతికేంత తీరుక లేదులేండి. ఉన్న సమయమంతా గోవులు ఎటుపోతున్నాయో చూసుకోవడానికే సరిపోతుంది. ఎక్కడున్నాయో ఎటుపోయాయో. స్వామి, ఇక నేను వెళ్ళొస్తా?
1: వెళ్ళకు, ఉండు.
0: ఊహో, నాకు చాలా పని ఉంది.
1: మా నాయన కదూ, కాస్త నా మాట వినవయ్యా.
0: లేదయ్యా గారు, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి.
1: శ్యామ్, నన్ను విడిచి వెళ్లకు, ఈ ఒంటరి వాణ్ణి విడిచి వెళ్లకు.
0: సరే, అంతగా అడుగుతున్నారు కనుక మరి కాసేపు ఉంటాను అన్నట్టు తమరు చాలా బాగా పాడతారయ్యా గారు. నే విన్నాలేండి, నా కోసం ఒక పాట పాడరా?
1: ఏ పాట పాడను శ్యామ్.
0: ఏదైనా మంచి పాట పాడండి, మీరెంత తీయగా పాడతారో చెవులారా వినాలని ఉంది.

0: చాలా బాగా పాడారయ్య గారు. ఇక నేను వెళ్తాను.
1: వద్దు శ్యామ్, వద్దు, నన్ను విడిచి వెళ్లిపోకు.
0: స్వామి, అలా నా మీదే ఆధారపడతానంటే ఎలా?
1: శ్యామ్, నిన్ను నమ్మను. నువ్వు నా చేతికర్రను ఎక్కడైనా పారేసి పారిపోతావేమో. ఇలా దగ్గరగా రా శ్యామ్, నిన్ను దగ్గరగా తీసుకొని. శ్యామ్, శ్యామ్, నా శ్యామ్, కృష్ణ, కృష్ణ, కృష్ణ.

0: నీచెంతనే ఉన్నాను సూర్యదాస్, నీ చేయి ఎన్నడూ విడవలేదు.
1: శ్యామ్, నిన్నొక్కసారి చూడవచ్చా? ఒకే ఒక్కసారి. శ్యామ్, కృష్ణ, నా కోసం కదిలి వచ్చావా కన్నయ్య? చాలు శ్యామ్, చాలు. ముల్లోకాలను సమ్మోహపరిచి నీ ముగ్ధ మోహన రూపాన్ని దర్శించానయ్యా, నాకు చాలు. నా కోరిక నెరవేరింది. నువ్విచ్చిన చూపుని తిరిగి తీసేసుకో శ్యామ్. ఆ, తిరిగి తీసేసుకో.
0: బాగా ఆలోచించి చెప్పు సూర్యదాస్, నిజంగానే నీకింకేమీ చూడాలని లేదా?
1: లేదు తండ్రి, లేదు. నిన్ను చూశాను, నాకదే చాలు.
0: నువ్వు చూసినది నీ హృదయ ఫలకం మీద ముద్రించుకున్నావు. నీ నుండి నేను ఆశించినది అదే.
1: అది మీ సంకల్పం. మీ సంకల్పమే మాకు శాసనం కృష్ణ.
2: బ్రజవాటి కోయల దివ్య గానం రాగసుధలు కురిపించింది. చిన్ని కృష్ణుని దివ్య లీలలను సూర్యదాస్ అంతర్నేత్రంతో దర్శించగలిగాడు. వాటిని తన కృతులలో రమణీయంగా వర్ణించాడు.
0: ఛోటీ ఛోటీ గుడియా అంగురియా ఛోటీ చబేలీ నక్ జ్యోతి మోతీ మానో కమల దళన పర్ లలిత ఆంగన ఖేలే ఠుమక్ ఠుమక్ ఠుమక్ డోలే ఝనక్ భాజే ప్యాజీనే మృదు ముఖడ్ కింకినే కలిత కటే హాతక్ రతన్ జటేత్.
2: చిన్న చిన్న బొమ్మలను పట్టుకున్న సుకుమారమైన వేళ్లు, తామరపు రేకు మీద ముత్యంలా ప్రకాశిస్తున్న గోళ్లు, గృహ ప్రాంగణంలో ఆడే ఆటలు, బుడిబుడి నడకలు నడుస్తుంటే మధురమైన సంగీతాన్ని వినిపించే కాలి అందెల రవళులు, బంగారు మొలతాడు, మెడలో వజ్రాలు తాపిన హారం.
0: ఆహా, కృష్ణుని సుందర రూపం ముమ్మాటికి ఊహాతీతం.
2: శ్రీనాథ్జీ ఆలయంలో సూర్యదాస్ వెలిగించిన చిన్ని దీపం దేశం నలుమూలల కోట్లాది దివ్యలను వెలిగించింది.
0: శ్రీనాథ్జీ దివ్య తేజస్సు కాంతి పుంజమై సుదూర ప్రాంతాలను సైతం ప్రేమగా మూర్కొని ప్రకాశింపజేసింది. అతని దివ్య తేజస్సు జన సామాన్యంలో భక్తిభావనను రగిలించింది. అంతేకాదు, ఆనాడు హిందూస్థాన్కు చక్రవర్తిగా ఉన్న జిలేల్లాహి జలాలుద్దీన్ అక్బర్ కూడా తనను ఆరాధించేలా చేసింది.

0: واہ واہ سبحان اللہ ان کی آواز تو قدرت کا کرشمہ ہے.
1: ఇదేమిటి మన మిత్రుడు బీర్బల్ ఈవేళ ఇంత మౌనంగా ఉన్నాడు?
2: అవును మాన్సింగ్జీ, చలోక్తులతో సభికులకు చక్కిలి గింతలు పెట్టనే లేదు.
3: ఆలోచిస్తున్నప్పుడు నేను మాట్లాడను రాణా మాన్సింగ్.
4: అయితే బీర్బల్, ఇంతసేపు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు?
3: చక్రవర్తి తాన్సేన్ పట్ల చాలా ఔదార్యత ప్రదర్శిస్తున్నారు, కానీ వారు నిజంగానే ఆనందిస్తున్నారా?
5: ఏమంటున్నారు బీర్బల్జీ, చక్రవర్తి ఆనందంగా లేకపోవడం ఏమిటి?
3: లేరు, ఎందుకంటే వారు ప్రతిదినం ఒకే రకమైన పాటను వింటున్నారు. అందుకే ఢిల్లీ రాజదర్బార్లో నిర్లిప్తత చోటు చేసుకుంది.
0: నిర్లిప్తత ఏం? తాన్సేన్ పాట మీకు విసుగు పుట్టిస్తోందా? క్షమించండి జహాపన, ఏలిన హుజూర్ వారి అభిమానాన్ని చూరగొన్న మహాగాయకుడు తాన్సేన్ పాట బీర్బల్కు ఎందుకు నచ్చడం లేదో నాకు అర్థం కావడం లేదు.
1: బీర్బల్ గారు, వారన్నదానికి మీరిచ్చే సంజాయిషి ఏమిటి?
3: తప్పకుండా చెప్తాను. మాన్సింగ్జీ, మీరు మేవార్ నుంచి వచ్చారు. మీ మహారాణి వారు మీకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రొట్టెలనే ఆహారంగా ఇస్తే అది మీకు విసుగనిపించదా?
4: సహభాష్ బీర్బల్, మా మనసులో ఏముందో మరోసారి సరిగ్గా పసిగట్టావు. ఆ తాన్సేన్జీ, మీరు రోజూ పాడేదానికి భిన్నంగా ఉండేదేదైనా వినిపించండి.
6: సంగీతం ప్రాచీనమైనది, సరైన ఆలాపన, సరైన ప్రోత్సాహం,
7: ఆదరణ ఉన్నప్పుడే అది ఉన్నత శిఖరాలను తాకుతుంది.
1: మన బీర్బల్ కి సంగీత జ్ఞానం కాస్త తక్కువలేండి.
3: అవునవును, నాకు సంగీత జ్ఞానం లేని మాట వాస్తవమే. అయినా చక్రవర్తి ఆదేశించారు కాబట్టి నేనిక్కడ ఉన్నాను. వారు కోరినట్టు చేయటమే నా కర్తవ్యం. చక్రవర్తి మనోభావాల్ని కించపరిచే ఉద్దేశ్యం మంత్రివర్యులకు లేదనే అనుకుంటాను.
1: చక్రవర్తుల అభీష్టం నాకు శిరోధార్యమే. బీర్బల్జీ, ఎవరినైనా కించపరిచే ఉద్దేశ్యం నాకు ఏ కోసానా లేదు. తాన్సేన్జీ, తమరు కొత్తగా ఉండేదేదైనా పాడి వినిపించండి.
7: అవశ్యం. భగవాన్ శ్రీకృష్ణుడు బాలునిగా యమునా తీరంలో నేర్పిన లీలలు మధురమైన ఎన్నో పాటలకు ప్రాణం పోసాయి. తమరు అనుమతిస్తే వాటిలో ఒకటి పాడి మీ హృదయాన్ని రంజింపచేసే ప్రయత్నం చేస్తాను.

0: మాషాల్లా. ఈ పాట మా హృదయాన్ని కదిలించింది. ఇది ఎవరి కృతి?
1: జహాపన బ్రజ్ వాస్తవ్యుడైన సూరదాస్ అనే కవి కృతి ఇది.
2: సూరదాసా? సూరదాస్ గురించి నేను చాలా విన్నాను. బ్రజ్లోని కృష్ణాలయంలో గాయకుడు. తన జీవితం అంతా భగవాన్ కృష్ణ లీలలపై పాటలు రాయడానికే అంకితం చేశాడు. వాటిని స్వయంగా స్వరపరిచి తానే పాడుతుంటాడు.
3: రచయిత గాయకుడు ఒకరేనా? వాహ్, ఇది చాలా అరుదైన మేళవింపు జహాపన. అతన్ని మన దర్బార్లో పాడమని ఆహ్వానిస్తే బాగుంటుంది. అతనికి గొప్ప అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.
1: తాను అమితంగా ప్రేమించే తన దైవమే దివ్య శ్రోతైన భాగ్యవంతుడు సూరదాస్. అతను బహుశా రాకపోవచ్చు. అంతేకాక
0: సందేహిస్తారేం? చెప్పండి.
1: ఆయన అంధుడు.
0: అంధుడా? యాలా, అయితే మేమే ఆయన వద్దకు స్వయంగా బయలుదేరుతాం. ఫజుల్ సాహెబ్, ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి.
4: కవులను, సత్పురుషులను, ధార్మిక సంస్థలను ఆదరించే అక్బర్కు సూరదాస్ భక్తాగ్రేసరుడని తాన్సేన్ చెప్పిన మాటలో నిజమెంతో నిగ్గు తేల్చాలని చాలా కుతూహలంగా ఉంది. తన దర్బారులో నమ్మకస్తులైన కొందరిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ప్రసిద్ధిగెక్కిన గోవర్ధనగిరిపై వెలసిన శ్రీనాథ్జీ కోవెలకు చేరుకున్నాడు.
5: అనన్య సామాన్యమైన సూరదాస్ భక్తిని పరీక్షించడానికి ఒక చక్రవర్తిగా తన హోదాకు తగిన పాటను పాడమని అక్బర్ అడిగాడు.
4: దేవదేవుని వైభవాన్ని కీర్తించడానికి సూరదాస్ ఎల్లవేళలా సంసిద్ధుడే. ఆయన తక్షణమే కృష్ణుని పట్ల రాధ ప్రేమను అజరామరం చేసే కీర్తన పాడాడు.
5: ఆ గానానికి అక్బర్ ముగ్ధుడయ్యాడు. చక్రవర్తి కోపగించవచ్చని తెలిసి కూడా నిర్భయంగా తన దైవాన్ని కీర్తించిన మహాభక్తుని ముందు తానింత అల్పుడో అక్బర్ గుర్తించాడు.
4: విశ్వంలోని అణు అణువును కమ్మేసిన శ్రీకృష్ణుని మూర్తి ముందు ప్రపంచం ఒక ధూళి కణంలా గోచరించింది.
5: అశాశ్వతమైన అస్తిత్వ పరిమితులు నిత్య సత్యమైన ప్రేమ పరివేష్టానికి తల వంచాయి.
4: సూర్యదాస్ జీవన చరమాంకానికి తెరపడే సమయానికి బ్రజ్ భూమి హోలీ వేడుకలతో వర్ణరంజితమై ఉంది. బ్రజ్ కోయల గానం దైవం హృదయాన్ని తాకింది.

0: స్వామీజీ స్వామీజీ.
1: ఏమైంది ఏమైంది, మా గురుదేవులకి ఏమైంది?
2: అయ్యా, వీరు గుడిలో ఒక్కరే కూర్చొని పాడుకుంటున్నారు. పాట పూర్తవుతూనే ఎవరో పడిపోయిన చప్పుడు వినిపించింది. వెళ్లి చూస్తే ఈయన నేల మీద పడి ఉన్నారు.
1: ఇంతకీ ఎవరైనా? ఈయన సూరదాస్ గారు, శ్రీకృష్ణుడికి గొప్ప భక్తులు, మా గురుదేవులు.
2: అదిగో ఆయనకి సృహ వచ్చినట్టుంది, లేస్తున్నారు.
3: చీకటి పడింది, స్వామివారు అనుమతిస్తే మేమొచ్చి దిగబెడతాం.
1: మీరు ఆందోళన చెందనవసరం లేదు, శిష్యులు ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ధన్యవాదాలు.
4: కృష్ణ కృష్ణ, ఎక్కడ నా కృష్ణుడేడి? ఆహ కృష్ణ, వచ్చావా?
2: స్వామీజీ వదలండి, నేను మీ కృష్ణుణ్ణి కాను.
4: ఇంకేం మాట్లాడుకు, నువ్వు నా కృష్ణుడివేనని నాకు తెలుసు. గొంతులో ఆ మార్తవం, చక్కని నేత్రాలు, సిగలో నెమలిపించం, నువ్వు ఖచ్చితంగా నా కృష్ణుడివే.
3: గురుదేవ్, మీకు విశ్రాంతి అవసరం, పదండి, ఇంటికి దిగబెడతాం.
4: కృష్ణ కృష్ణ, ఎక్కడికి పోతున్నావు? నేను నిన్ను వెళ్ళనివ్వను, నీతోనైతేనే వస్తాను. ఆ నీతోనే.
2: స్వామీజీ, మీకు వయసు పైబడింది, శరీరం బలహీనమైంది.
4: నిజమే, ఈ వస్త్రానికి మురికి అంటుకుంది, మాసిపోయిన చద్దరు చిరుగు పట్టింది. కృష్ణ కృష్ణ, నేను దీన్ని ఎప్పుడు వదిలేయచ్చో చెప్తావా?
3: స్వామీజీ దయచేసి అలా మాట్లాడకండి, మీరు గొప్ప కృష్ణ భక్తులు, మీ వల్లనే కృష్ణుడు ఇంటింటా ఆరాధ్య దైవం అయ్యాడు.
4: అయ్యో కృష్ణ, ఎంత మాట, నేను మీ పాదపద్మాల చెంత అర్పించిన ఒక పుష్పాన్ని మాత్రమేనయ్యా.
2: స్వామీజీ, మీరెప్పటికీ మీ కృష్ణుడితోనే ఉంటారు, మీ కృష్ణుడు కూడా ఎప్పటికీ మీతోనే ఉంటాడు.
4: ఎప్పుడు చూడు నీ కృష్ణుడు, నీ కృష్ణుడు అంటావేమిటి? నువ్వు నువ్వు నా కృష్ణుడివి కాదా? నువ్వు నా కృష్ణుడివి కాదా? మనమంతా కృష్ణులమే, అంతా కృష్ణమయమే, అదే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే మన జీవిత పరమావధి. ఘోరే కలియుగేస్మిన్ కృష్ణస్య నామమేవ సర్వేషాం సద్గతిః.

0: శ్రోతలింతవరకు భక్త సూరదాస్ నాటిక విన్నారు. సమర్పణ ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు.
1: దేహాన్ని వంచేందుకు, అహాన్ని అణిచేందుకు సేవ చక్కని సాధనం. ప్రేమతో కూడిన నిస్వార్థ సేవ భగవాన్ సత్యసాయికి అత్యంత ప్రీతిపాత్రమైంది. అందుకే స్వామి తన దివ్యోపన్యాసాలలో సేవ గురించే ప్రముఖంగా ప్రస్తావిస్తారు. సేవా ప్రాముఖ్యతను వివరించే స్వామివారి అనుగ్రహ భాషణం ప్రేమామృతం మీకోసం.
2: మర్మమెరిగినట్టి మహనీయులెందరో, మర్మ

మర్మ నెరిగినట్టి మహనీయులెందరో మాయ గెలువలేక మాయమైరి.

0: పవిత్రాత్మ స్వరూపులైన సేవాది సభ్యులారా, మనము అనేక రకములైనటువంటి సమస్యల్లో మనం మునిగి సమస్యల యొక్క పరిహారార్థమై మనం ఈ సమావేశంలో జరుపుకోవటము, ఈ సమావేశంలో కొన్ని సమస్యలను మనం పరిహారం చేసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తెప్పించుకోవటము, తిరిగి ఆ నిర్ణయాలను మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటము, ఇది పరిపాటైనటువంటి ఒక పొరపాటు. మానవుని జీవితంలో వివిధ పరిధుల మధ్య సన్నిహిత సంబంధ బాంధవ్యం కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంటుంది. సంఘమును విడిచి మానవులు ఒక్క క్షణమైన కూడా జీవించటకు సాధ్యం కాదు. కనుక అట్టి సంఘములను ఉన్నటువంటి సమస్యలను మొదలు మనం పరిహారం చేసుకుని తద్వారా మనం ప్రశాంతిని పొందుటకు తగినటువంటి సాధన సల్పటము ఒక ప్రధానమైన మార్గము, ఉన్నత మార్గము. మానవుని యొక్క మంచి చేతలన్నీ కూడాను సమాజంతో ముడిపడి ఉంటుంటుంది. సమాజం మంచిదైనప్పుడే మానవుడు మంచిగా ప్రవర్తింపవచ్చును, సమాజం చెడ్డదైనప్పుడు మానవుడు పెడమార్గం పట్టి దేశములకే హాని కలిగింపవచ్చును. కనుక మొట్టమొదట మన సమాజ సేవ యందు ప్రధానమైన లక్ష్యాన్ని మనం సాధించి తద్వారా మన యొక్క ఆశయాలకు తగినటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవటం సరైనటువంటి మార్గము. సమాజ సేవలో మనం ఉత్తీర్ణులగుటకు మొట్టమొదట మన గృహాన్ని మనం సమస్యలను తీర్చుకుని గృహ సమస్యల నుంచి మనం సమాజంలో ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలి. తిరిగి మన గృహం యొక్క సమస్యలను మనం తీర్చుకోవడానికి మన సమస్యలను మనం లో సమస్యలను మనం మొట్టమొదట పరిహారం చేసుకోవాలి. మనసు నుండి అనేక సమస్యలను చేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా సేవ చేయటకు వీలు కాదు. ఈ సమాజ సేవ కంటే మించినటువంటి యోగం మరొకటి లేదు. యోగ చిత్తవృత్తి నిరోధక అని పెద్దలు పలికారు. కానీ ఈ పవిత్రమైనటువంటి పదములకు యథార్థమైనటువంటి అర్థములు ప్రబోధించినటువంటి వ్యక్తులు మనకు గోచరించటం లేదు. చిత్తవృత్తిని అరికట్టడం ఎవరికీ సాధ్యం కానటువంటి పని. అనాది కాలం నుంచి ఈ పదములను మనం ప్రవేశపెడుతూ వస్తున్నామే కాని దీని యొక్క యథార్థమైనటువంటి అనుభూతిని అందుకున్నటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు. అనగా చిత్తవృత్తులను సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడమే అరికట్టడం అనేటువంటి అర్థాన్ని మనం గుర్తించడం అత్యవసరం. సంకల్పములు లేకుండా మానవుడు ఏ విధంగానూ జీవించటకు వీలు కాదు. కనుక ఇట్టి సంకల్పమును అరికట్టిన తర్వాత వారి జీవితం వ్యర్థమే కదా. కానీ సంకల్పమును సక్రమమైనటువంటి సంకల్పముగా విచారం సలిపి దాన్ని సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజంలోని సమస్యలను పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈ అరికట్టడం అనేటువంటి దానికి సరైన అర్థము. ఈ సమాజ సేవ అనేటువంటిది పురాతన కాలం నుంచి కూడాను మనకు వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జంట. ఇది ఋషికులం నుంచి కూడా ప్రారంభమైనటువంటిది. ఋషికులం లోపల ఈ సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని తద్వారా ఋషుల యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పవిత్రమైనటువంటి చిత్తమును అరికట్టుకునేటువంటి ప్రయత్నానికి పునుకున్నటువంటి యొక్క సుదినములు ఆనాటివి. కానీ ఈనాడు ఋషికులం అనేటువంటి దాంట్లో రుకారము పోయినది. అది రుకారం పోవటం చేత శికులం శికులం శికులం అయిపోయింది. కళాతురికి ఏమైంది? ఇస్కూలం ఇస్కూల ఇస్కూల్ అయిపోయింది. అదే ఈనాడు ఇస్కూల్ అనేటువంటిదిగా ఋషికులం పెట్టుకుంటున్నారు. కనుక ఈ స్కూల్ యొక్క తత్వం ఋషికులానికి ఏమాత్రం కూడా అన్వయించదు. ఈనాటి స్కూల్ అన్ని కూడా కేవలము భౌతికమైనటువంటి జీవితం లోపల సుఖ సంతోష నిమిత్తమై ఆర్జించేటువంటి విద్యలే తప్ప అన్యమైనటువంటి సమాజములకు ఉపకారం చేసేటువంటి విద్యలు కానేరవు. కేవలము మనం సమాజంలో దూరం చేసుకుని ఏదో ఘనకార్యములు ఆచరిస్తున్నామని ఘన ఉపకారములు సల్పుతున్నామని భావించుకోవటం కూడా కేవలం ఒక బలహీనతనే. కనుక మొట్టమొదట మనం సమాజ సేవ యందు కొంతవరకును పాల్గొని తద్వారా మన దేశములకు తగినటువంటి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి యొక్క భద్రతలను మనము నెలకొల్పి తద్వారా మన యొక్క సున్నతమైనటువంటి యొక్క పవిత్రమైన ఆశయాలను కూడాను అందులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటము సత్యసాయి సేవాదర్శన సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించడం అత్యవసరం. కేవలము సేవను సలపక అనేక రకములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడాను మనకు ఫలితం లభించడానికి వీలు కాదు. ఇందులో మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అన్నారు. ఈ పవిత్రమైనటువంటి యొక్క పదములను ఆచరణరూపమైనటువంటి ప్రచార ప్రబోధం సరిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నది. సర్వశక్తిమైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను సలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవ యొక్క పవిత్రతను కూడాను తాను ప్రబోధించాడు. మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు. అట్టి రుణములను పరిహార నిమిత్తమై ఇట్టి సేవలు సల్పటమనేటువంటి కూడా ప్రధానమైన కర్తవ్యంగా కూడా మానవుడు గుర్తించాడు. రాజసూయ యాగం సల్పుతున్నటువంటి సమయం లోపల కృష్ణుడు ప్రవేశించి, ధర్మజ, ఈ రాజసూయ యాగంలో నాకు కూడా ఏమైనా ఒక సేవను లభించడానికి వీలుందా, నాకేదైనా ఒక సేవను అందించమని కోరాడు. అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి, తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పగా అట్టి కార్యంలో తమను పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యము గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యము, నా డిగ్రీలు ఎలాంటివి, ఎంఏ నా డిగ్రీ అన్నాడు. ధర్మరాజుకు ఈ యొక్క పలుకులు ఏమాత్రమో అర్థం కాలేదు. స్వామి, ఈ ఎంఏ డిగ్రీల యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క ఫలితం ఏమిటి, దీని ఘనత ఏమిటి అని ప్రశ్నించాడు. ఎమ్మనగా ఎంగిలాకులు, ఏ అంటగా ఎత్తివేయటము, ఎంగిలాకులు ఎత్తివేయటమే నా ఎంఏ డిగ్రీల యొక్క లక్షణమన్నాడు. కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలి ఆకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు అనగా దీని అంతరార్థం ఏమిటి, సేవయందు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు. సర్వశక్తిమయుడైనప్పటికీ అర్జునికి కేవలం ఒక రత్సార్థిగా కూడా తాను కూర్చున్నాడు. సేవనగా కేవలం ఏదో ఒక స్వల్పమైనటువంటి కార్యమని కానీ, ఏదో తుచ్చమైనటువంటి పని అని కానీ మనం భావించుకోవటం చాలా పొరపాటు. నిష్కామ సేవనే యోగమని కూడా పిలుపబడింది. కనుక ఇట్టి నిష్కామ సేవ యందు మనం పాల్గొని తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందటం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. ఒకనొక సమయమునందు కృష్ణుడు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. తల్లి యశోదను పిలిచాడు. ఏమి నాయన, ఎందుకోసం నీవు అంత తొందరగా వచ్చావని. అమ్మా, గోపాలులతో నేను కూడా నువ్వు గోవుల వెంట వెళ్తాను ఈనాడన్నాడు. అప్పుడు యశోద చెంతకు చేర్చి, నాయన, పశువులు అరణ్యంలో సంచరిస్తాయి, అనేక ముండ్లు రాళ్లు పాములు తేళ్లు ఇలాంటి పురుగులున్నటువంటి ప్రదేశంలో సంచరిస్తుంటాయి, అలాంటి పశువులు సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడం సాధ్యం కానటువంటిది, రేపటి దినే నీకు మంచి చెప్పులు కుట్టిస్తాను, చెప్పులు వేసుకుని ఎల్లుండి నీవు వెళ్లవచ్చును వాటి వెంట అన్నది. అమ్మా, పశువులు చెప్పులు వేసుకుంటున్నాయా, అవి వేసుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు వేసుకోవాలి అని ప్రశ్నించాడు కృష్ణుడు. అప్పుడు, నాయనా, అవి పశువులు, నీవు మనిషివి కదా, కనుక అవి సహించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పాదములుగా ఉంటుంటాయి, కానీ మానవుని పాదములు ఈ యొక్క ముళ్ళను సహించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటివి అనింది. అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, పశువులు యజమానులు, యజమానులు చెప్పులు వేసుకోకుండా పోయే సమయంలో సర్వెంట్స్ అయినటువంటి కాపర్యాలుగా కాసేటువంటి మేము చెప్పులు వేసుకోవటం ఎంత తప్పు తల్లి అని అన్నాడు. అప్పుడు పశువులను మనం పశువులుగా భావించరాదు, అది కేవలము గోమాతలుగా మనం భావించుకోవాలి. గోమాత, వేదమాత, భూమాత, దేహమాత, నాలుగు మాతముల యొక్క పుత్రులమే మనమనేటువంటి సత్యాన్ని కూడాను కృష్ణుడు నిరూపించాడు. అంతేకాదు, సర్వజీవుల యొక్క ఏకత్వమును కూడాను కృష్ణుడు ప్రబోధింపజేయుటకై ఇట్టి ఏకాత్మభావాన్ని కూడాను నిరూపించాడు. కనుక మనము కేవలము ఒక దైవారాధన చేయటం మాత్రమే ఒక ఆరాధన కానీ సాధనని కానీ మనం భావించుకోవటం చాలా పొరపాటు. సర్వజీవుడు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం ఆరాధన కల్పేటువంటి సేవకత్వంలో మనం పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి యొక్క పరమాత్మను ఒక్క ఆకారంలో మనం ఆరాధించటము పరమాత్మకి మేము మనము అపకారం చేసిన వారమే అవుతాము, కానీ పరమాత్మని యొక్క ఘనతను మనము చాలా తుచ్చపరిచినటువంటి వారమే అవుతామే కానీ దాన్ని విశాలపరిచినటువంటి వారం కాము. కనుక మన యొక్క చిత్తమును విశాలపరచుకోవాలి, మన యొక్క హృదయమును కేవలం ఒక గొప్పదిగా భావించుకోవాలి, సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి పవిత్రమైనటువంటి కార్యంలో మనం పాల్గొన్నప్పుడు అనేక రకములైనటువంటి ఇక్కట్టు మనకు వెంటాడవచ్చును, కానీ అట్టి బాధలకు కానీ, అట్టి నిందల నిష్ఠూరములకు కానీ, అట్టి దుఃఖములకు కానీ మనం ఏమాత్రం కూడా వెరవక మన లక్ష్యాన్ని మార్చుకొనక మనం ముందంజ వేయడం లోపల తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుండాలి. ఏకేశ్వరోపాసన కల్పించడం చేతనే మహమ్మదును మక్కా నుంచి కూడా తరిమి వేశారు. సర్వభూత దయా కరుణను లోకమునకు ప్రచారం చేయటం చేతనే క్రైస్తవులకు సిలక్ కొట్టారు. కనుక మనము పవిత్రమైనటువంటి కార్యంలో పాల్గొన్నటువంటి వారికి అనేక రకములైనటువంటి కష్టములు వెంటాడుతూ వస్తుంటాయి. కానీ మనం దానిని లక్ష్యం చేయకూడదు. ఈనాడు కాకపోతే రేపైనా కూడా నువ్వు కూలిపోయి రాలిపోయి కాలిపోయేటువంటి దేహానికి మనం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయకుండా మన యొక్క దివ్య లక్ష్యాన్ని మాత్రమే దృష్టి ఎందుకుని దైవానుగ్రహములకు తగినటువంటి ప్రయత్నమును మనం పాటుపడాలి. కనుక ఇట్టి కార్యక్రమాన్ని మనం అభివృద్దిగా ఉంచుకునేటువంటి నిమిత్తమై కొన్ని రకములైనటువంటి నిబంధనలు కూడా అత్యవసరం. కనుక అట్టి నిబంధనలను మనం ఈనాడు నియమించుకోవటం చేత కేవలం ఇట్టి నిబంధనలు ఈనాటికి మాత్రమే మనం అనుభవించుకోవటము, కేవలం కొన్ని రకములైనటువంటి యొక్క ఉచ్చారణ కలుపుకోవటం చేతనే ఈ మన యొక్క కార్యాన్ని సాధించుకోలేము. ఈ సేవ ప్రధానమైనటువంటి సాధనగా మనం భావించి ఈ సేవలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించటము సేవాదళ సభ్యులకు చాలా అత్యవసరం. మనం సేవలు చేయుచున్నటువంటి సమయం నుండి తన తృప్తి నిమిత్తమే తాను సేవలు చేయుచున్నట్టుగా భావించక సేవ అందుకునేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంతృప్తిని మాత్రమే మనం లక్ష్యం నందించుకుని సేవ చేయటము ఉత్తమమైనటువంటి సేవ. తన సేవ వల్ల ఇతరులకు ఎట్టి ఇబ్బందులైనా కాని లేక అనానుకూలమైనా జరుగుతున్నావా అనేటువంటి యొక్క దీనిని మొట్టమొదట మనం విచారణ కలపాలి. సత్యసాయి సేవా సభ్యుల యొక్క అంతరార్థాన్ని కొంతవరకు కూడాను ప్రచారం చేసి తద్వారా హృదయమును వికసింపజేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి సాధన. కేవలం మానవులకు మాత్రమే సేవ కల్పటం అనేటువంటి సేవగా కానేరదు, సర్వజీవులకు కూడాను అవసరమైనటువంటి సమయంలో సేవ చేయటం అత్యవసరం. ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతముని ఎందుకు కూడాను ఈశ్వరత్వమే ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను మొట్టమొదట మీరు విశ్వసించాలి. అట్టి పవిత్రమైనటువంటి భావం మీ హృదయం నందు స్థిరపడినప్పుడే మీ సేవ కూడా నువ్వు సార్థకం కాగలదు. కానీ అట్టి విశ్వాసం లేక కేవలం ఏదో నీ పేరు ప్రతిష్టల నిమిత్తమే కాలమును వ్యర్థం గావించుకునేటువంటి ఈ సేవల్లో పాల్గొని కూడాను నీ జన్మ సార్థకం కానేరదు. కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని బలపరచుకోండి, అప్పుడే నీవు అందుకోవలసినటువంటి ఆనందానికి అర్హుడవుతావు. అట్టి ఆనంద స్థితి లోపల నీ యొక్క కష్ట సుఖములు ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోక త్యాగానికి పూనుకుంటావు. ఎప్పుడు త్యాగములకు నీవు పూనుకొంటివో ఆత్మానందం నీకు లభిస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ వేదమునందు నకర్మణ నప్రజ అధనైన త్యాగేనైకే అమృతత్వం అనసు అన్నారు. మన అమృతత్వాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. వినయ విధేయత త్యాగము ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి సేవకు. కనుక మనం త్యాగం చేయక మనం సేవలో పాల్గొనటం చేత కేవలము మనం ఒక విధమైనటువంటి సేవకు విరుద్ధమైనటువంటి యొక్క ఫలితమని అందుకోవడానికి సంసిద్ధమవుతాం. ఇది కేవలం మాటలతో చెప్పేటువంటి పని కాదు, చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి. కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుగు నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించడం లోపల నీ జన్మను సార్థకంగా గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషను సరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నుండి కానీ ఇతర దేశం నుండి కానీ నాయకులు లేకపోలేదు, గ్రంథము లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పడమే కాని దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసం ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులు, ఎవరి గురువులో, ఎవరికి లీడర్స్ చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటి గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది. దివ్యాత్మ స్వరూపులారా, మన సత్యసాయి సంస్థలు ఎందు అట్టి వీటి లోపల మనం ఏమాత్రం కూడా కొంతవరకు ప్రయత్నములు సల్పక మనము సరైనటువంటి రీతిలో నిరంతరం కూడా సేవకులుగానే ఉండేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు సంకల్పపరచుకోండి. జీవితమంతా కూడా సేవకుడిగా ఉన్నటువంటి వాడే సరియైన నాయకుడు, జీవితమంతా కింకరుడిగా ఉన్నటువంటి వాడే సరియైన శంకరుడు. కనుక మనము నిజమైనటువంటి యొక్క స్థితిని మనం గుర్తించుకొని మనము సేవకులుగానే నిరంతరం ఉంటుండి లోకానికి సేవ చేసడం చేత సర్వ ఈశ్వరత్వాన్ని కూడా మనం సేవించినటువంటి వారమైపోతాం. అనేక మంది నన్ను అడుగుతుంటారు, స్వామికి సెక్రటరీ ఉంటున్నాడా, లేకపోతే స్వామికి ఇంకెవరైనా అసిస్టెంట్ ఉంటున్నాడా, పోస్ట్ అంతా ఎవరు చూసుకుంటుంటారు, స్వామికి ఏవైనా సహాయకారిగా ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటుంటారా అని అంటుంటారు. ఎవరికి సెక్రటరీ కావాలి? సీక్రెట్ ఉండేటువంటి వాడికి సెక్రటరీ కావాలి. నాకు సీక్రెట్ లేదు, కనుక నాకు సెక్రటరీ అనవసరం. నా జీవితం అంతా కూడా నేను మీకు సేవకులుగా ఉండేటువంటి పరిస్థితిలోనే నాకు ఆనందంగా ఉంటుంటారు. అది ఏ నిజమైనటువంటి ఐశ్వర్యత్వం? సర్వైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. కనుక ఏ పని అయినా కూడా నేను స్వయంగానే చేస్తుంటాను, నేను స్వయంగానే చూస్తుంటాను, స్వయంగానే దాన్ని అనుభవిస్తుంటాను. అందువలననే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పిన అనేక మంది మెసేజ్ అందించమనేటువంటి వారికి నేను ఈ పదములు ఉపయోగపెడుతుంటాను. ఒక చిన్న ఉదాహరణ మీరు చెప్పవచ్చును, మీకు తెలిసినటువంటి విషయమే. ఏ చిన్న కార్యము ఈ యొక్క ఆడిటోరియంలో చేయవలసినప్పటికీ, ఏ వ్యక్తికి ఏ రూము ఇవ్వాలి అనేటువంటి విషయం అయినప్పటికీ, ఏ నిమిషంలో ఏ కార్యక్రమం ప్రారంభించాలనేటువంటిది కూడాను, ఏదో కొంతమంది అంతా కూడా కార్యాధిపతులంతా ఉంటున్నారు మీరు చేస్తున్నారని చెప్పిన మీరు భావించుకోవచ్చును. కాదు కాదు, ప్రతి చిన్న విషయం కూడాను నేను వారికి చెప్పి ఆ కాలాన్ని ఆ కర్మను ఆ నియమాన్ని వారికి నియమించే నేను ఈ కార్యక్రమంలో ఏమీ తెలియనటువంటి వారిగా సాక్షిపోతుడుగా ఉంటున్నాను. అందువలన నేను నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంటాను. మనం కర్మలు ఆచరించినప్పుడే, మన శక్తిని వృథాపరచుకోకుండా సద్వినియోగపరిచినప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంటాది. మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం తగినటువంటి పని మనం చేయాలి. లేజినెస్ ఈజ్ రెస్ట్ అండ్ డస్ట్ అన్నారు, రియలైజేషన్ ఈజ్ బెస్ట్ అండ్ రెస్ట్ అన్నారు. కనుక మనం లేజీగా తయారు కాకూడదు. మనం నిరంతరం కూడాను కర్మయోగంలో వచ్చినటువంటి కాయాన్ని ధరించినాము కనుక ఈ కర్మక్షేత్రం లోపల కర్మను ఆచరించేటువంటి దాంట్లోనే మన కాయాన్ని వినియోగపరచుకోవాలి. దీనిని పురస్కరించుకునికే పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. కనుక అట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మం మనకు ప్రాప్తించినప్పటికీ మనం ఇట్టి సేవలు ఎందు పాల్గొనక కాలంను వృథాపరచుకుని కేవలము కొన్ని రకమైనటువంటి యొక్క జీవితమనే కూడా వ్యర్థం గావించుకోవడానికి పూనుకోవటము సాయి సంస్థల యొక్క సభ్యులకు సరైనటువంటి మార్గము కానేరు. కాలమే సర్వము, కాలమును వృథాపరిచితే మన జీవితమే వృథా అయిపోతుంది. కనుక మనం కాలమును వృథాపరచుకునేటువంటి కర్మల యందు కొంతవరకు నువ్వు కాయమును సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క సంకల్పం చేతని ఇట్టి సేవాదళ యొక్క సభ్యులను కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి వారిని కొన్ని సార్థకమైనటువంటి కార్యంలో కూడా నువ్వు వారిని వినియోగపరచుకుంటూ దేశానికి సేవ గావించడానికి మేము సంకల్పించుకున్నాం. ప్రేమస్వరూపులారా, సేవాదళ సభ్యులు అనేక రకమైనటువంటి సేవలు చేస్తున్నారు. కొంతమంది గ్రూపులుగా తయారై ఆసుపత్రికంతా వెళ్లి, అనగా పేషెంట్ గా కాదు, రోగులను నివారపరిచి రోగులకు కొంతవరకును ఉపకారం చేసి వారికి సేవలు కల్పేటువంటి నిమిత్తమై కూడాను క్యాంపులు వేసుకుంటున్నారు. అయితే ఇట్టి క్యాంపులు వేసుకుని వెళ్లేటువంటి యొక్క సేవాదళ సభ్యులు అనేక మంది పండ్లు కొన్ని మందులు ఇలాంటివి తీసుకుని వెళ్లి పేషెంట్స్ కి ఇవ్వటం కూడా జరుగుతుండాలి. కానీ ఇది మీరు సరైనటువంటిది అని మీరు భావించుకోవచ్చును, కానీ నా దృష్టిలో అది అంత సరి అయినటువంటిది కాదని నా అర్థం. కారణమేమనగా ఈ యొక్క పరములు కానీ ఈ మందులు కానీ ఆ పేషెంట్ కు సరి అయినటువంటివా కాదా అనేటువంటిది డాక్టర్ను విచారించి మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే. కానీ లేకపోతే ఏదైనా ఒక పేషెంట్ కు డయాబెటిక్ గా ఉంటుంటే మనం పండు కొండపోయి ఇవ్వటం చేత వారికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం. కనుక ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క పర్మిషన్ తీసుకుని అనుమతిని తీసుకుని వారికి ఏదైనా అవసరం వస్తే, వారేమైనా తెచ్చుకునేటువంటి శక్తి లేనటువంటి వారైతే అది అవసరమైనటువంటి యొక్క పనులు మాత్రమే, ఫలములు మాత్రమే, మందులు మాత్రమే మనం అందించడానికి కొంత ఆలోచించి మీరు పనిచేయటం అత్యవసరం. ఇంటియే కాక ఈ సేవాదళమునందు అనేక మంది విద్యార్థులు, అధికారులు, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా సేవాదళ సభ్యులుగా కూడా ఉంటున్నారు. ఇందులో మీకు ప్రధానంగా తెలిపేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. సేవాధర్మంలో చేరినటువంటి సభ్యులు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క అధికారులు కానీ విద్యార్థులు కానీ స్ట్రైకుల్లో మాత్రం పాల్గొనకూడదు. ఏదైనా డాక్టర్స్ స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాధర్మంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా ఆ ఆసుపత్రికి పోయి రోగులను చూసేటువంటి దీంట్లో మనము కంకణం కట్టుకోవాలి. కానీ డాక్టర్స్ తో పాటు మనము స్ట్రైక్ చేసినట్టే రోగులకు మనం అపకారం చేసినటువంటి వారం అవుతాం. అందువలనే మన సేవాదళం యొక్క సభ్యులు కూడా కొంతమంది ఫస్ట్ ఎయిడ్ లో కూడా కొంత ట్రైనింగ్ కావటం అత్యవసరం. నర్సులో లేక కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళు స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాదళం యొక్క సభ్యులు అందులో ప్రవేశించి వారికి సేవలు కలిపేటువంటి దీంట్లోపల మనం సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈనాడు దేశ పరిస్థితి మీకు తెలియనటువంటిది కాదు, స్వీపర్స్ కూడా స్ట్రైక్ చేస్తుంటారు. కానీ స్వీపర్స్ స్ట్రైక్ చేయడం వల్ల రోడ్డంతా కూడా అనేక రకములుగా అయినటువంటి యొక్క మాలిన్యం చేరి ఉంటుంటుంది. అలాంటి సమయం లోపల మనము దీనిని రోడ్లు కూడా శుభ్రపరచడానికి తగినటువంటి ప్రయత్నం లోపల సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈ యొక్క మాలిన్యాన్ని మనం పరిశుద్ధపరచడం చేత మనుషులకు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందించినటువంటి సేవకు పాత్రమైపోతాం. కనుక మనం ఇలాంటి సమాజములకు అవసరమైనటువంటివి అన్నింటి ఎందుకు కూడా మనం పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. కేవలం సాధన క్యాంపులని కానీ, కేవలం ఒక విధమైనటువంటి నగర సంకీర్తనలని కానీ భజనలు మెడిటేషన్లని కానీ ఇవి మాత్రమే కాదు సాధన. ఈ యొక్క చిన్న చిన్న కార్యములు సమాజములకు ఉపకారం చేసేటువంటి ప్రతి చిన్న కార్యము కూడాను ప్రధానమైనటువంటి సాధనగానే మనం విశ్వసించాలి. విశ్వమంతా ఇక్కడ నువ్వు విశ్వేశ్వరుని స్వరూపము కనుక వ్యక్తులకు చేసినటువంటి సేవ శక్తి స్మయుడైనటువంటి యొక్క ఈశ్వరుని కూడాను అందుతుంది. సర్వులు ఎందుకూడను ఈశ్వర శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం. ఎట్టి సమయంలోనే కూడాను సత్యసాయి సభ్యులు ఏమాత్రం కూడాను ఒకరికొకరికి విరుద్ధమైనటువంటి భావములు వారి ఎందు చెలరేయకూడదు. అందరు కూడాను అన్యోన్యమైనటువంటి యొక్క అనురాగంతో కూడి ఆడి అనేక రకమైనటువంటి కార్యక్రమం లోపల మీరు పాల్గొనాలి. కనుక అందరూ కూడాను ఒక్క తల్లి బిడ్డలుగా మీరు భావించుకోవాలి. మానవుని యొక్క సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మీరు అనుభవింపచేయాలి. కానీ ఇందులో బ్రదర్హుడ్ అనేటువంటి దాంట్లో కూడా కొంత భేదములు రావచ్చును. అలాంటి లేకుండా ఆత్మభావంలోనే మీరు అందరూ ఒక్కటేనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవటం అత్యవసరం. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భావములు మీ అందు అభివృద్ది గావించుకున్నటువంటి సమయం నుండి మన సత్యసాయి సంస్థల యొక్క సార్థకతను మనము లోకానికి అందించడానికి వీలవుతుంది. తప్ప పవిత్ర భావములు లేక అహంకారం చేత గాని లేక ఆడంబరం చేత గాని మనం ఇట్టి కార్యములో పాల్గొనటం చేత సత్యసాయి సంస్థలకు లేని అపకీర్తిని మనం అందించినటువంటి వారం అవుతాం. మనకు అహంకారం ఉన్నంత వరకు కూడాను మనం ఆనందానికి మనము ఏమాత్రం అర్హులం కాము. అహంకారం మన పతనానికే మనకు రాజబాటగా ఏర్పడుతుంది. మదం పట్టినటువంటి గజము మట్టిని తీసి తన తలపైన తానే వేసుకుంటుంది. కనుక మదం పట్టినటువంటి గజం వంటి వారి అహంకారం అనేటువంటి స్వరూపులు తన యొక్క దోషమును తానే తలపైన వేసుకోవడానికి సంసిద్ధుడిగా ఉంటుంటాడు. సేవాదళ సభ్యులారా, మరొక విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాల్సిన అవసరము. మనకు 5 ఇంద్రియములు ఉంటున్నవి, శబ్ద స్పర్శ రూప రసగంధములని. అందులో మనకు ప్రత్యక్ష గోచరమయ్యేటువంటివంత చూడటము, పలకటము, వినటము, వాసన చూడటము, స్పర్శకర్చను కలిగించటం. కానీ ఈ పంచేంద్రియములో 2 మాత్రమే మూతలు పెట్టి ఉంటున్నవి, కన్నుకు ఒక్క మూత, నోటికి ఒక్క మూత. మిగిలిన ముక్కుకు గాని చెవుకు గాని చర్మానికి కాని మూత లేదు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం. కన్ను తెరిచి అనేక రకమైన చిత్ర విచిత్రాలు చూస్తుంది. ఇది చూచినంత మాత్రమే దీని యొక్క కార్యం నెరవేరదు. తాను మనసునందు చేర్చి ఆ మనసుతో అనేక రకమైన దోషాన్ని అభివృద్ది పరుచుకుంటుంది. ఇంకా నోరు తెరిచినంత మాత్రం ఊరుకో ఉండదు, తాళం వేసినా గానీ పగలగొట్టుకుని పలుకుతుంటుంది ఈ నోరు. కనుక ఇందులో ఉన్నటువంటి ఏమిటి, దృష్టి దోషము వాగ్దోషము చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక దీన్ని చాలా హద్దులో ఉంచుకోవడమనే దీనికి 2 మూత పెట్టాడు భగవంతుడు. కనుక మీరు ఇది భగవత్ వరప్రసాదంగా మీరు అందుకుని చెడ్డను చూడటం లోపల మీరు ఈ కన్నును వినియోగపరచకండి. చెడ్డ చూపును మీ కన్నులకు చేర్చకండి, చెడ్డ పలుకులు మీ నాలుకతో పలకకండి. కనుక మీరు సేవ చేసేటువంటి సమయం నందు మృదుమధురమైనటువంటి యొక్క పలుకులతో మీ సేవను ప్రారంభించాలి. కనుక మీరు సేవలు చేసేటువంటి సమయంలో అనేక మందిని కఠిన వాక్కులు ఆడి వారి హృదయాన్ని గాయపరిచేటువంటి యొక్క దీనికి మీరు పూనుకోకండి. కనుక నే కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమిరా అన్నారు. కనుక ఇతరుల హృదయాన్ని మనం గాయపరిచినప్పుడు ఆ గాయంను మానిపోయేటువంటి డాక్టర్ మరొకటి ఉండడు. నీ కర్మనే నీ యొక్క దీనిని ఆడిస్తూ వస్తుంటుంది. కనుక ఆ తత్పరితమును నీవు అనుభవించక తప్పదు. కనుక హృదయమునకు గాయము కానటువంటి పలుకులు మీరు పలకడానికి పూనుకోండి. కనుక మనం ఏమి చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభించడం సత్యము. కనుక మంచిని చేసి మంచిని అనుభవించడానికి మీరు సంసిద్ధులుగా ఉంటుండండి. కానీ సత్యసాయి సంస్థలకు సరైనటువంటి యొక్క సార్థకతను కలిగించాలనుకున్నప్పుడు మీరు సాధకులైనటువంటి వారు కనుక కేవలం సత్యసాయి సంస్థలకు మాత్రమే మేము సంబంధించినటువంటి వారము అనేటువంటి యొక్క ఈ యొక్క చిన్న బుద్ధిని మనం కొంతవరకు విడిచిపెట్టి అన్ని సంస్థల ఎందుకును మనం సేవలు కలిపేటువంటి వారిగా మనం కొంతవరకు పూనుకోవాలి. సంకుచిత భావమును దూరము నెట్టి సమాన భావమును అభివృద్ది భావించుకుని ప్రతి సమాజమునందు కూడాను మనం ఏ మతము ఏ కులము ఏ ఇది అనేటువంటి మత కుల భేదములకు ఏమాత్రం కూడా చోటనివ్వక సేవ చేసేటువంటి దాంట్లో మీరు కొంతవరకును పూనుకోవాలి. వారములకు ఒక పర్యాయమైన లేక 2 పర్యాయములైనా మీ గ్రామములకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయములు కాని చర్చిలు కాని మసీదులు కాని మీరు పోయి చూసి దాన్ని పరిశుద్ధం చేయడానికి కూడాను మీరు పూనుకోండి. అంతేకాదు ఆ టెంపుల్స్ దగ్గర, ఆ మసీదుల దగ్గర, ఆ చర్చిల దగ్గర ఎవరైనా కొంచెం బాధపడుతుండేటువంటి వారు ఉంటే వారికి తగినటువంటి సేవను కూడా మీరు అందించి తగిన సహాయం కూడా చేసేదానికి మీరు పూనుకోవాలి. కొన్ని చిన్న చిన్న పల్లెలకు మీరు వెళ్లి ఆ అశుభ్రతతో మునిగి ఉన్నటువంటి ఆ పల్లెవారిని పిలిచి మీరు ఆ యొక్క శుభ్రపరచడానికి పూనుకున్నప్పుడు ఆ పల్లెవారు కూడా మీతో చేరి ఆ గ్రామము శుద్ధపరచుకొని చక్కని ఆరోగ్యంగా అనుభవించడానికి ఆనందించడానికి కూడా మనం తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి. ఇలాంటి సేవా కార్యములు యందు మీరు పవిత్రమైనటువంటి సాధనను సార్థకంగా గావించుకుని దైవానుగ్రహమునకు దైవప్రీతికి అతి సమీపులవుతారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: మన తదుపరి కార్యక్రమం బుర్రకథ. స్వామి ఆశీస్సులు పొందిన స్వామి విద్యార్థులు రఘురాం, సాయి ప్రభాకర్, అరవింద్ సాయి పరమపద సోపానత్రయాన్ని రామాయణానికి అన్వయిస్తూ వినిపించే బుర్రకథ ఇప్పుడు విందాం.

0: అంతరిత.
1: అయితే సోదర,
2: ఏమిరా
1: ఇప్పుడే మనం ఆ విఘ్న వినాశం గురించి చక్కగా పాడుకున్నాం.
2: ఆహా,
1: ఇప్పుడు మనందరికీ తండ్రి అయిన ఆ సాయినాథుని గురించి కమ్మని పాట ఒకటి పాడుకుందాం రా.
2: పాడుకుందాం పదరా.

0: రత్నాకర కులతిలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాయసములికే రాజాధిరాజ మార్తాండ తేజ నీకు మా నిత్యవందనం సత్యవందనం సచ్చిదానంద అభివందనం స్వామి.
1: అభివందనం స్వామి.
0: అయితే సోదరా, ఈనాడు మనం రామాయణం బుర్రకథను సంక్షిప్తంగా చెప్పుకుందాంరా.
1: సంక్షిప్త రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నమాట.
0: అదేమిట్రా అలా అంటున్నావు?
1: రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పబోయి అన్నాడట ఒక పెద్ద ఆయన.
0: ఓహో.
1: దానికి కట్టే అంటే సేతువుని కట్టి,
0: కట్టి
1: కొట్టే అంటే రావణాసురుని చావగొట్టి,
0: చావగొట్టి
1: తెచ్చే అంటే సీతమ్మను తెచ్చాడు.
0: ఓహో,
1: అంతే ఫినిష్. రామాయణం అయిపోయింది కదరా.
0: అదేరా రామాయణంలోని గొప్పతనం.
1: ఏమిట్రా?
0: మూడు ముక్కల్లోనూ చెప్పవచ్చు, మూడు యుగాల్లోనూ చెప్పుకోవచ్చు.
1: బాగా చెప్పేవరా.
0: అయితే చిన్నాడా, వీర జిత్వర పరివేష్టి తాలంకార విలసిత వారమైన భరత భూమి శౌర్య ధైర్య సాహసాలకు పుట్టినిల్లు, జీవకళలకు మిట్టినిల్లురా.
1: గ్రేట్ మదర్ ఇండియా, ప్రాచీన భారత సాహిత్యానికి పట్టు కొమ్మల వంటివి భారత రామాయణ పురాణ ఇతిహాసములు. అందులో రామాయణం కల్పవృక్షం వంటిదిరా.
0: ఒక్క మాటలో చెప్పాలంటే, భక్తి కన్నా శక్తి లేదు, ముక్తి కన్నా రక్తి లేదు, భక్తికి భుక్తికి ముక్తికి రక్తికి కూడా రామాయణ గానమే రాచబాటరా. ఈ బుర్రకథలోని మాటలు పాటలు సన్నివేశాలు రచన సంగీతం దర్శకత్వం అంతా మన స్వామిదేరా.
1: అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాసింది చేసింది చెప్పింది నేర్పింది చేయిస్తున్నది అంతా మన సాయిరాముడే,
0: అంతా స్వామిమయంరా.
1: అయితే సోదరా, రామ కథామధుర గానమే రాగ సుధామృత పానం. మన సాయిరాముడికి పంచ ప్రాణమైనటువంటి శ్రీరామనామాన్ని మనసారా స్మరించుకుందాం కదరా.

0: అయితే చిన్నాడా,
1: ఏమిరా,
0: ఇక కథ స్టార్ట్ చేద్దాంరా.
1: చెప్పురా.
0: అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైక అనే ముగ్గురు సతులు.
1: ఆహా.
0: వారికి సంతానం కలగలేదు.
1: అయితే ఆ తర్వాత ఏం జరిగిందిరా?
0: పిల్లల కోసం పుత్ర కామేశ్వర యాగాన్ని చేశారు వారు.
1: ఆహా.
0: ఆ యోగంతో వారి యోగం మారిపోయింది రోయ్.
1: అంటే ఏం జరిగింది?
0: యజ్ఞ పురుషుడు అందించిన పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమంగా పంచి ఇచ్చాడు దశరథుడు. అది సేవించిన తర్వాత ఒక శుభ ముహూర్తాన్న ఆ ముగ్గురు సతులకు నలుగురు సుతులు జన్మించారు.
1: ఆహా.
0: వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని పేర్లు పెట్టారా.
1: ఎంతటి పవిత్రమైన నామకరణం చేశారా. అయితే సోదరా, వారికి వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేయించాడు దశరథ మహారాజు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సకల విద్యలందు ఆరితేరారు. అట్టి సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకు అరుదించి రామ, లక్ష్మణులను యాగ రక్షణ కొరకై తనతో పంపమని దశరథ మహారాజును ఏ విధంగా కోరుకుంటున్నాడో వినరా.

0: వాడిన మాట తప్పని దశరథ మహారాజు వశిష్ఠుల వారి ప్రోద్బలంతో రామ లక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపారా.
1: ఓహో,
0: రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతిబల అనే మంత్రాన్ని ఉపదేశించారు. అమోఘమైన ఆత్మబలంతో, తరతరాల పుణ్యఫలమైన ధనుర్విద్యాబలంతో తాటకి సుబాహును తుదిముట్టించి చివరకు మారీచుని తరిమికొట్టారు వాళ్ళిద్దరూ.
1: మునీశ్వరుని యాగం కొనసాగింది. అయితే కళ్యాణధాముడైన శ్రీరాముడు తన మహిమను చూపి రాతిని నాతిగా చేసి అహల్య శాపము బాపి ఎట్టకెలకు మిథిలానగరంలో అడుగుపెట్టారు. అక్కడ ధండోరా వినిపిస్తోంది, అది ఏ విధంగా ఉందో విను.

0: అయితే చిన్నాడా,
1: ఏమిరా
0: ఇక్కడ మనం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి.
1: వెరీ ఇంపార్టెంట్ విషయం అంటున్నావు, విషయం ఏంటో చెప్పు. అది వెరీ ఇంపార్టెంట్ కాదో నేను చెప్తాను.
0: అయితే విను.
1: చెప్పరా.
0: సీతమ్మ వారు తన 5వ ఏటనే మహాశక్తివంతమైన శివధనస్సు నెత్తిందిరా.
1: ఎలాగెలాగా, చిన్ని బాలిక అందులోనూ తన 5వ ఏట హెవీ వెయిట్ కలిగిన శివధనస్సు నెత్తిందా? అన్బిలీవబుల్, ఇంపాసిబుల్. నేను ఒప్పుకోనరా.
0: నీ మోహన్, నువ్వు ఒప్పుకునేదేమిట్రా? అయినా సీతమ్మ అంటే ఎవరనుకున్నావు అసలు?
1: ఎవర్రా?
0: సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, శక్తి స్వరూపిణి.
1: అయితే ఆ అమ్మవారికే సాధ్యంరా.
0: అందుకనే సీతమ్మ వారి స్వయంవరానికి మిథిలా నగరంలో స్వయంవర సభలో జనక మహారాజు ఆజ్ఞ అందుకుని మహామంత్రి, ఓ రాజపుత్రులారా, రణరంగ ధీరులారా, ఈ మహా ఉపద్రవమైన బరువు కలిగిన శివధనస్సును ఎవరు ఎక్కుపెట్టగలరో వారే మా సీతమ్మకు వరుడు, సీతా మనోహరుడు అని ప్రకటించారు.
1: ఆహా.
0: అయితే ఎక్కడ లేని రాజకుమారులు అక్కడికి వచ్చి ఆ శివధనస్సుని ఎలా ఎక్కుపెట్టే సంకల్పంతో ముందుకు సాగుతున్నారో విందాం పదరా.
2: ఎక్కడ లేని రాజకుమారు

0: రాజకుమారులే కాకుండా అక్కడికొచ్చిన ఆ రావణాసురుడు కూడా ఆ శివధనస్సును ఎక్కు పెట్టలేక విలువెల్లాడిపోయాడ్రా.
1: ఏంటి, 10 తలకాయలున్న రావణాసురుడే శివధనస్సును ఎక్కు పెట్టలేకపోయాడంటే థర్మామీటర్కే జ్వరం వచ్చేసిందన్నమాట.
0: అవును రోయ్. అయితే అంతలో విశ్వామిత్రుని కను సైగలు అందుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుని శ్రీరామచంద్రుడు ముందుకు సాగి అక్కడ ఆ శివధనస్సును అవలీలగా ఎక్కుపెట్టగా అంతలో అది పెళ్లుముంటూ విరిగిపోయింది. ఈ అవతార వైభవాన్ని వీక్షిస్తున్న వాణి విష్ణు వహ్ని వరుణ సమీరణ నారద పురందర చంద్ర రుద్ర హైమవతి జటిపడిల మండితమై సాంబశివుని సభామండపంలో ఆ దేవతలందరి సమక్షంలో అక్కడ ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఆనందకేళి చేస్తున్నాడో చూడరా.

0: శ్రీరాముడు శివధనస్సు నెక్కుపెట్టాడు, సీతమ్మను చేపట్టాడు, సీతకు తగువాడనిపించుకున్నాడు, సీతారాముడయ్యాడు.
1: ఆహా,
0: అదే సమయంలో జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన ఊర్మిళ మాండవి శృతకీర్తులను కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం నిశ్చయించారా?
2: దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే, అమ్మవారి పెళ్లికి అందరి ఇల్లు విడిదిల్లైపోయాయి. అయితే సీతారాముల కళ్యాణం కనులారా తిలకించాలని, ఆస్వాదించాలని, ఆనందించాలని అయోధ్య నుండి మిథిలకు ప్రజలు ఏ విధంగా పాడుకుంటూ తరలివస్తున్నారో చూద్దాం పదరా.

0: పచ్చని తోరణాలతో కళ్యాణ మండపం కళకళలాడుతోంది. వధూవరులైన సీతారాములు పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నారు. ఎక్కడ చూసినా మంగళహారతులు, ముత్తైదుల హడావిడి. శ్రీరాముడు సీతమ్మకు మంగళసూత్ర ధారణం చేసి సీతారాముడయ్యాడు. ఇద్దరూ కలిసి అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచి ఆదర్శ దాంపత్యానికి నాంది పలికారు. ఇద్దరు ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్నారు.
1: ఓహో,
0: దోసిళ్లతో ముత్యాల తలంబరాలు ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఉన్నారు. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి, ఇద్దరు ఒకటయ్యారు. ప్రకృతి హర్షించి పుష్పవర్షం కురిపిస్తున్న వేళాది. ఆ సమయంలో అక్కడి పూర్వ ప్రజలంతా ఏ విధంగా పాడుకుంటున్నారో విన్నాం.

0: ఆహాహాహా, ఏమి వైభవము, ఏమి భోజనము. అన్నయ్య, ఆ పెళ్లిలో ఏమేం పెట్టారో తెలుసా నీకు?
1: ఏమేమి పెట్టారు రోయ్?
0: మాప, కుమాప, ఆలు, ఓలు, మాలో, మీలు, గౌ, గే, పే.
1: ఊరిని, ఈ ఆలు, ఓలు, మాలో, మీలు ఏమిట్రా చెరువులో కప్పల్లాగా?
0: చెప్తాను విను.
1: చెప్పు.
0: మాప అంటే మామిడికాయ పప్పు అన్నమాట.
1: అబ్బా, కాస్త నెయ్యేసుకుంటే ఉంటుంది.
0: కుమాప అంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి.
1: అబ్బా, ఏం కాంబినేషన్ నాయన.
0: ఆలు, ఓలు అంటే అప్పడాలు, ఒడియాలు.
1: అరే చాలరా ఇంకా.
0: ఇంకా మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలు అన్నమాట.
1: ఊరిని, ఒరే ఇన్ని తిన్నాక కానీ ఇంకా.
0: గౌ గే పే అంటే గౌడి గేదె పెరుగురా.
1: అబ్బా, ఫుల్ ప్లేట్ మీల్స్ అనుకో ఇక.
0: అంతేరా. అయితే అన్నయ్య, నీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకున్నానురా నేను.
1: ఏమిటి రోయ్?
0: ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి.
1: చెప్పు.
0: 63 దాంపత్యం గురించి చెప్పడం విన్నావు నువ్వు?
1: లేదు రోయ్.
0: 63 దాంపత్యం, 36 దాంపత్యం అని రెండు దాంపత్యాలు ఉన్నాయిరా.
1: దాంపత్యాలు కూడా రకాలుంటారా?
0: అవునరా, చెప్తాను విను. 63 దాంపత్యం అంటే ఎప్పుడు ఆ భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు తోడుగా తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారన్నమాట.
1: మరి 36 దాంపత్యం అంటే ఏమిట్రా?
0: ఎడమొహం, పెడమొహం. పచ్చగడ్డి వేస్తే భగ్గును మండుతుంది అనుకో.
1: ఓహో, అయితే మాట్లాడవు కొట్లాట ఇదేనన్నమాట.
0: అంతేరా.
1: బాగుంది రోయ్ నీ 63-36 దాంపత్యం, కానీ ఖచ్చితంగా మన సీతారాముల వారిది 63 దాంపత్యం రా. సరే, కథలోకి వెళ్దాం పదరా. చిన్నాడ
0: పదరా.
1: కళ్యాణ అనంతరం దశరథ మహారాజు అందరితో పాటు అయోధ్యకు తిరిగి వెళుతుండగా మార్గ మధ్యంలో ఎదురైన పరశురాముని శ్రీరాముడు విష్ణు చాపం ద్వారా గర్వభంగం గావించి చివరికి వారందరూ అయోధ్య చేరుకున్నారు. అయితే చిన్నాడ, రాజులు రాజ్యాల క్షేమం కోరి యజ్ఞ యాగ క్రతువులు చేసే మునులకు రక్కసల వల్ల ఆటంకాలు కలుగుతున్నాయి. వెంటనే రాక్షస సంహారం జరగాలి. అందుకుగాను అవతారమూర్తి అయిన శ్రీరాముని అవసరం ఎంతైనా ఉందిరా.
0: నిజానికి త్రేతాయుగంలో అడవిలోనే ఉండేవాళ్ళు రాక్షసులు. ద్వాపర యుగం వచ్చేసరికి ఊళ్ళోకి వచ్చేసారు వీరంతా.
1: కరెక్ట్ రోయ్.
0: ఇక ఈ కలియుగంలో చూస్తే ప్రతి ఇద్దరిలోనూ ఒకడు రాక్షసుడుగానే పుడుతున్నాడు. అందుకే ఈ రాక్షసులందరినీ సన్మార్గంలో నడపడానికే మన స్వామి సాయిరామునిగా అవతరించారు.
1: ఆహా, ఎంత చక్కగా చెప్పావురా. ఇక మనము కైక మందల గురించి చెప్పుకోవాలిరా.
0: చెప్పుకోవాలి.
1: రామాయణ రచయితలంతా కైక మందలను దుష్ట పాత్రలుగా చిత్రీకరించి వారి సహజ నైజాన్ని వక్రీకరించి వారి మర్యాదకు మచ్చ తెచ్చారు.
0: అయ్యయ్యో,
1: నిజంగా వారిరువురు కారణ జన్మలు. కైక లేని రామాయణం లేనే లేదు, మందర లేని పారాయణం ముందుకు సాగదు. వారి ప్రేరణ లేనిదే రాముడు అడవికి వెళ్లడు, రాక్షస సంహారం జరగదురా.

0: తనపై మోపబడు నిందను సైతం లెక్క చేయక మందర ప్రోద్బలంతో కైక శ్రీరామునికి 14 సంవత్సరాల అరణ్యవాసం వెంటనే భరతునికి పట్టాభిషేకం కావించమని కోరింది. ఇచ్చిన మాట కట్టుబడి దశరథుడు కైకకిచ్చిన 2 వరాలకు ప్రతిరూపంగా శ్రీరాముని 14 వత్సరాలు అరణ్యానికి వెళ్లమన్నారా.
1: తండ్రి ఆజ్ఞకు తలదాల్చాడు దశరథ రాముడు.
0: ఆదర్శపుత్రుడు,
1: పతి సేవయే సతీధర్మమని భర్తని అనుసరించింది సీతమ్మ తల్లి.
0: ఆదర్శవంతమైన భార్యరా.
1: అన్నకు అండదండలై బయలుదేరాడు లక్ష్మణమూర్తి.
0: అంతకు ఆదర్శవంతమైన తమ్ముడు.
1: ఆ ప్రేమమూర్తులు ముగ్గురు అయోధ్యను వదిలి అడవులకు ఏ విధంగా వెళ్తున్నారో చూడరా.

సకల భోగాలు త్యజించి సకల త్యాగాలకు తెగించి సీతారామ లక్ష్మణులు అడవులకు బయలుదేరారా. వారు మార్గమధ్యంలో గుహుణ్ణి కలిసి వేదంలా వేగంగా ప్రవహిస్తున్న ఆ గంగానదిని గుహుని నావలో ఎలా పయనమవుతున్నారో విందాం పదరా.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: అక్కడ అయోధ్యలో శ్రీరాముని ఎడబాటు వల్ల తండ్రి దశరథ మహారాజు పుత్ర వియోగంతో కన్నుమూశారు. ఈ విషయం మేనమామ వల్ల తెలిసిన భరతుడు అయోధ్యకు వచ్చి తండ్రికి అంతరిక్కిలో గావించి అటు పిమ్మట అన్న చరణమే తనకు శిరోధార్యమని, అన్న లేకపోతే తనకు మరణమే శరణమని భావించి శ్రీరాములు చేరి ఏమంటున్నాడంటే,

0: తప్పడు రాముడు.
1: అందుకే అయ్యాడు దేవుడు.
0: పట్టిన పట్టు విడవడు భరతుడు.
1: అందుకే అయ్యాడురా ఆ దేవుడికి తమ్ముడు.
0: భరతుడు శ్రీరాముని పాదుకలు తీసుకుని నందిగ్రామం చేరి ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక్కడ అడవిలో అగస్త్య మహాముని సలహా మేరకు సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఒక పర్ణశాల నిర్మించుకున్నారు. అక్కడి అందచందాలు ఎంత బావున్నాయో మన పెద్దనే వివరిస్తాడ్రా.

0: జుంతరిదా.
1: అయితే సోదరా, ఆ పర్ణశాల ప్రాంతంలోనే రావణాసురుని చెల్లెలైన శూర్పణఖ అక్కడే తిరుగాడుతూ జగన్మోహనాకారుడైన శ్రీరాముని చూసి మోహించి చివరకు లక్ష్మణునితో తన ముక్కు చెవులు కోయించబడి ఆ పరాభవం భరించలేక తన అన్న రావణ వద్దకు వెళ్లింది. అక్కడ అన్న రావణ దగ్గర సీత యొక్క అందచందాలు పొగిడి రావణునిలో స్త్రీ వ్యామోహాన్ని రేకెత్తిచిందిరా. వెంటనే రావణాసురుడు మారేచుని పిలిపించి ఏమంటున్నాడంటే,

0: సీత, శ్రీరాముని ఆ బంగారు లేడీని పట్టితమ్మని కోరిందిరా. లక్ష్మణుని పర్ణశాల వద్ద కాపలాగా ఉంచి శ్రీరాముడు లేడి వెంట పరిగెత్తాడు.
1: ఆహా,
0: విసిగి విసిగి వాడి బాణం గురి చూసుకుంటాడు శ్రీరాముడు. ఆ లేడి చనిపోతూ చనిపోతూ హా సీత హా లక్ష్మణ అంటూ రాముని స్మరణలో అరిచి చనిపోయాడు.
1: అయ్యయ్యో,
0: ఈ కేక విన్న సీతమ్మ శ్రీరామునికి ఏదో కీడు సంభవించిందని వెంటనే లక్ష్మణుని వెళ్లమని ఆజ్ఞాపించింది.
1: సీత పదే పదే చెప్పడం చేత పర్ణశాల ముందు 7 గీతలు గీసి ఎట్టి పరిస్థితిలోనూ గీతలు దాటవద్దని సీతకి చెప్పి అన్న జాడకై బయలుదేరాడు లక్ష్మణుడు.
0: ఇదే అదని అనుకుని రావణాసురుడు ఒక దొంగ పన్నాగంతో సాధువు వేషంలో పర్ణశాల చేరి దీక్షాందేహి అని కేక వేశాడు.
1: అప్పుడు ఏమైందిరా?
0: సీత మనసు కరిగింది.
1: ఆహా,
0: దీక్ష వేసేందుకు సీత గీత దాటింది. ఆ గీతలే ఆమె శాపమై పలికింది.
1: అదే అవకాశంగా రావణాసురుడు భూమితో సహా పెళ్లగించేసి సీతమ్మను తన రథంపై తీసుకెళ్తుండగా అడ్డుపడిన జటాయుని సంహరించి ముందుకు సాగిపోయాడు.
0: అయితే సోదర, ఆనాడు సీత భోగభాగ్యాలను విడిచింది. అందుకే శ్రీరామునితో ఉండగలిగింది.
1: అందుకేరా అది త్యాగం.
0: అదే సీత నేడు కోరికని వరించింది. కనుకనే శ్రీరామునకు ఎడబాసిందిరా.
1: అందుకే ఇది కోరిక. అందుకే మన స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, యు మస్ట్ ఇంపోజ్ సీలింగ్ ఆన్ యువర్ ఓన్ డిజైర్స్.
0: కరెక్ట్ గా చెప్పారు చిన్నాడ. రామ లక్ష్మణులు పర్ణశాలలో సీతను కానక హడలిపోయారు. చివరకు జటాయు వలన సీతాపహరణ సంగతి విని స్నేహానికి ప్రాణాన్నే వెలబోసిన జటాయుకు అంత్యక్రియలు జరిపి సీతాన్వేషణకై ముందుకు సాగారు. మార్గ మధ్యంలో భక్తితో సేవించిన శబరిని శ్రీరాముడు అనుగ్రహించి చివరికి ఋషిముఖాద్రి చేరుకున్నారు. అక్కడ హనుమంతుడు తన స్వామి శ్రీరాముని చూసి దర్శించుకుని రాముడే తన దేవుడని మదిని తలంచి ఏ విధంగా పాడుకుంటున్నాడో విందాం పదరా.

0: అయితే చిన్నడా
1: చెప్పరా,
0: సుగ్రీవుని భార్యను చెరపట్టిన దుష్కార్యానికి శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టాభిషేకం గావించాడు. సుగ్రీవుడు రామునికిచ్చిన మాట ప్రకారం తన వానర సేనను నాలుగు దిక్కులా సీతాన్వేషణకై పంపాడు. రామబంటు హనుమంతుడు రాముని ఉంగరం తీసుకుని అంగద జాంబవంతులతో సహా తూర్పు దిశగా బయలుదేరి స్వయంప్రభ వాక్ సహాయంతో సముద్రం ఒడ్డు చేరారు. అక్కడ జటాయు సోదరుడైన సంపాతి వలన సీతమ్మ వారు లంకలో ఉన్నారన్న విషయం తెలిసి ఉప్పొంగిపోయారు. ఇక జాంబవంతుడు మన ఆంజనేయ స్వామిని లంకకు చేరే సంకల్పంతో ఏ విధంగా ఉత్తేజపరుస్తున్నాడో చూడు.

0: శ్రీరామ్ అని తన దేహాన్ని పెంచేశాడురా వీరాంజనేయుడు.
1: అంటే మన హిల్ యూ స్టేడియం లో ఉన్నంత ఆంజనేయ స్వామి అంత ఎత్తికెదిగిపోయాడు అన్నమాట.
0: అన్నమాట ఏమిట్రా, ఉన్నమాటే.
1: అయితే కాని
0: వాయు వేగ మనోవేగములు మించిన మహావేగంతో సాగిపోతున్నాడా వాయుపుత్రుడు. మార్గ మధ్యంలో మైనాకునికి ముట్టిని ప్రసాదించి సురస అనే నాగకన్య యొక్క పన్నాగాన్ని పటాపంచలు చేసి సింహిక అనే రక్కసిని పరిమార్చి ఇలా ఒక్క ఊపులో 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకను చేరాడు మన వీరాంజనేయుడు.
1: ఆహా,
0: అక్కడ లంకలో లంకిని వధించి విభీషణుని కలిసి సీతమ్మ అశోకవనంలో ఉందని తెలిసి సీతమ్మను చేరి ఏమంటున్నాడంటే,

0: అయితే సోదర
1: చెప్పరా,
0: హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు ఇచ్చి
1: ఇచ్చి
0: సీతమ్మ ఇచ్చిన చూడామణిని తీసుకుని అమ్మ అనుమతితో పండ్ల చెట్లపైకి దూకి అశోకవనాన్ని చిందర వందర చేశాడు.
1: అయితే మన ఆంజనేయ స్వామి హోంవర్క్ స్టార్ట్ చేశాడన్నమాట.
0: అప్పుడు రావణ కుమారుడైన అక్షయుడు ఆంజనేయుడితో పోరాడి క్షయమయ్యాడు. అటు పిమ్మట ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు గౌరవంతో లొంగిపోయి బందీ అయ్యాడు. రావణ సభను చేరాడు. అక్కడ ఆ దశకంఠుడు మన రాంబంటుతో ఏమంటున్నాడంటే,
1: ఏమంటున్నాడరా,
2: రామబంట్లిటకు రా తగరు, రావణ బ్రహ్మంటే ఎవరు, ఎగిరి వచ్చావు ఎంత పొగరు, ఎవరురా నీ పేరు ఎవరు, ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు
3: కోటి,
2: ఏమిరా పలకకున్నావు, ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు
3: కోటి,
2: ఏమిరా పలకకున్నావు.
0: ఈ మాటలు విన్న రాంబంటుడు ఉగ్రుడై లంకేశ్వరునితో ఏమంటున్నాడంటే,

0: అంతటా సర్రున ఖడ్గం తీశాడు రావణాసురుడు. కాని దూతను చంపటం న్యాయం కాదని విభీషణుడు వెంటనే వారించాడు.
1: అదిరా, నిజమైన రాజనీతి అంటే
0: కోతికి ప్రియమైనది వాలం కనుక హనుమంతుని తోకకి నిప్పండించమని ఆజ్ఞాపించాడు ఆ రావణాసురుడు. ఆ తరువాత ఏం జరిగిందంటే

సీతమ్మ లంకలో ఉందని తెలిసి వెంటనే శ్రీరాముడు సుగ్రీవాది వానర వీరులతో సముద్ర తీరం చేరారు. అక్కడ శ్రీరాముడు నల నీల వానర హనుమాంగద జాంబవంతుల సహాయంతో వారధి నిర్మించి నీరతి దాటారు. అక్కడ త్రికూటాచల శిఖరం మీద విశ్వకర్మ నిర్మించిన సువర్ణలంకను ధగధగమంటూ దివ్యంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ చూసి అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. అయితే మర్యాద పురుషోత్తుడైన పురుషోత్తముడైన శ్రీరాముడు మాత్రం వానర యువరాజైన అంగదుని రాయబారిగా పంపాడు. కాని నిలువెల్లా కామంతో మోహంతో మిడిసిపడుతున్న ఆ రావణాసురుడు రాయబారి మాట లెక్క చేయక, రాముని పరాక్రమం తెలియక రామరావణ యుద్ధానికి కాలు తీశాడు. వెంటనే మ్రోగింది సమరభేరి, ఏ విధంగానూ చూడరా.

0: శ్రీరాముడు సీతమ్మను అగ్ని పరీక్ష చేయమని కోరాడు. వెంటనే సీతమ్మ అగ్నిలోకి దూకింది. మాయ నిప్పులో కలిసిపోయింది. నిజం మాయలోంచి నిగ్గు తేలి క్షేమంగా బయటకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న మాయ సీత తన పాత్ర ముగియడంతో అగ్నిలో అంతర్లీనమైపోయింది.
1: అవునురా,
0: జానకి నిజానికి జనని ఈ జగానికి. సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి తన శక్తిని తిరిగి పొంది పునీతమై పావనమై స్వాతిముత్యమై జగదీశ్వరునికి ఇల్లాలిగా బయటకు వెలువడింది. లోకం నచ్చిన లోకం మెచ్చిన మహత్కార్యాన్ని చోటు చేసుకుంది. కట్ట కడపటికే శ్రీ సీతారామలక్ష్మణులు పుష్పక విమానమెక్కి అందరూ కలిసి అయోధ్యను చేరారు. అక్కడ శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడై ధర్మమూర్తిగా యుగధర్మాన్ని స్థాపించిన వాడే. రామరాజ్యమే ప్రేమరాజ్యమనిపించాడు. యుగ యుగాలకి ఆదర్శంగా నిలిచాడు. ఇంతటి మహద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించిన సాయిరామునికి హృదయపూర్వకంగా మమ్ము మేము అర్పించుకుంటూ ఇప్పుడు మనందరమూ కలిసి సాయిరాముని భజన చేద్దాం.

పరమపద సోపానత్రయాన్ని రామాయణానికి అన్వయిస్తూ స్వామి విద్యార్థులు రఘురామ్ గారు, సాయి ప్రభాకర్ గారు, అరవింద్ సాయి గారు వినిపించిన బుర్రకథ విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీమతి ఫణిబాల గారు, హార్మోనియంపై సిజీ ప్రకాష్ గారు, మృదంగంపై సుధీర్ గారు, క్యాషోపై అనిరుద్ధ్ గారు.

0: శ్రీ సత్యసాయి సంస్థల్లో ఏ కార్యక్రమమైనా ఓంకారంతో ప్రారంభం కావడం సాంప్రదాయం. హైదరాబాద్ లో జూన్ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన వేసవి శిక్షణా శిబిరంలో కూడా తరగతులు ప్రతిరోజు ఇలానే ప్రారంభమయ్యాయి. శివం మందిరానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీ సత్యసాయి విద్యావిహార ప్రాంగణంలోని శ్రీ సత్యసాయి ఆరాధ్యధామం ఈ శిబిరానికి వేదిక అయింది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత అనే అంశంపై ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించడానికి వెనక ఉన్న ఉద్దేశాన్ని, శిబిరంలో పాల్గొన్న బాలబాలికల ఎంపిక గురించి హైదరాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎంవీఆర్ శేషసాయి ఇలా వివరించారు.
1: ఇది ప్రాథమికంగా భగవాన్ మనకి నేర్పించిన పద్ధతులు. చిన్నతనంలోనే అంటే ఊహ వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్కు వెళ్లడము, చిన్న చిన్న పనులకు బయట విషయాలు తెలుసుకోవడము, ఎప్పుడైతే వాళ్ళకి ఇటువంటి ఆలోచన సరళి ప్రారంభం అవుతుందో ఆ స్టేజ్ నుంచే వాళ్ళకి ఈ బాల వికాస్ కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించి ఈ విలువల గురించి, జీవితం గురించి, బిహేవియర్ల ఆస్పెక్ట్స్ ఎలాగుండాలి ఇవన్నీ కూడా నేర్పించాలని చెప్పేసి స్వామి ఈ బాల వికాస్ ఉద్యమం అనేది ప్రారంభం చేశారు. మనం ఎంతసేపు ఈ భక్తుల యొక్క పిల్లలు, లేకపోతే స్వామి అంటే కొంచెం ఏదో తెలిసిన వాళ్ళు, భారతీయ సంస్కృతి తెలిసిన వాళ్ళు వీళ్ళ పిల్లల్నే పంపిస్తూ ఉంటారు. అయితే ఇది ఇంకా బయటకు వెళ్ళాలి, మనం ఇంకా బయటకు వెళ్లి అందరికీ కూడా తెలియజేయడానికి ఒక ఫోరం ఒకటి క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి బాల వికాస్ లో 50 మంది పిల్లల్ని బాల వికాస్ నుంచి ఇంకొక 50 మంది పిల్లల్ని ఈ బాల వికాస్ అంటే, ఆధ్యాత్మికత అంటే, ఈ ఇండియన్ కల్చర్ అంటే ఏమి తెలియని బయట స్కూల్స్ పిల్లల్ని కొంతమందిని తీసుకొచ్చి వీళ్లని వాళ్ళని కలిపి ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశామండి. ఏదో మనం వాళ్ళు బాల వికాస్ కి ఆదివారాలు వచ్చేసేయడము, ఆ క్లాసులు అటెండ్ అవ్వడము, వెళ్లిపోవడము, మళ్లీ వాళ్ల ధోరణిలో వాళ్ల ఇళ్లలో వాళ్ల పద్ధతుల ప్రకారంగా జీవించడం వల్ల బిహేవియర్ ఆస్పెక్ట్స్ గాని అటు క్రమశిక్షణ గాని స్వామి చెప్పిన పద్ధతిలో మనం తెలియచేయడం కొంచెం కష్టం కాబట్టి ఇది ఒక అవేర్నెస్ గా ఉండడానికి అందరికి ఒక తెలిసే పద్ధతిలో జీవితం అంటే ఎలా ఉండాలి, ఆ క్రమశిక్షణ ఎలా ఉండాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వీళ్ళు ఏ రకాలుగా వీళ్ల జీవితాన్ని గడపాలి అనేటువంటి పద్ధతులన్నీ కూడా ఒక క్యాప్సూల్ ఒక డిజైన్ చేసి ఒకటి దాని ప్రకారంగా ఈ రెసిడెన్షియల్ బాల వికాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి వే ఆఫ్ లైఫ్ అలవాటు చేయడానికి దానికి ఒక సబ్జెక్ట్ కావాలి కాబట్టి ఈ భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత. స్వామివారు 1972 నుంచి ప్రతి సంవత్సరము సమ్మర్ కోర్స్ ని పెట్టి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ దివ్యమైనటువంటి తమ సందేశాలన్నీ వాళ్ళకి ఇస్తూ పిల్లల్ని ఎంతో అభివృద్దిలోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ చక్కటి పౌరులుగా తీర్చిదిద్దారు. ఆ స్ఫూర్తి తీసుకుని ఈ బాల వికాస్ లో ఉండే సిలబస్లను తీసుకుని దానికి తగ్గట్టుగా ఈ పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఈ గురువుల చేత మనం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పెట్టి స్వామి ఎలాగైతే సమ్మర్ కోర్సు పెద్ద పిల్లలకి పెట్టారో అలాగే ఈ చిన్నపిల్లలకి పెట్టి వీళ్ళని ఆ జీవన శైలి కూడా ఇలా ఉండాలి అని చూపించడానికి 5 రోజుల కార్యక్రమం మనం హైదరాబాద్ లో ఏర్పాటు చేసామండి. స్వామివారు మనకి ఇక్కడ శివం మందిరం ప్రసాదించారు. తర్వాత వెనకాల ఒక ఈశ్వరమ్మ సదన్ అనే మంచి ఒక బిల్డింగ్, తర్వాత సత్యసాయి విద్యావిహార్ స్కూల్ మనకి హైదరాబాద్ కి ప్రసాదించారు. సత్యసాయి ఆరాధ్యధామం అని ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ ఒకటి మనకి ప్రసాదించారు. సో ఈ ఉన్న వనరులు ఇవన్నీ తీసుకుని, వసతులన్నీ తీసుకుని ఒక 150 మంది పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకున్నామండి. ఈ 150లో ఒక 60-70 మంది బాల వికాస్ పిల్లలు, మిగిలిన వాళ్ళందరూ బయట వాళ్లు. ఈ బయట వాళ్లని మన టీచర్స్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ అందరికి ఇన్ఫర్మేషన్ పంపించి ఇటువంటి కార్యక్రమము దీంట్లో ఈ విషయాలన్నీ నేర్పిస్తారు, అవగాహన ఉంది, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసి పంపించమని టీచర్లను అడిగాం. అలాగే పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చామండి. దాని ప్రకారంగా వచ్చిన వాళ్ళని ఒక 2-3 స్టేజెస్ లో వీళ్ళు ఇంటర్వ్యూస్ లాగా కండక్ట్ చేసి నిజంగా వాళ్ళకి ఎంత దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది, ఎంతమంది దీంట్లో నిలబడి దాంట్లో ఈ 5 రోజుల కార్యక్రమం పూర్తిగా పాల్గొంటారు, పాల్గొన్న తర్వాత కొంచెం దాంట్లో ఫాలో అప్ కూడా వాళ్ళు ఇళ్లలో వాళ్ళు చేయగలిగిన స్థితిలో ఎవరుంటారు అన్నది మానసికంగా వాళ్ళ ఆ దృఢత్వాన్ని ఇంట్రెస్ట్ ని చూసుకుని దాని ప్రకారంగా ఇది సెలక్షన్ జరిగిందండి. కొంచెం ఆధ్యాత్మికత, కాస్త ఈ పద్ధతులు ట్రెడిషన్స్ ఫాలో అయ్యే వాళ్లే ఇటువంటి వాళ్ళకి మొగ్గు చూపిస్తారు. కాబట్టి పేరెంట్స్ ని పిల్లల్ని కూడా పరికించి వాళ్ళతో మాట్లాడి సెలక్షన్ అది చేయడం జరిగింది.
0: శిక్షణా తరగతులలో బోధించిన అంశాలను వివరిస్తూ శ్రీ శేషసాయి,
1: సబ్జెక్ట్స్ అన్ని కూడా ఎలా డిజైన్ చేశారంటే మనకి మంచి కార్పొరేట్ ఫీల్డ్ లో ట్రైనర్స్ ఉన్నారు హైదరాబాద్ లో, స్వామి దగ్గర చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో పెద్దవాళ్ళకి, తర్వాత బాల వికాస్ పిల్లలకి రకరకాలైనటువంటి ట్రైనింగ్ కోర్సులు ఇవన్నీ కండక్ట్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి బాల వికాస్ కి ఏవైతే నిర్దేశించారో ఈ సబ్జెక్ట్స్ ఇవన్నీ వాళ్ళ ముందర పెట్టి వీటికి తోడు జీవనశైలి ఇంకా బాగుపడడానికి కొన్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని, తర్వాత ఇండియన్ కల్చర్ స్పిరిచువాలిటీస్ తోటే వాళ్ళకి ఇంకా కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాల్సినటువంటి కొన్ని విషయాలు, నూతనమైనటువంటి సబ్జెక్ట్స్ కూడా డిజైన్ చేసి దాంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ మనం ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా వీళ్లకు స్థాయికి తగ్గట్టుగా ఉండేటట్టుగా ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశాం.
0: శిబిరం ఫలితాలపై సమీక్ష, తదనంతర చర్యల గురించి శ్రీ శేషసాయి ఇలా చెప్పారు.
1: మొట్టమొదటిసారి మనం ఈ కార్యక్రమం మనం హైదరాబాద్ లో పెట్టాం కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత ఒక సస్టైన్డ్ ఎఫర్ట్ అనేది ఉండాలి. వీళ్ళకి ఏదో ఒక కార్యక్రమం 5 రోజులు పెట్టి వీళ్ళని వదిలేస్తే మళ్లీ వాళ్ళు మామూలుగా తయారైపోతారు తప్ప ఈ కంటిన్యూటీ అనేది ఉండదు వాళ్ళకి. అందుకని మేము ఏం ప్లాన్ చేశామంటే మొట్టమొదట ఈ 5 రోజుల కార్యక్రమం ఇక్కడ నేర్పించిన విషయాలన్నీ వీళ్ళందరూ అవగాహన చేసుకుని దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ పెంచుకుని వీళ్ళు ఇళ్లలో ఆ లైఫ్ స్టైల్ మార్చుకుని జీవించడం ఒకటి. ఇది కొంత అలవాటు పడిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో 27 సమితులు ఉన్నాయండి. ఏ జోన్స్ లో ఉన్న పిల్లల్ని ఆ తల్లిదండ్రుల్ని కలిపి ఒక పేరెంటింగ్ వర్క్ షాప్ కూడా పెట్టి అక్కడ ఈ పిల్లలకి పేరెంట్స్ కి కలిపి దాని మీద ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ని ఇంకా పెంచి వాళ్ళు ఇంకా కంటిన్యూస్ గా ఇటువంటి కార్యక్రమాల్లో, బాల వికాస్ కార్యక్రమాల్లో, సమితిలో జరిగే కార్యక్రమాల్లో అనుబంధం ఏర్పరచుకుని అనుసంధానం జరిగిన తర్వాత రెగ్యులర్ గా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉంటే ఈ 5 రోజులు చేసిన కార్యక్రమానికి పట్టుత్వం లభిస్తుంది వాళ్ళకి.
0: జూన్ 5వ తేదీన ప్రారంభమైన వేసవి శిక్షణా తరగతులకు శ్రీ గోపీకృష్ణ పిడతల కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. శిబిరం ఆశయాన్ని ఇలా వివరించారు.
2: ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అనే సమ్మర్ కోర్స్ లో ఎటువంటి సబ్జెక్ట్స్ వీళ్ళకి చెప్పాలి అనే ఒక ఫోకస్ తోటి ఒక చర్చ జరుపుకుని మన డిస్టిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ శేషసాయి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఒక ఫోకస్డ్ అప్రోచ్ లో తీసుకెళ్లాలి ఈ వేసవి తరగతులు అని చెప్పి డిసైడ్ చేశామన్నమాట. మన ఆధ్యాత్మికత, అదే కాకుండా మన కల్చర్, భారతీయ సంస్కృతి గురించి, ఆధ్యాత్మికత గురించి మెయిన్ ఫోకస్ ఉండాలి అని చెప్పి ఒక డిసైడ్ చేశాం అనమాట. ఎందుకంటే స్వామి గత 35 ఏళ్లగా చెప్పుకుంటూ వచ్చారు పిల్లలకు కూడా సమ్మర్ కోర్సు అక్కడ బయట ఫీల్డ్ లో కానివ్వండి, పుట్టపర్తిలో కానీ స్వామి ఎప్పుడైతే పెట్టేవాళ్ళో ఇదే ఫోకస్ ఉండేది. మెయిన్ ఫోకస్ ఆధ్యాత్మికత, సంస్కృతి. గత 1000 సంవత్సరాల నుంచి మన వేదాల నుంచి ఏమి చెప్పుకుంటూ వచ్చారో ఆ విషయాలు కూడా తెలియజేయాలి అని చెప్పి ఒక తపనతోటి మేము ముందుకెళ్లామన్నమాట. దీంట్లో మన పురాతనమైన టీచింగ్స్ కానీ ఏమేమి ఉన్నాయో ముఖ్యమైన అంశాలు దాన్ని మనం ఐడెంటిఫై చేసి ఒక స్ట్రక్చర్, కోర్స్ స్ట్రక్చర్ ని మనం చేయడం జరిగింది. ఈ క్యాంపు వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం కదా మనం, ఈ విలువల గురించి ఫోకస్ చేసుకుంటూ మనం పిల్లలకి వాళ్లు వాళ్లంతగా వాళ్లు సెల్ఫ్ మేనేజ్మెంట్, వాళ్లే ఎలా వాళ్లని సెల్ఫ్ మేనేజ్ చేసుకోగలుగుతారు, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఆరోగ్యం గురించి, ఒక భారతీయుడు ఎటువంటి విధంగా బిహేవ్ చేయాలి అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశాలన్నమాట. దీంట్లో ఏంటంటే మనం ఎవరిని ఏమి ఫోర్స్ చేయకుండా వాళ్లంతకు వాళ్లే వచ్చి వాళ్ళు జాయిన్ అవడం ఈ కోర్సులు జరిగిందనమాట. ఇది ఎలా చేశామంటే సుమారు 5 రోజులు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. 5 రోజుల కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే ప్రతిరోజు మనం పొద్దున వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే మనకి ఒక కాంటాక్ట్ అనేది దేవుళ్ళు కాదు వాళ్లతో. వాళ్ళు ఒక గురుకులం స్టైల్లో మన దగ్గరే ఉండి వాళ్ళు మనం చేసే విధానం ఎలా చేస్తున్నామో, మనం ఎంత తపనతతో చేస్తున్నామో, సేవా కార్యక్రమాలు కానీ ఎలా చర్చిస్తున్నామో, ఇవన్నీ వాళ్ళు ఒకసారి చూస్తే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వస్తుందని చెప్పి కార్యక్రమం పెట్టడం జరిగిందనమాట. అదే కాకుండా ఓ చిన్న వయసులో, అంటే మనం 8, 9, 10 తరగతుల పిల్లల్ని ఎంచుకున్నాం, చిన్న వయసులో ఒకసారి వాళ్ళకి ఒక రుచి చూపెడితే ఆధ్యాత్మికత గాని మన భారతీయ సంస్కృతి గురించి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అది రానున్న రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతారనే ఐడియాతో మాత్రం చేయబడి.
0: సాయి సంస్థల పట్ల నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను 5 రోజుల పాటు వదిలి వెళ్లారని చెబుతూ ఆ పిల్లల భద్రత, ఆహారం, ఆరోగ్యం తదితర విషయాల్లో తీసుకున్న జాగ్రత్తల గురించి, పర్యవేక్షణ గురించి శ్రీ గోపీకృష్ణ ఇలా తెలిపారు.
2: 144 పిల్లల్ని మన దగ్గర 5 రోజులు పెట్టుకున్నాం. అది ఒక పెద్ద బాధ్యత. దీంట్లో కనీసం 90% పిల్లలు ఎవరైతే వచ్చారో ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంకొక చోట ఒక రెసిడెన్షియల్ కోర్స్ అనే ఈ తరగతుల్లో ఉండడం ఫస్ట్ టైం జరిగిందట వాళ్ళ లైఫ్ లో. చాలా మంది తల్లిదండ్రులు చెప్పడం జరిగిందనమాట. అయితే వాళ్ల బాధ్యత మనం తీసుకున్నాం కాబట్టి ప్రతిరోజు సుమారు 400, అంటే 5 రోజుల కార్యక్రమంలో సుమారు 400 సేవాదళ సభ్యులు, మహిళా విభాగం, యువకులు, యువతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడపిల్లల్ని చెప్పినట్టు ఈశ్వర్మ సేవా సదంలో పెట్టాము, బయట ఒక సెక్యూరిటీ పెట్టుకున్నాము, అండ్ మన సత్యసాయి సేవాదళ ఎవరైతే ప్రశాంతి సర్వీస్ సెక్యూరిటీ వింగ్ ఉందో వాళ్ళు కూడా దీన్ని మేనేజ్ చేయడం మొదలెట్టారు. సెక్యూరిటీ వైజ్ అన్ని జాగ్రత్తలు తీసుకోబడింది. మనం ఎప్పుడైతే ఈ కార్యక్రమం నిర్వహించుదాం అనుకున్నామో ఆ టైంలో మనం ఏమనుకున్నామంటే సగం మంది పిల్లలు మన బాల వికాస్ పిల్లల్ని, సగం బయట వాళ్ళని అనుకున్నాం అనమాట. అది నిశ్చయించుకుని మనం తీసుకుని వచ్చాం, మనకు మనం ఎన్రోల్ చేసుకున్నాం. అయితే గ్రూప్స్ చేసినప్పుడు ఏం చేశామంటే బాయ్స్ లో ఒక 8 గ్రూపులు, గర్ల్స్ లో ఒక 8 గ్రూపులు చేశాం. దీంట్లో సగము బాల వికాస్ పిల్లలు, సగం బయట వాళ్ళు, అలా మిక్స్ చేశామన్నమాట. ఒక హెటరోజినస్ గ్రూప్ లాగా మిక్స్ చేసి వాళ్ళు ఈ గ్రూప్ లో మిక్స్ అయ్యేటట్టు చూసుకుంటూ వాళ్ళకి ముఖ్యంగా మన బాల వికాస్ పిల్లలు కూడా కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఒక తపనతోటి ఇట్లాంటి గ్రూప్స్ తయారు చేశామన్నమాట. ప్రతి గ్రూప్ కి ఒక లీడరు, ఒక కో లీడర్ అని పెట్టామండి. లీడర్ ఉన్నప్పుడు లీడర్కి ఏంటంటే లీడర్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ఆ లీడర్ ని ఏం చేశామంటే, మనం ఇక్కడ మన బాల్య వికాస్ విద్యార్థిని పెట్టకుండా బయట నుంచి ఎవరైతే వచ్చాడో అట్లాంటి యువకుడిని, అట్లాంటి పిల్లవాడిని మనం లీడర్ చేశాం. ఆ పిల్లవాడికి మనం కో లీడర్ గా మన బాల వికాస్ వాడిని పెట్టామన్నమాట. సో అక్కడ ఏం చేశామంటే, ఇది కాకుండా మనము అంటే బాయ్స్ లో ఒక 8 గ్రూపులు, గర్ల్స్ లో ఒక 8 గ్రూపులు చేశాం. దీంట్లో సగము బాల వికాస్ పిల్లలు, సగం బయట వాళ్ళు, అలా మిక్స్ చేశామన్నమాట. ఒక హెటరోజినస్ గ్రూప్ లాగా మిక్స్ చేసి వాళ్ళు ఈ గ్రూప్ లో మిక్స్ అయ్యేటట్టు చూసి

0: ఒక మెంటర్ అని పెట్టుకున్నాం. ప్రతి 8 పిల్లలకి ఒక మెంటర్ అని పెట్టాం అనమాట. ఈ మెంటర్స్ ఎవరంటే మన సతీసాయి బాల వికాస్ తరగతుల్లో ఉత్తీర్ణులై ప్రీ సేవాదలు పాస్ అయ్యి యూత్ లో ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఎవరైతే ఈ పిల్లలతో బాగా జెల్ అవ్వగలుగుతారో వాళ్ళతో ఆడుతూ పాడుతూ వాళ్ళకి విషయాలు నేర్పించగలుగుతారో అటువంటి పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసి ప్రతి 8 పిల్లలకి ఒక మెంటర్ పెట్టాం. గర్ల్స్ వైపు పెట్టాము, బాయ్స్ వైపు పెట్టాం. ఈ మెంటర్ ఏం చేస్తాడంటే ఈ లీడర్ కానివ్వండి ఈ కో లీడర్ కి అసిస్ట్ చేసుకుంటూ నువ్వు అలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేద్దామా మనము అని ఆ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ని కంప్లీట్ గా 5 రోజులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి అక్కడ కోఆర్డినేట్ చేసి ఆ మార్క్ తీయగలిగాడు అనమాట. ఇది ముఖ్య ఉద్దేశం యాక్చువల్లీ మనకి ఏంటంటే ఒక రెసిడెన్షియల్ క్యాంప్ లో ఇటువంటి చేంజ్ రావాలని చెప్పి మనం రెసిడెన్షియల్ క్యాంప్ పెట్టుకున్నాం. అందుకే యూత్ ని ఎందుకంటే ఒక యూత్ ఒక పిల్లవాడితో బాగా జెల్ అవుతాడు, చాలా ఈజీగా జెల్ అవ్వగలుగుతాడు. అందుకని మంచి యూత్ ఎవరైతే మాట్లాడగలుగుతారో కలిసిమెలిసి ఉండగలుగుతారో పిల్లలతో అటువంటి యూత్ ని తీసుకుని మెంటర్స్ పెట్టుకోవడం జరిగింది. ఆరోగ్య పరంగా మాకు సత్యసాయి విద్యావారిలో ఒక అంబులెన్స్ పెట్టుకున్నాం మేము. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లాలంటే ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలంటే ఒక అంబులెన్స్ ఉండింది. అదే కాకుండా దగ్గరున్న డాక్టర్లు ఎవరున్నారు అని కనుక్కుని వాళ్ల ఫోన్ నెంబర్లు వాళ్ల అడ్రస్లు తీసి పెట్టుకున్నాము. మన సత్యసాయి ఆరాధ్యధామం పక్కనే లైఫ్ లైన్ హాస్పిటల్ వాళ్ల దగ్గర కూడా మనం చర్చించి పెట్టుకుని ఏమైనా ఎమర్జెన్సీస్ వస్తే మీ దగ్గరకు వస్తాము అని చెప్పడం కూడా జరిగిందనమాట. సత్యసాయి సేవా సంస్థలకి మన ప్యానెల్ లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, మీకు తెలిసిన విషయమే. ఈ డాక్టర్లందరూ ప్రతిరోజు వచ్చి ఉదయం 1-2 గంటలు సాయంత్రం 1-2 గంటలు వచ్చి వాళ్ళ సేవా కార్యక్రమం నడిపించారన్నమాట. హైజీన్ అంటారా, వాళ్ళంతకు వాళ్లే వాళ్ల రూమ్లు క్లీన్ చేసుకోవడము శుభ్రంగా పెట్టుకోవడం కూడా నేర్పించామన్నమాట. ఇది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడున్నా రూమ్ ఊడిచారా అంటే ఊడకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రము వాళ్ల రూము వాళ్ల గదులు వాళ్ల బట్టలు వాళ్లు మడిచిపెట్టుకోవడము అనేది ముఖ్యంగా మనం నేర్పించాము. ఒక సెషన్ కూడా జరిగింది దాని గురించి. అది వాళ్లు నేర్చుకుని వాళ్ళు ప్రాక్టీస్ కూడా అవలంబించారన్నమాట. భగవంతుడు సత్యసాయి సమ్మర్ కోర్స్ లో భోజనాలు ఎట్లా పెడతారో మనందరికీ తెలుసు, అది ఒక విందు. స్వామి లెవెల్లో భోజనాలు పెట్టకపోతే కానీ భోజనాల విషయంలో మాత్రము తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఒకరోజు పిల్లలకి నార్త్ ఇండియన్ అని చెప్పి, ఒకరోజు సౌత్ ఇండియన్ అని చెప్పి, ఒకరోజు ప్యూర్ డే చైనీస్ అని చెప్పి, ఒకరోజు ఇంటర్ కాంటినెంటల్ డిషెస్ అని చెప్పి, మన కల్చర్ కి మన ఆంధ్ర రాష్ట్రంలో పిండి వంటలు కానివ్వండి, పచ్చళ్లు కాని, కొన్ని పచ్చళ్లు అయితే మేము కూడా తినలేదండి. సో మన మహిళా విభాగ్ గారు వాళ్ళందరూ కలిసి ఇటువంటి రకరకాల భోజనాలు చేయడం జరిగిందనమాట. సో 5-5:30 గంటలకి వాళ్ళు లేవగానే యోగా చేసిన తర్వాత వాళ్లకు గ్లాస్ పాలు ఇవ్వడము, 7:30కి వాళ్లకి బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత సుమారు 12:30-1 గంటకి సెషన్స్ అయిన తర్వాత వాళ్ళకు భోజనాలు, దాని తర్వాత మధ్యాహ్నం మళ్ళా 4:30-4:30 పలహారం పెట్టడము, మళ్ళా రాత్రి 8 గంటలకి మళ్ళా భోజనము, పడుకునే ముందు మళ్ళా పాలు. భోజనాలు కూడా ఎవరో బయటి వాళ్ళు వచ్చి కేటరింగ్ చేసి జరిగింది కాదండి. మన సత్యసాయి సేవా సంస్థల్లో ఎవరైతే ఇటువంటి వంటలు వండగలుగుతారో, ఎవరైతే ఇక్కడ శైవంలో కార్యక్రమాల్లో వంటలు వండుతారో, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, వీళ్ళు జనరల్ మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్ అటువంటి వాళ్ళు వచ్చి 5 రోజులు వాళ్ళు బాధ్యతను నిర్వహించి వాళ్లంతకు వాళ్లే వంటలు వండారు. దానికి తోడు మన మహిళా విభాగ వాళ్లు కూరగాయలు కోసి ఇవ్వడము, దానికి కావాల్సిన పిండి వంటలు ఏమైనా ఉంటే దాన్ని చేయడము, ఇవన్నీ సాధించాయి.
1: శిబిరంలో బాలబాలికల దినచర్య గురించి శ్రీ గోపీకృష్ణ చెప్పిన విశేషాలు వినండి.
0: డైలీ రొటీన్ చెప్తానండి మీకు ఎలా ఉండిందో. ఉదయం పొద్దునే ఓంకారం సుప్రభాతం 5:30 గంటలకి, దాని తర్వాత ఒక 1/2 గంట సేపు యోగా, వీళ్ళకి ప్రాణాయామము సూర్య నమస్కారము మంచి క్వాలిఫైడ్ యోగా శిక్షణ ఇచ్చే టీచర్ ని తీసుకొచ్చి వీళ్ళకి శిక్షణ ఇవ్వబడింది అన్నమాట. ఫస్ట్ సెషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన సత్యసాయి ఆరాధ్యధామంలో ఏం చేశామంటే ప్రతిరోజు వేద పఠనంతో స్టార్ట్ అయింది. ఈ సుమారు 144 పిల్లలతో సుమారు 110 పిల్లలకి వేదం అంటే ఏమీ తెలియదు, అంటే మన బాల వికాస్ పిల్లల్లో కూడా మేధాసూక్తము ఒకటి అని ఉన్నది అని తెలియదు అనమాట. వీళ్ళకి ఏం చేశామంటే ఈ 144 పిల్లలకి ఆ 5 రోజు పట్ల మనం మేధాసూక్తం నేర్పించాం అనమాట. దాని తర్వాత ప్రతిరోజు వీళ్లకు 7 శ్లోకాలు స్వామి దివ్య పద్య సూక్తులు నేర్పించడం జరిగింది. దాని తర్వాత మనం ఏం చేశామంటే ఒక చిన్న బ్రేక్ ఇచ్చుకుని ప్రతిరోజు సెషన్స్, 2 సెషన్స్ స్పిరిచువాలిటీ మీద అంటే ఆధ్యాత్మిక ఆలోచనల గురించి 2 సెషన్స్, 2 సెషన్స్ లైఫ్ స్కిల్స్ మీద మనం పెట్టడం జరిగింది. లైఫ్ స్కిల్స్ అంటే పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి వాళ్ళు అనే విషయం మీద మనం జరిగింది అనమాట. దాని తర్వాత వీళ్ళు ఒక సుమారు 1-1.5 గంటలు వీళ్ళని గ్రౌండ్ లో వివిధ ఆటలు, క్రికెట్ ఆనియండి, కొంతమంది షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు, కొంతమంది పిల్లలు అమ్మాయిలు ఖోఖో ఆడారు, త్రో బాల్ ఆడారు. వాళ్ళకి ఒక మన ఫిజికల్ డైరెక్టర్స్ ఎవరైతే సత్యసాయి విద్యావిహార్ ఉన్నారో వాళ్ళు సూపర్విజన్ లో వీళ్ళని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కొంతమంది ఎవరైతే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ చేయలేము, మేము అంత ఇంట్రెస్ట్ లేదు మాకన్న వాళ్ళకి, మేము ఐడెంటిఫై చేసింది వాళ్ళు పక్కన పబ్లిక్ స్పీకింగ్ ఒక స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి వాళ్ళని కాస్త ట్రైన్ చేయడం జరిగింది అనమాట. ఈవినింగ్ ప్రతిరోజు ఒక మ్యూజికల్ కాన్సర్ట్, ఒక వీడియో షోను, ఒక ఫిల్మ్ షోను స్వామి మీద ఇవి చెప్పడం జరిగింది. భోజనం తర్వాత భోజనం ముందన్న ప్రతిరోజు మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒక రివ్యూ జరిగింది. పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్లంతకు వాళ్ళని ముందొచ్చి ఏం

0: కొన్నారు మీరు అని చెప్పడం, ఒక షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చాం అన్నమాట. దాంట్లో మాకు కనిపించింది ఏంటంటే స్వామి ఆశీస్సులతో వీళ్ళు ప్రతి పాయింట్ ఎంత బ్రహ్మాండంగా అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు రివ్యూ సెషన్స్ లో చెప్తుంటే మేమే ఆశ్చర్యపోయాం, ఇంత బ్రహ్మాండంగా వీళ్ళకి అర్థమైందా, ఇంత బాగా క్యాచ్ చేయగలిగారా అన్న విషయం. అందులో ఎప్పుడైతే మేము ఒక ప్రతి సెషన్ తర్వాత ఒక చిన్న టెస్ట్ లాగా పెట్టుకోవడము, దాన్ని ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో ఏం నేర్చుకున్నారు అని అడగడం జరుగుతుందో, ఈ విషయాలన్నీ బాగా వీళ్లు అవగాహన పొంది బాగా అసెంబ్లేట్ చేసుకున్నారు విషయం కూడా మాకు తెలిసిందన్నమాట.
1: 5 రోజుల శిక్షణా శిబిరం వల్ల పిల్లలలో వచ్చిన మార్పు స్థిరపడేలా చూసే బాధ్యత తల్లిదండ్రులదేనని శ్రీ గోపీకృష్ణ అన్నారు.
0: ఈ కార్యక్రమంలో మనకు కనపడింది ఏంటంటే 5 రోజుల తర్వాత ఒక పిల్లాడు ఇలా చేస్తున్నాడు, నేను చేయగలుగుతానేమో అని చూసుకుని వాడు నేర్చుకుని చేశాడనమాట. అది మనకు కావాల్సింది యాక్చువల్లీ. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది పిల్లల్లో. ఒక 5 రోజుల్లో మేము వి వేర్ ఏబుల్ టు, అంటే మనం ఒక పాత్రలో ఒక దారిలో వాళ్ళని పెట్టగలిగాం. తల్లిదండ్రులకి ఏం చెప్పామంటే మేము ఒక ఇనిషియేషన్ చేశాం, ఒక మొదటి మెట్టు మేము ముందుకెళ్లి చేయటట్టు చేశాము, బాధ్యత మీది ఇప్పుడు, వీళ్లు ఇది ఫాలో అవుతున్నారా లేదా అనే బాధ్యత మీది అని చెప్పడం కూడా జరిగింది తల్లిదండ్రులకి. తల్లిదండ్రులకి మేమేం చెప్పాము అని తెలియకపోతే వాళ్ళు అక్కడ ఏం చేస్తారో అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఏమేమి కార్యక్రమాల్లో ఏమేమి చేశాము, ఎటువంటి సూచనలు ఇచ్చామనేది కంప్లీట్ ఒక యాక్షన్ పాయింట్ ప్రోగ్రామ్ లాగా ఒక చార్ట్ ప్రిపేర్ చేసి తల్లిదండ్రులకు పంపిస్తున్నాం అనమాట. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేసి మళ్ళా ఈ పిల్లల్ని మనము మీ సమితిలో కానీ లేకపోతే శివంలో మళ్ళా ఒక 2-3 వారాల తర్వాత పిలిచి ఒక టాపిక్ మీద మళ్ళా 3-4 గంటలు మనం చర్చించుకుందాము, ఆ టాపిక్ వాడికి బాగా ఇన్డెప్త్ అండర్స్టాండ్ అయ్యేటట్టు చేసుకుందాము అని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నాము. తల్లిదండ్రులందరూ ఇది కావాలి, ఇది చాలా అవసరం అని చెప్పడం జరిగింది మా ఫీడ్బ్యాక్ లో. ఇటువంటి ఒక సెషన్ కాదండి, మీరు 3-4 సెషన్లు చెప్పితే బాగుంటుంది, ఎందుకంటే ఇటువంటి సబ్జెక్టు మాకు చాలా అవసరము, మేం చెప్పడం కాకుండా మీరు చెప్పిన దానికి వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు కాబట్టి ఇది చేయాలి మీరు అని చెప్పడం జరిగింది అనమాట. ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఉందండి. మా పిల్లవాడు గాని మా కూతురు గాని ఈ కార్యక్రమంకి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక మర్యాద అనేది తెలిసేది కాదు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండేవి కావు, వాళ్ళ మాట తీరు కానీ ఒక రకంగా ఉండేది. కానీ ఈ కార్యక్రమం నుంచి వచ్చిన తర్వాత పిల్లల్లో మార్పు చూస్తున్నాము. మీరు చెప్పిన పాయింట్లు మేము అవలంబించి వీళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లేట్టు మేము ప్రయత్నం చేస్తాము. మీరు ఇంకా ఇట్లాంటిది ఒకటి పెట్టి మానేయకండి, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలి. వచ్చేసారి మీరు వచ్చే ఏడాది ఇంకా ఇది 10-15 రోజులు పెట్టండి, మా పిల్లల్ని తప్పకుండా పంపిస్తామని. నాన్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మెయిల్ పంపించి, లెటర్స్ రాసి, ఎస్ఎంఎస్లు చేసి, ఫోన్లు చేసి చెప్పడం జరిగిందన్నమాట. సో అక్కడ అనిపించింది మాకు ఇటువంటి కార్యక్రమం భగవంతుడు ఇన్స్పైర్ చేశారు, వారే నడిపించారు, వారే ముందుకు తీసుకెళ్లారు, మళ్ళా వారే చేయించుకుంటారని చేశారు.
1: శిబిర నిర్వహణలో వయస్సుతో నిమిత్తం లేకుండా ఎందరో సేవాదళ్ కార్యకర్తలు అహర్నిశం పనిచేశారు. ఆ వివరాలను సేవాదళ్ కన్వీనర్ అయిన శ్రీ వాసుదేవరావు గారు ఇలా వివరించారు.
2: ఎప్పుడైతే మన వాళ్ళు వేసవి శిబిరం ప్రారంభిస్తామని చెప్పారో వాటి కోసం మన సేవాదళ్ని వార్డెన్స్ గా పిల్లల్ని రోజు రాత్రి పగలు వాళ్ళని చూడటం, వాళ్ళ నీడ్స్ ఇవన్నీ కూడా చూడటానికి ఒక 2 ఇన్ఛార్జెస్ పెట్టి మెయింటైన్ చేయడం జరిగింది. బాయ్స్ ని అందరినేమో విద్యాభ్యాస స్కూల్లో నారాధామం పైన హాల్స్ లో పెట్టారు. అట్లాగే గర్ల్స్ ని మన స్వామివారు చెప్పినట్టు సెపరేట్ గా ఉంచాలని ఈఎస్ఎస్ లో ఈశ్వరాంబ సేవా సదనం శివం వెనకుంది, ఆ ప్రాంగణంలో గర్ల్ వార్డెన్స్ ఆధ్వర్యంలో వాళ్ళని పెట్టడం జరిగింది, మేల్ వార్డెన్స్ ఆధ్వర్యంలో మన బాయ్స్ ని పెట్టడం జరిగింది. ఈ 5 రోజులు సుమారు 30 మంది టోటల్ గా ఉన్న ఇన్ఛార్జెస్ ఉన్నారండి. వాళ్లతో పాటు ప్రతిరోజు 2 షిఫ్ట్స్ గా మార్నింగ్ 6 to 2 ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 దాకా 9 దాకా 2 షిఫ్ట్ ప్రకారం రోజు 30 మంది జెంట్స్ సేవదలు, 30 మంది లేడీస్ సేవదలు, అట్లా 5 రోజులు కలిపి 300 జెంట్స్ అండ్ లేడీస్ సేవదలు, 30 మంది కోఆర్డినేటర్స్, 5 రోజులు ఫుల్ టైం ఉంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. దీంట్లో మన కిచెన్ ఒక సెపరేట్ గా ఒక సెల్ పెట్టడం జరిగింది. అందులో అవన్నీ ఏమేం చేస్తున్నారో మెనూ, అన్ని ప్రిపరేషన్, అట్లాగే వాటికి కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కట్ చేయడానికి కొంతమంది మహిళా సేవదలు, అట్లాగే వండటానికి ఒక కుకింగ్ టీము, సర్వింగ్ టీము, పర్చేసింగ్ టీము, అట్లాగే స్వామి చెప్పింది చాలా చక్కగా ఉండేది ఫ్రూట్స్ పెట్టాలని, కాబట్టి 5 రోజులు కూడా ప్రతిరోజు ఒకరు జ్యూస్తోటి, మొదటి రోజు వాటర్ మిలన్ జ్యూస్, 2 రోజు మస్క్ మిలన్ జ్యూస్, 3 రోజు పైనాపిల్ జ్యూస్, 4 రోజు మ్యాంగో జ్యూస్, ఇట్లా 5 రోజులు 5 జ్యూస్లు, ఈ క్లోజింగ్ డే రోజు ఐస్ క్రీమ్ తోటి స్వామి ఏ విధంగా అయితే చక్కటి భోజనాలు పెడతారో అదే స్ఫూర్తితోటి మన వాళ్ళు కూడా ఇవన్నీ తీసుకురావడం, ఇవన్నీ ప్రొక్యూర్ చేయడానికి, ఇవన్నీ కూడా హోల్సేల్ లో మార్కెట్స్ నుంచి చక్కటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని కూడా తాజాగా ఉండేటి తీసుకొచ్చి వారికి అన్ని కూడా చేసే అవకాశం భగవంతుడు కల్పించినందుకు మన వాళ్ళందరూ కూడా స్వామి దగ్గర నేర్చుకున్న సేవని అందిస్తాం. చాలా మంది వయోవృద్ధులు, ఎందుకంటే ఇవన్నీ వర్కింగ్ డేస్ కాబట్టి పెద్దవాళ్ళందరూ కూడా చాలా సహకరించి, అందరూ కూడా సుమారు 70 ఏళ్ల వయసు వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న ఒకళ్ళు అయితే 80 ఏళ్ల వారు కూడా వచ్చారు. మన హైదరాబాద్ ప్రత్యేకత ఏంటంటే ఈవెన్ ప్రశాంతమైన సేవలు కూడా 60+ ఎక్కువ మంది ఉంటారు. గత 20-30 ఏళ్లుగా అనుభవిస్తున్న స్ఫూర్తిని ఇంకా కంటిన్యూ చేస్తూ వాళ్ళు స్వామి సేవలో నిమగ్నమయ్యారు.
3: పిల్లలందరినీ మీరు గమనించుంటారు, వాళ్ళు మొదటి రోజు వచ్చినప్పటికీ ఇప్పటికీ మీరేమన్నా వాళ్ళలో ఏమన్నా మార్పు కానీ?
2: చాలా మార్పు అండి. మొదట్లో అలా వచ్చారు, ఇప్పుడు చాలా ఉత్సాహంగా వాళ్ళు డిసిప్లిన్ ప్లేట్లు తింటాం. తీసుకెళ్లిపోవటం గానీ, అక్కడి నుంచి చూస్తే మీరు కూర్చునే పద్దతిలో వాళ్ళు తినే పద్దతిలో ఎవ్రీథింగ్, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్, పెద్దవాళ్లతో సాయిరామని మాట్లాడటం, పలకరించడం, ప్రతి దాంట్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందండి. అది మన క్యాంప్ వల్ల జరిగిందని అనుకుంటున్నాను.
1: పిల్లల కోసం నిర్వహించిన శిబిరంలో అంతా పాఠాలే కాని ఆటవిడుపు లేదనుకుంటే పొరపాటే. పిల్లలు ఇక్కడ శ్లోకాలు పద్యాలు నేర్చుకున్నారు,

0: నాలుగవ రోజున క్యాంప్ ఫైర్ సందర్భంగా ఆడి పాడి ఆనందించారు కూడా. తమలోని దురలవాట్లను మూడింటిని కాగితంపై రాసి అగ్నికి ఆహుతి చేశారు. వేసవి శిక్షణా శిబిరం చివరి రోజున పిల్లలను, వారి తల్లిదండ్రులను, గురువులను కలిసి మాట్లాడిన బాల వికాస్ డిప్యూటీ నేషనల్ కోఆర్డినేటర్ శ్రీమతి శశిబాల తమ అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు.
1: హైదరాబాద్ సత్యసాయి సేవా సంస్థల తరపున జరిగినటువంటి ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ కార్యక్రమంలో సమ్మర్ క్యాంప్ కి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులతోటి, విద్యార్థులతో పాల్గొన్నటువంటి విద్యార్థులతోటి, అలాగే వాళ్ళకి బోధించినటువంటి గురువులతో కూడా నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఎందుకంటే స్వామి ప్రారంభించారు ఈ సమ్మర్ కోర్సెస్ అనేటువంటిది. స్వామి మొట్టమొదటి ప్రారంభం చేసి ఒక మార్గాన్ని మనందరికీ కూడా చూపించారు. ఈ వేసవిలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది చాలా చక్కగా ఇది ఈ కార్యక్రమం మూలంగా జరిగిందని తెలిసింది. పిల్లలు కూడా చాలా మంది, నేను మాట్లాడిన కొద్దిమంది పిల్లలు మాత్రం వాళ్ళు చెప్పింది ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి, నామస్మరణ, ఇలాంటి కొన్ని విషయాలు వాళ్ళకి చాలా నిత్య కృత్యంలో వాళ్ళకి చక్కగా ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అలాగే ఇక్కడ నేర్చుకున్నటువంటి పాటలు గాని, ఇక్కడ నేర్చుకున్నటువంటి ఆటలు గాని, గ్రూప్ డిస్కషన్స్ గాని ఎంతో వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ విద్యలో గాని అన్నిట్లో కూడా ఉపయోగపడతాయని చెప్తూ వచ్చారు. అలాగే వాళ్ళని బోధించినటువంటి మెంటర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే పిల్లల్లో అనూహ్యమైన ఫస్ట్ డే వచ్చిన దానికి మర్నాటికే పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్, తెలుసుకోవాలి అంశాల పట్ల ఆసక్తి చక్కగా కనపడింది. ప్రతి దాంట్లో కూడా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు చాలా చక్కగా ఇంటరాక్ట్ అవడం, ఇన్వాల్వ్ అవడం అనేది జరిగిందని చెప్పి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇదంతా కేవలం స్వామి దయ వల్ల జరిగిందని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. తర్వాత అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు ఇలాంటి కార్యక్రమానికి పిల్లల్ని పంపించడం అనేదే మా అదృష్టంగా భావిస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. నిజానికి వాళ్ళ కార్యక్రమం ముగింపు అనేటువంటిది పెట్టుకున్నాం గానీ నిజానికి వాళ్ళు రేపటి నుంచి వీటిని ఆచరణలో పెట్టడం అనేటువంటిది పిల్లలు మొదలుపెట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క సహకారం చాలా అవసరం. దీనికి పిల్లలు చక్కగా శ్రద్దగా ఇక్కడ నేర్చుకున్న విషయాల్ని వాళ్ళు ఆచరణలో పెడుతున్నారా లేదా, వాటిని ఆచరణలో పెట్టడమే కాకుండా ఇంటిల్లి పాదిని స్వామి చెప్తారు మనకి, ముందు నీ ఇంట్లో ఒక జ్యోతిగా వెలుగు, తర్వాత సమాజంలో జ్యోతి అవ్వు, తర్వాత దేశాన్ని ఇచ్చేయమని స్వామి చెప్తారు. కాబట్టి ఇంట్లో జ్యోతిగా వెలుగుతున్నటువంటి ఈ పిల్లలకి వాళ్ల వంతు సహకారం తల్లిదండ్రులు అందించి చక్కగా వాళ్ళు వీటన్నింటినీ కూడా ఆచరణలో పెట్టేట్టుగా చూసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి వారికి మేము సవినయంగా వేడుకుంటున్నాం తల్లిదండ్రుల్ని, పూర్తి సహకారాన్ని, మీ పూర్తి ప్రేమని, మీ సమయాన్ని ఆ పిల్లలకి కేటాయించి వాళ్ళకి మంచి భవిష్యత్తుని అందిస్తారని, మీరు కూడా వచ్చి స్వామి కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. సాయిరాం.
0: ఇప్పుడు శిబిరం ముగిశాక పిల్లల కోసం వచ్చిన తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా విందాం. శ్రీమతి ఉషా, తిలక్ నగర్.
2: మా పాప బాల వికాస్ క్లాస్ కి పోతుంది, అక్కడ వాళ్ళ టీచర్ చెప్పినాడు, బాల వికాస్ టీచర్, అందుకని ఇక్కడ పంపించాను. మా పిల్లలకి అంటే కొంచెం స్టార్టింగ్ మాకు కూడా కష్టమైంది, కానీ తర్వాత మంచిగా అడ్జస్ట్ అయింది పాప. సమ్ మార్నింగ్ మిల్క్ కూడా ఇచ్చినాడు, బ్రేక్ఫాస్ట్, మళ్ళా లంచ్, స్నాక్స్, తర్వాత డిన్నర్ కూడా చాలా మంచిగా ఇచ్చినాడు. ఇక్కడ వేరే వేరే వెరైటీల్లోనే ఇచ్చాడు. మేము ఇంట్లో కూడా అంత చాలా సంతోషం. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ అన్ని చెప్పినారు కదా, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్, మెడిటేషన్, వాళ్ళ బిహేవియర్ లో మార్చింది. మా పాప మాకు చూసి డైరెక్ట్లీ హరిగా ఇట్లా రాలేదు, అక్కడ మళ్ళా మేము కూర్చున్నాక తర్వాత వచ్చి మాట్లాడింది మా పాప. ఇది క్యాంప్ 5 డేస్ అంటే చాలా తక్కువ అనిపిస్తుంది.
0: మంత్రాల గంగాధర్.
3: మీ బాబుని సమ్మర్ క్యాంప్ కు పంపిస్తున్నారు కదా, ఇంతకుముందు బాల వికాస్ కి దానికి పంపించారా?
4: రెగ్యులర్ బాల వికాస్ కి వెళ్ళాడు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు ఎడతారు. మంచి లక్షణాలు, సమాజంలో చెడిపోతున్న విలువలన్నీ కాపాడడం కోసం ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళు స్టార్ట్ చేశారు. దానికి లైక్ చేసి నేను కూడా మా వాళ్ళు అలా ఉండాలని నాకు నచ్చింది. వెళ్ళాను ఒక రోజు, వీళ్ళు ఈ లైన్ లో మా పిల్లలు కూడా ఉంటే మంచిగా మంచిగా ఉంటారన్న అభిప్రాయం చెప్పి రోజు వచ్చేసి వదిలేసి వెళ్ళిపోయాను. మధ్యలో ఒకసారి వచ్చి చూసి వెళ్ళాను, మరీ బెంగపడతాను అన్నట్టు. అసలు ఏమి లేదండి, ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆ హ్యాపీనెస్ నాకు కూడా ఉంది, మా ఇంటికన్నా కూడా గొప్పగా ఉందండి, ఒక సిస్టమేటిక్ గా ఉంది.
3: ఒకవేళ ఎవరైనా ఈ సమ్మర్ క్యాంప్స్ కి మీరు పిల్లల్ని పంపించవచ్చా లేదా అని అడిగితే మీరు ఏ విధంగా వారికి సహాయిస్తారు?
4: మంచిది పంపిస్తే మీ పిల్లాడు భవిష్యత్తు బాగుంటుందని చెప్తాను. నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ లో మీ పిల్లల్ని పంపించిన కంపల్సరీ. మా వాడు వెళ్ళాడు కావాలంటే మా వాడు కూడా మీరు అడ్వైస్ తీసుకోమని చెప్తాను.
0: శ్రీ శ్యామ్ కుమార్ సఫిల్ గూడ.
5: ఇది వరకు కూడా సఫిల్ గూడలో కూడా ఒక ఆర్కే నగర్ లో జరిగింది, అక్కడ కూడా పంపించాను. చాలా మార్పు వచ్చింది, ఆ మార్పు వల్ల నాకు నచ్చి మళ్ళీ ఇక్కడ పంపించాను. ఇక్కడ కూడా మధ్యలో మధ్యలో వాళ్ళు ఫోన్ చేశాను మా పాప. చాలా బాగా అన్ని రకాలుగా పర్సనల్ డెవలప్మెంట్ గురించి కానీ, యోగా గురించి, మెడిటేషన్ గురించి, కల్చర్ గురించి, స్పిరిచువాలిటీ గురించి అన్ని బాగా చెప్పారండి. వాళ్లకు చెప్పిన వాళ్ళందరికీ నా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నానండి. సాయిబాబా డివోటీని కాను, అయినా సాయిబాబా చేసే సేవలు నాకు నచ్చిందండి. ఎప్పటి నుంచో సాయిబాబా భజన చేసేవాని 1984-85 అప్పుడు భజన చేసిన అప్పటి నుంచి నాకు సాయిబాబా గురించి తెలుసు. కానీ బట్ ఐఎమ్ నాట్ ఏ డివోటి. ఆయన చేసే పనులు చాలా బాగుందండి. మానవ సేవే మహాదేవ సేవ అనడం, ఈ నినాదంతో వెళ్తే ప్రపంచంలో శాంతి దొరుకుతుంది. తర్వాత మానవ సేవ చేయడం వల్ల మన ప్రశాంతత దొరుకుతుంది. ఆ ప్రశాంతత బయట ఇక్కడ దొరకదు. అది ఆయన మంచి సందేశం, సాయిబాబా గారు ఇచ్చిన సందేశంలో పిల్లలకు. ఈ రోజులలో ఆధ్యాత్మికంగా చెప్పేవాళ్ళు లేరు, పేరెంట్స్ చెప్పలేరు. తర్వాత ర్యాంకుల గురించి పాటు పడుతున్నారు, కానీ జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ముందుకు సాగాలనేది, ఎవరితో ఎలా మెలగాలని చెప్పేసి చెప్పే లోటు ఇక్కడ తీరుస్తున్నారండి. చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సమ్మర్ క్యాంప్ ఎక్కువ పెట్టి అన్ని సెంటర్స్ లో కూడా పెడితే పిల్లలకు చాలా అడ్వాంటేజ్ ఉంది. మిగిలిన పేరెంట్స్ కూడా వాళ్లకు ఒకసారి వాళ్ళు కూడా చూసిన తర్వాత వాళ్ళు పంపిస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం పేరెంట్స్ ఇంట్లో ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేము మనము. తర్వాత మనం చెప్పింది వాళ్ళు వినరు. ఇక్కడ చెప్పేసరికి వాళ్ళ మైండ్ లో పెట్టుకుని దాని ఆచరణలో పెడుతున్నారు వాళ్ళు. మిగిలిన పేరెంట్స్ కూడా పిల్లలను పంపించాలని చెప్పి నా తరఫు నుంచి నేను కోరుతున్నానండి.
0: శ్రీ గోపాలకృష్ణ హప్సిగూడ
6: అయ్యి, మా పిల్లలిద్దరు రుద్రం చదువుతారంటే చాలా బాగా చదువుతారు. స్వామి దగ్గర ఈ సేవ అంటే వెళ్లడం గానీ భజనలకు వెళ్లడం గానీ ఇవన్నీ చేసినప్పటి నుంచి మా పాప కూడా భజన పాటలు చాలా బాగా పాడుతుంది. చదువేనంటే ఈ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నది అనుకున్నప్పుడు కూడా ఇమీడియట్లీ వెళ్తానే ఉంటారు. ఇప్పుడు మొన్న ఈ సమ్మర్ క్యాంప్ అప్పుడు కూడా బాబు వచ్చి పేపర్స్ వేయబట్టుకొచ్చాడండి. దాంట్లో సైన్ చేయాలి సమ్మర్ క్యాంప్ అంట శివం దగ్గర అన్నారు. ఎందుకు డాడీ, ఇంకా స్కూల్ ఇంకా ఓపెన్ అవుతున్నాయి కదా అని నేనే బాబునంటే అబ్బాయి ఏం లేదు అప్పుడు తల అయిపోతే 5 డేస్ అంటే నేను వెళ్తానని ఆయన సరే ఇంక వెళ్ళాను. ఈ 5 డేస్ ఇక్కడే అది నేను మధ్యలో కూడా చూసి వెళ్ళాను. చాలా బాగుంది వాళ్ళ చూడడం, పిల్లలు చూడడం. ఇప్పుడు మా బాబే అంటున్నాడు నువ్వే ఫైక్ లేపుతావు అని. నేను భయపడివాడిని. ఇక్కడికి వచ్చేప్పటికి 4:30 కల్లా లేపేసి మమ్మల్ని ఈ ఆటలని చదవడం అని ఈ చదవడం అని దేవుడి అని ఇటువంటి అన్ని నేర్పిస్తున్నారు నాకు చాలా బాగున్నది అనేసి బాబన్నా. కొన్ని మనం నేర్పినా కొన్ని గురువులు నేర్పుతారు స్కూల్లో, కొన్ని ఇటువంటి చోట ఇక్కడ ఇలాంటి కొన్ని నేర్పుతారు. వాళ్ళు నేర్చుకున్నాయి మనం పాటించేటట్టుగా మళ్ళీ మేము ఇంట్లో పేరెంట్స్ గా మేము కూడా సహకరిస్తాం వాళ్ళు. నేను సాయిబాబా పూజలకి ఏంటి స్వామి దేవస్వం తెలియనప్పుడే మా పిల్లలు బాల వికాస్ ప్రోగ్రామ్స్ కానీ భజనలని వెళ్ళడం, తర్వాత మా పాప కూడా పుట్టపతి స్వామి ఉండగానే ద్రౌపది చరిత్రలో ఒక వేషం ఉండే ఆ వేయడానికి బాబు వెళ్ళాడండి పాప వెళ్ళింది. ఆ ఇద్దరు వాళ్ళ స్వామి దగ్గరికి వాళ్లే తీసుకెళ్లారు. వాళ్ళ ఖర్చులు పెట్టుకుని వాళ్లే తీసుకుని వెళ్లి నా పిల్లలు ఎలా చేస్తున్నారు నేను చూడాలనే ఉద్దేశం మీద నేను వెనకాల అక్కడికి వెళ్ళాను. ప్రశాంతత అంటే ఆ ప్రశాంత నిలయంలోనే దొరుకుద్దేమో అన్నంతగా అనిపించింది అన్నారు. నేను ఎక్కడ చూడలేదు కూడా, ఏ దేవాలయంలో కూడా చూడలేదు, ఆ ప్రశాంత నిలయంలోనే చూసానేమో అనిపించిన్నారు.
0: చివరగా శిబిరంలో పాల్గొన్న పిల్లల స్పందన కూడా తెలుసుకుందాం. వారేమంటారో వినండి. చిరంజీవి లోకేష్ మణికంఠ.
7: నేను నాకు ఈ సమ్మర్ క్యాంప్ బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చాక నాకు చాలా పాజిటివ్ ఆలోచనలు వచ్చాయి. భోజనం కూడా బాగానే పెడుతున్నారు, గేమ్స్ అన్ని బాగానే ఆడాము. ఇంకా ఈ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ గురించి చాలా బాగా తెలిసింది. ప్లస్ హ్యాండ్ రైటింగ్ కూడా బాగా నేర్చుకోగలిగాను. సర్వీస్ ఆఫ్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అది బాగా నచ్చింది. దాని ద్వారా ఇంకా చాలా మందికి హెల్ప్ చేసే ఆలోచన కూడా వచ్చాయి.
0: చిరంజీవి కే దశరథ రెడ్డి.
8: సమ్మర్ క్యాంప్ కి రావడం వల్ల నాకు మంచిగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయింది. నాకు కొత్త విషయాలు చాలా తెలిసాయి. ఆ వేదిక్ మ్యాథ్స్ మాకు ఈజీ మెథడ్ ఎలా చేయాలో నేర్పారు. నాకు ఈ క్యాంప్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరినీ క్యాంప్ కి రమ్మంట.
0: శిబిరం ముగింపు సందర్భంగా శివం ప్రాంగణంలో 80 మంది బాల వికాస్ బాలలు సంగీత విభావరి నిర్వహించారు. ప్రేమబంధం పేరిట వారు ఆలపించిన గీతాలు శివం ప్రాంగణంలో సమావేశమైన వేలాది మందిని ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ప్రముఖ క్రికెటర్ శ్రీ వివిఎస్ లక్ష్మణ్ స్వామితో తమకు గల అనుబంధాన్ని వివరించి పిల్లలలో స్ఫూర్తిని నింపారు. వేసవి శిబిరంలో పాల్గొన్న బాలబాలికలందరికీ సర్టిఫికెట్లు, జ్ఞాపికలుగా స్కూల్ బ్యాగులను అందజేశారు. పిల్లలను తిరిగి భద్రంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో స్వామివారి దివ్యానుగ్రహంతో వేసవి శిక్షణా శిబిరం ముగిసింది. భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతపై నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్తైన శ్రీ రంగారావు గారు ముగింపు కార్యక్రమంలో కూడా పాల్గొని శిక్షణా శిబిరం జయప్రదంగా ఫలప్రదంగా జరగడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విధంగా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించడం గురించి హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యకులైన శ్రీ శేషసాయి గారు ఇలా అన్నారు.
9: దీని ఫలితం ఎలాగుంటుందో చూసుకున్న తర్వాత నెక్స్ట్ కోర్సు మనం ఎట్లా చేయాలి, వారం రోజులు చేయాలా, 10 రోజులు చేయాలా, 15 రోజులు చేయాలా, ఇంకా సబ్జెక్ట్స్ ఇంకా మనం విశదీకరించి ఇంకా పెంచాల్సి వస్తుందా, లేకపోతే ఎక్స్పాండ్ చేయాలా అన్నది మేము సమితిలో కూడా కొంచెం ఒకసారి చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేస్తామండి. సమితి లెవెల్లో విశ్లేషించిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని తీసుకుని ఇంకా కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఇంకా ఏం పెట్టాలి, మనం ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలి, హైదరాబాద్ ఒకటే చోట పెడితే బాగుంటుందా, లేక వైజాగ్ లో కూడా, విజయవాడలో, తర్వాత తిరుపతిలో మన సత్సాయి సంస్థ మంచి మంచి మందిరాలు ఉన్న చోట కూడా పెట్టాలా అన్నది కూడా మనం ఆలోచించడం జరుగుతున్నది. తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు చలం గారు కూడా ఈ విషయం గురించి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగినట్టే కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా ఇంత లెవెల్లో ఇంత చక్కగా ఉండేటట్టుగా, పిల్లలకి అంత ఇంట్రెస్ట్ వచ్చేటట్టుగా, అవగాహన వచ్చేటట్టుగా మనం క్రియేట్ చేయాలి, వాతావరణం క్రియేట్ చేయాలి, ఆ రాష్ట్రం అంతటా కూడా చేయాలి అన్నారు. ఈ కార్యక్రమాలు ఆ విధంగా మనం మిగతా చోట కూడా పెట్టడానికి ప్రయత్నాలు కూడా ఇంకా ముందు ముందు చేస్తాము. సమ్మర్ కోర్సు, తర్వాత ఈ వాలిడిటరీ ఫంక్షన్, తర్వాత వీళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇవ్వడం ఒక ప్రొఫెషనల్ వేలో చక్కగా జరిగిందండి.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు 2007 జూలై 11 మెదక్ జిల్లా సత్యసాయి సంస్థల వారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ప్రదర్శించిన నాటకం అమ్మ వింటారు.

Mm-hmm.

ఓం శ్రీ సాయిరాం. మా తల్లి తండ్రి గురువు దైవము ప్రేమామృతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదారవిందాలకు మెడక్ జిల్లా మీ బిడ్డలందరి తరఫున శతకోటి వందనాలు స్వామి. ఈ మెడక్ జిల్లాలో స్వామి సుమారు 200 గ్రామాలకు మంచినీరు ఇవ్వటం చేత ఈనాడు వారు సాయినామ స్మరణం చేస్తూ వారు మంచినీరు తాగుతున్నారు స్వామి. కృతజ్ఞతాపూర్వకంగా స్వామి పాదారవిందాల దగ్గర ఈనాడు అమ్మ అనే నాటకం స్వామి బోధన నుండి మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని వివరించేటటువంటి ఈ నాటకం సంగీత నృత్య నాటకాన్ని మీ పాదారవిందాల దగ్గర పూజాసమంగా సమర్పిస్తున్నాం స్వామి. జై సాయిరాం.

0: అబ్బా ఏమిటయ్యా పాటలు, ఆసుపత్రి దగ్గరే పాడాలా?
1: పాడతానండి. మా అమ్మ తిరుపతి గంగమ్మ. ఒరే వెంకన్న, నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా మరిచిపోకుండా దేవుణ్ణి నామం పాడుతూనే ఉండాలరా, అప్పుడే దేవుణ్ణి నిన్ను చల్లగా చూస్తాడరా అని చెప్పిందండి.
0: సర్లే, నీ పేరు చెప్పు.
1: తిరుపతి వెంకన్న అండి.
0: నీ పేరు అడిగితే కొండ మీద దేవుడి పేరు చెప్తావేమిటయ్యా?
1: దానికి చాలా పెద్ద కథ ఉందండి.
0: పేరుకి కథే?
1: అవునండి. మా అమ్మ గొప్ప భక్తురాలండి. ప్రతి సంవత్సరం వెంకన్నబాబు కొండకొచ్చిందండి. 7 కొండలు నడిచెక్కిదండి. ఓ సంవత్సరం అలాగే కొండకొచ్చిందండి, కాని కొండెక్కలేదండి.
0: ఏ?
1: మా అమ్మకి వెంకన్నబాబు మీద గొప్ప కోపం వచ్చిందండి. ఓ వెంకన్నబాబు, నువ్వు కొండ మీద కూర్చుని ఉత్సవాలు చేయించుకోవడం, ఊరేగడం, ఉయ్యాలలోగడం కాదు, నువ్వు దేవుడు అయితే నాకు నలుసునియ్యి, ఇయ్యకపోయావో మరి నీ కొండెక్కనని శపథం చేసిందండి. వెంకన్నబాబు దయగల దేవుడు కదండి, మా అమ్మను చల్లగా చూశారండి, నేను పుట్టానండి, అందుకని నాకు ముద్దుగా తిరుపతి వెంకన్న అని పేరు పెట్టిందండి. అదండి కథ.
0: సర్లే, లోపలికెళ్లి కూర్చో, డాక్టర్ గారు నీ కళ్ళు పరీక్ష చేస్తారు.
1: కంటి పరీక్ష నాకు కాదండి, మా అమ్మకండి. కంటిలో శుక్లానికి ఆపరేషన్ చెయ్యాలండి.
0: ఇంతేనా? వెంటనే 10,000 కట్టు, అరగంటలో ఆపరేషన్ చేయిస్తాం.
1: 10,000?
0: ఆపరేషనా మాటల, జపాన్ కత్తులు, జర్మనీ మందులు వాడతాం, ఐస్ క్రీమ్ లాంటి గదిలో ఆపరేషన్ చేస్తాం.
1: బాబు, పేదవాణ్ణి, 10,000 ఇచ్చుకోలేను, కనికరించి కొంచెం రేటు తగ్గించండి.
0: దయాధర్మం మాకు తెలుసయ్యా, ఓ 10 రూపాయలు తప్పకుండా తగ్గిస్తాం.
1: అలా అనకండి అయ్య గారు, మా అమ్మే నాకు దేవుడండి. మా అమ్మకి చూపు రాకపోతే నేనుండి ఏం లాభం అండి? 1,000 రూపాయలు ఇచ్చుకుంటాను, మా అమ్మకి చూపు తెప్పించండి. బాబు, కరుణించండి, కనికరించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను.
0: ఆ డబ్బుకి ఆపరేషన్ గదిలో అడుగు కూడా పెట్టనివ్వరు, తెలిసిందా? ఆపరేషన్ అట ఆపరేషన్, వెళ్ళ.
1: అమ్మా, నాలాంటి పేదవాడికి తల్లివయ్యేవెందుకమ్మా? వెంకన్న బాబు, మా అమ్మకు చూపు తెప్పించే దారి చూపించు స్వామి.
2: బాధపడకు తమ్ముడు, వెంకన్న నీ ప్రార్థన తప్పకుండా వింటాడు, మీ అమ్మకి చూపిస్తాడు.
1: ఎలా ఇస్తాడన్నా? నా దగ్గర 10,000 లేవే.
2: రూపాయి ఖర్చు లేకుండా మీ అమ్మకు ఆపరేషన్ చేయిద్దాం. నీలాంటి భక్తుడు కన్నీళ్లు పెట్టుకుంటే భగవంతుడు భరించగలడా వెంకన్న?
1: అన్నా, నేను వింటున్నది నిజమేనా?
2: నిజమే తమ్ముడు.
1: తమరెవరు బాబు? దేవదూతలా?
2: అవును, దేవదూతలమే. నువ్వు నమ్మిన వెంకన్న నీకోసం 7 కొండలు దిగివచ్చాడు. శంఖచక్ర గదా పద్మాలకు బదులు సత్యధర్మ శాంతి ప్రేమలు, వజ్రకిరీటానికి బదులు జటాజూటం, సువర్ణాభరణాలకు బదులు కాషాయంబరం, నామాలకి బదులు చెరగని చిరునవ్వు ధరించి వచ్చాడు. అభయవరదహస్తాలు మాత్రం అలాగే తెచ్చుకున్నాడు. ఆ నడయాడే శ్రీనివాసుని దూతలం.
1: దేవుడు నా కోసం దిగి వచ్చాడా? ఏడి బాబు,
2: అదిగో అదిగో చూడు.

0: మమ్మీ మమ్మీ
1: రాము ఎప్పుడొచ్చావురా?
0: 10 నిమిషాలైంది వచ్చి. నీకోసం ఇంటికి వెళ్ళాను మమ్మీ, ఇక్కడున్నావని చెప్పారు.
1: నూరారా అమ్మా అని పిలవకుండా మమ్మీ అని ఆ పిలిపేమిట్రా?
0: ఈ మోడర్న్ పిలుపు నీకర్థం కాదులే, ఇంతకీ ఇక్కడెందుకున్నావు?
1: పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాను. పద ఇంటికెళ్దాం.
0: ఇప్పుడు టైం లేదు మమ్మీ, చాలా అర్జెంట్ పనులున్నాయి.
1: అదేమిట్రా, అంత దూరం నుంచి వచ్చి 4 రోజులు కూడా ఉండకుండా వెళ్లిపోతావా?
0: 4 నిమిషాలు కూడా ఉండడానికి తీరిక లేదు మమ్మీ. హైదరాబాద్ లో ఉంటే 4 నిమిషాల్లో 4 లక్షలు సంపాదించవచ్చు.
1: కన్నతల్లికి తన పిల్లల్ని కళ్ళారా 4 రోజులు చూసుకోవాలని ఉండదా రామో?
0: 25 ఏళ్లు చూసావు కదమ్మా, కొత్తగా ఇప్పుడేం చూస్తావు?
1: తల్లి దగ్గర 4 నిమిషాలు ఉండలేని వాడివి అసలు ఎందుకొచ్చినట్టు?
0: తల్లి రుణం తీర్చుకుందామని వచ్చాం. చిన్నప్పటి నుంచి నువ్వు నాన్న నా కోసం ఖర్చు పెట్టిన సొమ్మంతా అనా పైసలతో తీర్చేద్దామని వచ్చాను. ఇప్పటి వరకు 3,30,000 రూపాయలు అయింది. ఇదిగో చెక్కు తీసుకో.
1: తల్లిదండ్రుల ఆత్మీయతకు విలువ కట్టావన్నమాట.
0: అంతకన్నా ఏం చెయ్యాలి?
1: అన్నీ సరిగ్గా లెక్క వేసావా నాయనా?
0: ఏవీ మర్చిపోలేదు.
1: అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నిన్ను 9 నెలలు మోసినందుకు కన్నతల్లి కడుపుకి ఎంత అద్దె వేశావు. 3 సంవత్సరాలు పాలిచ్చి పెంచాను, ఆ పాలకెంత ఖరీదు కట్టావు. పసివాడిగా ఉన్నప్పుడు అసహించుకోకుండా అన్ని సపర్యలు చేశాను, ఆ సేవలకెంత ఛార్జీ వేశావు. నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు కన్నీరు కార్చాను, ఆ కన్నీటికెంత ధర కట్టావు. అమ్మగా ఆత్మీయతను పంచాను, దాని ఖరీదెంత?
0: ఐఎమ్ సారీ మమ్మీ, ఇవి మరిచిపోయాను. వాటన్నిటికీ మరో 3 లక్షలు ఇస్తున్నాను. ఇందా చెక్కు తీసుకో.
1: ఈ డబ్బుతో మా రుణం తీర్చేసావన్నమాట?
0: పూర్తిగా.
1: అవును, రుణం తీరిపోయింది. ప్రాణం ఉన్న మనుషులకే విలువ లేనప్పుడు ప్రాణం లేని ఈ కవితాలు నాకెందుకురా?
0: మమ్మీ ఇవి చెక్కులు, వాటి విలువ 6 లక్షలు. చించేశావే?
1: చదువు సంధ్యా లేని నాకేం తెలుసురా ఆ కాగితాల విలువ. అందుకే చించేశాను. మనుషులు మనసుల కంటే కాగితాలు విలువైనవని ఇప్పుడు నువ్వు చెప్తే తెలిసిందిరా.
0: వయస్సుతో నీకు మతిపోయినట్టుంది.
1: కన్నతల్లి రుణం కాగితాలతో తీర్చుకున్నప్పుడే పోయిందిరా నా మతి. వెళ్ళు నాయనా, ఆనందంగా సంతోషంగా వెళ్ళు.

0: శ్రీరామచంద్ర, తండ్రి మాట జవదాటని వాడివి, ధర్మమూర్తివి. అమ్మని ఆదరించలేదని నా బిడ్డ మీద కోపగించకు. వాణ్ణి చల్లగా చూడు. ఎప్పుడైనా వాడు ప్రేమగా అమ్మా అని పిలిస్తే వినే భాగ్యం కలిగించు చాలు.
1: అమ్మా అమ్మా,
0: నువ్వా? నా కొడుకేమోనని భ్రమపడ్డాను.
1: నీ కొడుకునే అనుకో అమ్మా.
0: కనకుండా నేను కొడుకు అని ఎలా అనుకుంటానయ్యా?
1: కంటేనే కొడుకవుతాడా అమ్మా? ప్రేమ పంచితే కొడుకవడా?
0: వెంకన్న, ప్రేమ లేకపోతే నన్నెందుకింత అభిమానంగా పలకరిస్తావయ్యా? నువ్వు నా బిడ్డవే.
1: మా ఇంటికి రా అమ్మా, నిన్ను మా అమ్మలా చూసుకుంటాను.
0: వెంకన్న, ఈ అమ్మని ఆదరించాలన్న పెద్ద మనసు నీకెలా వచ్చిందిరా?
1: చిన్నప్పుడు రామాయణ భారత భాగవతాలు మా అమ్మ కథలుగా చెప్పేదమ్మా. శ్రవణ కుమారుడు, పుండరీకుడు తల్లిదండ్రుల సేవ ఎలా చేశారో చెప్పి, ఒరే వెంకన్న, ఏ అమ్మనైనా మీ అమ్మలా చూసుకోవాలరా అని చెప్పిందమ్మా.
0: నేను మీ అమ్మలాగే చెప్తుంటే నా కొడుకు కూడా నీలాగే ప్రేమించేవాడేమో.
1: దిగులు పడకమ్మా, మా బాబాని ప్రార్థించు, అన్న తప్పకుండా వస్తాడు.
0: బాబావారిని నువ్వు చూసావా?
1: చూడ్డమే కాదు, అమృతం లాంటి ఆయన మాటలు కూడా విన్నానమ్మా.
0: బాబా ఏం చెప్పారయ్యా?
1: ఆదిదేవుడి కంటే అమ్మే ఎక్కువని చెప్పారమ్మా. 1000 తల్లిల ప్రేమను పెంచి ఇచ్చే నా కన్నతండ్రి బాబాను దర్శించి అమ్మను ఆదరించకపోతే ఎందుకమ్మా ఈ మనిషి జన్మ?
0: ఆ దేవుడికి నిజమైన భక్తుడు వెంకన్న. నీలాంటి గొప్ప మనసు డిగ్రీలందుకున్న ఎంతమందికుందిరా
1: అమ్మా? అమ్మ గురించి మా బాబా ఏం చెప్పారో తెలుసా?

0: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్. కూర్చోండి.
0: కూర్చోడానికి సమయం లేదండి. ఇది లక్షలు లాభం వచ్చే కాంట్రాక్ట్. నేనన్ని జాగ్రత్తగా చూసి రేట్లు వేశాను. మీరు సంతకం పెడితే వెంటనే పంపించేస్తాను.
1: సరే, అక్కడ పెట్టండి.
0: ఇది చాలా అర్జెంటు. గంట లోపల పంపించాలండి.
1: మీరు చూసినంత మాత్రం నేను చూడకుండా గుడ్డిగా సంతకం చేసేయాలా? నేను వివరాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి సంతకం పెడతాను. వెళ్ళండి.
0: రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాను, మీరెన్నడూ ఇలా అనలేదు.
1: ఇప్పుడు అంటున్నాను కదా.
0: క్షమించండి, మీకు నా మీద అపనమ్మకం కలిగినట్టుంది.
1: అవును.
0: నా నిజాయితీనే శంకిస్తున్నారా?
1: శంకించకపోవడానికి మీరేవైనా సత్యహరిశ్చంద్రులా?
0: నేను చేసిన సేవ వృధా అయిందన్నమాట.
1: జీతం తీసుకున్నారు, డ్యూటీ చేశారు, దీనిలో నిస్వార్థ సేవ ఏముంది?
0: మళ్లీ ఆ మాట అనకండి, నేను భరించలేను.
1: ఏ, నా మాటలకి బాధపడుతున్నారా?
0: అవును, కంపెనీని నా కన్న తల్లిలా భావించి సేవ చేశాను.
1: కన్న తల్లినే ప్రేమించలేని మీరు కంపెనీని ప్రేమిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది నాకు.
0: మీకెవరు చెప్పారు?
1: నా ఉద్యోగులు, వారి కుటుంబాల యోగక్షేమాలు అనుక్షణం నేను తెలుసుకుంటూ ఉంటానని మీకు తెలీదా?
0: ఐఎమ్ సారీ సార్.
1: రామం, అహోరాత్రులు మీరు కంపెనీ అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటే నీతి నిజాయితీలు గల సమర్థుడైన మేనేజర్ లభించానని నేను పొంగిపోయాను. కాని కన్న తల్లి ప్రేమకి డబ్బుతో విలువ కట్టారని తెలిసి బాధపడ్డాను. రామం, మీ మీద నమ్మకం లేదన్న ఒక్క మాటకే మీరెంతో బాధపడ్డారు. మరి నవమాసాలు మూసి కని పెంచి అమృతంలాంటి ప్రేమ పంచిన కన్న తల్లి ఆత్మీయతానురాగాలకి తుచ్ఛమైన డబ్బుతో విలువ కడితే ఆ తల్లి ఎంత గుండెకోతకు గురై ఉంటుందో ఒక్క క్షణమైనా ఆలోచించారా?
0: ఆలోచించలేదు సార్.
1: ఇప్పుడు ఆలోచించండి. మాతృదేవోభవ అని బోధించిన వేదాలు పుట్టిన భూమిలో పుట్టి, రాముడు ప్రభవించిన రాజ్యంలో పెరిగి, గాంధీ పుట్టిన నేలపై చదువుకుని, ప్రేమామృతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సమకాలికులుగా జీవిస్తూ తల్లిని గౌరవించకపోతే ఎందుకండి ఈ మానవ జన్మ?
0: నేను క్షమించరాని అపరాధం చేశాను సార్.
1: రామం, అది నీ తప్పు కాదు. చదువు జీతం కోసం కాదు, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పని వ్యవస్థది. జన్మ జన్మల పుణ్యఫలం వల్ల భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో విద్యాభ్యాసం చేసే అదృష్టం నాకు కలిగింది. దేవుడు అందరిళ్లలోనూ ఉండలేక తల్లి రూపంలో ఉంటాడని మా బాబా చెప్పారు. అందుకే నేను మా అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను.
0: మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు అర్థమవుతోంది సార్.
1: తల్లిని గౌరవించడం అంటే ఆమె ఆశించినట్టు జీవించాలంటారు మా బాబా. తాను ఆచరించి చూపించారు. మాతృమూర్తి ఈశ్వరమ్మ చిన్న పాఠశాల నిర్మించమంటే విశ్వవిఖ్యాతమైన విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. దాహార్తుల్ని ఆదుకోవడానికి చిన్న బావి తవ్వించమంటే వేల గ్రామాలకు మద్రాసు మహానగరానికి మంచినీరు అందించారు. చిన్న ఆసుపత్రిని నిర్మించమంటే జగద్విఖ్యాతమైన రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించారు. అవతార పురుషుడు తన తల్లి మాటకు ఎంత విలువిచ్చాడో చూశారా? వారి జీవితం నుంచి అమ్మను గౌరవించడం నేర్చుకోవాలి మనం.
0: అమ్మను అవమానించి నేను చాలా తప్పు చేశాను సార్. నేనిప్పుడే వెళ్లి మా అమ్మను క్షమించమని వేడుకుంటాను.
1: రామం, మీలో నీతి నిజాయితీ ఉన్నాయి నాకు తెలుసు. శీనప్ప, నీకు ధనం లేకపోతే బాధపడను, అధికారం లేకపోతే విచారించను, కార్లు మేడలు లేకపోతే చింతించను, కాని నువ్వు ఇతరులకు ప్రేమ పంచకపోతే నేను బాధపడతానని మా అమ్మ చెప్పేది. మీరు కూడా ప్రేమను పెంచుకోండి, అమ్మను గౌరవించండి, ఆదరించండి, ఆత్మీయతను పంచండి.
0: నాకు కనువిప్పు కలిగించే మాట చెప్పారు.
1: తల్లి తన కొడుకు గౌరవిస్తే, ఆదరిస్తే పొందే ఆనందం లక్షల గుమ్మరించినా పొందదు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మీరే తెలుసుకుంటారు. పదండి.

చూశావా అమ్మా, గజేంద్రుణ్ణి రక్షించడానికి ఎవ్వరికీ చెప్పకుండా ఏ ఆయుధాలు ధరించకుండా పరుగు పరుగున వచ్చేడట శ్రీహరి.

0: శ్రీహరి.
1: భగవంతుడు నన్నెప్పుడు ఆదుకుంటాడో.
0: పార్వతమ్మ గారెవరండి?
2: ఈమే మా అమ్మ.
0: రామం మీ కుమారుడేనా?
1: మావాడే. మా వాడికి ఏమైంది బాబు?
0: ఏం కాలేదు, నిక్షేపంలా ఉన్నాడు.
1: మరి తమరెందుకు వచ్చారు?
0: రామం నా కంపెనీలో పనిచేస్తున్నాడు.
1: అలాగా. వెంకన్న, అయ్యగారికి మంచినీళ్ళు తీసుకురా.
0: వద్దండి, మీ అబ్బాయిని ఉద్యోగం నుంచి తొలగించాలనుకుంటున్నాను.
1: కారణం?
0: అతని నీతి నిజాయితీల మీద నాకు నమ్మకం పోయింది.
1: ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? నా కొడుకు రత్నం లాంటివాడు.
0: ప్రతి తల్లికి తన బిడ్డ శ్రీరామచంద్రుల్లాగే కనిపిస్తాడు.
1: కనిపించడం కాదు, నిజం.
0: ఎలా చెప్పగలరు?
1: వాడు నా బిడ్డ. నీతి నిజాయితీలకు ప్రాణమిచ్చే కుటుంబం మాది.
0: అంత గొప్పవాడైతే తల్లిని ఎందుకు అవమానించాడు?
1: క్షణికమైన ఉద్రేకంలో వాడు నన్ను అవమానించుండొచ్చు. పసివాడు తల్లి గుండెల మీద తంతాడు. అంత మాత్రం చేత వాడికి తల్లిపై ద్వేషం ఉన్నట్టా? వాడి నీతి నిజాయితీల్ని శంకించకండి. వాడి నిద్రాహారాలు మాని మీ కంపెనీకి సేవ చేశాడని నాకు తెలుసు. వాడెప్పటికైనా తప్పు తెలుసుకుని అమ్మఒడి చేరుకుంటాడని నాకు తెలుసు. అయినా తల్లి కొడుకుల మధ్య మీ పెత్తనం ఏమిటి? ఉద్యోగం తీసి చూడండి. ఇంతకంటే మంచి ఉద్యోగం మా వాణ్ణి వెతుక్కుంటూ వస్తుంది. వాడి నీతి నిజాయితీల మీద, ప్రతిభా పాఠవాల మీద నాకు నమ్మకం ఉంది.
0: అమ్మా, మీ కొడుకు మీద మీకున్న నమ్మకానికి ప్రేమకి నా జోహార్లు.
3: అమ్మా.
1: రామం,
3: నన్ను క్షమించమ్మా.
1: పిచ్చివాడా, అమ్మంటేనే క్షమరా.
0: రామం, నువ్వు తనను ఆదరించకపోయినా అవమానించినా మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ నమ్మకం ఉన్నాయో చూశావా?
1: రామం, ఈయన
3: మా కంపెనీ యజమాని శ్రీనివాస్ గారమ్మా. నాకు అమ్మ ప్రేమ గురించి చెప్పి కనువిప్పు కలిగించిన వ్యక్తి వీరేనమ్మా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కాలేజీలో చదువుకున్నారు.
0: తల్లి ప్రేమ రామానికి తెలియాలని మీతో కఠినంగా మాట్లాడాను, నన్ను క్షమించమ్మా.
1: అలా అనుకు బాబు. నా బిడ్డను నా ఒడికి చేర్చావు, నీ మేలు మర్చిపోగలనా?
0: అమ్మా, నేను చెప్పానా, నీ ప్రార్థన విని బాబా తన బిడ్డనే పంపాడమ్మా. భక్తితో, విశ్వాసంతో, శరణాగతితో, కన్నీళ్లతో, ఆవేదనతో సాయి అని ఒక్క మారు పిలిస్తే కరిగిపోయి కరుణించే దేవుడమ్మా శ్రీ సత్యసాయి.
1: చూడు రామం, ఈ బంగారాన్ని నేను కనలేదు, కాని అమ్మా అని పిలిచి ఆదుకున్నాడు రా. కన్నీళ్లు తుడిచి నిన్ను మరిచిపోయేలా సేవ చేశాడు రా. ఈ వజ్రాన్ని పాలిచ్చి పెంచలేదు, నా బిడ్డను నన్ను కలిపాడు. రామం, వీళ్ళు నాకు దేవుడిచ్చిన బిడ్డలరా, జన్మ జన్మలకి వీళ్ళని మర్చిపోలేనురా.
0: రామం, ఒక అమాయకుడి మనస్సులో బాబా ప్రేమజ్యోతి ఎలా వెలిగించారో చూశావా? నువ్వు కూడా అందరినీ వెంకన్నలా ప్రేమించు, సాయి ప్రేమధార ప్రవహించేలా చెయ్యి, మాతృభక్తిని చాటి చెప్పు. అదే నువ్వు చేయగలిగిన గొప్ప సేవ.
3: అలాగే సార్, మీ మాట తప్పక పాటిస్తాను. నాతో రామ్మా.
1: రామం, ముందు ప్రశాంతి నిలయం వెళదాం. చీకటి కమ్ముకున్న మన జీవితాల్లో ప్రేమ జ్యోతులు వెలిగించిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని దర్శిద్దాం. నీతో పాటు వెంకన్న శ్రీనివాసులు లాంటి బిడ్డలు ఇచ్చినందుకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నిన్నే కాదు, అందరినీ నా బిడ్డల్లా ప్రేమిస్తానని ఆ దేవుడికి మాట ఇస్తాను. ప్రశాంతి నిలయంలో వెలుగుతున్న లక్షలాది ప్రేమ జ్యోతుల్ని మనం దర్శిద్దాం. ప్రేమని పంచి ఇవ్వండని గడప గడపకు సాయి ప్రేమ సందేశాన్ని అందిద్దాం. బాబా పాదారవిందాల దగ్గర మోకరిల్లి మన జన్మలు ధన్యం చేసుకుందాం.

ఇప్పటిదాకా మీరు 2007 జూలై 11న మెదక్ జిల్లా సత్యసాయి సంస్థల వారు భగవాన్ బాబావారి దివ్య సన్నిధిలో ప్రదర్శించిన నాటకం అమ్మ విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, the auspicious Devi Navaratri celebrations at Prashanti Nilayam will commence tomorrow with the traditional Kalashas Thapana during the morning hours inside the Bhajan Mandiram at around 8 o'clock. We'll be having the regular morning session in Sai Kulwant Hall, 8 to 9 a.m. Vedam chanting, 9 to 9:30 bhajans, followed by Mangal Aarti and Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting, followed by bhajans at 5:15 p.m. The evening session in Sai Kulwant Hall will conclude with Mangal Aarti at 6 o'clock, followed by Bhagwan's Divya Darshan. After the Mangal Aarti at 6 p.m., as a part of the Navaratri Puja, Kumkum Archana will be held inside the Bhajan Mandiram. All devotees are welcome to witness and participate in the puja proceedings inside the Bhajan Mandiram. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Devyanugraha Asasalato Prashanti Nilayamlo Devi Navaratri Mahotsavalaki Shrikaram Chudutu Repati Udyam Bhajan Mandiramlo 8 గంటలకు సాంప్రదాయక కలశస్థాపన జరుగుతుంది. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం యథావిధిగా 8 గంటల నుండి 9 గంటల వరకు వేద పఠనంతో, 9 గంటల నుండి 9:30 వరకు భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమై 5:15 నుండి భజనతో కొనసాగి 6 గంటలకు మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. 6 గంటలకు మంగళహారతి అనంతరం భజన మందిరంలో నవరాత్రి పూజా కార్యక్రమాల్లో భాగంగా జరగబోయే కుంకుమార్చన కార్యక్రమాన్ని వీక్షించదలిచిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మానవుడు మాటల చేతనే సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాడు. మాటలను అదుపులో ఉంచుకోవాలి, మనసునందు కూడా మౌనమును వహించాలి, సంకల్పములను తగ్గించుకుంటూ రావాలి. సంకల్పములే జన్మమునకు కారణమని తెలిపారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. 1993 నవంబర్ నెల 9న ఉపనిషత్తుల గురించి విద్యార్థులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో మానవుడు కాలమును వ్యర్థము చేయక తన కర్తవ్య కర్మములను ఆచరిస్తూ సర్వము భగవత్ ప్రీత్యార్థంగా చేయాలని ఉద్బోధించారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని మీకు అందిస్తున్నాము, విని ఆనందించండి.

ಅತಿ ದುರ್ಭಿಕ್ಷಂ ಕೃಷಿತೋ ನಾಸ್ತಿ ದುರ್ಭಿಕ್ಷಂ ಜಪತು.

దివ్యాత్మ స్వరూపులారు. కర్షకుడు తగిన శ్రద్ధాభక్తితో సమయ స్ఫూర్తిగా కాలానుగుణ్యములు అనుసరించి కృషి సలిపిన దేశములో దుర్భిక్షమనేటువంటిది ఉండదు. కాని ఈనాటి మానవుడు శ్రద్ధాభక్తులను కోల్పోయి కేవలం లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషములనే ఆశించి తాను చేయవలసిన కర్తవ్యాన్ని విస్మరించి కాలము వ్యర్థం గావించటం చేతనే దేశములు దుర్భిక్షము అధికమవుతూ వచ్చింది. కనుక కర్షకునికి శ్రద్ధ ఉండి తగినటువంటి కృషి సలిపిన సుభిక్షంగా ఉంటుంది దేశం. జబతో నాస్తి పాతకం, భక్తి శ్రద్ధలతో భగవంతుని స్మరించి కీర్తించి భజించినప్పుడు వాణి సర్వ విధములైనటువంటి పాపములు పరిహారమవుతాయి. పాపము చేయటం మానవుని స్వభావము కాదు. దుఃఖములను అనుభవించటము మానవుని యొక్క సహజము కాదు. మానవుడు ఆనంద పిపాసి, సుఖాను రక్తి, దివ్యత్వంతో కూడిన మానవత్వము ఈ దుఃఖమునకు విచారమునకు ఏమాత్రము కూడాను తాను విచారించను. కాలానుగుణ్యముగా భగవద్భక్తి నశించి విశ్వాసమును కోల్పోయి ప్రకృతియే సత్యమని, ఈ లోకమే నిత్యమని, ఆనందమనేటువంటి దీని ఈ జగత్తు నుండే అనుభవించాలని కృత్రిమమైనటువంటి కోరికలను పెంచుకోవటం చేతనే మానవుడు దుఃఖములకు గురి అవుతున్నాడు. కనుకనే పాతకమును అనుభవించడం తప్పలేదు. ఇంకా మౌనం అనేటువంటిది ప్రాచీన మహర్షులు ఇది ఒక గొప్ప ఆదర్శ మార్గంగా నిరూపిస్తూ వచ్చారు. మౌనము కలహమునకు విరోధం. మౌనమును వహించినటువంటి వారికి కలహం అనేటువంటిది ఏమాత్రము కలుగదు. మాటల చేతనే కలహములు అభివృద్ధి అవుతున్నాయి. మాటల చేతనే రాజ్యమును కోల్పోతున్నారు. మాటల చేతనే రాజ్యములను సాధిస్తున్నారు. సర్వము మాటల చేతనే మానవుని యొక్క సుఖ దుఃఖములు కూడి ఉంటున్నవి. కనుకనే మాటలను ఎంత తక్కువగా మనం ఉపయోగపెట్టుకుంటే మన యొక్క దుఃఖము కూడాను అంత తక్కువగా ఉంటుంది. కనుకనే మౌనం కలహం నాస్తి అన్నారు. ఈ మౌనం అనేటువంటిది వాగ్బంధన మాత్రమే కాదు, మనసునందు కూడాను సంకల్పమును ఏమాత్రం కూడాను విపరీతమైనటువంటివిగా రూపొందరాదు. ఈనాటి మౌనం అనేటువంటిది కేవలము వాగ్బంధనగా రూపొందుతూ వచ్చింది. చాలా మంది శనివారమని, సోమవారమని, గురువారమని మౌనమును వహిస్తుంటారు, పాటిస్తుంటారు. కానీ వాక్కును కొంత అదుపులో పెట్టుకోవటం మంచిదే కాని ఇది దీనికి మౌనము అనేటువంటి పేరు సార్థకం కాదు. అవసరం వచ్చినప్పుడు ఒక స్లేట్ పైనను ఒక కాగితం పైనను రాసి చూపిస్తుంటారు. ఇంకా ఏమైనా కొంతవరకు అవసరం వచ్చినప్పుడు చాలా వికారమైన చేష్టలుగా చేసి చూపిస్తుంటారు. అనగా ఏమిటి, లోపల సంకల్పాలేమో ఉన్నది, బయటికి వాక్రూపంలో రాలేదు కానీ అది క్రియారూపంలో కలగకుండా ఒక మౌనమైనటువంటి యొక్క దీంతో ఈ వికారములను బహిర్బంపజేస్తుంటుంటారు. అతనికి కాఫీ కావాలి, మౌనం అంటాడు. ఆ సర్వెంటు ఏదో పాప అని నీరు తీసుకొని వస్తాడు.

అయితే వద్దని ఆ నీళ్లు వెనుకకు తీసుకుపోతాడు, మరి ఒట్టి చేతులతో వస్తాడు. ఇంకా వాడిపైన వికారమైన కోపాన్ని నిరూపిస్తూ ఉంటుంటాడు. ఈ విధమైనటువంటి వికారములంతా మౌనంగా పాటిస్తున్నారు ఈ కలియుగంలో. ఇది కాదు మౌనం యొక్క రహస్యము. సంకల్పములే లోపల రాకుండా చూసుకోవాలి. ఒకవేళ సంకల్పములు కలిగేటువంటి అవకాశం ఏమైనా ఏర్పడినప్పుడు మనుషుల మధ్యలో లేకుండా ఉండాలి. కూర్చొని ఏదైనా పఠించటమో లేక నామస్మరణ చేయటమో ఇంకే విధమైన దీంట్లోనూనా ఈ మాటలను సరైనటువంటి శాంతములో దీన్ని అదుపులో పెట్టుకోవాలి. కానీ ఈనాటి మౌనము క్రోధంగా మారుతూ ఉంటుండాలి. మానసిక వికారములను అభివృద్ధి గావించుకుంటుండాలి. కనుక అది కలహములకు కారణమైపోతుండాలి. అట్లు కాకుండా సంకల్పములనే కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడు కలహములకు అవకాశమే ఉండదు. కనుకనే మౌనం కలహం నాస్తి అన్నారు. ఇంకా జాగ్రత్తగా మనం ఉంటే మనకు ఏ విధమైనటువంటి ఒక భయము ఉండదు. అజాగ్రత్త ఎందే మనకు భయములు ఆవిర్భవిస్తున్నాయి. ఈ అజాగ్రత్తకు కారణమేమిటి? శ్రద్ధ లేకపోవటమే. శ్రద్ధ లేనప్పుడే అజాగ్రత్త అభివృద్ధి అవుతుంది. అజాగ్రత్త అనేటువంటిది కలిగినప్పుడు ప్రమాదములు సంభవిస్తుంటాయి. ఈ ప్రమాదముల చేత కొంతవరకు దుఃఖమును అనుభవించవచ్చు. కనుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అన్నారు. పూర్వం ఆదిశంకరుల వారి కాలములో ఈ మానసిక సంకల్పములు ఏ క్షణములో ఎప్పుడు ఎక్కడ ఎవరిపైన ఏ విధంగా ప్రశ్నిస్తాయో తెలుపుటకు వీలు కాదు. ఒకనాడు శంకరుల వారు కూర్చొని నాలుగు పీఠములను స్థాపించారు. ద్వారక ఒకటి, పూరి మరొకటి, రెండవది బద్రి, ఇంకొకటి ఉత్తర కర్ణాటకంలో ఒకటి. ఈ నాలుగింటిని స్థాపించారు. ఈ కర్ణాటకమును స్థాపించేటువంటి దానికి పూర్వము సమత్వము కావాలి, దేశరహితమై ఉండాలి అని అనుకున్నాడు. ప్రయాణమయం వస్తున్నాడు. ప్రయాణమయం వస్తుంది తుంగభద్ర తీరం నందు. ఇక్కడ ఒక చోటు పాము కప్ప రెండు కూడాను సమత్వంగా జీవిస్తూ ఉన్నాయి. అనగా కప్ప ప్రసవించేటువంటి సమయం లోపల ఎండ అధికంగా ఉంటుంటే తత్వం వెళ్లి దానికి నీళ్ళని తెలియ చూసుకుంటుంటాడు. ఇక్కడ శేషరహితమైన స్థానము అని అక్కడ శృంగేరి అనేటువంటి దాంట్లో ఒక పీఠమును స్థాపించారు. అనగా ఏమిటి? స్థానము కూడాను ఒక పవిత్రముగా ఉండాలి. అప్పుడు అక్కడ స్థాపించినప్పుడు శంకరుల వారు కూర్చొని, ఆహా, నా పాండిత్యము, నా విద్యా కౌశలత దేశవ్యాప్తి అయిపోయినది. అనేక మంది భక్తులైపోయి, పండితులైపోయి, జ్ఞానులై, మేధావులై ఆశ్రమంలో ప్రవేశించి అతనికి అనేక విధమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వచ్చారు. ఇవన్నీ చూచాడు. తనకు అంతకు అద్వైతము అనేటువంటి స్థాపించాలని లేదు. ఆహా, నా ఒక్క వ్యక్తి ఈ జగత్తునంతా ఆకర్షించి ఇన్ని విధమైనటువంటి గౌరవ మర్యాదలను అందుకోగలుగుతున్నాను అని ఏదో కొన్ని సంకల్పాలు లోపల చేస్తూ వచ్చాడు. ఆ సమయంలో దానికి పూర్వం కొన్ని పద్ధతులు నియమించారు. ఇరువురు దండములు పెంచుకుని అటు ఇటు అటు ఇటు, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఇటు అటు తిరుగుతూ ఉండగా ఈ ద్వారం ఉంది. ఈ సంకల్పం వచ్చేటప్పటికి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనే శబ్దం విన్నాడు. చూసారా, ఒక శబ్దమును వినేటప్పటికీ నేను అహంకార పడుతున్నాను. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః అంత్యకాలి మహాదుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, సర్వం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ విధమైనటువంటి యొక్క ఆవేదన శంకర్ల వారి యొక్క ప్రారంభించి అప్పుడు అద్వైతములకు ప్రారంభం కల్పించాడు. కనుక మానవుడు మౌనము అనేటువంటి
దాన్ని వహించినప్పుడు సంకల్పాలు ఆ మౌనంను భంగపరిచేటువంటి సంకల్పాలు కూడా వస్తూ ఉంటాయి. కనుక దేనికి కూడాను మనము వెరువరాదు. సంకల్పములు వచ్చినప్పటికీ ఆ సంకల్పమును సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి తగిన కృషి చేయాలి. ఈ ప్రశ్నోత్తర ఉపనిషత్తునందు ఇక్కడ భార్గవుడు అనేటువంటి విద్యార్థి పిప్పిలాదుల దగ్గర వచ్చి ప్రార్థిస్తున్నాడు. మూడవ భక్తుడు శిష్యుడు, అతను విదర్భ దేశం నుంచి వచ్చినటువంటి వాడు. ఈ భార్గవుడు విదర్భ దేశం అనగా మహాపవిత్రమైన దేశం, పండిత రాజులకంతా అది ప్రధానమైనటువంటి జన్మస్థానం. ప్రపంచంలో మన భారతదేశంలో కాశీ ఏ విధముగా పుణ్యక్షేత్రమని, వ్యాకరణములకు విద్యకు మూల స్థానమని, పీఠమని మనం ఏ విధంగా భావిస్తున్నామో అట్టనే విదర్భ దేశం అనేటువంటిది ఆ పండిత తత్వమునకు, ఆత్మతత్వమునకు, ప్రాణతత్వమునకు ప్రధానమైనటువంటి యొక్క స్థానం. భార్గవుడు వచ్చి పిప్పిలాదు, స్వామి నాదొక కోరిక, నా ప్రార్థనను మన్నించి నాకున్న సందేహమును తీర్చి నన్ను ధన్యుణ్ణి కావించమని ప్రార్థించాడు. పిప్పిలాద మహర్షి చిరునవ్వు నవ్వుతూ, నాయన ఏమిటి నీ సందేహం అడగమని తాను అనుగ్రహించాడు. ప్రాణము ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ప్రాణమును ఎవరు ఇచ్చారు, ఈ ప్రాణమును ప్రాణులను కాపాడటానికి ఎంతమంది దేవతలు, ఈ దేవతల లోపల ప్రధానమైన దేవుడు ఎవరు, ఈ విధంగా కూడాను ఈ విద్యార్థి నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు విని పిప్పిలాదులు, ఆహా పిట్ట కొంచెము కూత ధనం, విద్యార్థి చిన్నవాడే కాని ఎంత గొప్ప కోరిక, ఎంత పవిత్రమైనటువంటి వాంఛ, ఎంత దివ్యమైనటువంటి భావం, ఎంత సార్థకమైనటువంటి కోరిక అని ఆనందించి ఆ యొక్క శిష్యుణ్ణి దగ్గర చేర్చి, భార్గవ అన్నింటినీ ఆధారము ఆకాశం, ఆకాశం నుండి ఆవిర్భవించినటువంటిది వాయువు, వాయువు యొక్క సంకల్పం చేత ఏర్పడినటువంటిది అగ్ని, అగ్ని ద్వారా సంభవించినటువంటిది నీరు, నీటి యొక్క ఘనిర్భావమే ఈ జగత్తు. కనుక ఈ ఐదు జీవులను కాపాడేటువంటి దేవతలు అనగా ఈనాడు మనం ఏం తెలుసుకోవాలి, పంచభూతములు స్పర్శ రూప రస గంధము, ఆకాశము వాయువు జలము అగ్ని పృథ్వీ ఇవన్నీ కూడా దేవతా స్వరూపములే. ఈ దేవతలే జీవులను రక్షిస్తున్నాయి. ఇందులో ప్రధానమైన దేవత ప్రాణం. కన్నులు లేక జీవించేటువంటి జీవులు కోటాను కోట్లు ఈ జగత్తులో ఉంటున్నాయి. చెవులు లేక జీవించేటువంటి యొక్క జీవులు ఎన్నో లక్షలాది జీవులు ఉంటున్నాయి జగత్తులో. కాళ్ళు చేతులు లేక జీవించేటువంటి జీవులు ఎన్ని వేల మంది ఉంటున్నారు. మాటలు లేక జీవించేటువంటి వారు కూడాను అనేక మంది ఉంటున్నారు. కనుక ఈ ఇంద్రియములు లేకపోయినంత మాత్రమున మనకి ఏమాత్రము ప్రమాదం లేదు. ఈ జగత్తునందు జీవించవచ్చు, కానీ ప్రాణము లేకపోతే జగత్తులో క్షణమైనా జీవించడానికి వీలు కాదు. కనుక శబ్ద స్పర్శలు ప్రసగంధాదులన్నీ కూడాను ప్రాణమును ఆశ్రయించే ఉంటున్నాయి. ప్రాణం యొక్క అనుగ్రహ నిమిత్తమై అవి పాటుపడుతున్నాయి. ఏ పని చేసినప్పటికీ ప్రాణమే లోకానికి ఆధారం. ప్రాణై వర్షించినప్పుడే ప్రాణము హర్షిస్తుంది, ప్రాణము భుజించినప్పుడే ప్రాణి భజిస్తుంది, ప్రాణము భక్షించినప్పుడు ప్రాణము శిక్షిస్తుంది. శిక్షణ రక్షణకు, భోజన భజనలకు, హర్ష ఆనందములకు అన్నిటికీ ప్రాణమే ప్రధానము. ప్రాణము లేని స్థానము, స్థానము లేని ప్రాణము జగత్తులో కానరాదు. సర్వము ప్రాణమయమే, కేవలము సూర్యుల్లో చేరి ప్రకాశింపచేస్తుండాలి, మేఘముల్లో చేరి వర్షింపచేస్తుండాలి, ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క జీవుల్లో చేరి ప్రకటింపజేస్తుండాలి, ఇంద్రుల్లో చేరి మించుమించినట్టుగా చేస్తుండాలి, భూమిని కదిలిస్తుండాలి, చంద్రుణ్ణి వికసింపజేస్తుండాలి,
ఆహారము భరింపజేస్తుండాలి, ఆనందము తయింపజేస్తుండాలి. ప్రాణములకు ప్రాణమే ప్రధానము, ప్రాణములకు మించినటువంటిది మరొకటి లేదు. అయితే ఈ ప్రాణము ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా ఇందులో ప్రవేశించింది? అప్పుడు చెప్తాడు పిప్పిలాదులు, ప్రాణి ప్రాణము, ప్రాణులు ప్రాణము, ప్రాణులు అనేటువంటిది ప్రాణము కలిగినటువంటిది, ఆకారంతో ఉండేటువంటిది, ప్రాణము ఆకారము లేనటువంటిది. ఇన్నింటి యొక్క సంబంధము అవినాభావ సంబంధము. వస్తువుకు వస్తువు యొక్క నీడకు ఏ సంబంధం ఉన్నదో ప్రాణము ప్రాణులకు ఈ విధమైన సంబంధం ఉంటుంది. వస్తువే లేకపోతే ప్రతిబింబమే లేదు, ప్రాణమే లేకపోతే ప్రాణులే లేవు. కనుక ప్రాణులు కూడా ప్రాణమును ఆశ్రయించి ఉంటున్నాయి. కనుక నాయన ప్రాణమే ప్రధానమైనటువంటి దేవత. కనుకనే ఏ యొక్క దేవాలయములు కట్టినప్పటికీ, ఏ మందిరములు స్థాపించినప్పటికీ మొట్టమొదట ప్రాణోపాసన ప్రాణ ప్రతిష్ట అని చేస్తారు. ప్రాణ ప్రతిష్ట అనేటువంటిది లేకపోతే ఈ యొక్క రూపమేకే విలువ ఉండదు. ఈ శివం శివం శివం, ప్రాణము లేకపోతే శవం శవం శవం. ఈ భూమునకు శవమునకు ప్రాణమే మూల కారణం. ఈ ప్రాణము ఏ విధంగా ఉంటుండాలి? తిరిగి నాలుగవ శిష్యుడైనటువంటి వాడు తిరిగి ప్రేతపూర్వకంగా సాధిస్తున్నాడు. ఆ నాలుగవ యొక్క విద్యార్థి కోసల దేశపు నుంచి వచ్చినటువంటి వాడు అశ్వనాథుడు. అతను కోసల దేశం నుంచి వచ్చి పిప్పిలాదు దగ్గర ప్రార్థిస్తూ ఉంటున్నాడు తన యొక్క సందేహమును తీర్చమని. స్వామి, ఈ ప్రాణము ఏకంగా ప్రవేశిస్తుందాదా, లేక భిన్న భిన్నమైనటువంటి ఒక ఆకారము తీసుకుని అందులో ప్రవేశిస్తుంటుందా, లేక ఒకే ప్రాణము అనేక విధములుగా విభజిస్తూ ఉంటుందా, ఏ విధంగా ఈ దేహములో సంచరిస్తూ ఉంటుందాడు? ప్రాణము ఈ ఒక్క స్థానమునందే ఉన్నదని మనం భావిస్తున్నాము. కాదు కాదు కాదు, నాకస్తిక పర్యంతము ప్రాణము సంచరిస్తూనే ఉంటుండాలి. కాలు చిటికన వేరు కింద ఒక చిన్న చీమ తిరుగుతూ ఉండాలంటే తక్షణమే మనకు తెలుస్తుంటుండాలి. దాన్ని కొట్టేస్తున్నాం. అక్కడ ప్రాణమే లేకపోతే ఈ మెదడుకు ఏ విధంగా దీనికి ఇన్ఫర్మేషన్ అవుతుండాలి? సర్వత్రా ఉంటుండాలి ప్రాణము. చూడండి, ఎక్కడ చూసినా బల్బ్స్ లో అంతా కూడా లైట్ వెలుగుతూనే ఉంటున్నాయి. కాబట్టి ఆ వైర్లు ఎక్కడ చూసినా ఉంటుండాలి ఈ కరెంటు. కానీ మెయిన్ స్విచ్ మాత్రం ఒక దగ్గర ఉండాలి. మెయిన్ స్విచ్ ని మాత్రము ఆఫ్ చేసేసి అన్ని స్విచ్ ను ఆన్ చేస్తే లైట్లు మనకు రాదు. కాబట్టి మెయిన్ స్విచ్ అనేటువంటిది ఈ ప్రాణములకు. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే ఉపాసర నీవార శోక వర్తంతే. ఇది వేదం యొక్క ప్రమాణం. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే ఉపాసర. నీలతోయద మధ్యస్థ ఎక్కడ ఉంటుండాలి? మనకు వెన్నెముక ఉంటుండాలి. దీనికి 33 లింగులు ఉంటున్నాయి. ఈ 33 లింగుల లోపల కూడాను 9 నుంచి 11 మధ్య లోపల ఈ సుషుమ్నాడు తిరుగుతూ ఉంటుండాలి. సుషుమ్నాడు యొక్క ప్రభావమే దేహం అంతా కూడా సంచరించి వ్యాపించి ఈ దేహంలో ఉండేటువంటి సర్వాంగములను సంరక్షిస్తూ వస్తుండాలి. దీనికి ముక్కలు చేయనక్కర్లేదు. ఒక్కొక్క బలుపు ఒక్కొక్క కరెంటు ముక్కలు చేయనక్కర్లేదు. ఒక కరెంటు ఒక్కటే సర్వత్రా వ్యాపించింది. సర్వ బల్బులు ఎందుకు వెలుగుతూ ఉంటుండాలి? అదే విధంగానే ప్రతి దేహము కూడా బల్బుల వంటివి. అందులో ఆత్మతత్వం అనేటువంటి ప్రాణత్వం ఒక్కటే. ఈ దేహంలో ఒక ప్రాణము, ఆ దేహంలో ఒక ప్రాణము అని అనుకోవడానికి వీలు కాదు. ఒక బల్బు ఆరిపోవచ్చు, ఒక బల్బు వెలగవచ్చు. ఇది కరెంటు దోషము కాదు, బల్బు దోషము. ఈ బల్బులో ఉండేటువంటి ఒక దీన్ని కొంతవరకు బర్న్ అయిపోయింది. అనగా దేహం యొక్క తత్వము ఈ విధమైనటువంటి ప్రాణం పైన ఆధారపడి ఉంటుండాలి. కనుక ఈ నాలుగవ శిష్యుడైనటువంటి వాడు అశ్వరాజుడు వచ్చి ప్రశ్నించడం ఏమని ప్రశ్నించాడు, స్వామి, ఈ దేహం లోపల 72 కోట్ల నాళములు ఉంటున్నాయి. 72 క్రోర్స్ నాళములు ఉంటున్నాయి. ఈ 72 కోట్ల నరములు ఎందుకు సంచరించేటువంటి ఒక ఆ చలన శక్తి ఏమిటి అన్నారు. ఈ విద్యార్థులు చిన్న వయసు వారు ఏమీ ప్రపంచ విషయమే తెలియని
ఇంటి వారు వీరి లోపల ఇంత గొప్ప గొప్ప విషయాలు ఏ రీతిగా వీరికి సంభవించాయి? అది జన్మాంతర సంస్కారము. ప్రశ్నలు అడగడానికి కూడా ఒక అర్హత కావాలి. అడిగిన ప్రశ్నను అర్థం చేసుకోవటానికి కూడా ఒక అర్హత ఉండాలి. కనుక క్వశ్చన్ వేయటానికి కానీ ఆన్సర్ తెలుసుకోవటానికి కానీ అర్హతను మొట్టమొదటి సంపాదించాలి. ఈ అర్హత వారికి జన్మాంతర సంస్కారం నుంచి వస్తుంది. ఈ జన్మమనేటువంటిది ఏ విధంగా మనకు లభిస్తుంటుందంటే నాటిది నేటిది అని చెప్పడానికి వీలు కాదు. ఏనాటితో ఇది కేవలం అన్ని రకమైన వాసన సంస్కారములను చేర్చుకుని వస్తుంటుంది. పువ్వు చాలా చిన్నది, జాస్మిన్, టేబుల్ పైన పెట్టాము. కానీ ఆ యొక్క జాస్మిన్ ఫ్లవర్ ఆ టేబుల్ ఒక ఇంచు స్థానాన్ని మాత్రమే ఆక్రమించింది. కానీ దాని వాసన సర్వత్రా వ్యాపించింది. ఆకారం చిన్నదే, వాసన చాలా వ్యాపించిపోయేటువంటిది. అట్టనే మనలో సంకల్పమైనటువంటివి చాలా చిన్నవిగానే ఉంటాయి, కానీ ఇవి అనేక జన్మలుగా వ్యాపించిపోతుంటాయి. ఈ జన్మలు వ్యాపించిపోవడానికి కారణం ఏమిటి? దీనికి ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమానం. ఈ ప్రాణము అనేటువంటిది వీరు లోపల ఉంటుండాలి. ప్రాణము అపానము భూమి అని ఉదానము ఆకాశంలో ఉంటుండాలి. ధ్యానము ఇంట్లో ఉంటుండాలి. సమానము ప్రకృతిలో ఉంటుండాలి. కాబట్టి ఈ పంచభూతములు ఎందుకును పంచ విధములైనటువంటి తత్వములు అంతర్భూతమై ఉంటున్నాయి. ప్రాణ అపాన ఉదాన ధ్యాన సమాన ఈ ఐదు తత్వములు ఎందుకును ఈ ఐదు భూతములు కూడాను ఈ దేహమును సంరక్షిస్తూ ఉంటున్నాయి. ఉదాన వాయువు మాత్రమే బ్రహ్మరంధ్రం ద్వారా ఉన్నత స్థాయికి చెల్లుతుంది. వాయు చేసినటువంటి పుణ్యపాపములను పురస్కరించుకొని స్థానములను అందిస్తూ వస్తుంటాయి. ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఈ అంగము కూడాను అనగా ఈ అంశములు కూడాను ఒక్కొక్క విధమైనటువంటి బాధ్యతను తీసుకుంటుంటాయి. ఒకే రాజు సామంత రాజులతో మంత్రులతో మిగతా రాజులతో పరివారులకు ఏ విధమైనటువంటి పనులు వారికి సర్దించి వారికి ఆయా పనులను అప్పగించుతాడో ఆ విధంగానే ప్రాణము ఈ ఐదు విధములైనటువంటి యొక్క అంశములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క హక్కులను అందిస్తూ వస్తుంటాయి. గాలికి వీచే శక్తిని మాత్రమే ఇచ్చి అయితే అగ్నికి కాల్చే శక్తిని ఇచ్చి, కానీ నీరు వస్తే అగ్ని ఉండదు, అగ్ని ఉంటే నీరు ఉండదు, అగ్ని పొందిక లేదు. చూసారు, దేని పని అదే, ఇంకొక దాంట్లో ఇంటర్వ్యూ కాదు. ఈ విధమైనటువంటి వీచి రెండు ఏకమైన ఆ రెండింటి యొక్క శక్తిని కూడా కోల్పోతాయి. గాలిని ఇచ్చాడు భగవంతుడు తరువులను ప్రాణవాయువులు పీచుకోమని, కానీ గాలి లోపల తీసుకెళ్లి దీపం పెట్టి చేస్తే ఈ యొక్క దీపంలకే శక్తి ఉంటే గాలి ఆర్పకూడదు అని ముందుగా పట్టుబడితే అది ఆర్పకుండా ఉంటుందా? తన స్వభావం తాను నిరూపించాలి అక్కడ. కాబట్టి ఈ అగ్ని గాలిని జయించలేదు అని అగ్ని నీచపరచకూడదు, అగ్ని కించిత్పరచకూడదు. ఈ గాలికి అగ్నికి ఉండినటువంటి యొక్క సంబంధం ఇలాంటి. అట్టనే మన దేహములను కూడాను ఈ పంచభూతములు కూడాను ఆ విధంగా ఉంటుంటాయి. ఇందులో చక్కని సంబంధం మహాభారతంలో వస్తుంది. ఇవి ప్రాణమును అనుసరిస్తూ వెళ్ళినా అన్ని అన్యోన్యతగా ఉంటాయి. ప్రాణమును కొంతవరకు ధిక్కరించిపోయినా ఇవి భిన్నమైపోతాయి. అరణ్యవాసం చేసే సమయంలో ధర్మజుడు కృష్ణుడు కొంత దూరం ప్రయాణమై వెళ్లి అరణ్యములో ఒక చోట కూర్చొని, ధర్మజ ఎక్కడ సోదరులు కనిపించలేదు, ఎక్కడ ఉన్నారు సోదరులు అని ప్రశ్నించాడు. ధర్మజుడు చెబుతున్నాడు, కృష్ణ కొంతమంది హస్తినాపురంలో ఉన్నారు, కొంతమంది అరణ్యంలో ఉన్నారు అన్నారు. ఏమి ధర్మజ మతిపోయిందా నీకు? హస్తినాపురంలో ఎవరున్నారు? ఐదు మంది అన్నదమ్ములు కూడా అరణ్యంలోనే ఉన్నారు. కృష్ణ చవి, కౌరవులు కూడా మా సోదరులే కదా, కౌరవులు పాండవులు అన్నదమ్ములు బిడ్డలే కదా. ఈ విధమైన యొక్క ఏకత్వమును పూరటం చేతనే ధర్మజుడు సర్వమును సాధిస్తూ వచ్చాడు. మాలో మాకు ద్వేషం వచ్చినా మేము ఐదు మంది అన్నదమ్ములం, మాపైన పరులు ఎవరైనా వచ్చినా మేము 105 మంది అన్నదమ్ములం. ఎంత ఏకత్వం! అదేవిధంగానే మన దేహం లోపల 72 కోట్ల నాడముల లోపల కూడా ఈ యొక్క ప్రాణమును అనుసరించినా అన్ని ఒక్కటి. 72 కోట్ల నాడములు కూడాను సుచ్ఛేదంగా ఉంటుంటాయి, రహితంగా ఉంటుంటాయి, ఆనంద సహితంగా ఉంటుంటాయి, దివ్యాత్మమైన తత్వములు మునిగి ఉంటాయి.
కనుక ఏకత్వమే దీనికి మూల కారణము. ఈ ఏకత్వమునకు ప్రాణమే ప్రధానము. కనుక పిల్లలారా, మీరు ఈ ప్రాణతత్వాన్ని తెలుసుకోవటమంటే కేవలము ఇది తెలుసుకున్నంత మాత్రము చాలదు. ఈ ప్రాణంలో ఉండేటువంటి ఒక మహత్తరమైన శక్తి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పువ్వు ఉంది, ఈ పుష్పంలో ఒక వాసన వచ్చింది. ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? సామాన్యంగా పువ్వులో నుంచి వచ్చింది. ఆ పువ్వులో వాసన ఎవరు పెట్టారు? ఈ కాలం ఆధునిక పిల్లలు, ఆధునిక విద్యార్థులు తెలివితేటలను పెంచుకొని కోల్పోయి, విజ్ఞానమును కోల్పోయి, విచక్షణ జ్ఞానమును విస్తరించి కేవలము ఒక మూర్ఖమైనటువంటి వాదనలో ప్రారంభమవుతారు. హంస హంస అంటారు. హంస నీటిని పాలను వేరు చేస్తాది అని చెప్తారు. దీన్ని మేము నమ్మము. ఎందుకు ఎట్లా చేస్తుంది? దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? శక్తి చూడు అన్నాడు గురువు. పాలు పెట్టాడు, హంసమూర్తి పెట్టేటప్పటికి నీరు వేరు పాలు వేరు అయినాయి. విజ్ఞాని సైంటిస్ట్ లేదు లేదు, ఇది హంసమూర్తి ముందు ఏదో ఒక యాసిడ్ ఉంది, ఆ యాసిడ్ ఇది టచ్ చేసేటప్పటికే నీరు వేరు పాలు వేరు అయిపోయింది అన్నాడు. నిజమే నాయన, యాసిడ్ ఉంది కానీ అది వేరు. ఈ యాసిడ్ దాని ముక్కులకు ఎవరు పెట్టారు? ఈనాటి విద్యార్థులు ఇంత మాత్రం ఉంటుంటారు. కేవలం మూర్ఖంగా వాదం చేస్తారే కాని వివేకంగా విజ్ఞానం లోపల విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి వాదన వేయాలి. ఒక 75 ఏళ్ల వయసు కలిగినటువంటి తాతగారు వరండాలో కూర్చొని సాయంకాలం సంధ్య వార్చుకుంటున్నాడు. కేశవాయన మహా, నారాయణ మహా, మారవాయన మహా, విద్యుత్ భాయ మహా అని అనేక రకంగా సంధ్య వార్చుకుంటున్నాడు. ఇదే కాకుండా తిరిగి సంధ్య ఒక్కొక్క స్పూన్ వేసుకొని నారాయణ మహా, ఉపానాయన మహా, ధ్యానారాయణ మహా, దానాయన మహా, సమానాయన మహా అని ఒక్కొక్క దేవతకు అర్పితం చేస్తుంటాడు ఆ జలము. విద్యార్థి, ఆధునిక విద్యార్థి చూచాడు, సాయంకాలం హోంవర్క్ చేస్తున్నాడు, అక్కడ ఇంక్ బుడ్డి పెట్టుకున్నాడు. అక్కడ ఆ ఇంక్ బుడ్డిలో పెన్ను ముంచేసేది ఒక్కొక్కరు రాసుకోవటం జరుగుతూ ఉంటుండాలి. తాతను చూశాడు వీడు, ఆశ్చర్యం వేసింది. గ్రాండ్ ఫాదర్, తాతగారు ఏమిటి మీరు ఇది చేస్తున్నారు? మీకు తప్పైతే ఒకటే తమ్లగిస్తూ తాత ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ ఎందుకు వేసుకోవాలి? దీనికి ఏమిటి దీంట్లో ఉన్నటువంటి అంతరాత్మము అని ప్రశ్నించాడు. తాతగారి వీరి కంటే చాలా పెద్ద వయసు వాడే, ఆయన తక్కువ వాడు కాదు. అప్పుడు చక్కని బుద్ధిని చెప్పాడు. మరి గ్రాండ్ సన్, ఒక్కొక్క తూరి ఇంకుని అద్దీ ఒక్కొక్క అక్షరం ఎందుకు రాస్తున్నావు? ఇంక ఉంటే ఎంత ఒక తూరి కాగితం, ఈ ఊరు ఇంక బాటంతా ఒక తూరికి వస్తే చాలా, ఒక్కొక్క తూరి దాన్ని ఎందుకు అద్దుకోవాలి? బుద్ధి కుదిరింది. ఏదో జ్ఞానం లేకుండా, విచారణ లేకుండా మనం ఇట్లా వాదిస్తాం కానీ పూర్వపు యొక్క పవిత్రత, పూర్వపు యొక్క సారాంశము, ఒక పవిత్రమైనటువంటి యొక్క జీవితం యొక్క అంతరార్థము సాంప్రదాయంతో కూడినటువంటిదే కాని, సంస్కారములతో కూడినటువంటిదే కాని, కేవలం అభ్యాసములతో చేయనిది కాదు అనుకున్నారు. మన పూర్వీకులు అందరూ కూడా ఎన్నో విధములుగా సాధించి, శోధించి, బోధించి అన్ని అనుభవించినటువంటి వాళ్ళు. ఏదో ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ అని ఈనాడు వైజ్ఞానికులంతా చెప్తున్నారు కానీ ఎక్స్పెరిమెంట్ లోపల కోర్సు ఏం చేస్తున్నారు కానీ ఎక్స్పీరియన్స్ ఒక క్షణం ఒక రూమ్ 40 పైసా విలువ కూడా లేదు. కనుక ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంట్ లో హీరోస్, ఎక్స్పీరియన్స్ లో జీరోస్. కనుక నేను ప్రతి దానికి పూర్వ జన్మ సంస్కారం అనేది పెడుతుంది. ఎట్లా అని కొన్ని పెట్టి అనేక జన్మముల యొక్క వాసన దాంతో చేరి వస్తుంటాయి. రూపములు మారిన వాసన మాత్రం మారదు. ఒక పల్లాం దూరం లోపల లిల్లీ గార్డెన్ ఉంటుండాలి కానీ అంత దూరంలో ఉండినప్పటికీ గాలి మాత్రం ఆ వాసన తీసుకుని మన దగ్గరికి వచ్చి మనకు ఆ వాసన అందించిపోతుంటాయి. పుష్పం ఉండేది ఒక పర్లాం దూరంలో ఉంటుండాలి. ఆ వాసన దూరం ఎంత వచ్చింది? సహాయంతో వచ్చింది. అది ఏ ప్రాణము? ఆ ప్రాణమే ఈ వాసన తీసుకుని వస్తుంటుండాలి. ఆ ఇదంతా ఒకటిది అభ్యాసం చేత అన్ని జరిగిపోతుంది. వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ పీటింగ్ అంతా ప్రాక్టీస్ చే గాని మీరు ప్రత్యేకమైనటువంటిది లేదు అని ఈనాటి ఆధునిక విద్యార్థులు వాదన వేస్తుంటారు. అప్పటికప్పుడు పుడుతుంది ఒక ఆవు దూడ పుట్టుతుంది. పుట్టిన దర్శమే తల్లి తన లేపడానికి తన పైన ఉండినటువంటి యొక్క మరణం అంతా కూడా శుభ్రం చేస్తుంది. నాటి అదంతా ఏం చేసేటప్పటికీ దూడ లేస్తుంది. దూడ లేచి పాలు ఎక్కడుండాలో తాను తెలుసుకుని అక్కడికి మూతి పెట్టి పాలు తాగుతుంది. ఎవరు అభ్యాసం చేశారు? అప్పటికప్పుడు పుట్టినటువంటి బిడ్డ
తన తల్లిపాలు ఎక్కడ ఉన్నదో అనేటువంటిది ఆ యొక్క దీనికి ఎట్ట తెలియదు. ఇంత పురం కూడా అది ఒక గౌ కౌగా ఉంటుందని పోని ఇంకెక్కడైనా కానీ కొన్ని ఎలకలు చూస్తే పిల్లిని చెత్త వినేటప్పటికే పరిగెత్తిపోతుంటా ఎలకలు. ఆ తాము అనేటప్పుడు ఎలక పరిగెత్తుంది. కానీ ఈ పెద్ద ఎలుకలకు ప్రాక్టీస్ అయిందచ్చును పిల్లి యొక్క శబ్దము. అప్పటికప్పుడు పుట్టినటువంటి ఎలక పిల్లలు కూడాను పిల్లి శబ్దం వినేటప్పటికి తల్లి కింద పోయి చేరిపోతాయి. ఇది ఏ అభ్యాసంతో వచ్చింది? ఎవరు చేశారు దీనికి అభ్యాసం? అభ్యాసం దేనికి కావాలి? త్యాగానికి అభ్యాసం కావాలి, కానీ జీవానికి కాదు. రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే జ్ఞానకర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. త్యాగానికి అభ్యాసం కావాలి, జీవానికి అభ్యాసం కాదు. అదే సహజంగా వస్తుంది. చిన్న బిడ్డ ఉంది చూడండి, ఆ బిడ్డకు ప్రాణం అంటే ఏమో తెలియదు, ఏది ప్రమాదమో తనకు తెలియదు. తల్లి ఒకటూరి ఆనందంగా ఎగరేసి ఎత్తుకుని ముద్దాడుతుంటే ఒక్కటూరి ఎగిరేసినప్పటికీ భయపడిపోతుంది ఆ బిడ్డ. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బిడ్డకు ఇంత పడతారో ఏమో అని భయం ఉంటుంది. అది ఏడుస్తుంది, అభ్యాసంతో వచ్చిందా? సంస్కారంతో కనుక ప్రతి దానికి కూడా ఒక సంస్కారం అనేటువంటి ఉంటుండాలి. సంస్కార పరిహార నిమిత్తమై మనం ఈ ప్రాణతత్వాన్ని గుర్తించాలి. ఇది ఆనాటి విద్యార్థుల లోపల ఇది అత్యంత అభిరుచి అయినటువంటి యొక్క వాంఛగా వారు తీసుకున్నారు. ఈనాటి విద్యార్థుల యొక్క క్వశ్చన్స్ అలాంటివి కాదు. ఒక ఆత్మతత్వం అంటే ఏమిటో అపహాస్యం చేస్తారు, పరతత్వం అంటే ఏమిటో పరిహాసం చేస్తారు, దివ్యత్వం అంటే ఏమిటో దాన్ని ఒక విధమైనటువంటి ఒక దీనంగా చూస్తారు. అదే దీని జీవితానికి ఆధారం. ఆధారాన్ని వదిలిపెట్టి ఆధేయాన్ని విశ్వసిస్తే మీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక గ్రంథంలో చదివాము, జిలేబీ గులాబ్ జాము మిఠాయి అలాంటి చదువుతూ వచ్చాము. కానీ అది చదివినంత మాత్రమున దాని రుచి కానీ దాని యొక్క తృప్తి కానీ నీవు పొందగలుగుతున్నావా? ఆ మిఠాయిని నీవు తినాలి, తిని దాని రుచిని గుర్తించాలి, గుర్తించి దాన్ని అనుభవించాలి. పురాణాలు చదువుతున్నాము, ఈ పురాణాల్లో ఉండేటువంటి వంకాయ పులుసుకు పనికొస్తాయా? పురాణముల్లో ఉండినటువంటి వంకాయలు పురాణానికే పనికి వస్తాయి, కానీ పులుసుకు పనికిరాదు. కనుక ఏదైనా ఒక విధమైనటువంటి రాతలో చూసినంత మాత్రమే మనము ఈ యొక్క జీవితంలో రాదు. ఏదైనా ఒక జ్వరం వచ్చింది, ఒక రొంప వచ్చింది, అనగా దగ్గు పడితం వచ్చింది, డాక్టర్ చెప్పాడు అయ్యా ఇంత మిరియాలు, ఇంత సొంటి, ఇంత అల్లము, ఇన్ని విధమైన ఇది వేసి కొంచెం బెల్లం వేసి దాన్ని కషాయం చేసి నువ్వు త్రాగు అంటాడు. కానీ అది పూర్తి కలిపి మీరు అనుభవించి తాగితే కానీ రొంపబోతుంది, కానీ ఇంత కషాయము, ఇంత విధమైనటువంటి మిరియాలు, ఇన్ని విధమైనటువంటి జీలక ఈ విధంగా అనుకుంటున్నా రొంపబోతుందా? దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి. ఒక మూర్ఖుడైనటువంటి విద్యార్థి, నాయన నీకు చాలా రొంప వచ్చింది, ఒక చెంబుడు నీరు మంచిగా కాంచి దాన్ని చక్కగా ఇమిడిపోయేట్టుగా చేసి ఆ ఇమిడిపోయినటువంటి తక్కువ జలం లోపల ఇంత చక్కెర వేసుకొని త్రాగు అన్నాడు. అనేటప్పటికీ వీడు రెండు పాత్రల నీరు అనుకోలేదు, రెండు పాత్రలు వేశాడు, బాగా కాల్చినాడు. పాత్రలు నీరు కాల్చాలి కానీ పాత్రలు కానీ కాల్చవాలి. ఈ విధమైనటువంటి దీంతో మనం యొక్క జ్ఞానము చాలా విపరీతంగా మారిపోతుంటుండాలి. ఈనాడు ఈ విపరీతమునకు మూల కారణం మన విద్యా విధానమే. ఈ విద్యా విధానం లోపల నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికములు ఏమాత్రము ఎక్కడా కనిపించవు. ఏది జరిగితే మనకి ఎంత జీతం వస్తుంది, ఎంత జీతం మనం తెచ్చుకుంటే ఈమెను సుఖాన్ని అనుభవిస్తాము, అంతవరకు వీరి యొక్క తెలివితేటలు ప్రయాణం చేస్తున్నాయి. కానీ ఆ ప్రశ్నోత్తర ఉపనిషత్తునందున్నటువంటి ఈ విద్యార్థుల యొక్క విషయము మహా విపరీతమైనటువంటిది, చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఈ విద్యార్థుల్లో ఏ యొక్క పురాణములు ఎందుకు కానీ, శాస్త్రములు ఎందుకు కానీ ఆత్మతత్వం తెలియనటువంటి విషయాన్ని వారు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. స్వామి ఇంకా ఐదవ ప్రశ్న, ఐదవ శిష్యుడు, స్వామి ఈ సమస్త ప్రాణములకు మూలాధారం ఎవరు? మూలాధారం లేకుండా ఏది కూడా చేయడానికి వీలు కాదు కదా. నీరు ఉంటున్నాయి, నీరు కూడా ఒక మూలాధారం ఉంది కదా. నీరు మనకు కావాలంటే ఆక్సిజన్, హైడ్రోజన్ ఇన్ని భాగములుగా చేర్చినప్పుడే దీనికి వాటర్ గా తయారవుతుంది. ఒకటి కఠినమైనటువంటిది, రెండవది సులభమైనటువంటిది, ఒకటి జడమైనటువంటిది, ఒకటి చైతన్యమైనటువంటిది, ఒకటి లిక్విడ్, ఒకటి సాలిడ్.
ఇది రెండింటి యొక్క ఏకత్వానికి కారణమేమిటి? నీళ్లు లిక్విడ్, ఐస్ గడ్డ సాలిడ్. కానీ ఐస్ గడ్డలో ఉండేది ఈ నీరు, ఈ నీరే ఐస్ గడ్డ. నీళ్లు కొట్టే దెబ్బ తగదు, కానీ ఐస్ గడ్డతో కొట్టే తప్పక దెబ్బ తగ్గుతుంది, రక్తం కాదు. దీనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నీరే కేవలము గాలి యొక్క సంపర్కము చేత, అతీతమైనటువంటి గాలి సంపర్కము చేత మారిపోయింది. మనము ఐస్ మిషన్ లో నీరు పెడతాం, గడ్డగా ఐస్ గడ్డగా తయారైంది. ఈ తయారు కావడానికి ఏది కారణము? దానికి అతీతమైనటువంటి గాలే దీనికి ఆధారము. అదే మానవాతీతమైనటువంటిది, ప్రాణాతీతమైనటువంటిది మరొకటి ఉంటుండాలి. అతీతమైన సంపర్కము చేతనే, ఈ అతీతమైన సంబంధము చేతనే ప్రాణతత్వం కూడా మీ జీవతత్వాన్ని పోషిస్తూ, రక్షిస్తూ, శిక్షిస్తూ ఉంటుండాలి. అది ఏమిటి అన్నాడు. అప్పుడు చెప్పాడు నాయన, దానిని పదములతో చెప్పడానికి వీలు కాదు, అనుభూతితో నీవు చూడాలి. అది ఏ నిజమైనటువంటి ఆత్మతత్వం, అదే పరతత్వము. పరతత్వమే సర్వమునకు ఆధారము. పరతత్వం మనకు కనిపించదు, కానీ అనుభవానికి మాత్రం వస్తుంది. ఎట్లా? మన చుట్టూ గాలి ఉంది, గాలి మనకు కనిపించటం లేదు, కానీ లేదని మనము వాదించగలమా? గాలి లేకపోతే నీ వెతనించగలిగావు. మన చుట్టూ ఉంది, చేతికి అందదు, తండ్రికి కనిపించదు, కానీ ఉండదు. అదే ఆత్మతత్వం. సర్వత్రా ఉంటుండాలి, కంటికి కనిపించదు, చిక్కదు. ఎక్స్పీరియన్స్. చిన్న మరొక ఉదాహరణ, ఒక స్పూన్ చక్కెర తీసుకొని ఒక టంబ్లర్ లో వేశావు, స్పూన్ తీసుకొని బాగా చక్కగా తిప్పినావు, చక్కెర కరిగిపోయింది. కానీ మన చేతితో వేసినటువంటి చక్కెరే మన చేయి పెట్టి ఆ చక్కెర మనకు చిక్కదు, చూస్తే అది మనకు కనిపించదు. ఈ చక్కెర ఏమైపోయింది? నీటిలో సర్వత్రా చేరిపోయింది, ఉంది, మధ్యలో ఉంది, చుట్టూ ఉంది, పైన ఉంది. కానీ అక్కడ ఉన్నదని నీకు ఎట్లా చెప్పగలవు? ఒక డ్రాప్ తీసుకుని నాలుగు పేరు వేసుకో, అప్పుడు చక్కెర ఉంది అని తెలుసు. కనుక నాయన, నీ దేహమే ఒక కప్పు, అదే ఒక టంబ్లర్. అంతర్భాగమునందు ఇది దివ్యత్వము అనేటువంటి, పరతత్వం అనేటువంటి షుగర్ ఉంటుండాలి. కానీ పై పైన నీవు ప్రాకృతమైనటువంటి, జడమైనటువంటి, ఈ భౌతికమైనటువంటి ఈ జగత్తును నీవు అనుభవిస్తున్నావు. దానివల్ల నీకు రుచి ఏమి తెలియటం లేదు, పై నీళ్ళలో నీకు రుచి తెలియటం లేదు. అదే పై నీరు వాడే అడుగును ఉంటుండాలి చక్కెర. ఈ అడుగు చక్కెర పై నీటిలో కూడా చేరాలంటే ఏం చేయాలి? మనం దాన్ని చక్కగా తిప్పితే అడుగునున్నటువంటి తీపి యొక్క మాధుర్యము ఈ పై భాగంలో కూడా ప్రవేశిస్తుంది. మన దేహమే కప్పు, దివ్యత్వమే షుగర్, మన బుద్ధియే స్పూను, తాగనే తిప్పటము. అప్పుడే సర్వత్రా చేరిపోతుంది పరతత్వం. పరతత్వం ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుందా? ఈ విధమైనటువంటి యొక్క ఆన్సర్స్ ఈ విద్యార్థులకు హృదయానికి హత్తుకొని పోయింది. సత్యమైనటువంటి యొక్క అనుభూతులు కేవలం గ్రంథాలు చదివితే వచ్చేటువంటిది కాదు, గురువును బోధిస్తే చేరేటువంటిది కాదు. తనకు తాను అందువల్లే తనను తాను తెలుసుకునే నిమిత్తమే తనువును అనుగ్రహించాను అన్నాడు. మన తనువు వచ్చింది దేనికోసం? తనను తాను తెలుసుకునే కోసమనే. తనను తానంటే ఏమిటి? నాకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులున్నాయి, ఎన్ని కనులు ఉన్నాయి, ఎన్ని ముక్కున్నాయి, ఇది తెలుసుకోవటం కాదు. తెలుసుకోవటము, దేహాన్ని నువ్వు తెలుసుకొని అక్కర్లేదే, ఎన్నో అనుభవిస్తూనే ఉన్నావు. దేహిని తెలుసుకోవాలి. ఆ దేహి యొక్క తత్వమే ఆత్మతత్వము. కనుక విద్యార్థులు అనేటువంటి వారు మనకు తెలిసినటువంటి దాన్ని తెలుసుకోవటం గొప్పతనం కాదు, తెలియని దానిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. తెలుసుకోవడానికి శాస్త్రాలే మనకు అవసరం లేదు, తెలియని దాన్ని తెలుసుకోవడానికి శాస్త్రం కావాలి. ఈ శాస్త్రం ఎక్కడ ఉంటుందని? ఆ గ్రంథము మన హృదయమే. కనుకనే భగవంతుడు హృదయవాసిగా ఉన్నాడు. హృదయం నుంచి పోయినాయి అన్ని రకమైనటువంటి యొక్క కనెక్షన్లు. అది 72 కోట్ల నాణములు. అవి ఈ 72 కోట్లు కూడా ఒక్క దగ్గర మరి చేరిపోతాయి. అందువల్లనే వేదమంతా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, మనం అంతా అవతారములే అని చెప్పాడు. ఏమే అవతారములే? ఏ అవతారములు? కాల అవతారములు, ఈత అవతారములు, అవతారములు, సాధిష్టమైన అవతారములు,
విచిత్రమైన అవతారములు. అవతారం అంటే ఏమిటి? దిగి రావటం. ఎక్కడ దిగి వచ్చేస్తున్నాము? అధోగతికి దిగిపోతున్నాము కాదు, అది కాదు అవతారము. ఊర్ధ్వగతికి పోవాలి, వచ్చిన చోటుకు పోవాలి. అయితే భాగవతం ఎచ్చట పుట్టి నచ్చటకు నేకుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పోవాలి. అదే పురందరదాస్ చెప్పాడు, నిన్ను మరదు బంజస్వామి, నిన్ను మరచటం వల్ల నేను ఈ లోకానికి వచ్చేసేసినాను. మరదు నిందే ఓ దేవుడా, నిన్ను మర్చిపోవటం చేతిని ఈ ధరకు నేను వచ్చి చేరిపోయినాను. నేను ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి పో. నీకు నేవిగా ఏ రోడ్లో పోతావు? రోడ్లోనే పో, తిరిగి గమ్యం చేరుతావు. కాబట్టి నేను వచ్చినది ఎక్కడ? ఆత్మతత్వం నుంచి వచ్చావు. నీవు ఆత్మకే తెలిసి చేరిపోవాలి. కుండ ఉంటుండాలి, మట్టి కుండ. ఈ కుండను చక్కగా కాల్చిన తర్వాత దీంట్లో నీరు పోస్తే నిలిచిపోతుంది. ఈ కుండనే మట్టితో చేసిన కుండ అగ్ని సంస్కారమే కాకుండా గెలిపోతే నీళ్లు పోస్తే కారిపోతాయి. అగ్ని సంస్కారం తగ్గిన తర్వాత నీళ్లు పోస్తే నిలిచిపోతాయి. అజాగ్రత్త వల్ల ఈ కుండ పగిలిపోతుంది. పగిలిపోయిన కుండను ముక్కలు ముక్కలు విధంగా పారవేస్తాం. పారవేసిన యొక్క ముక్కల పైన అందరూ నడిచి నడిచి నడిచి నడిచి తిరిగి అవి మట్టిగా తయారైంది. ఎక్కడి నుంచి వచ్చింది? మొదలు మట్టి నుంచినే వచ్చింది. కట్టగా మట్టిలోనే చేరిపోయింది. ఇక్కడి నుంచి అదే ఆత్మ నుంచి వచ్చాము. ఆత్మకే చేరిపోవాలి, అదే మన యొక్క గమ్యం. ఆ గమ్యము చేరేంత వరకు మన కర్తవ్యాలు నిర్వర్తించాలి. విద్యార్థులుగా, సంసారులు సంసారులుగా, సన్యాసులు సన్యాసులుగా, యోగులు యోగులుగా, రోగులు రోగులుగా, రోగులు రోగులుగా జీవించడానికి తగిన కృషి చేయాలి. రోగం ఉంది కదా అని చెప్పి హాస్పిటల్లో చేరావు. హాస్పిటల్లో ఉన్నానని మందులు మాత్రం మానకూడదు. ఆసుపత్రిలో ఉంటేనే మందులు తినాలి. కనుకనే నీవు నేను జ్ఞాని కదా, నేను ఆశ్రమంలో ఉంటున్నానని సాధనలు వర్తరాదు. అక్కడ కూడా ఉండి కూడా సాధన చెయ్యాలి. ఆసుపత్రిలో ఎందుకు నువ్వు చేరావు? అక్కడ డాక్టర్ ఇచ్చిన మందులు తిని దాని రోగాన్ని నివారణ గావించుకునే కోసం చేరు. అదే రీతిగా నీ ఆశ్రమంలో ఎందుకు నువ్వు చేరావు? చేసిన పాపమును పరిహారం గావించుకునే నిమిత్తమై డాక్టర్లు కలిపి మానసిక సంబంధమైనటువంటి విచారం దూరం చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడిపి ఆ పాపమును పరిహారం గావించుకోవాలి. అదే రోగ నివారణ. కనుకనే మన కర్తవ్యాలు నిర్వర్తించాలి. ఈ ప్రశ్నోత్తరమైన ఉపశక్తులందు యావత్ ప్రపంచములకు సంబంధించినటువంటి విషయాన్ని ఈ 5 మంది శిష్యులు చాలా చక్కని మార్గంలో ప్రశ్నలు వేసి పిప్పిలాది నుంచి చక్కని ఆన్సర్ తీసుకున్నారు. కేవలం మీరు కూడా విన్నంత మాత్రం చాలదు. దీన్ని క్రమక్రమేణా ఏ ఒక్కటి రెండైనా కూడా మనం ఆచరణలో పెట్టి దీని ఆనందాన్ని అనుభవించాలి. ఆచరణలోనే లేకపోతే విని ప్రయోజనం లేదు. ఉపనిషత్తులు అన్ని కూడా ఎంత పవిత్రమైనటువంటివి, ఎన్ని విధమైన రహస్యాన్ని బోధిస్తూ కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రపంచంలో వీటిని సరైనటువంటి రీతిగా వివరించి బోధించేటువంటి వ్యక్తులు లేకపోవటం చేత చాలా మంది ప్రజలు నిరాశకు నిస్పృహకు గురి అయిపోతున్నారు. బోధించేవారు కొంతమంది ఉన్నారు, కానీ ఆ ఉన్న యొక్క పొజిషన్ కూడా పోగొట్టి కన్ఫ్యూజన్ చేసి పెట్టారు. లేనిపోయి ఇంకా డౌట్స్ అంతా చేరుస్తారు. పలకాలు మాత్రం గట్టిగా చెప్పేస్తారు, అర్థాన్ని అవసరమైన అర్థాన్ని చెప్పరు. వారికి సంబంధించిన అవసరాన్ని చెప్తారు కదా. ఇది కాదు, సమష్టికి సమాజమునకు ప్రపంచమునకు సంబంధించినటువంటి అర్థం బోధించాలి. కనుక ఆత్మతత్వం అనేటువంటిది నీకు వారికి వీరికి మాత్రమే సంబంధించింది కాదు, సర్వులకు సంబంధించినటువంటిది. కనుక ఆత్మతత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవాలంటే ఈ ఆత్మతత్వం ఏమిటి? అదే పరబ్రహ్మతత్వం. అది నిత్యానందమైనటువంటిది, బ్రహ్మానందమైనటువంటిది. బ్రహ్మానందం అంటే దీనికి ఏమిటి అర్థము? సహజమైనటువంటి మానవుని యొక్క ఆనందము ఎంతిదో దానికి వెయ్యింతల ఆనందం అనేటువంటిది కేవలం ఒక ఇంద్రియానందము. దానికంటే వెయ్యింతల అధికమైనటువంటిది దేవానందము. దానికంటే ఇంకా వెయ్యింతల అధికమైనటువంటిది రుద్రానందము. దీనికంటే ఇంకా వెయ్యింతల అధికమైనటువంటిది దేవర్షి ఆనందము. దానికంటే ఇంకా మించినటువంటిది దైవానందము. ఆ దైవములు ఆనందం కంటే వీరించిన అధికమైనటువంటిది బ్రహ్మానందము. దీన్ని మనం పోషిస్తుంటే ఈ బ్రహ్మానందం అంటే ఏమిటో తెలియదు. స్వామి చూసి బ్రహ్మానందం ఏంటి అంటారు. బ్రహ్మానందం అంటే ఏమిటి తెలుసుకుంటే కదా దీని యొక్క అర్థం. ఇక బ్రహ్మానందం అంటే ఏమిటి ఏమిటంటే ఈ ఇంద్రియములకు, దేహములకు, లోకములకు, విషయములకు, సర్వములకు అతీతమైన ఆనందమే బ్రహ్మానందం.
కనుక అట్టి ఆనందాన్ని మనం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. దేశాన్ని మనం వదలనక్కర్లేదు, దేహాన్ని అలక్ష్యం చేయనక్కర్లేదు, నీ కర్తవ్యాన్ని విస్మరించనక్కర్లేదు. చేయవలసిన పని నువ్వు చేయి, కానీ సర్వం భగవత్ప్రీత్యార్థంగా చేయి. వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ డూ, దైవం హ్యాపీ ఫర్ గాడ్. దైవ తృప్తిని నీవు మొట్టమొదటి చిన్న ఉదాహరణ. నువ్వు ఒక మంచి షాప్ కు వెళ్ళావు, నీకు అవసరమైన యొక్క సఫాయి చుట్టుకు తగినటువంటి గుడ్డను తీసుకున్నావు. ఈ గుడ్డను ఎవరి కోసం తీసుకున్నావు? నీ కోసమే తీసుకున్నావు. నీవు ఈనాడు ఇంటి లోపల ఏదో చక్కని భోజనం పెట్టి 10 మంది కంటే విందు చేయాలని అనుకున్నావు. ఎవరి కోసం చేశావు? నీ కోసమే చేశావు. ఎవరో ఒక ఫ్రెండ్ నీవు డిన్నర్ కు పిలిచావు, నా ఫ్రెండ్ కు నేను డిన్నర్ చేశాను అని అంటావు. ఆ డిన్నర్ లో నీకు ఒక భాగం ఉంది కదా, నువ్వు కూడా దాన్ని భుజించావు కదా. కాబట్టి నువ్వు వాళ్ళకి చేసేవా, నీకు చేసుకున్నావా, నీకు కూడా ఉంటున్నావు అందులో భాగం. నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటే దేవుడి కోసం కాదు నువ్వు ప్రార్థించేది, నీ కోసం నువ్వు ప్రార్థిస్తున్నావు. అదే దీని జీవితం. కనుక నీవు ప్రార్థన కూడా నువ్వు దైవం కోసమే ప్రార్థన చెయ్యాలి. దైవం కోసం నువ్వు ప్రార్థన చేయి, దైవం కూడా నీకు అనుగ్రహిస్తాడు. నీ కోసం నువ్వు ప్రార్థన చేస్తే దైవం ఎట్లా అనుగ్రహిస్తాడు? దేవుడా నేను ఫస్ట్ ర్యాంక్ లో రావాలి, గ్రేడ్ రావాలి అని నీకోసం నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావు. నీకోసం నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావు, నిజమే ప్రార్థించి తప్పలేదు. కానీ ఆ గ్రేడ్ వచ్చేటువంటి యొక్క ప్రయత్నము సాధన కూడా నువ్వు చేయాలి కదా. ఈ సాధన నువ్వు చేయకోకుండా దేవుడా నాకు గ్రేడ్ రావాలంటే ఎంత వస్తుంది? కనుక మానవ ప్రయత్నము దైవానుగ్రహము రెండూ చేరాలి. నెగటివ్ ఆ పాజిటివ్ రెండూ చేరినప్పుడే ఇందులో కరెంట్ అనేటువంటిది మనకు ఉపయోగం అవుతుంది. కనుక మానవత్వం లోపల ఇంత దివ్యత్వం ఇమిడి ఉంటుందని దీన్ని ఇట్టిది అంటే దీన్ని ఎవ్వరు కూడా వర్ణించలేదు. లక్షలమైనటువంటి అంతర్జీయానికి ప్రయాణం చేస్తున్నాడు. ఈ శక్తి మానవుల్లో ఎంత వచ్చింది? కానీ ఈనాటి పిల్లల్లో కూడా చాలా మంది దేవుడు సర్వవ్యాపకుడిస్తాడు కదా. చాలా మంది ప్లానెట్స్ లోపల ఈ ప్రపంచాన్నంతా చూస్తూ ఉన్నారు, భూలోకాలంతా చుట్టూ ఉన్నారు. 3 రౌండ్లు చుట్టారు, 4 రౌండ్లు చుట్టారు, 30 రౌండ్లు చుట్టారు. ప్రపంచాన్ని అంతా చుట్టున్నారు, ఎక్కడే కానీ ఆ దేవుడు కనిపించలేదే, ఆయన ఉండినట్టుగా కూడా నువ్వు ఊహలు కనిపించలేదే. కాబట్టి సర్వాంతర్యామి అంటే ఏమిటిది? ఇది వైద్యాలకు వేసేటువంటి ప్రశ్న. నిజమే నువ్వు చూస్తున్నావు, ఏ విధంగా చూస్తున్నావు? నీవు యంత్రంతో చూస్తున్నావు, యంత్రంతో నీకు ప్రపంచం కనపడతా ఉంది. మంత్రాన్ని పెట్టుకొని చూడు, అప్పుడు నీకు ఈ యొక్క భగవత్ స్వరూపం కనిపిస్తుంది. అంతేగాని సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆ ప్రకాశించేటువంటి సూర్యుని వెళ్తున్న లోపల ఇంత పచ్చి పెట్టి కారిపోదు. కానీ దానికి భూతత్వం ఒకటి పెట్టి ఆ అర్థం పైన సూటిగా ఆ సూర్యుని యొక్క కిరణులు పడేటట్టుగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యొక్క శక్తి కిరణం భస్మం అయిపోతుంది. అదే రీతిగా నేను ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు నీ కాన్సన్ట్రేషన్ అనేటువంటి భూతత్వం చక్కగా పెట్టాలి. దాని ద్వారా నీ యొక్క భావములు భస్మం అయిపోతాయి. దానివల్ల నీ యొక్క ఆనందము సమృద్ధిగా నిండిపోతుంది. కనుక ఈ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్, దానిపైన ఒక ఏకాగ్రతను మనం సంపాదించుకోవాలి. ఆ ఏకాగ్రతను మనం సంపాదించుకోవాలంటే భగవత్ ప్రీతి మనలో నిండుగా కలగాలి. అప్పుడే మనకు ఈ యొక్క నిరాకారతత్వం కూడాను ఆకారంలో మనకు సాక్షాత్కరిస్తుంది.

0: sukhanti.
1: ఇంతవరకు మీరు 1993 నవంబరు నెల 9న ఉపనిషత్తుల గురించి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు విద్యార్థులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. సర్వత్రా ఉండే ఆత్మతత్వం తెలుసుకోవడానికే ఈ జన్మ లభించిందని అదే మన గమ్యము. గమ్యము చేరేంతవరకు కర్తవ్యాన్ని ఆచరించవలెనని తెలిపారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: అంతా అర్పితము చేయు, నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు. అర్పితమంటే ఏమిటి? ఏ పని చేయకుండా సోమరిగా కూర్చోటం కాదు. నీవు చేసే సర్వకర్మలు భగవంతునికి అర్పితం చేయి, ఫలితము తానే అందిస్తాడు. వ్రాసే లెటరు వ్రాయవలసిందే, తిరిగి కవరు తీసుకుని పోయి పోస్టాఫీసులో వేయవలసిందే. అంతవరకే నీ కర్తవ్యము. అమెరికాకో, జపాన్కో, జర్మనీకో దానిపాటికి అదే పోతుంది. ఆ డిపార్ట్మెంటు వేరే ఉంటున్నది. నీవు ఏమీ యోచన చేయనక్కర్లేదు. అక్కడి నుండి బొంబాయి, బొంబాయి నుండి అమెరికా తానే పోతుంది. అదేవిధంగా మీరు మీ ప్రాకృత కర్మలు ఆచరించండి, భగవంతునికి అర్పితమనే కవరును అందించండి. ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖము మీకందించాలో తానే అందిస్తాడు. ఈ నమ్మకము ఈనాడు లేకుండా పోతున్నది. విశ్వాసము అత్యవసరము. విశ్వాసము లేకపోతే శ్వాసములేని జీవితమే. ఆ విశ్వాసము ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి. ఆ ప్రేమ లేక ప్రయోజనం లేదు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవ సమారోహంలో స్వామి తమ అనుగ్రహ భాషణం చేస్తూ, సిద్ధాంతపరంగా నిజమైన విద్య అంటే ఏమిటి, ఆ సిద్ధాంతాలను ఏ విధంగా ఆచరణలో పెట్టాలి అనే విషయాన్ని గురించి చక్కగా వివరించారు. ఆ సందర్భంగా స్వామి తమ దివ్యోపన్యాసంలో, ఈనాడు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ ప్రారంభ శుభదినం, ఈ రోజున విద్య అనే మొక్కను నాటాం. ఈ విద్యా వృక్షానికి విద్యార్థులు వేళ్ల వంటి వాళ్లు. ఈ వృక్షము శాఖోపశాఖలుగా విస్తరించి ఫలపుష్పాదులతో నిండి జగత్తుకు శాంతి భద్రతలను అందిస్తుంది. అలా జరగాలంటే వృక్షానికి దృఢమైన వేళ్లవలే విద్యార్థులు దృఢ సంకల్పంతో కృషి చేయాలి. కాని నాకు తెలుసు, వేళ్లకు నీరు అందించాలని, ఆ పని నాది, విద్యార్థులే నా సర్వస్వం. శ్రీ సత్యసాయి యొక్క ప్రాపర్టీ ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా అనేక మంది, అబ్బో ఇన్ని బిల్డింగులున్నాయి, ఇన్ని భూములున్నాయి అని చెప్తారు. ఇవన్నీ వట్టి మాటలే, నా ప్రాపర్టీ అంతా నా పిల్లలే, అదే నా జవాబు అన్నారు స్వామి. నేను విద్యార్థులకే అర్పితమయ్యాను, నా సమస్తం విద్యార్థులే అని నేను విశ్వసిస్తున్నాను. విద్యార్థులు, అధ్యాపకులే ఈ విశ్వవిద్యాలయం యొక్క అత్యంత విలువైన ఆస్తి. వారు మాత్రమే ఈ సంస్థను ఆదర్శ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దగలరు. ఈ విశ్వవిద్యాలయంలో ఆధ్యాత్మిక, నైతిక, ధార్మిక విలువలు గల ఆచరణాత్మక బోధన కూడా జరుగుతుంది. విద్యార్థులలో చిత్తశుద్ధి, సత్యనిరతి, దైవభక్తి, క్రమశిక్షణ, అంకితభావంతో కూడిన కర్తవ్య పాలన మొదలగు సద్గుణాలను పెంచి పోషించుట ఈ విశ్వవిద్యాలయం యొక్క లక్ష్యం అని స్వామి ఉద్ఘాటించారు. 22 నవంబర్ 1981 స్వామి జన్మదినోత్సవం ముందరోజు ప్రారంభింపబడిన ఈ డీమ్డ్ యూనివర్సిటీ జాతి యొక్క పునరుజ్జీవనోద్యమ సమయంలో భారతీయ ఆధ్యాత్మికాకాశంలో ధృవతారలుగా వెలిగిన స్వామి దయానంద సరస్వతి, వివేకానంద, శ్రీ అరవింద యోగి, మహాత్మాగాంధీ మరియు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహాపురుషుల కలల పంటగా ఆవిర్భవించింది. సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలో 1982 జూన్లో విజ్ఞాన శాస్త్రం మరియు మానవ సంస్కృతి శాస్త్రములకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభింపబడ్డాయి, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ అనే పేరుతో. విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవం జరిగిన సరిగ్గా సంవత్సరంకి మొట్టమొదటి స్నాతకోత్సవం జరిగింది. అద్వితీయమైన ఈ విశ్వవిద్యాలయం యొక్క విశిష్ట సాంప్రదాయాలలో ఒకటి విద్యా సంవత్సర ప్రారంభ ముగింపు తేదీలు మరియు శ్రీ అరవింద యోగి, మహాత్మాగాంధీ మరియు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహాపురుషుల కలల పంటగా ఆవిర్భవించింది.

మరియు స్నాతకోత్సవ తేదీ ఏనాడు మారవు. విద్యా సంవత్సరం ఖచ్చితంగా జూన్ నెల మొదటి దినాన ప్రారంభమై మార్చి నెల 31వ తేదీన ముగుస్తుంది. అలాగే స్నాతకోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 22వ తేదీనే జరుగుతుంది. ప్రశాంతి నిలయం అనంతపురం క్యాంపస్లతో ప్రారంభింపబడిన ఈ విశ్వవిద్యాలయం సంవత్సరం తిరగకుండానే కర్ణాటక రాష్ట్రంలోని బృందావన్ కళాశాలను కూడా అక్కడి ప్రభుత్వ అనుమతితో 3వ క్యాంపస్గా అనుబంధం చేసుకుంది. ఈ విధంగా 2 వేర్వేరు రాష్ట్రాలలో విస్తరింపబడి ఉన్న కళాశాలలు ఒకే విశ్వవిద్యాలయ పరిధిలోనికి రావడం విశ్వవిద్యాలయ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టం. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ పరిపాలనా భవనానికి 1982 సంవత్సరంలో నవంబర్ 22వ తేదీన ప్రథమ స్నాతకోత్సవ సందర్భంగా ప్రారంభోత్సవం చేశారు. పర్వత శిఖరంపై మహోన్నతంగా ఒక రాజప్రాసాదంలా గోచరించే ఈ పరిపాలనా భవనం కేవలం 12 మాసాల వ్యవధిలో నిర్మింపబడింది. పూర్ణచంద్ర హాల్ మంటపమంతా పూర్తిగా నిండిపోయిన ఆనాటి అశేష జనసందోహానికి స్వాగతం పలుకుతూ డాక్టర్ వికే గోకాక్ గారు ఈ భవనం ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలందరికీ దీపస్తంభమై పథనిర్దేశిని కాగలదు, అపురూప శిల్పకళా వైభవంతో విరాజిల్లే ఈ భవనం ప్రపంచమంతటి నుంచి జిజ్ఞాసువులను ఆధ్యాత్మిక యాత్రకు పురికొల్పుతూ సంకేతాలను పంపిస్తుంది అన్నారు. ఆనాటి సాయంత్రం ప్రఖ్యాత న్యాయశాస్త్రవేత్త శ్రీ ఎన్ఏ పాల్కివాలా విశ్వవిద్యాలయ మొట్టమొదటి స్నాతకోత్సవ ఉపన్యాసంలో శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ యొక్క ప్రారంభం భారతదేశంలో నైతిక ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి నాంది, ఈ విశ్వవిద్యాలయ స్థాపన స్వామి ప్రవచించే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే ఆదర్శాలను సాధించే కృషిలో ఒక మహత్తరమైన ప్రయోగంలాంటిది. ఈ 5 పదాలకి ఆంగ్ల భాషలో సరియైన అర్థం వచ్చే పదాల్లేవు. ధర్మమనగా చట్టాల ద్వారా అమలుపరచటానికి వీలులేని సూత్రాలకు ఐచ్ఛికంగా కట్టుబడి ఉండడమే. అటువంటి ధర్మాన్ని అలవరుచుకున్న ఈ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు జాతి యొక్క సర్వతోముఖమైన సుఖశాంతులకు దోహదం చేయగలరు. అనేక శతాబ్దాల నుంచి భారతీయ సమైక్యతను కాపాడింది ఈ ధర్మమే. శాంతి అంటే కేవలం ఇంగ్లీషు భాషలో పేర్కొనబడే పీస్ మాత్రమే కాదు, భగవంతునియందు ప్రేమ అనే సూత్రం ఆధారంగా విశ్వమానవులందరూ ఏకత్రాటిపై నిలిచి వసుధైక కుటుంబకం అనే సనాతన భారతీయ ఆదర్శాన్ని సాధించటం. అహింస అంటే విశాల సృష్టిలోని సమస్త జీవరాశులతోనూ ఏకాత్మభావం కలిగి ఉండటం అని వారు ఉద్ఘాటించారు. చివరగా జ్ఞానదీప్తిని కలిగించే తన ఉపన్యాసాన్ని ముగిస్తూ శ్రీ పాల్కివాలా మున్ముందు ఈ విద్యాసంస్థ అంకితభావం గల సుశిక్షితులైన జాతి పునర్నిర్మాణానికి నడుంకట్టే స్త్రీ పురుషులను అందిస్తుంది, భారత జాతి నైతిక ఆధ్యాత్మిక తిరోగమన పథంలో పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో జాతిని తిరిగి పురోగమన మార్గంలో నడిపించగల శక్తివంతులైన నాయకులను ఈ విద్యాసంస్థ అందించగలదు అని ఆశాభావం వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ అన్ని రంగాలలోనూ ఆశించిన ఫలితాలను సాధించటంలో వేగవంతమైన ప్రగతిని సాధించింది. శీల నిర్మాణమే పునాదిగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన జరిగింది. 1984 సంవత్సరంలో ఉత్తీర్ణులైన మొట్టమొదటి బ్యాచ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రీసెర్చ్ అవకాశాలు కూడా కల్పించి పీహెచ్డీ డిగ్రీలు ప్రదానం చేయటానికి కూడా వీలుపడింది. ఆ విద్యార్థులు చేపట్టిన పరిశోధనాంశములు సామాజిక అవసరాలకు తగినట్లుగా సామాన్య ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేటట్టుగా ఎన్నుకోబడ్డాయి. ఈ ఉన్నత విద్యాసంస్థ విద్యార్థులలో ఆదర్శవాదాన్ని నెలకొల్పడంలో విశేషంగా కృతకృత్యురాలైంది. ఈ విజయ పరంపరకు మూల కారణం స్వామికి విద్యార్థులపై కల అసమానమైన ప్రేమయేనని వేరే చెప్పక్కర్లేదు. ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన ఆధునిక తరంలోని యువత స్వామి యొక్క దివ్య ప్రేమబంధమునకు కట్టుబడి దైవభక్తి, సాటి మానవులయందు కరుణ అనే సద్గుణాలను అలవరుచుకుని తమ జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు.

ప్రాచీన కాలంలో జ్ఞానవృద్ధులైన ఆచార్యులు నడిపే గురుకులాల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల్లో కొంతమంది విద్యాభ్యాసం పూర్తి అయ్యాక కూడా అక్కడే ఉంటూ గురుకుల నిర్వహణలో కాని లేక వాటికి సంబంధించిన ఏ ఇతర కార్యక్రమాల్లో కాని గురువులకు సహాయపడే సంప్రదాయం ఉండేది. అటువంటి విద్యార్థులను అంతేవాసులు అనేవారు. గురువు పట్ల, ఆయన బోధించే ఆదర్శాల పట్ల ఆ శిష్యులకు గల ప్రేమాభిమానాలే దానికి కారణం. అయితే స్వామి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఈ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ అనే అధునాతన గురుకులంలో చాలామంది విద్యార్థులు తమకు గల ప్రేమ వలన అంతేవాసులుగా ఉండిపోయారు. వారు స్వామి ఆశ్రమంలో, స్కూల్స్ లో, కాలేజెస్ లో, హాస్టల్లో, హాస్పిటల్లో, వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు. ఆ విధంగా స్వామి సేవలో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న శ్రీ నాగేశ్వరరావు అనే పూర్వ విద్యార్థి యొక్క హృదయాన్ని కదిలించే గాథ ఇది. నాగేశ్వరరావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి విజ్ఞాన శాస్త్రంలో ఉత్తమ శ్రేణిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలలో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నారు. శారీరకంగా దుర్బలుడైన గట్టి మనోబలం కలవారు. విద్యా విషయంలో మంచి ప్రతిభాశాలి. 1983 సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో ఒక ఆదివారం నాడు ఇన్స్టిట్యూట్ క్యాంపస్ లో సమాజ సేవ చేస్తుండగా అతని అంకితభావం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ రోజు ఉదయం విద్యార్థులందరూ కలిసి హాస్టల్ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ఒక టాయిలెట్ కాలువ నుంచి ప్రవహించే మురుగునీటికి ఏదో అడ్డం పడి వ్యర్థ పదార్థంతో పాటు మురుగునీరంతా హాస్టల్ వెనక భాగంలోకి చేరిపోయింది. నాగేశ్వరరావు గారి నాయకత్వంలో కొంతమంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయటానికి వెళ్లారు. అయితే అక్కడ చేరిన మురికి దుర్గంధం వలన ఆ పని చేయటానికి విద్యార్థులు మొదట్లో కొంచెం సంశయించారు. ఇంతలో నాగేశ్వరరావు గారు తగిన పరికరాలు తీసుకుని ఆ మురికి ప్రదేశంలోకి ప్రవేశించి శుభ్రం చేయటం మొదలుపెట్టేశారు. వెంటనే మిగిలిన వారు కూడా ఆయనను అనుసరించారు. కొద్దిసేపట్లోనే ఆ ప్రదేశమంతా శుభ్రపరిచి డ్రెయిన్ పైప్లో ఏర్పడిన అడ్డును కూడా తొలగించారు. తర్వాత ఆయన చేసిన నిస్వార్థ సేవకు ప్రశంసించినప్పుడు ఆయన ఎంతో వినయంగా, "నేను చేసినది ఏమీ గొప్ప సేవ కాదు. మన ఇళ్లల్లో మనం చేసుకోమా. ఈ హాస్టల్ స్వామి మాకు ప్రసాదించిన ఇల్లు" అన్నారు. అతని వినయం, స్వామి పట్ల అతనికి గల భక్తి ప్రపత్తులు అందరి హృదయాల్ని కదిలించివేశాయి. నాగేశ్వరరావు గారు ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ ఉండేవారు. ఒకనాడు ఆయన సగుణ సాకార ధ్యానం చేయాలని ప్రారంభించారు. ఆ సాధనకు తన ఇష్టదైవమైన భగవాన్ బాబావారినే ఎంచుకుని ప్రతిరోజూ స్వామిని గురించే ధ్యానం చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా స్వామి దివ్యబోధలను నిత్య జీవితంలో ఆచరించటానికి ఎంతో కృషి చేసేవారు. అలా కొన్నాళ్లు సాగిన తర్వాత సహజంగానే స్వామి సాన్నిహిత్యం పొందాలని తీవ్రంగా కాంక్షించారు. అప్పట్లో స్వామి ప్రశాంతి మందిరం ముందు పోర్టికోలో కూర్చుని విద్యార్థులతో ఎక్కువసేపు సంభాషిస్తూ గడిపేవారు. విద్యార్థుల చదువుకు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు. ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక పరమైన అంశాలను గురించి కూడా వివరించేవారు. అటువంటి సంభాషణ ఒక్కొక్క రోజున ఒక్కొక్క గంటకు పైగా సాగేది. భగవాన్ చాలామంది విద్యార్థులను వారి పేర్లతో గుర్తుపెట్టుకునేవారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేర్చే అటువంటి సమావేశాల్లో ప్రతి విద్యార్థి స్వామితో సంభాషించే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. వాళ్లల్లో నాగేశ్వరరావు గారు కూడా ఒకరు. అయితే 2 సంవత్సరాల కోర్సులో మొదటి సంవత్సరం గడిచినా నాగేశ్వరరావు గారికి స్వామితో సంభాషించే అదృష్టం లభించలేదు. ఈ సంవత్సర కాలంలోనూ స్వామి అనేకసార్లు తన తోటి విద్యార్థులతో సంభాషించటం అతను చూశారు. కాని అతనికి మాత్రం అవకాశం దొరకటం లేదు. అతని ఆశ నిరాశ అయిపోతోంది. అయినా ఓర్మితో వేచి ఉన్నారు. స్వామివారి దర్శనం చేసుకుంటూ ఆయనతో సంభాషించే శుభముహూర్తం కోసం ఎదురుచూస్తూ వేసవి సెలవుల్లో కూడా ఇంటికి వెళ్లకుండా ప్రశాంతి నిలయం హాస్టల్లోనే ఉండడానికి నిర్ణయించుకున్నారు. స్వామి విద్యార్థులందరినీ వారి వారి ఇళ్లకు వెళ్లి సెలవుల్లో
వారి తల్లిదండ్రులతో గడపమని ఆదేశించారు. అందువల్ల అతను ఆ ఇష్టంగానే ఇంటికి వెళ్లాడు. కానీ తొందరలోనే హాస్టల్కు తిరిగి వచ్చేశారు. తిరిగి వచ్చిన వారిలో ఆయనే మొట్టమొదటివారు. రెండవ సంవత్సరంలోనైనా స్వామి తనతో మాట్లాడే అవకాశం దొరుకుతుందేమోనని నాగేశ్వరరావు గారి తపన. కాని అలా జరగలేదు. రెండవ సంవత్సరం కూడా పూర్తయిపోతోంది. దాంతో అతడు తీవ్రమైన ఆందోళనతో సంవత్సరాంత పరీక్షలు పూర్తి అయిన తర్వాత దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చున్నారు. నోట మాట రావట్లేదు. ఆ సమయంలో మీరాబాయి పాటలోని ఒక పంక్తి జ్ఞాపకం వచ్చింది. ప్రేమ అనే సున్నితమైన లతను నా హృదయంలో నాటి కన్నీరనే నీటితో పెంచి పోషించాను. ఆ లత ఇప్పుడు చక్కగా అంతటా అల్లుకుని ఆనందమనే ఫలాలను ఇస్తోంది. ప్రేమతో నిండిన నిర్మలమైన పసిపాప వంటి హృదయం భగవానుని తనవైపు ఆకర్షించుకోగల అద్భుత శక్తిని కలిగి ఉంటుంది. హృదయపూర్వకమైన కోరికను స్వామి తప్పక తీరుస్తారనే నమ్మకం కూడా అందరికీ కలిగి ఉన్నారు. అందరూ అతనికి ధైర్యం చెప్పారు. అంతటితో ఆగక అతని మనస్సులో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలంతో, అసలు స్వామి నుంచి ఏమి కోరుకుందామనుకుంటున్నావు అని అడిగినప్పుడు దానికి సమాధానంగా, నా జీవితమంతా స్వామి సన్నిధిలోనే ఉంటూ ఆయన అవతార కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఉంది. నా పూర్వజన్మ సుకృతం వలన ఎలాగో అలా స్వామి దగ్గరికి చేరాను. ఇక ఆయన్ను విడిచి వెళ్లటం నాకిష్టం లేదు అని స్పష్టంగా చెప్పారు. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆయన కళ్లల్లో తళతళమని ముత్యాల్లా మెరుస్తున్న కన్నీటి బిందువులు అతని చెంపల మీదుగా జారాయి. కాని హృదయంలో ఒకటే తపన, అతని వేదనామయ మానసిక స్థితికి స్వాంతన చేకూరాలని అందరూ స్వామిని వేడుకున్నారు. ఆ సంవత్సరం భగవాన్ విద్యార్థులను వేసవి సెలవుల్లో హాస్టల్లో ఉండటానికి అనుమతించారు. అది అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 60వ జన్మదిన సంవత్సరం. స్వామి కూడా ప్రశాంతి నిలయంలోనే ఉండి విద్యార్థులను, అధ్యాపకులను చుట్టుపక్కల గ్రామాలలో సమాజ సేవ చేయమని పంపించారు. స్వామి కూడా స్వయంగా కమ్మవారిపల్లె, అమ్మగొండపాళ్యం అనే రెండు గ్రామాలను సందర్శించి మొదటి గ్రామంలో ఉపన్యాసం కూడా ఇచ్చారు. రెండవ గ్రామంలో నూతనంగా నిర్మింపబడిన ఒక దేవాలయానికి ప్రారంభోత్సవం చేశారు. కాని నిజానికి ఆ గ్రామంలో స్వామి ఆ దేవాలయాన్ని నిర్మింపచేశారు. విద్యార్థులు ఆ వేసవి సెలవులు చాలా ఆనందంగా గడిపారు. స్వామి ప్రతిరోజు ఆ గ్రామాల్లో చేసే సేవా కార్యక్రమాలను గురించి విద్యార్థులకు రానుపోను రెండు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం వారిని సేవా కార్యక్రమాలకు స్వామి ఆశీర్వదించి పంపించేవారు. మరల సాయంకాలం వాళ్లు తిరిగి రాగానే ఒక్కొక్కరికి స్వామే స్వయంగా పళ్ళు, స్వీట్స్ పంచిపెట్టేవారు. నాగేశ్వరరావు గారికి అది చాలా ఉత్సాహకరమైన అనుభూతి. ఆ సమాజ సేవా కార్యక్రమంలో ఆయన ముందరుండేవారు. సెలవుల అనంతరం పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. నాగేశ్వరరావు గారు తన తరగతిలోని విద్యార్థులందరిలోకి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అతని జీవితానికి ఒక అర్థం తెలియచేసే అమూల్యమైన క్షణం ఆ రోజు సాయంకాలం వచ్చింది. స్వామి మందిరం బయటకు వచ్చి తమ దర్శనార్థమై ఎదురుచూస్తున్న విద్యార్థులను, నాగేశ్వరరావు ఎవరు అని ప్రశ్నించారు. నాగేశ్వరరావు విద్యార్థుల మధ్య నుంచి లేచి స్వామివైపు వెళ్లారు. స్వామి పిలుపుకు ఒక్కసారిగా అతని కళ్లల్లో నీళ్లు పొంగి పొరలి ప్రవహించటం మొదలుపెట్టాయి. హఠాత్తుగా వర్షించిన స్వామి అనుగ్రహానికి తట్టుకోలేక అతడు ఆనందంతో తబ్బిబ్బైపోయాడు. అతని పెదవులు వణకడం మొదలుపెట్టాయి. స్వామి దగ్గరికి అతను రాగానే, పాద నమస్కారం చేసుకో అని చాలా మృదువైన కంఠస్వరంతో ఆదేశించారు స్వామి. నాగేశ్వరరావు స్వామి పాదాలపై వాలి కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించాడు. స్వామి అతనిని పైకి లేవనెత్తుతూ, నీకు ఏమి కావాలి బంగారు అని అడిగారు. తన జీవితంలో అత్యంత వైభవోపేతమైన ఆ మధుర క్షణాలలో అతని గొంతు మూగబోయింది. ఎన్నో సంవత్సరాలుగా తన మనసులో దాచుకున్న కోరికను పైకి చెప్పలేకపోయాడు. సర్వజ్ఞులైన స్వామి అతని హృదయపు లోతులను స్పృశించి ప్రేమతో, అదేమిటో నాకు తెలుసులే, నిన్ను నా వద్దే ఉంచుకుంటాను. నువ్వు ఈ సంస్థలో అధ్యాపకునిగా చేరి పనిచేస్తూ పీహెచ్డీని కూడా పూర్తి చేయి అని చెప్పారు. స్వామి ఆజ్ఞను అనుసరించి నాగేశ్వరరావు గారు
శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలో అధ్యాపకునిగా చేరారు. చిరస్మరణీయమైన ఆ సాయంకాలం తర్వాత మూడేళ్లలోనే పీహెచ్డి కూడా పూర్తి చేశారు. స్వామి దివ్యహస్తాలలో ఒక ఉపకరణంగా ఉంటూ ఆయన అవతార కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆయన జీవితం సఫలమైంది. ఇలాంటి ఎందరో భాగ్యశాలుల ధన్య జీవితాలకు నాగేశ్వరరావు గారి దృష్టాంతం ఒక మచ్చుతునక లాంటిది.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 20వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

స్వామి సృష్టించిన ఆ అప్పడాలు వడలు మా మనసులో కల్పించబడ్డ భ్రమో ఊహో కాదు. అవి మేము చక్కగా నవిలి జీర్ణం చేసుకున్న నిజమైన పదార్థాలు. అందరి పళ్లాల్లో అన్నీ సమృద్ధిగా అందరికీ వడ్డింపబడ్డాక బాబా తన పళ్లెంలో కూడా వడ్డించుకుని ఆ భక్తబృందం వలయంలో మధ్యలో కూర్చుని అందరినీ ఉత్సాహపరుస్తూ విందుభోజనం సరదాగా సంతోషంగా కొనసాగేలా చేసేవారు. సభ్యుల సంఖ్య అధికంగా ఉంటే మా విందుభోజనాలకు చిత్రావతి తీరం వేదికయ్యేది, లేదా నిలయం మేడ పైభాగంలో అందరం వరుసల్లో కూర్చుని విందుభోజనం ఆరగించేవాళ్లం. అప్పట్లో నిలయం వెనుక భాగాన ఉన్న కొండపై సత్యసాయి హాస్పిటల్ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతూ ఉండేది. అప్పుడు నిజాం పాలనలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుండి ఒక భక్త బృందం అధిక సంఖ్యలో స్వామి దివ్యసన్నిధిలో గడపడానికి వచ్చారు. శరీరానికి తగిన వ్యాయామం కోసం పరితపిస్తున్నట్లుగా ఒక డజను మంది యువకులు దృఢకాయంతో వస్తాదుల్లా ఉన్నారు. ఆ బృందంలో పెద్దవాళ్లైన స్త్రీ పురుషులు కూడా తమ పల్లెటూరి సామర్థ్యాన్ని ఎక్కడెక్కడ ప్రదర్శించుకోవచ్చు అని పథకాలు వేసుకుంటున్నారు. వాళ్లంతా కలిసి అక్కడి బావులను పరిశుభ్రం చేసి పొదలనన్నింటినీ పెరికివేసి బాగుచేశారు. పశువులను శుభ్రంగా కడిగి చక్కగా వాటిని మీపేవారు. ఎండిపోయిన కొమ్మల్ని విరిచి పచ్చికను సమంగా కత్తిరించి అందంగా చేశారు. ఇలా ఎన్నెన్నో పనులు చాలా చురుకుగా చేసేవారు. అన్నిటికంటే మించి వారంతా వరుసలో కన్వేయర్ బెల్టులా నిలబడి ఒకరి చేతుల్లో నుండి మరొకరు అందుకుంటూ బండ్ల కొద్దీ ఇసుక, ఇటుకలు, రాళ్లు హాస్పిటల్ నిర్మించబడుతున్న స్థలం దాకా చేరవేసేవారు. వాళ్లీ పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడి నివాసస్థులమైన మేము వారికి మంచినీళ్లు, తినుబండారాలు అన్నీ సరఫరా చేసేవాళ్లం. తరువాత ఆ స్వచ్ఛంద సేవకులు మేస్త్రీలకు, తాపీ పనివారికి ఇటుకలను క్రమంగా పేరుస్తూ అవి అతుక్కునేలా మధ్యలో సిమెంటు మాలు వేయటంలో కూడా సహకరించేవారు. మగవారి వైపో ఆడవారి వైపో లేక పనివారు పనిచేయటం కోసం కట్టిన పరవంజాలోనో ఎక్కి పనిచేస్తున్న వారి కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ బాబా చాలాసేపు అక్కడే ఉండేవారు. స్వామి సన్నిధిలో భజన పాటలు పాడుకుంటూ పనిచేస్తూ ఉంటే కండరాల్లో శక్తి వృద్ధి అయి మరింత చురుకుగా పనిసాగుతూ ఉండేది. ప్రతిదినమూ లేక ప్రతి రాత్రి సేవా కార్యక్రమాలు పూర్తి కాగానే చాలా ఎక్కువ మొత్తంలో స్వామి ముందుంచిన పళ్లను లేక మిఠాయిలను మా అందరికీ పంచమని ఆ తెలంగాణ భక్తులు స్వామిని ప్రార్థించేవారు. స్వామి చేత్తో పంచిన ఆ ప్రసాదంతో మిగిలి ఉన్న కాస్త అలసట కూడా తుడిచిపెట్టుకుపోయి మర్నాడు తిరిగి నూతనోత్సాహంతో పనిచేయగల సామర్థ్యం, శక్తి లభించేది. ఈ భక్త బృందానికి బాబాతో బాగా సన్నిహితమైన సంబంధం ఏర్పడింది. మొదటి అంతస్తులో తన గదిలో స్వామి సోఫాలో కూర్చుని ఉన్నప్పుడు వీళ్లంతా చుట్టూ మూగి స్వామి పాదాలను ఒత్తేవారు. ముందు కాస్త నెమ్మదిగానూ తరువాత గట్టిగానూ పాదాలను నొక్కుతూ ఉండేవారు. వాళ్ల మధ్య నుండి ఎలాగో కాస్త సందు చూసుకుని దూరి స్వామి కోమలమైన పాదపద్మాలను మెల్లగా నిమురుతూ లాలించేవాడిని. ఒకరోజున బాబా మా మధ్యన ఉండి మమ్మల్ని నవ్వులతో ముంచెత్తుతున్న సమయంలో మద్రాసుకు చెందిన పార్థసారథికి ఒక తెలివైన ఆలోచన కలిగింది. వెంటనే అతను తన కెమెరాను బయటకు తీసి ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించడం కోసం కెమెరాను సిద్ధం చేస్తూ ఉన్నాడు. చిరునవ్వులు చిందిస్తున్న బాబా చుట్టూ కూర్చున్న మా అందరికీ కలిపి ఒక ఫోటో తీశాడు. వెంటనే బాబా లేచి ఆ కెమెరా అడిగి తీసుకున్నారు. ఫోటో రాకుండా నెగిటివ్ మాయం చేసేస్తారేమోనని భయపడ్డాను నేను. కాని బాబా అలా కాకుండా పార్థసారథిని కూడా వచ్చి సోఫా వెనక నిలబడమని, తాను ఫోటో తీస్తానని అన్నారు. కాని తెలంగాణ సోదరులకు ఈ ఆలోచన నచ్చలేదు. ఇంకా మాలాగా చిన్నగా మాట్లాడడానికి అలవాటు పడని వాళ్లు గట్టిగా, బాబా లేకుండా ఖాళీ సోఫాతో మాకు ఫోటో అక్కర్లేదు అని అరిచారు. నేను వెంటనే, అదేమిటి, బాబా ఫోటో తీస్తే సోఫా ఖాళీగా కనిపించదు, నన్ను నమ్మండి అన్నాను. బాబా వెంటనే నన్ను బలపరుస్తూ, నిజం కస్తూరీ అన్నారు అభినందిస్తూ. నేను మెల్లగా నా కుడి చేతిని బాబా పాదపీఠంపై ఉంచాను. ఎందుకంటే బాబా ఫోటో తీస్తే తప్పక ఫోటోలో బాబా సోఫాలో కూర్చున్నట్టుగా వస్తుంది, కాబట్టి
స్వామి పాదాలపైనో స్వామి పాదాల కిందో నా చేయి కనిపిస్తుంది అనే ఆశతో అలా చేశాను. కాని నా ఉద్దేశం గమనించిన బాబా, "వద్దు, చెయ్యి తీసే అక్కడి నుండి" అని అన్నారు. బాబా ఆజ్ఞను శిరసావహించక తప్పలేదు. బాబా కెమెరా క్లిక్కుమనిపించారు. పార్థసారథికి కెమెరా తిరిగిచ్చేస్తూ, "జాగ్రత్త సుమీ, అందులో నేనున్నాను" అన్నారు. మా అందరికీ తలా ఒక కాపీ ఇమ్మని అడుగుతూ, "స్వామి, మా అందరికీ తలా ఒక కాపీ ఇమ్మని మీరు కూడా చెప్పండి, లేకపోతే అతను ఇవ్వడు" అని అర్థించాను. మా అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ ఒక్కొక్క కాపీ ఇమ్మని బాబా అతనితో చెప్పారు. తరువాత 10 రోజుల్లో మా అందరికీ పోస్టు కార్డు సైజులు ఫోటోకాపీ ఒక్కొక్కటి వచ్చింది. ఆ ఫోటోలో సోఫా ఖాళీగా లేకుండా తను చెయ్యబోయే పనిని తానే ఆశ్చర్యంగా చూస్తూ కొద్దిగా చెదిరిన జుట్టుతో బాబా కూర్చుని ఉన్నారు. తెలంగాణ సోదరుల గాఢమైన భక్తి శ్రద్ధల పట్ల నాకు గౌరవం ఉన్నప్పటికీ బాబా సన్నిధిలోనే తరచుగా వారు చేసే అల్లరి చిల్లరి పనులు మాత్రం నచ్చేవి కావు. స్వామి వెండి తాంబూలం పెట్టి తెరిచి ఒక్కబడి తీసుకుని వాళ్లు వేసేసుకునేవారు. బాబా గది దగ్గర ఉన్న అరటిగల నుండి బృందావనంలో గొల్లపిల్లల్లాగా పళ్లన్నీ తీసుకు తినేసి క్షణంలో గెలంతా ఖాళీ చేసేసేవాళ్లు. నా పొరుగున ఉండే కోయంబత్తూరుకి చెందిన రాధాకృష్ణతో వాళ్లు మరీ అంత దుడుకుగా ప్రవర్తించటం నాకేమీ బాగాలేదు అని చెప్పాను. అతను తనకు కూడా వాళ్ల ప్రవర్తన నచ్చలేదని తలు ఊపాడు. ఎంతో పవిత్రమైన ఆ నిలయ వాతావరణంలో వాళ్లు అలా అగౌరవంగా ప్రవర్తించటం మా ఇద్దరికీ కూడా ఏమీ నచ్చలేదు. వారు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నప్పటికీ వారి పట్ల స్వామి ప్రదర్శిస్తున్న అసాధారణమైన సహనం గురించి మాలో మేము రహస్యంగా చర్చించుకుంటూ ఉండేవాళ్లం. అయితే వాళ్లు తమ తమ గ్రామాలకి బయలుదేరుతూ స్వామిని తమతో కూడా రమ్మని కోరితే స్వామి దానికి వెంటనే అంగీకరించడం మా అభిప్రాయాలను తలక్రిందులు చేసింది. తెలంగాణ బృందాన్ని పుట్టపర్తి తీసుకువచ్చి అక్కడ కొండల్లో అడవుల్లో చిత్రావతి ఒడ్డున బాబా ఎన్నుకున్న ఎన్నో స్థలాలకు వినోదార్థం మమ్మల్ని తీసుకువెళ్లిన జీపులు ఇక ఇంటిదారి పట్టాయి. వాళ్లంతా బాబాతో కలిసి తెలంగాణలోనూ చుట్టుపక్కల ఉన్న ఎన్నో అందమైన స్థలాలకు వెళ్లాలని పథకాలు వేసుకోవడం నేను విన్నాను. కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండిన ఏకశిలాపురం, అందమైన బౌద్ధ భిత్తి చిత్రాలకు ఆలవాలమైన అజంతా గుహలు వారితో పాటు నేను కూడా వెళ్లాలన్న ఉత్సాహాన్ని రేకెత్తించాయి. చాలా కాలం కిందట విజ్ఞానయాత్రకు మా విద్యార్థులను ఆయా ప్రదేశాలకు తీసుకువెళ్లాను. కాని బాబా వంటి మహాకళాకారుడు నాయకత్వం వహించే బృందంతో వెళ్లడమంటే అబ్బా ఎంత ఆనందంగా ఉంటుంది, ఊహల్లోనే మురిసిపోతున్నాను నేను. అయితే చివరి క్షణంలో తమతో రమ్మని ఎవరిని పిలుస్తారో తెలియదు కనుక ఎవరికి వాళ్లు అందరం సిద్ధంగా అప్రమత్తంగా ఉంటాం ప్రయాణానికి పిలుపు కోసం. స్వామి గది నుండి కిందికి వృత్తాకారంగా ఉన్న మెట్లపై నుండి 2 పెద్ద తోలుపెట్టెలు కిందికి దింపబడటం గమనించాను. అదే క్షణంలో తెలంగాణ బృందంలోని ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఉద్వేగంతో, "స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారు" అని చెప్పాడు. "పద, జీపెక్కు" అని స్వామి సందేశం అయి ఉంటుందని భావించి 2 మెట్లు చొప్పున గబగబా మెట్లన్నీ ఎక్కి స్వామి గదికి చేరుకున్నాను. 70 వసంతాలు దాటిన శేషగిరిరావుతో బాబా మాట్లాడుతూ ఉండటం గమనించాను. బాబా నా వైపు తిరిగి, "కస్తూరి, నువ్విక్కడే ఉండు, నేను శేషగిరిరావును నాతో తీసుకువెళ్తాను. వీళ్లంతా నాతో ఎంతో స్వేచ్ఛగా మసలడం నీకు ఏమాత్రం నచ్చలేదు కదా, నిన్ను మీ రాధాకృష్ణని భయంకరమైన అసూయ పట్టి పీడిస్తోంది. తెలంగాణ నుండి అంతమంది స్వామి దగ్గరకు వచ్చి అంత అరుదైన సేవ చేసి స్వామి అనుగ్రహాన్ని పొందటం మీకు సంతోషం కలిగించలేదు కదూ, కాని అదే విషయం ఈ శేషగిరిరావుకు చాలా సంతోషాన్ని కలిగించింది. అందుకే నాతో అతన్నే తీసుకువెళ్తున్నాను. శేషగిరిరావు, పద, వెళ్లి జీపులో కూర్చో" అన్నారు. కాబట్టి అది జరిగిన సంగతి. పశ్చాత్తాపంతో బరువెక్కిన హృదయంతో
18 మెట్లు భారంగా దిగాను నేను. ఆ గొల్లపిల్లల బృందంతో కలిసి ఎంచక్క బాబా జీపులో హైదరాబాదు రోడ్డు వెంట హాయిగా సరదాగా వెళ్తూంటే పిచ్చివాడిలా చూస్తూ నిలబడిపోయాను. అలా భయంకరమైన ఒంటరితనంతో మిగిలిపోవటం నాకు అదే మొదటిసారి. నా అతిశయం, ఇతరుల కన్నా నేనే అధికుడను అనే అహంభావం, నాలో చేసిన గాయంతో నేను ఏ పనికి హాజరు కాలేకపోయాను. నా సహచరుడైన రాధాకృష్ణ సహాయంతో నా స్వభావాన్ని గుర్తించగలిగాను. భక్తి అనేది ఎప్పుడూ గంజిపెట్టిన చొక్కాల్లోనే ఉండదని గ్రహించాను. వాళ్ల భోళాతనాన్ని విరగబాటుగాను, వారి అమాయకత్వాన్ని తొంటరితనంగానూ అపార్థం చేసుకున్నాను. నన్ను అవమాన భారంతో కృంగదీసిన ఈ ఒత్తుత్తి డాంబికపు డిగ్రీలన్నీ విసిరి పారేయాలి. ఈ పట్టాలేవీ కూడా బాబా అంచనాలకు తగ్గ విధంగా నన్ను ఎదిగేలా చెయ్యలేకపోయాయి. శేషగిరిరావులాగా నేను కూడా నాకు అప్పగించబడిన బాధ్యతలను హృదయపూర్వకంగా నిర్వహించాలే కాని అనవసరంగా ఇతరుల వ్యాపారాల్లో వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇతరుల గురించి తీర్పు చెప్పాలని ప్రయత్నించకు, నీకు నువ్వే తీర్పు చెప్పుకో అని నా మనసును నేనే హెచ్చరించుకున్నాను. నాలో పాతుకుపోయిన ఇతరుల దోషాలను తప్పులను విమర్శించటమని కొరవంజి వ్యంగ్య హాస్యధోరణిని మానుకుని నేను చేసిన తప్పుల్ని దిద్దుకుని తిరిగి బాబా దివ్య సన్నిధిలో నిలబడగలగటానికి అర్హత సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాను. కరకురాతిపొరల అడుగున లభించే విలువైన మంచితనాన్ని, దివ్యత్వాన్ని పరిశోధించి కనుక్కోవటం వైపు నా హాస్యధోరణిని మళ్లించాలి అని నిర్ణయించుకున్నాను. జబ్బుపడ్డ నా మనసు స్వస్థత నుండి ఆరోగ్యం పొందటం కోసం బాబా నన్ను నిలయంలో ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లిపోయాక నాకు నిలయమంతా శూన్యంగా ఒంటరిగా అనిపించింది. బాబా మనిషికి మొట్టమొదటి శత్రువుగా పేర్కొని నిరాశ నిస్పృహలతో కూడిన నా మానసిక దౌర్బల్యాన్ని ప్రక్షాళనం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాను. నా నిరాశ విచారం పోవటం కోసం గంటల తరబడి ధ్యానంలోనూ ప్రార్థనలోనూ గడిపేవాడిని. స్వామి తెలంగాణ బృందం వారితో వెళ్లిపోవడం చేత, కిరాణా దుకాణం వద్ద ఎక్కువ గిరాకీ లేకపోవటం చేత, బాబా తండ్రిగారైన వెంకమరాజుగారితో ఎక్కువ సమయం గడపటానికి అవకాశం లభించింది. వారితోనూ ఈశ్వరమ్మగారితోనూ సంభాషిస్తూ వారి నుండి తెలుసుకున్న స్వామివారి చిన్ననాటి ముచ్చట్లను రాత రూపంలో పొందుపరుచుకున్నాను. బాబాగారి తండ్రిగారి పట్ల నాకు గొప్ప గౌరవ ప్రపత్తులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆయన మదనపల్లి నుండి బాబాకు రాసిన ఉత్తరం, బాబా నన్ను చదవమని ఇచ్చాక ఆయన పట్ల గౌరవం మరింత అధికమైంది. ఎలాగంటే, ఒకసారి వెంకమరాజుగారు తన చిన్న కుమారునికి క్షయవ్యాధి సోకటంచేత శస్త్రచికిత్స కోసం మదనపల్లి శానిటోరియంకి తీసుకుని వెళ్లారు. అక్కడ ఆయన చిన్న కుమారునికి శస్త్రచికిత్స జయప్రదంగా జరిగి అతను సంతృప్తికరంగా కోలుకోసాగాడు. అదే విషయం ఆయన ఒక పోస్టు కార్డు ద్వారా బాబాకు తెలియపరిచారు. ఆ రోజు తపాలా రాగానే బాబా సమక్షంలోనే ఉన్న నేను ఆయన ఉత్తరాలు గబగబా చూస్తూ ఉండటం గమనించాను. మధ్యలో ఒక పోస్టు కార్డు నా వైపు విసిరి నన్ను చదవమని చెప్పారు స్వామి. అందులో సాంప్రదాయబద్ధంగా రాయబడ్డ సంబోధన 2 లైన్లు ముందుగా చదివాను. శ్రీ శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయిబాబాకు సాష్టాంగ దండ ప్రణామాలతో పెద్ద వెంకమరాజు రాయినది. ఇలా ఉంది ఆ సంబోధనాక్రమం. అంతవరకు తెలుగులో ఉన్న ఆ ఉత్తరాన్ని కూడబలుక్కుంటూ చదువుతున్న నన్ను ఇంక చాలు అన్నారు. అమ్మయ్యా అనుకుంటూ తెలుగు చదవడం తప్పినందుకు సంతోషించాను. బాబా ఆ ఉత్తరం ఎక్కడి నుండి వచ్చింది అని ప్రశ్నించారు. మదనపల్లి నుండి ఎవరో పెద్ద వెంకమరాజుగారుట, ఆయన రాశారు అని చెప్పాను. ఒకవేళ నేనేమైనా తప్పుగా చదివానేమోనని భయపడుతూనే, ఈ శరీరానికి తండ్రి ఆయనే, ఆయన నన్ను ఎలా సంబోధిస్తారో తెలుసుకోవాలని ఎప్పటినుండో ఆతృతగా ఉంది కదా నీకు, అవునా అన్నారు. అవునని ఒప్పుకున్నాను. ఆ ఉత్తరం నాకు ఆయన తన బిడ్డకు ఎంత దీటైన భక్తుడో అర్థమయ్యేలా చేసింది. స్వామి వద్ద నుండే మరే ఇతర భక్తులకు వెంట్రుకవాసి కూడా తీసిపోని
నిజమైన భక్తుడు ఆ తండ్రి. తన బిడ్డగా అవతారం దాల్చిన దైవాన్ని గుర్తించి భక్తుడుగా మారిన మరో తండ్రి ఉదంతం నాకు జ్ఞప్తికి వచ్చింది. భాగవతంలో నేను ఈ ఉదంతం చదివాను. కర్దముడని ఒక గొప్ప ఋషి తన కుమారుడైన కపిలుణ్ణి భగవదవతారంగా గుర్తించి ఆయనకు భక్తుడుగా మారాడు. ఆ మహర్షి కుమారుని ముందు భక్తితో సాగిలబడి, "ఓ దేవా, నీవు మానవ రూపంలో అవతారం ధరించి ఈ ఇంటిని అనుగ్రహించావు. నీవు మానవులకు వారి నిజతత్వం దైవత్వమనే విషయాన్ని బోధించటానికి అవతరించావు. నీవు జ్ఞానానంద స్వరూపుడవు. ఏ రూపం దాల్చినా నీ శక్తి అనంతం. కేవలం నీవు ఒకే రూపానికి పరిమితం కాజాలవు. చతుర్భుజాలతో ఋషులు దర్శించే నీ రూపం, రెండు చేతులతో నేను చూస్తున్న ఈ రూపం రెండూ వేరువేరు కావు, ఒక్కటే. ఈ రూపాలు ఒకదానికంటే ఒకటి ఎక్కువగాని తక్కువగాని కావు, కాజాలవు" అన్నాడు. తపోవనాలకు వెళ్లబోతూ కుమారుని పాదాలపై వాలి కర్దముడు ప్రార్థించగాని అనుమతి ప్రసాదిస్తూ కపిలుడు, "నీవు చేసే కర్మలు, నీ ఆలోచనలు, భావాలు అన్నీ నాకు అంకితం చెయ్యి. సర్వభూతాంతరత్వమైన ఆత్మస్వరూపాన్ని, ప్రకాశాన్ని నీకు గోచరింపచేస్తాను. ఇక నుండి సన్యాసిగా జీవితాన్ని గడపటానికి నీకు అనుమతిని ప్రసాదిస్తున్నాను" అని ఆశీర్వదించాడు. బాబాను భగవదవతారంగా గుర్తించాక వెంకమరాజు కూడా నలుమూలల నుండి స్వామి సన్నిధికి వస్తున్న భక్తుల సేవకై తన జీవితాన్ని అంకితం చేశారు. నిలయాన్ని దర్శించే భక్తులందరినీ ఏం కావాలో కనుక్కుని సోమవారం నాడు బుక్కపట్నంలో జరిగే సంత నుండో, హిందూపురం అనంతపూర్ దుకాణాల నుండో, లేక గురువారం నాడు కొత్త చెరువు దగ్గర జరిగే సంతలోనో కొని ఎవరికి కావలసిన వస్తువులు వారికి తెచ్చి ఇస్తూ ఉండేవారు. నిఖార్సైన నిజాయితీతో అందరి హృదయాలను దోచుకోగలిగిన ఆయన చాలా నిరాడంబరంగా ఉండే పవిత్రమూర్తి బాబా తండ్రి పెదవెంకమరాజుగారు. కాని ఈశ్వరమ్మకు మాత్రం తన కుమారుడు, కుమార్తెలు, మనుమలు గురించే కాకుండా లక్షలాది మందికి సంరక్షకుడైన బాబా పట్ల కూడా ఆందోళన అధికంగానే ఉండేది. తెలంగాణ భక్త బృందంతో కలిసి హైదరాబాదు వెళ్లిన బాబా వద్ద నుండి 2 వారాల వరకు ఏ జాబు రాలేదు. ఆవిడకు ధైర్యం చెప్పటానికి, మనశ్శాంతి కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. వెంటనే హైదరాబాదు వెళ్లి స్వామి ఎక్కడ ఉన్నా వెంటనే పుట్టపర్తి తీసుకురమ్మని నాకు పురమాయించారు. ఇద్దరుంటే తోడు అంటూ వెంకమరాజు సోదరుని కుమారుడైన కిష్టప్పను కూడా నాతో పంపారు. ఒకవేళ నేను వెంటనే ఉత్తరం ఆవిడకు రాయలేకపోతే కిష్టప్ప ఆ పని చేస్తాడు అని ఆమె ఉద్దేశం. నేను కిష్టప్ప హైదరాబాద్లో స్వామి బస చేసిన బంగళాకు చేరుకున్నాం. అప్పటికీ ఔరంగాబాదు, ఎల్లోరా పర్యటన ముగించుకుని స్వామి తిరిగి వచ్చి 2 గంటలైందట. పర్యటన ముగించుకుని వచ్చేటప్పుడు తెలంగాణ బృందాన్ని తిరుగు ప్రయాణం త్వరగా ముగించమని తొందర చేశారట. ఆయనతో శేషగిరిరావు కూడా ఉన్నాడు. ఆ రోజు రాష్ట్రమంతటా పెట్రోలు వర్తకుల సత్యాగ్రహం కావటం వల్ల ఎక్కడా పెట్రోలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒక్క చుక్క ఇంధనం కూడా లేకుండా 150 మైళ్ల దూరం ప్రయాణం చేయవలసి వచ్చిందని బాబా చెప్పారు. ఈసారి ట్యాంకులో పోయడానికి నీళ్లు కూడా లేవు. మేము ప్రయాణం చేసిన తోవలో ఎక్కడా ఒక చెరువు కాని నది కానీ లేదు. త్రోవంతా ఎండిపోయినట్లు, అంతా ఎక్కడా నీరు అన్న మాటే లేదు అన్నారు నవ్వుతూ బాబా. నమ్మశక్యం కాని విషయం, కాని ఇది సత్యం. మేము స్వామితో తిరిగి పుట్టపర్తి వెళ్లేటప్పుడు మాతో ఇంజనీరైన శ్రీ టిపి రామనాథరెడ్డి కూడా ప్రయాణం చేశారు. ఆయన ముఖ్యంగా చేసే పని రోడ్డుకు తారు వేయించటం కావడంచేత స్వామి ఆయన్ని తార్, TAR అని నవ్వుతూ పిలిచేవారు. రాయచూర్ పట్టణంలో ఇన్స్పెక్షన్ బంగళాలో 1 గంటసేపు ఫలహారాలు తీసుకోవడం కోసం ఆగిన మా ప్రయాణం తిరిగి హంపి వైపు కొనసాగింది. దాదాపు 1 గంటసేపు ప్రయాణం సాగిన తరువాత రామనాథరెడ్డి ముఖానికి కళ్లజోడు లేకపోవటం స్వామి గమనించారు. ముక్కుమీద కళ్లద్దాల స్పర్శ లేకపోవడం కూడా ఆయన గుర్తించలేదు. ఇన్స్పెక్షన్ బంగళాలో
వాష్ బేసిన్ దగ్గరే కిటికీలో కళ్లజోడు మర్చిపోయానని అతను చెప్పాడు. పోనీలే, ఏం బాధపడకు. హంపీ నుండి రాయచూర్ జిల్లా కలెక్టర్కు ఒక టెలిగ్రామ్ పంపిస్తే తిరుగుటపాలో నీ కళ్లజోడు పంపించేస్తారు అంటూనే బాబా తన చేతిని ఒకసారి గాలిలో ఊపారు. అంతే ఆ కృపాసింధు దోసిలిలో కళ్లజోడు. ఇవి నీవేనా అని స్వామి రెడ్డిని అడిగారు. రామనాథరెడ్డి మౌనంగా ఉండిపోయాడు. కన్నీళ్లతో అతని కళ్ళు అవి నావే అని సమాధానం చెప్పాయి. స్వామిని మాతో తీసుకువచ్చేసినందుకు మాకు ఈశ్వరమ్మగారి నుండి అభినందనలు లభించాయి. ఉత్తరం వస్తుందని నేననుకుంటే ఏకంగా స్వామినే తీసుకువచ్చి చాలా మంచి పని చేశారు అంటూ మాతృ సహజమైన ప్రేమతో నా పాత్రని ఆవిడ కొంచెం అతిశయోక్తితో అభివర్ణిస్తూ మమ్మల్ని అభినందించింది. విచారానికి వీడ్కోలు. మేవు పుట్టపర్తి వచ్చేసరికి నా జవాబు కోసం ఒక ఉత్తరం వేచి ఉంది. ముందు అసలు ఆ ఉత్తరాన్ని, అందులోని విషయాలను పట్టించుకోవద్దు అని అనుకున్నాను. తరువాత నా సమస్యని స్వామికి చెప్పాలని అనిపించింది. ఎందుకంటే చాలా కాలంగా నాలో ఉండి నన్ను బాధించి తరువాత నా అంతరంగపు గుహలో మూయబడ్డ ఒక గాయం చేసిన పుండును మాన్పడానికి ఇది స్వామి చేసిన పథకం అని నాకనిపించింది. నూతనంగా స్థాపించబడిన బెంగుళూరు ఆకాశవాణి కేంద్రంలో ఆ ప్రాంతీయ భాష అయిన కన్నడంలో కార్యక్రమ నిర్వాహకునిగా పదవీ బాధ్యతలు స్వీకరించమని ఆహ్వానిస్తూ వచ్చింది ఆ ఉత్తరం. నా పాత విద్యార్థి, మైసూరు ప్రభుత్వ హోంశాఖ మంత్రి అయిన సిద్ధవీరప్ప నేను గ్రామీణాభివృద్ది కోసం చేసిన పథకాలు, గ్రామీణుల అభివృద్ది పట్ల నాకు గల ఉత్సాహం, నేను ప్రజల్లో వార్తా సౌకర్యాలు పెంపొందించటం కోసం చేసిన నూతన పథకాలు విజయవంతం కావటం తెలిసిన వ్యక్తి కావడం చేత నన్ను ఆ పదవికి సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖామార్చులు అన్ని ఆకాశవాణి కేంద్రాల్లోనూ సాహితీవేత్తలను ప్రసార కార్యక్రమ నిర్వాహకులుగా నియమించాలని నూతన పథకాన్ని ప్రవేశపెట్టదలిచారు. అలా అయితే కార్యక్రమాలన్నీ కూడా శ్రోతలకు వీనుల విందుగా, ఆలోచనలు రేకెత్తించేవిగా, హృదయానికి ఉత్తేజం కలిగించేవిగా ఉంటాయని వారి అభిప్రాయం. కాబట్టి అన్ని ఆకాశవాణి కేంద్రాల్లోనూ ప్రఖ్యాత సాహితీవేత్తలు కార్యక్రమ నిర్వాహకులుగా నియమించబడ్డారు. బెంగుళూరు ఆకాశవాణి కేంద్రం వారు పాత ఫైళ్లన్నీ వెతికి నా పేరు పట్టుకున్నారు. ప్రసార కేంద్రాలకు ఆకాశవాణి అనే పదాన్ని సూచించి నామకరణం చేసింది నేనేనని తెలుసుకుని వారు దిగ్భ్రాంతి చెందారు. నేను ఎటువంటి క్రమశిక్షణారాహిత్యపు చర్య వలన అనవసరంగా ఆకాశవాణి కేంద్రం నుండి పదవి నుండి తొలగింపబడి ఇన్నాళ్లు ఎందుకు అజ్ఞాతంగా ఉన్నానో తెలుసుకున్న హోంశాఖ మంత్రి నాలాగే ఆయన కూడా ఎంతో బాధపడి ఈ పదవికి నన్ను సూచించారని తెలిసింది. నెల నెలా నాకు లభించబోయే జీతం కూడా ఎక్కువే ఉంటుంది. అయినా దానివల్ల నాకు పింఛను రావటం ఆగదు. పింఛను మామూలుగానే వస్తుంది అని తెలిసింది. ఉద్యోగం ఆకర్షణీయమైనదే, అవకాశం కూడా చాలా మంచిదే. కాని నాకు అలా అనిపించలేదు. ఒకసారి స్వర్గధామంలాంటి ప్రశాంతి నిలయమనే తీరంలో లంగరు వేసుకుని హాయిగా కాలం వెళ్లబుచ్చుతున్న నాకు తిరిగి సముద్రంలో దూకాలని ఇష్టంగా లేదు. నేను ప్రార్థించాను, అభ్యర్థించాను, వెళ్లనని మొండికెత్తాను. స్వామి పాదాలు పట్టుకుని వెక్కిళ్లు పెట్టి ఏడ్చాను. కాని స్వామి నన్ను మూర్ఖత్వం మానుకోమని వాదించారు. నా భార్యకి కూడా ఈ అవకాశం ఒక శిక్షలాగే అనిపించింది. స్వామి సన్నిధిలోని ఆనందాన్ని చవిచూస్తున్న మమ్మల్ని తిరిగి బెంగుళూరు వెళ్లిపొమ్మనటం శిక్షలాగే అనిపించి నేను, నా భార్య ఇద్దరం కూడా నేలపై పడి స్వామి పాదాల వద్ద దొర్లి దొర్లి దుఃఖించాము. కాని బాబా అంగీకరించలేదు. నీ ప్రతిభా సామర్థ్యాలు వ్యర్థం కావడానికి వీల్లేదు. అవి ప్రయోజనకరంగా వినియోగింపబడాలి. ఇక్కడ నీ శక్తి సామర్థ్యాలు ప్రదర్శించేందుకు సరైన అవకాశం లేదు. అక్కడికి నీవు ఏ పని కోసమైతే పిలవబడ్డావో అది కూడా నా పని. నువ్వు ఎవరికో సేవ చెయ్యాలని అనుకుంటున్నావా? నేను కాక ఇతరులనేవారు ఎవ్వరూ లేరు. అన్ని ఉద్యోగాలు నాకోసమే, అన్ని ఉద్యోగాలు నాతోనే. అంతేకాక
ప్రశాంతి నిలయం నుండి నిన్ను ఏ దూర ప్రదేశానికో కొత్త ప్రదేశానికో నీకు తెలియని కొత్త ఉద్యోగానికో పంపించటం లేదు. కేవలం 3 గంటలు ప్రయాణం చేసే దూరంలో ఉంటావు. బెంగుళూరులో నీకు సొంత ఇల్లు ఉంది. మీ అమ్మాయి పిల్లలు అక్కడే ఉన్నారు. ఉద్యోగము నువ్వు ఎంతో ఉత్సాహంతో ఎన్నేళ్లో పనిచేసింది. కస్తూరి అంటే కన్నడ భాషకు మరో పేరే కదా, నీకు తెలియదు? కన్నడ భాష కస్తూరి పరిమళం వంటిది అని ఒక సామెత. నీ అంతరంగంలో ఎంతకాలం నుండో ఆకాశవాణి కార్యక్రమాల సందడిలో పాలు పంచుకుని కర్ణాటక ప్రజల్లో నీ స్వరం ప్రజాదరణ పొందాలనే కోరిక గాఢంగా ఉన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఎదురుచూడని విధంగా ఆశ్చర్యకరంగా నీకు ఆహ్వానం లభించింది. కాబట్టి అది భగవదనుగ్రహంగా భావించు. సంతోషంగా వెళ్ళు. నువ్వు నా నుంచి దూరంగా ఎక్కడికీ వెళ్లటం లేదు. అంతెందుకు? నువ్వు వెళ్లాలనుకున్నా నా నుండి దూరంగా ఎక్కడికీ పోలేవు అంటూ బాబా సలహా ఇచ్చారు. నా భార్యని కూడా నాతో పాటే బెంగుళూరులోనే ఉండమని చెప్పారు. అమ్మ మాత్రం ఈ విషయంలో కలత చెందకూడదని నిబ్బరంగానే ఉంది. ఆమె మనోనిబ్బరాన్ని గుర్తించి స్వామి మెచ్చుకున్నారు. పాట్టీ, నువ్వు ఇక్కడే ఉండు. నీకు ఒకవేళ ఏదైనా అవసరమైతే కస్తూరి ఏం చెయ్యగలడు? నా దగ్గరికే పరుగెత్తుకు వస్తాడు. అందుచేత ఇక్కడ అతను ఉండి ఏం చేస్తాడు? నేనే నీ దగ్గరకు పరుగెత్తుకు వస్తూ ఉంటాను అని చెప్పారు. ఏమైనా ఎంత నచ్చచెప్పినా కూడా బరువెక్కిన హృదయాలతో సామాన్లు తీసుకుని విచారంగా అయిష్టంగానే అక్కడి నుండి

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 20వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గురువుగారి ప్రబోధనను విని ఆ సత్యవాక్కులను అనుభూతికి తెచ్చుకోగలిగినవాడు అనే సత్యాన్ని సత్యమును అనుభవించితే అనే కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథిలాపురమునకు సమీపంలో ఉన్న ఒక అరణ్యంలో సుఖ మహర్షి కొంతమంది శిష్యులను చేర్చుకుని ఆత్మజ్ఞానమునకు సంబంధించిన విషయాలను బోధిస్తూ ఉండేవాడు. ఈ వార్త విని జనక మహారాజు తాను కూడా శిష్యులతో పాటు మహర్షి ప్రబోధనను వినడానికి రోజూ అరణ్యంలో ఉన్న మహర్షి ఆశ్రమునకు వచ్చేవాడు. అటువంటి శిష్యుడు లభించినందులకు సుఖ మహర్షి ఎంతో ఆనందించారు. ఒక దినము జనక మహారాజు ఎప్పుడూ వచ్చే సమయానికి రాలేదు. మిగతా శిష్యులు కొంతసేపైన తర్వాత మహర్షిని ప్రబోధను ప్రారంభించమని కోరారు. కాని మహర్షి, జనకుడు రావాలి, అతడు వచ్చిన తర్వాతనే ప్రారంభిస్తాను అన్నాడు. శిష్యులకు కోపం వచ్చింది. గురువు మీద సందేహం కలిగింది. సుఖ మహర్షి అంతటి వాడు కూడా రాజు పేద అన్న భావాన్ని వదల్లేదు. మనమంతా శిష్యులం కామా అని వారిలో వారు తర్కించుకుంటున్నారు. సుఖ మహర్షి వారి భావములను గ్రహించాడు. ఇంతలో జనక మహారాజు వచ్చాడు. సుఖ మహర్షి ప్రబోధనను ప్రారంభించాడు. సమయం చూసి శిష్యులకు జనకుని గొప్పతనమును తెలియచెప్పాలని సంకల్పించాడు. ఒకరోజు సుఖ మహర్షి ప్రబోధన చేస్తున్నారు. శిష్యులందరూ శ్రద్ధగా వింటున్నారు. ఉన్నట్లుండి మహర్షి, "ఇదేమిటి? మిథిలానగరమునకు అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పొగలు బాగా కనపడుతున్నాయి" అన్నాడు. తక్షణమే శిష్యులందరూ, "అయ్యో, మా ఇల్లు ఏమైపోతున్నాయో, మా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో" అని ఆందోళన పడుతూ మిథిలానగరం వైపు పరిగెత్తుకుని వెళ్లారు. జనక మహారాజు మాత్రం కదలక మెదలక కూర్చున్నారు. సుఖ మహర్షి అతనితో, "నాయనా, రాజభవనం అంతఃపురం అంత అగ్ని ప్రమాదానికి గురైంది. నువ్వు వెళ్లి చూడవా" అన్నాడు. జనకుడు ఏమీ జరగనట్లు కూర్చున్నాడు. కొంతసేపటికి పరిగెత్తుకుని పోయిన శిష్యులంతా తిరిగి వచ్చారు. "గురువుగారు, మిథిలాపురం దగ్గరికి పోయేటప్పటికీ మంటల్లేవు, ఏమీ లేవు, ఏ విధమైన ప్రమాదమూ లేదు. ఇదేమిటి ఈ వింత? ఇక్కడి నుంచి పొగలు మంటలు చూశామే, జరిగిందేమిటో చెప్పండి" అని ప్రార్థించారు. జనక మహారాజు తన స్థానమున ఏమీ జరగనట్లు కూర్చుని ఉండటం గమనించారు. సుఖ మహర్షి చిరునవ్వుతూ, "నాయనలారా, నేనే ఈ విధముగా ఒక దృశ్యమును కల్పించాను. మిమ్మల్ని పరీక్షించాలన్న ఉద్దేశంతో. మీరు ఒక్కొక్కరూ ఈ గృహమునకే సంబంధించిన వారు. కాని జనక మహారాజు ఈ రాజ్యమునకంతా అధికారి. అంతేకాదు, తన అంతఃపురము కాలిపోతుందని తెలిసినా ఏమాత్రము చెదరక బెదరక సమచిత్తముతో ఏకాగ్రతతో ఇక్కడే ఉండిపోయాడు. మీరందరూ తలోదారి పరిగెత్తుకుని వెళ్లారు. మరి మీరే చెప్పండి, జనకుడు ఎటువంటివాడు? ఏకాగ్రత, సమచిత్తం, వైరాగ్యం ఉన్నవారే ఆత్మజ్ఞానమునకు సంబంధించిన ప్రబోధలు వినుటకు అర్హుడు. అందుకనే ఆనాడు నేను అతని కొరకు వేచియుంటిని" అన్నాడు. అప్పుడు శిష్యులందరూ గురువుగారిని క్షమించమని ప్రార్థించారు. శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడి ఎట్టి శిష్యుడో జనక మహారాజు సుఖ మహర్షికి అట్టి శిష్యుడు. గురువుగారి ప్రబోధనలను విని ఆ సత్యవాక్కులను అనుభూతికి తెచ్చుకోగలిగినవాడు.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు 2007 జూలై 11 మెదక్ జిల్లా సత్యసాయి సంస్థల వారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ప్రదర్శించిన నాటకం అమ్మ వింటారు.

没问题，没问题。

ఓం శ్రీ సాయిరాం. మా తల్లి తండ్రి గురువు దైవము ప్రేమామృతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదారవిందాలకు మెడక్ జిల్లా మీ బిడ్డలందరి తరఫున శతకోటి వందనాలు స్వామి. ఈ మెడక్ జిల్లాలో స్వామి సుమారు 200 గ్రామాలకు మంచినీరు ఇవ్వటం చేత ఈనాడు వారు సాయినామ స్మరణం చేస్తూ వారు మంచినీరు త్రాగుతున్నారు స్వామి. కృతజ్ఞతాపూర్వకంగా స్వామి పాదారవిందాల దగ్గర ఈనాడు అమ్మ అనే నాటకం స్వామి బోధన నుండి మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని వివరించేటటువంటి ఈ నాటకం సంగీత నృత్య నాటకాన్ని మీ పాదారవిందాల దగ్గర పూజాసమంగా సమర్పిస్తున్నాం స్వామి. జై సాయిరాం.

0: ఏమిటయ్యా పాటలు? ఆసుపత్రి దగ్గరే పాడాలా?
1: పాడతానండి. మా అమ్మ తిరుపతి గంగమ్మ. ఒరే వెంకన్న, నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా మరిచిపోకుండా దేవుణ్ణి నామం పాడుతూనే ఉండాలరా, అప్పుడే దేవుణ్ణి నిన్ను చల్లగా చూస్తాడరా అని చెప్పిందండి.
0: సర్లే, నీ పేరు చెప్పు.
1: తిరుపతి వెంకన్న అండి.
0: నీ పేరు అడిగితే కొండ మీద దేవుడి పేరు చెప్తావేమిటయ్యా?
1: దానికి చాలా పెద్ద కథ ఉందండి.
0: పేరుకి కథే?
1: అవునండి. మా అమ్మ గొప్ప భక్తురాలండి. ప్రతి సంవత్సరం వెంకన్నబాబు కొండకొచ్చిందండి. ఏడు కొండలు నడిచెక్కిదండి. ఓ సంవత్సరం అలాగే కొండకొచ్చిందండి, కాని కొండెక్కలేదండి.
0: ఏ?
1: మా అమ్మకి వెంకన్నబాబు మీద గొప్ప కోపం వచ్చిందండి. ఓ వెంకన్నబాబు, నువ్వు కొండ మీద కూర్చుని ఉత్సవాలు చేయించుకోవడం, ఊరేగడం, ఉయ్యాలలోగడం కాదు, నువ్వు దేవుడు అయితే నాకు నలుసునియ్యి, ఇయ్యకపోయావో మరి నీ కొండెక్కనని శపథం చేసిందండి. వెంకన్నబాబు దయగల దేవుడు కదండి, మా అమ్మను చల్లగా చూశారండి, నేను పుట్టానండి. అందుకని నాకు ముద్దుగా తిరుపతి వెంకన్న అని పేరు పెట్టిందండి. అదండి కథ.
0: సర్లే, లోపలికెళ్లి కూర్చో, డాక్టర్ గారు నీ కళ్ళు పరీక్ష చేస్తారు.
1: కంటి పరీక్ష నాకు కాదండి, మా అమ్మకండి. కంటిలో శుక్లానికి ఆపరేషన్ చెయ్యాలండి.
0: ఇంతేనా? వెంటనే 10,000 కట్టు, అరగంటలో ఆపరేషన్ చేయిస్తాం.
1: 10,000?
0: ఆపరేషనా మాటలా? జపాన్ కత్తులు, జర్మనీ మందులు వాడతాం, ఐస్ క్రీమ్ లాంటి గదిలో ఆపరేషన్ చేస్తాం.
1: బాబు, పేదవాణ్ణి, 10,000 ఇచ్చుకోలేను, కనికరించి కొంచెం రేటు తగ్గించండి.
0: దయాధర్మం మాకు తెలుసయ్యా, ఓ 10 రూపాయలు తప్పకుండా తగ్గిస్తాం.
1: అలా అనకండి అయ్య గారు, మా అమ్మే నాకు దేవుడండి. మా అమ్మకి చూపు రాకపోతే నేనుండి ఏం లాభం అండి? 1,000 రూపాయలు ఇచ్చుకుంటాను, మా అమ్మకి చూపు తెప్పించండి. బాబు, కరుణించండి, కనికరించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను.
0: ఆ డబ్బుకి ఆపరేషన్ గదిలో అడుగు కూడా పెట్టనివ్వరు, తెలిసిందా? ఆపరేషన్ అట ఆపరేషన్. వెళ్ళా.
1: అమ్మా, నాలాంటి పేదవాడికి తల్లివయ్యేవెందుకమ్మా? వెంకన్న బాబు, మా అమ్మకు చూపు తెప్పించే దారి చూపించు స్వామి.
2: బాధపడకు తమ్ముడు, వెంకన్న నీ ప్రార్థన తప్పకుండా వింటాడు, మీ అమ్మకి చూపిస్తాడు.
1: ఎలా ఇస్తాడన్నా? నా దగ్గర 10,000 లేవే.
2: రూపాయి ఖర్చు లేకుండా మీ అమ్మకు ఆపరేషన్ చేయిద్దాం. నీలాంటి భక్తుడు కన్నీళ్లు పెట్టుకుంటే భగవంతుడు భరించగలడా వెంకన్న?
1: అన్నా, నేను వింటున్నది నిజమేనా?
2: నిజమే తమ్ముడు.
1: తమరెవరు బాబు? దేవదూతలా?
2: అవును, దేవదూతలమే. నువ్వు నమ్మిన వెంకన్న నీకోసం 7 కొండలు దిగివచ్చాడు. శంఖచక్ర గదా పద్మాలకు బదులు సత్యధర్మ శాంతి ప్రేమలు, వజ్రకిరీటానికి బదులు జటాజూటం, సువర్ణాభరణాలకు బదులు కాషాయాంబరం, నామాలకి బదులు చెరగని చిరునవ్వు ధరించి వచ్చాడు. అభయవరదహస్తాలు మాత్రం అలాగే తెచ్చుకున్నాడు. ఆ నడయాడే శ్రీనివాసుని దూతలం.
1: దేవుడు నాకోసం దిగి వచ్చాడా? ఏడి బాబు,
2: అదిగో అదిగో చూడు.

0: మమ్మీ మమ్మీ
1: సాము ఎప్పుడొచ్చావురా?
0: 10 నిమిషాలైంది వచ్చి. నీకోసం ఇంటికి వెళ్ళాను మమ్మీ, ఇక్కడ ఉన్నావని చెప్పారు.
1: నూరారా అమ్మా అని పిలవకుండా మమ్మీ అని ఆ పిలిపేమిట్రా?
0: ఈ మోడర్న్ పిలుపు నీకర్థం కాదులే, ఇంతకీ ఇక్కడెందుకున్నావు?
1: పిల్లలు చక్కగా ఆడుతూ పాడుతూ ఉంటే చూస్తూ ఉండిపోయాను. పద ఇంటికెళ్దాం.
0: ఇప్పుడు టైం లేదు మమ్మీ, చాలా అర్జెంట్ పనులున్నాయి.
1: అదేమిట్రా, అంత దూరం నుంచి వచ్చి 4 రోజులు కూడా ఉండకుండా వెళ్లిపోతావా?
0: 4 నిమిషాలు కూడా ఉండడానికి తీరిక లేదు మమ్మీ. హైదరాబాద్ లో ఉంటే 4 నిమిషాల్లో 4 లక్షలు సంపాదించవచ్చు.
1: కన్న తల్లికి తన పిల్లల్ని కళ్ళారా 4 రోజులు చూసుకోవాలని ఉండదా రామో?
0: 25 ఏళ్లు చూసావు కదమ్మా, కొత్తగా ఇప్పుడేం చూస్తావు?
1: తల్లి దగ్గర 4 నిమిషాలు ఉండలేని వాడివి అసలు ఎందుకు వచ్చినట్టు?
0: తల్లి రుణం తీర్చుకుందామని వచ్చాం. చిన్నప్పటి నుంచి నువ్వు నాన్న నా కోసం ఖర్చు పెట్టిన సొమ్మంతా అనా పైసలతో తీర్చేద్దామని వచ్చాను. ఇప్పటి వరకు 3,30,000 రూపాయలు అయింది. ఇదిగో చెక్కు తీసుకో.
1: తల్లిదండ్రుల ఆత్మీయతకు విలువ కట్టావన్నమాట.
0: అంతకన్నా ఏం చెయ్యాలి?
1: అన్నీ సరిగ్గా లెక్క వేసావా నాయనా?
0: ఏవీ మర్చిపోలేదు.
1: అడుగుతున్నానని ఏమీ అనుకోకు. నిన్ను 9 నెలలు మోసినందుకు కన్న తల్లి కడుపుకి ఎంత అద్దె వేశావు. 3 సంవత్సరాలు పాలిచ్చి పెంచాను, ఆ పాలకెంత ఖరీదు కట్టావు. పసివాడిగా ఉన్నప్పుడు అసహించుకోకుండా అన్ని సపర్యలు చేశాను, ఆ సేవలకెంత ఛార్జీ వేశావు. నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నో సార్లు కన్నీరు కార్చాను, ఆ కన్నీటికెంత ధర కట్టావు. అమ్మగా ఆత్మీయతను పంచాను, దాని ఖరీదెంత?
0: ఐఎమ్ సారీ మమ్మీ, ఇవి మరిచిపోయాను. వాటన్నిటికీ మరో 3 లక్షలు ఇస్తున్నాను. ఇందా చెక్కు తీసుకో.
1: ఈ డబ్బుతో మా రుణం తీర్చేసావన్నమాట?
0: పూర్తిగా.
1: అవును, రుణం తీరిపోయింది. ప్రాణం ఉన్న మనుషులకే విలువ లేనప్పుడు ప్రాణం లేని ఈ కాగితాలు నాకెందుకురా?
0: మమ్మీ ఇవి చెక్కులు, వాటి విలువ 6 లక్షలు. చించేశావే.
1: చదువు సంధ్య లేని నాకేం తెలుసురా ఆ కాగితాల విలువ. అందుకే చించేశాను. మనుషులు మనసుల కంటే కాగితాలు విలువైనవని ఇప్పుడు నువ్వు చెప్తే తెలిసిందిరా.
0: వయస్సుతో నీకు మతిపోయినట్టుంది.
1: కన్న తల్లి రుణం కాగితాలతో తీర్చుకున్నప్పుడే పోయిందిరా నా మతి. వెళ్ళు నాయన, ఆనందంగా సంతోషంగా వెళ్ళు.

0: శ్రీరామచంద్ర, తండ్రి మాట జవదాటని వాడివి, ధర్మమూర్తివి. అమ్మని ఆదరించలేదని నా బిడ్డ మీద కోపగించుకు. వాణ్ణి చల్లగా చూడు. ఎప్పుడైనా వాడు ప్రేమగా అమ్మా అని పిలిస్తే వినే భాగ్యం కలిగించు చాలు.
1: అమ్మా అమ్మా,
0: నువ్వా? నా కొడుకేమోనని భ్రమపడ్డాను.
1: నీ కొడుకునే అనుకో అమ్మా.
0: కనకుండా నేను కొడుకు అని ఎలా అనుకుంటానయ్యా?
1: కంటేనే కొడుకవుతాడా అమ్మా? ప్రేమ పంచితే కొడుకవడా?
0: వెంకన్న, ప్రేమ లేకపోతే నన్నెందుకెంత అభిమానంగా పలకరిస్తావయ్యా? నువ్వు నా బిడ్డవే.
1: మా ఇంటికి రా అమ్మా, నిన్ను మా అమ్మలా చూసుకుంటాను.
0: వెంకన్న, ఈ అమ్మని ఆదరించాలన్న పెద్ద మనసు నీకెలా వచ్చిందిరా?
1: చిన్నప్పుడు రామాయణ భారత భాగవతాలు మా అమ్మ కథలుగా చెప్పేదమ్మా. శ్రవణ కుమారుడు, పుండరీకుడు తల్లిదండ్రుల సేవ ఎలా చేశారో చెప్పి, ఒరే వెంకన్న, ఏ అమ్మనైనా మీ అమ్మలా చూసుకోవాలరా అని చెప్పిందమ్మా.
0: నేను మీ అమ్మలాగే చెప్తుంటే నా కొడుకు కూడా నీలాగే ప్రేమించేవాడేమో.
1: దిగులు పడకమ్మా, మా బాబాని ప్రార్థించు, అన్న తప్పకుండా వస్తాడు.
0: బాబావారిని నువ్వు చూసావా?
1: చూడ్డమే కాదు, అమృతం లాంటి ఆయన మాటలు కూడా విన్నానమ్మా.
0: బాబా ఏం చెప్పారయ్యా?
1: ఆదిదేవుడి కంటే అమ్మే ఎక్కువని చెప్పారమ్మా. 1000 తల్లుల ప్రేమను పెంచి ఇచ్చే నా కన్నతండ్రి బాబాను దర్శించి అమ్మను ఆదరించకపోతే ఎందుకమ్మా ఈ మనిషి జన్మ?
0: ఆ దేవుడికి నిజమైన భక్తుడు వెంకన్న. నీలాంటి గొప్ప మనసు డిగ్రీలు అందుకున్న ఎంతమందికుందిరా
1: అమ్మా. అమ్మ గురించి మా బాబా ఏం చెప్పారో తెలుసా?

0: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్, కూర్చోండి.
0: కూర్చోడానికి సమయం లేదండి. ఇది లక్షలు లాభం వచ్చే కాంట్రాక్ట్. నేనన్నీ జాగ్రత్తగా చూసి రేట్లు వేశాను. మీరు సంతకం పెడితే వెంటనే పంపించేస్తాను.
1: సరే, అక్కడ పెట్టండి.
0: ఇది చాలా అర్జెంటు, గంట లోపల పంపించాలండి.
1: మీరు చూసినంత మాత్రం నేను చూడకుండా గుడ్డిగా సంతకం చేసేయాలా? నేను వివరాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి సంతకం పెడతాను. వెళ్ళండి.
0: రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాను, మీరెన్నడూ ఇలా అనలేదు.
1: ఇప్పుడు అంటున్నాను కదా.
0: క్షమించండి, మీకు నా మీద అపనమ్మకం కలిగినట్టుంది.
1: అవును.
0: నా నిజాయితీనే శంకిస్తున్నారా?
1: శంకించకపోవడానికి మీరేవైనా సత్యహరిశ్చంద్రులా?
0: నేను చేసిన సేవ వృధా అయిందన్నమాట.
1: జీతం తీసుకున్నారు, డ్యూటీ చేశారు, దీనిలో నిస్వార్థ సేవ ఏముంది?
0: మళ్ళీ ఆ మాట అనకండి, నేను భరించలేను.
1: ఏ, నా మాటలకి బాధపడుతున్నారా?
0: అవును, కంపెనీని నా కన్న తల్లిలా భావించి సేవ చేశాను.
1: కన్న తల్లినే ప్రేమించలేని మీరు కంపెనీని ప్రేమిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది నాకు.
0: మీకెవరు చెప్పారు?
1: నా ఉద్యోగులు, వారి కుటుంబాల యోగక్షేమాలు అనుక్షణం నేను తెలుసుకుంటూ ఉంటానని మీకు తెలీదా?
0: ఐఎమ్ సారీ సార్.
1: రామం, అహోరాత్రులు మీరు కంపెనీ అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటే నీతి నిజాయితీలు గల సమర్థుడైన మేనేజర్ లభించానని నేను పొంగిపోయాను. కాని కన్న తల్లి ప్రేమకి డబ్బుతో విలువ కట్టారని తెలిసి బాధపడ్డాను. రామం, మీ మీద నమ్మకం లేదన్న ఒక్క మాటకే మీరెంతో బాధపడ్డారు. మరి నవమాసాలు మోసి కని పెంచి అమృతంలాంటి ప్రేమ పంచిన కన్న తల్లి ఆత్మీయతానురాగాలకి తుచ్ఛమైన డబ్బుతో విలువ కడితే ఆ తల్లి ఎంత గుండెకోతకు గురై ఉంటుందో ఒక్క క్షణమైనా ఆలోచించారా?
0: ఆలోచించలేదు సార్.
1: ఇప్పుడు ఆలోచించండి. మాతృదేవోభవ అని బోధించిన వేదాలు పుట్టిన భూమిలో పుట్టి, రాముడు ప్రభవించిన రాజ్యంలో పెరిగి, గాంధీ పుట్టిన నేలపై చదువుకుని, ప్రేమామృతమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సమకాలికులుగా జీవిస్తూ తల్లిని గౌరవించకపోతే ఎందుకండి ఈ మానవ జన్మ?
0: నేను క్షమించరాని అపరాధం చేశాను సార్.
1: రామం, అది నీ తప్పు కాదు. చదువు జీతం కోసం కాదు, జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పని వ్యవస్థది. జన్మ జన్మల పుణ్యఫలం వల్ల భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో విద్యాభ్యాసం చేసే అదృష్టం నాకు కలిగింది. దేవుడు అందరిళ్లలోనూ ఉండలేక తల్లి రూపంలో ఉంటాడని మా బాబా చెప్పారు. అందుకే నేను మా అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను.
0: మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు అర్థమవుతోంది సార్.
1: తల్లిని గౌరవించడం అంటే ఆమె ఆశించినట్టు జీవించాలంటారు మా బాబా. తాను ఆచరించి చూపించారు. మాతృమూర్తి ఈశ్వరమ్మ చిన్న పాఠశాల నిర్మించమంటే విశ్వవిఖ్యాతమైన విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు. దాహార్తుల్ని ఆదుకోవడానికి చిన్న బావి తవ్వించమంటే వేల గ్రామాలకు మద్రాసు మహానగరానికి మంచినీరు అందించారు. చిన్న ఆసుపత్రిని నిర్మించమంటే జగద్విఖ్యాతమైన రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించారు. అవతార పురుషుడు తన తల్లి మాటకు ఎంత విలువిచ్చాడో చూశారా? వారి జీవితం నుంచి అమ్మను గౌరవించడం నేర్చుకోవాలి మనం.
0: అమ్మను అవమానించి నేను చాలా తప్పు చేశాను సార్. నేనిప్పుడే వెళ్లి మా అమ్మను క్షమించమని వేడుకుంటాను.
1: రామం, మీలో నీతి నిజాయితీ ఉన్నాయి నాకు తెలుసు. శీనప్ప, నీకు ధనం లేకపోతే బాధపడను, అధికారం లేకపోతే విచారించను, కార్లు మేడలు లేకపోతే చింతించను, కాని నువ్వు ఇతరులకు ప్రేమ పంచకపోతే నేను బాధపడతానని మా అమ్మ చెప్పేది. మీరు కూడా ప్రేమను పెంచుకోండి, అమ్మను గౌరవించండి, ఆదరించండి, ఆత్మీయతను పంచండి.
0: నాకు కనువిప్పు కలిగించే మాట చెప్పారు.
1: తల్లి తన కొడుకు గౌరవిస్తే, ఆదరిస్తే పొందే ఆనందం లక్షల గుమ్మరించినా పొందదు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో మీరే తెలుసుకుంటారు. పదండి.

0: చూశావా అమ్మా, గజేంద్రుణ్ణి రక్షించడానికి ఎవ్వరికీ చెప్పకుండా ఏ ఆయుధాలు ధరించకుండా పరుగు పరుగున వచ్చేడట శ్రీహరి.
1: భగవంతుడు నన్నెప్పుడు ఆదుకుంటాడో.
2: పార్వతమ్మ గారెవరండి?
0: ఈమె మా అమ్మ.
2: రామం మీ కుమారుడేనా?
1: మావాడే. మా వాడికి ఏమైంది బాబు?
2: ఏం కాలేదు, నిక్షేపంలా ఉన్నాడు.
1: మరి తమరెందుకొచ్చారు?
2: రామం నా కంపెనీలో పనిచేస్తున్నాడు.
1: అలాగా, వెంకన్న అయ్యగారికి మంచినీళ్ళు తీసుకురా.
2: వద్దండి, మీ అబ్బాయిని ఉద్యోగం నుంచి తొలగించాలనుకుంటున్నాను.
1: కారణం?
2: అతని నీతి నిజాయితీల మీద నాకు నమ్మకం పోయింది.
1: ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? నా కొడుకు రత్నం లాంటివాడు.
2: ప్రతి తల్లికి తన బిడ్డ శ్రీరామచంద్రుల్లాగే కనిపిస్తాడు.
1: కనిపించడం కాదు, నిజం.
2: ఎలా చెప్పగలరు?
1: వాడు నా బిడ్డ. నీతి నిజాయితీలకు ప్రాణమిచ్చే కుటుంబం మాది.
2: అంత గొప్పవాడైతే తల్లిని ఎందుకు అవమానించాడు?
1: క్షణికమైన ఉద్రేకంలో వాడు నన్ను అవమానించుండొచ్చు. పసివాడు తల్లి గుండెల మీద తంతాడు. అంత మాత్రం చేత వాడికి తల్లిపై ద్వేషం ఉన్నట్ట? వాడి నీతి నిజాయితీల్ని శంకించకండి. వాడి నిద్రాహారాలు మాని మీ కంపెనీకి సేవ చేశాడని నాకు తెలుసు. వాడెప్పటికైనా తప్పు తెలుసుకుని అమ్మఒడి చేరుకుంటాడని నాకు తెలుసు. అయినా తల్లి కొడుకుల మధ్య మీ పెత్తనమేమిటి? ఉద్యోగం తీసి చూడండి. ఇంతకంటే మంచి ఉద్యోగం మా వాణ్ణి వెతుక్కుంటూ వస్తుంది. వాడి నీతి నిజాయితీల మీద, ప్రతిభా పాఠవాల మీద నాకు నమ్మకం ఉంది.
2: అమ్మా, మీ కొడుకు మీద మీకున్న నమ్మకానికి ప్రేమకి నా జోహార్లు.
3: అమ్మా
1: రామం,
3: నన్ను క్షమించమ్మా.
1: పిచ్చివాడా, అమ్మంటేనే క్షమరా.
2: రామం, నువ్వు తనను ఆదరించకపోయినా అవమానించినా మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ నమ్మకం ఉన్నాయో చూశావా?
1: రామం, ఈయన
3: మా కంపెనీ యజమాని శ్రీనివాస్ గారమ్మా. నాకు అమ్మ ప్రేమ గురించి చెప్పి కనువిప్పు కలిగించిన వ్యక్తి వీరేనమ్మా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి కాలేజీలో చదువుకున్నారు.
2: తల్లి ప్రేమ రామానికి తెలియాలని మీతో కఠినంగా మాట్లాడాను, నన్ను క్షమించమ్మా.
1: అలా అనుకు బాబు, నా బిడ్డను నా ఒడికి చేర్చావు, నీ మేలు మర్చిపోగలనా?
0: అమ్మా, నేను చెప్పానా, నీ ప్రార్థన విని బాబా తలబిడ్డనే పంపాడమ్మా. భక్తితో, విశ్వాసంతో, శరణాగతితో, కన్నీళ్లతో, ఆవేదనతో సాయి అని ఒక్క మారు పిలిస్తే కరిగిపోయి కరుణించే దేవుడమ్మా శ్రీ సత్యసాయి.
1: చూడు రామం, ఈ బంగారాన్ని నేను కనలేదు, కాని అమ్మా అని పిలిచి ఆదుకున్నాడురా. కన్నీళ్లు తుడిచి నిన్ను మరిచిపోయేలా సేవ చేశాడురా. ఈ వజ్రాన్ని పాలిచ్చి పెంచలేదు, నా బిడ్డను నన్ను కలిపాడు. రామం, వీళ్ళు నాకు దేవుడిచ్చిన బిడ్డలురా, జన్మ జన్మలకి వీళ్ళని మర్చిపోలేనురా.
2: రామం, ఒక అమాయకుడి మనస్సులో బాబా ప్రేమజ్యోతి ఎలా వెలిగించారో చూశావా? నువ్వు కూడా అందరినీ వెంకన్నలా ప్రేమించు, సాయి ప్రేమధార ప్రవహించేలా చెయ్యి, మాతృభక్తిని చాటి చెప్పు. అదే నువ్వు చేయగలిగిన గొప్ప సేవ.
3: అలాగే సార్, మీ మాట తప్పక పాటిస్తాను. నాతో రామ్మా.
1: రామం, ముందు ప్రశాంతి నిలయం వెళదాం. చీకటి కమ్ముకున్న మన జీవితాల్లో ప్రేమ జ్యోతులు వెలిగించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శిద్దాం. నీతో పాటు వెంకన్న శ్రీనివాసం లాంటి బిడ్డలు ఇచ్చినందుకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నిన్నే కాదు, అందరినీ నా బిడ్డల్లా ప్రేమిస్తానని ఆ దేవుడికి మాట ఇస్తాను. ప్రశాంతి నిలయంలో వెలుగుతున్న లక్షలాది ప్రేమ జ్యోతుల్ని మనం దర్శిద్దాం. ప్రేమని పంచి ఇవ్వండని గడప గడపకు సాయి ప్రేమ సందేశాన్ని అందిద్దాం. బాబా పాదారవిందాల దగ్గర మోకరిల్లి మన జన్మలు ధన్యం చేసుకుందాం.

ఇప్పటిదాకా మీరు 2007 జూలై

0: శ్రీ సత్యసాయి సంస్థల్లో ఏ కార్యక్రమమైనా ఓంకారంతో ప్రారంభం కావడం సాంప్రదాయం. హైదరాబాద్ లో జూన్ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన వేసవి శిక్షణా శిబిరంలో కూడా తరగతులు ప్రతిరోజు ఇలానే ప్రారంభమయ్యాయి. శివం మందిరానికి కూతవేటు దూరంలో ఉన్న శ్రీ సత్యసాయి విద్యావిహార ప్రాంగణంలోని శ్రీ సత్యసాయి ఆరాధ్యధామం ఈ శిబిరానికి వేదిక అయింది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత అనే అంశంపై ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహించడానికి వెనక ఉన్న ఉద్దేశాన్ని, శిబిరంలో పాల్గొన్న బాలబాలికల ఎంపిక గురించి హైదరాబాద్ జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎంవీఆర్ శేషసాయి ఇలా వివరించారు.
1: ఇది ప్రాథమికంగా భగవాన్ మనకి నేర్పించిన పద్ధతులు. చిన్నతనంలోనే అంటే ఊహ వచ్చిన తర్వాత వాళ్ళు స్కూల్కు వెళ్లడము, చిన్న చిన్న పనులకు బయట విషయాలు తెలుసుకోవడము, ఎప్పుడైతే వాళ్ళకి ఇటువంటి ఆలోచన సరళి ప్రారంభం అవుతుందో ఆ స్టేజ్ నుంచే వాళ్ళకి ఈ బాల వికాస్ కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించి ఈ విలువల గురించి, జీవితం గురించి, బిహేవియర్ల ఆస్పెక్ట్స్ ఎలాగుండాలి ఇవన్నీ కూడా నేర్పించాలని చెప్పేసి స్వామి ఈ బాల వికాస్ ఉద్యమం అనేది ప్రారంభం చేశారు. మనం ఎంతసేపు ఈ భక్తుల యొక్క పిల్లలు, లేకపోతే స్వామి అంటే కొంచెం ఏదో తెలిసిన వాళ్ళు, భారతీయ సంస్కృతి తెలిసిన వాళ్ళు వీళ్ల పిల్లల్నే పంపిస్తూ ఉంటారు. అయితే ఇది ఇంకా బయటకు వెళ్ళాలి, మనం ఇంకా బయటకు వెళ్లి అందరికీ కూడా తెలియజేయడానికి ఒక ఫోరం ఒకటి క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి బాల వికాస్ లో 50 మంది పిల్లల్ని, బాల వికాస్ నుంచి ఇంకొక 50 మంది పిల్లల్ని ఈ బాల వికాస్ అంటే, ఆధ్యాత్మికత అంటే, ఈ ఇండియన్ కల్చర్ అంటే ఏమి తెలియని బయట స్కూల్స్ పిల్లల్ని కొంతమందిని తీసుకొచ్చి వీళ్లని వాళ్ళని కలిపి ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశామండి. ఏదో మనం వాళ్ళు బాల వికాస్ కి ఆదివారాలు వచ్చేసేయడము, ఆ క్లాసులు అటెండ్ అవ్వడము, వెళ్లిపోవడము, మళ్లీ వాళ్ల ధోరణిలో వాళ్ల ఇళ్లలో వాళ్ల పద్ధతుల ప్రకారంగా జీవించడం వల్ల బిహేవియర్ ఆస్పెక్ట్స్ గాని, అటు క్రమశిక్షణ గాని స్వామి చెప్పిన పద్ధతిలో మనం తెలియచేయడం కొంచెం కష్టం కాబట్టి ఇది ఒక అవేర్నెస్ గా ఉండడానికి, అందరికీ ఒక తెలిసే పద్ధతిలో జీవితం అంటే ఎలా ఉండాలి, ఆ క్రమశిక్షణ ఎలా ఉండాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు వీళ్ళు ఏ రకాలుగా వీళ్ళ జీవితాన్ని గడపాలి అనేటువంటి పద్ధతులన్నీ కూడా ఒక క్యాప్సూల్, ఒక డిజైన్ చేసి ఒకటి దాని ప్రకారంగా ఈ రెసిడెన్షియల్ బాల వికాస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి వే ఆఫ్ లైఫ్ అలవాటు చేయడానికి దానికి ఒక సబ్జెక్ట్ కావాలి కాబట్టి ఈ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత. స్వామివారు 1972 నుంచి ప్రతి సంవత్సరము సమ్మర్ కోర్స్ ని పెట్టి ఈ విషయాలన్నీ తెలియజేస్తూ దివ్యమైనటువంటి తమ సందేశాలన్నీ వాళ్ళకి ఇస్తూ పిల్లల్ని ఎంతో అభివృద్దిలోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ చక్కటి పౌరులుగా తీర్చిదిద్దారు. ఆ స్ఫూర్తి తీసుకుని ఈ బాల వికాస్ లో ఉండే సిలబస్లను తీసుకుని దానికి తగ్గట్టుగా ఈ పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఈ గురువుల చేత మనం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ పెట్టి స్వామి ఎలాగైతే సమ్మర్ కోర్సు పెద్ద పిల్లలకి పెట్టారో అలాగే చిన్నపిల్లలకి పెట్టి వీళ్ళని ఆ జీవన శైలి కూడా ఇలా ఉండాలి అని చూపించడానికి ఈ 5 రోజుల కార్యక్రమం మనం హైదరాబాద్ లో ఏర్పాటు చేశామండి. స్వామివారు మనకి ఇక్కడ శివం మందిరం ప్రసాదించారు. తర్వాత వెనకాల ఒక ఈశ్వరమ్మ సదన్ అనే మంచి ఒక బిల్డింగ్, తర్వాత సత్యసాయి విద్యావిహార్ స్కూల్ మనకి హైదరాబాద్ కి ప్రసాదించారు. సత్యసాయి ఆరాధ్యధామం అని ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ ఒకటి మనకి ప్రసాదించారు. సో ఈ ఉన్న వనరులు ఇవన్నీ తీసుకుని, వసతులన్నీ తీసుకుని ఒక 150 మంది పిల్లల్ని మేము సెలెక్ట్ చేసుకున్నామండి. ఈ 150లో ఒక 60-70 మంది బాల వికాస్ పిల్లలు, మిగిలిన వాళ్ళందరూ

0: బయట వాళ్ళు. ఈ బయట వాళ్ళని మన టీచర్స్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ అందరికి ఇన్ఫర్మేషన్ పంపించి ఇటువంటి కార్యక్రమము దీంట్లో ఈ విషయాలన్నీ నేర్పిస్తారు, అవగాహన ఉండి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసి పంపించమని టీచర్లను అడిగాం. అలాగే పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చామండి. దాని ప్రకారంగా వచ్చిన వాళ్ళని ఒక రెండు మూడు స్టేజెస్ లో వెళ్లి ఇంటర్వ్యూస్ లాగా కండక్ట్ చేసి నిజంగా వాళ్ళకి ఎంత దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది, ఎంతమంది దీంట్లో నిలబడి దాంట్లో ఈ 5 రోజుల కార్యక్రమం పూర్తిగా పాల్గొంటారు, పాల్గొన్న తర్వాత కొంచెం దాంట్లో ఫాలో అప్ కూడా వాళ్ళు ఇళ్లలో వాళ్ళు చేయగలిగిన స్థితిలో ఎవరుంటారు అన్నది మానసికంగా వాళ్ళ ఆ దృఢత్వాన్ని ఇంట్రెస్ట్ ని చూసుకుని దాని ప్రకారంగా ఇది సెలక్షన్ జరిగిందండి. కొంచెం ఆధ్యాత్మికత కాస్త ఈ పద్ధతులు ట్రెడిషన్స్ ఫాలో అయ్యే వాళ్లే ఇటువంటి వాళ్ళకి మొగ్గు చూపిస్తారు. కాబట్టి పేరెంట్స్ ని పిల్లల్ని కూడా పరికించి వాళ్ళతో మాట్లాడి సెలక్షన్ అది చేయడం జరిగింది.
1: శిక్షణా తరగతులలో బోధించిన అంశాలను వివరిస్తూ శ్రీ శేషసాయి,
0: సబ్జెక్ట్స్ అన్ని కూడా ఎలా డిజైన్ చేశారంటే మనకి మంచి కార్పొరేట్ ఫీల్డ్ లో ట్రైనర్స్ ఉన్నారు హైదరాబాద్ లో, స్వామి దగ్గర చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లో పెద్దవాళ్ళకి, తర్వాత బాల వికాస్ పిల్లలకి రకరకాలైనటువంటి ట్రైనింగ్ కోర్సులు ఇవన్నీ కండక్ట్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి బాల వికాస్ కి ఏవైతే నిర్దేశించారో ఈ సబ్జెక్ట్స్ ఇవన్నీ వాళ్ళ ముందర పెట్టి వీటికి తోడు జీవనశైలి ఇంకా బాగుపడడానికి కొన్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని, తర్వాత ఇండియన్ కల్చర్ స్పిరిచువాలిటీస్ తోటే వాళ్ళకి ఇంకా కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అని, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాల్సినటువంటి కొన్ని విషయాలు, నూతనమైనటువంటి సబ్జెక్ట్స్ కూడా డిజైన్ చేసి దాంట్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ మనం ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా వీళ్ళకి స్థాయికి తగ్గట్టుగా ఉండేటట్టుగా ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఒకటి డిజైన్ చేశాం.
1: శిబిరం ఫలితాలపై సమీక్ష, తదనంతర చర్యల గురించి శ్రీ శేషసాయి ఇలా చెప్పారు.
0: మొట్టమొదటిసారి మనం ఈ కార్యక్రమం మనం హైదరాబాద్ లో పెట్టాం కాబట్టి ఈ కార్యక్రమం తర్వాత ఒక సస్టైన్డ్ ఎఫర్ట్ అనేది ఉండాలి. వీళ్ళకి ఏదో ఒక కార్యక్రమం 5 రోజులు పెట్టి వీళ్ళని వదిలేస్తే మళ్లీ వాళ్ళు మామూలుగా తయారైపోతారు తప్ప ఈ కంటిన్యూటీ అనేది ఉండదు వాళ్ళకి. అందుకని మేము ఏం ప్లాన్ చేశామంటే మొట్టమొదట ఈ 5 రోజుల కార్యక్రమం ఇక్కడ నేర్పించిన విషయాలన్నీ వీళ్ళందరూ అవగాహన చేసుకుని దాంట్లో కొంచెం ఇంట్రెస్ట్ పెంచుకుని వీళ్ళు ఇళ్లలో ఆ లైఫ్ స్టైల్ మార్చుకుని జీవించడం ఒకటి. ఇది కొంత అలవాటు పడిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో 27 సమితులు ఉన్నాయండి. ఏ జోన్స్ లో ఉన్న పిల్లల్ని ఆ తల్లిదండ్రుల్ని కలిపి ఒక పేరెంటింగ్ వర్క్ షాప్ కూడా పెట్టి అక్కడ ఈ పిల్లలకి పేరెంట్స్ కి కలిపి దాని మీద ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ ని ఇంకా పెంచి వాళ్ళు ఇంకా కంటిన్యూస్ గా ఇటువంటి కార్యక్రమాల్లో, బాల వికాస్ కార్యక్రమాల్లో, సమితిలో జరిగే కార్యక్రమాల్లో అనుబంధం ఏర్పరచుకుని అనుసంధానం జరిగిన తర్వాత రెగ్యులర్ గా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉంటే ఈ 5 రోజులు చేసిన కార్యక్రమానికి పట్టుత్వం లభిస్తుంది వాళ్ళకి.
1: జూన్ 5వ తేదీన ప్రారంభమైన వేసవి శిక్షణా తరగతులకు శ్రీ గోపీకృష్ణ పిడతల కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. శిబిరం ఆశయాన్ని ఇలా వివరించారు.
2: ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అనే సమ్మర్ కోర్స్ లో ఎటువంటి సబ్జెక్ట్స్ వీళ్ళకి చెప్పాలి అనే ఒక ఫోకస్ తోటి ఒక చర్చ జరుపుకుని మన డిస్టిక్ ప్రెసిడెంట్ శ్రీ శేషసాయి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ఒక ఫోకస్డ్ అప్రోచ్ లో తీసుకెళ్లాలి ఈ వేసవి తరగతిలో అని చెప్పి డిసైడ్ చేశామన్నమాట. మన ఆధ్యాత్మికత, అదే కాకుండా మన కల్చర్, భారతీయ సంస్కృతి గురించి, ఆధ్యాత్మికత గురించి మెయిన్ ఫోకస్ ఉండాలి అని చెప్పి ఒక డిసైడ్ చేశామన్నమాట. ఎందుకంటే స్వామి గత 35 ఏళ్లుగా చెప్పుకుంటూ వచ్చారు పిల్లలకు కూడా సమ్మర్ కోర్సు అక్కడ బయట ఫీల్డ్ లో కానివ్వండి, పుట్టపర్తిలో కాని స్వామి ఎప్పుడైతే పెట్టేవాళ్ళు ఇదే ఫోకస్ ఉండేది. మెయిన్ ఫోకస్ ఆధ్యాత్మికత, సంస్కృతి. గత 1000 సంవత్సరాల నుంచి మన వేదాల నుంచి ఏం చెప్పుకుంటూ వచ్చారో ఆ విషయాలు కూడా తెలియజేయాలి అని చెప్పి ఒక తపనతోటి మేము ముందుకెళ్లామన్నమాట. దీంట్లో మన పురాతనమైన టీచింగ్స్ కానీ ఏవేమి ఉన్నాయో ముఖ్యమైన అంశాలు దాన్ని మనం ఐడెంటిఫై చేసి ఒక స్ట్రక్చర్, కోర్స్ స్ట్రక్చర్ ని మనం చేయడం జరిగింది. ఈ క్యాంప్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటాం కదా మనం, ఈ విలువల గురించి ఫోకస్ చేసుకుంటూ మనం పిల్లలకి వాళ్లు వాళ్లంతగా వాళ్లు సెల్ఫ్ మేనేజ్మెంట్, వాళ్లే ఎలా వాళ్లని సెల్ఫ్ మేనేజ్ చేసుకోగలుగుతారు, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఆరోగ్యం గురించి, ఒక భారతీయుడు ఎటువంటి విధంగా బిహేవ్ చేయాలి అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశాలు అన్నమాట. దీంట్లో ఏంటంటే మనం ఎవరిని ఏమి ఫోర్స్ చేయకుండా వాళ్లంతకు వాళ్లే వచ్చి వాళ్ళు జాయిన్ అవ్వడం ఈ కోర్సు లో జరిగిందనమాట. ఇది ఎలా చేశామంటే సుమారు 5 రోజులు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. 5 రోజుల కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే ప్రతిరోజు మనం పొద్దున వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే మనకి ఒక కాంటాక్ట్ అనేది తెలియదు కాదు వాళ్లతో. వాళ్ళు ఒక గురుకులం స్టైల్లో మన దగ్గరే ఉండి వాళ్ళు మనం చేసే విధానం ఎలా చేస్తున్నామో, మనం ఎంత తపనతతో చేస్తున్నామో, సేవా కార్యక్రమాలు కానీ ఎలా చర్చిస్తున్నామో ఇవన్నీ వాళ్ళు ఒకసారి చూస్తే వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వస్తుందని చెప్పి కార్యక్రమం పెట్టడం జరిగిందనమాట. అదే కాకుండా ఓ చిన్న వయసులో, అంటే మనం 8, 9, 10 తరగతుల పిల్లల్ని ఎంచుకున్నాం, చిన్న వయసులో ఒకసారి వాళ్ళకి ఒక రుచి చూపెడితే ఆధ్యాత్మికత గాని మన భారతీయ సంస్కృతి గురించి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అది రానున్న రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లగలుగుతారనే ఐడియాతో మాత్రం చేయబడింది.
1: సాయి సంస్థల పట్ల నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను 5 రోజుల పాటు వదిలి వెళ్లారని చెబుతూ, ఆ పిల్లల భద్రత, ఆహారం, ఆరోగ్యం తదితర విషయాల్లో తీసుకున్న జాగ్రత్తల గురించి, పర్యవేక్షణ గురించి శ్రీ గోపీకృష్ణ ఇలా తెలిపారు.
2: 144 పిల్లల్ని మన దగ్గర 5 రోజులు పెట్టుకున్నాం. అది ఒక పెద్ద బాధ్యత. దీంట్లో కనీసం 90% పిల్లలు ఎవరైతే వచ్చారో ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంకొక చోట ఒక రెసిడెన్షియల్ కోర్స్ అనే ఈ తరగతుల్లో ఉండడం ఫస్ట్ టైం జరిగిందట వాళ్ల లైఫ్ లో. చాలా మంది తల్లిదండ్రులు చెప్పడం జరిగిందనమాట. అయితే వాళ్ల బాధ్యత మనం తీసుకున్నాం కాబట్టి ప్రతిరోజు సుమారు 400 అంటే 5 రోజుల కార్యక్రమంలో సుమారు 400 సేవాదళ సభ్యులు, మహిళా విభాగం, యువకులు, యువతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడపిల్లల్ని చెప్పినట్టు ఈశ్వరమ్మ సేవ సదంలో పెట్టాము. బయట ఒక సెక్యూరిటీ పెట్టుకున్నాము. అండ్ మన సత్యసాయి సేవాదళ ఎవరైతే ప్రశాంతి సర్వీస్ సెక్యూరిటీ వింగ్ ఉందో వాళ్లు కూడా దీన్ని మేనేజ్ చేయడం మొదలెట్టారు. సెక్యూరిటీ వైజ్ అన్ని జాగ్రత్తలు తీసుకోబడింది. మనం ఎప్పుడైతే ఈ కార్యక్రమం నిర్వహించుదాం అనుకున్నామో ఆ టైంలో మనం ఏమనుకున్నామంటే సగం మంది పిల్లలు మన బాల వికాస్ పిల్లల్ని, సగం బయట వాళ్ళని అనుకున్నాం అనమాట. అది నిశ్చయించుకుని మనం తీసుకుని వచ్చాం, మనకు మనం ఎన్రోల్ చేసుకున్నాం. అయితే గ్రూప్స్ చేసినప్పుడు ఏం చేశామంటే బాయ్స్ లో ఒక 8 గ్రూపులు, గర్ల్స్ లో ఒక 8 గ్రూపులు చేశాం. దీంట్లో సగము బాల వికాస్ పిల్లలు, సగం బయట వాళ్ళు, అలా మిక్స్ చేశామన్నమాట. ఒక హెటరోజినస్ గ్రూప్ లాగా మిక్స్ చేసి వాళ్ళు ఈ గ్రూప్ లో మిక్స్ అయ్యేటట్టు చూసుకుంటూ వాళ్లకి ముఖ్యంగా మన బాల వికాస్ పిల్లలు కూడా కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఒక తపనతోటి ఇట్లాంటి గ్రూప్స్ తయారు చేశామన్నమాట. ప్రతి గ్రూప్ కి ఒక లీడరు, ఒక కో లీడర్ ని పెట్టామండి. లీడర్ ఉన్నప్పుడు లీడర్ కి ఏంటంటే లీడర్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఆ లీడర్ ని ఏం చేశామంటే మనం ఇక్కడ మన బాల వికాస్ విద్యార్థిని పెట్టకుండా బయట నుంచి ఎవరైతే వచ్చాడో అట్లాంటి యువకుడిని, అట్లాంటి పిల్లవాడిని మనం లీడర్ చేశాం. ఆ పిల్లవాడికి మనం కో లీడర్ గా మన బాల వికాస్ వాడిని పెట్టామన్నమాట. సో అక్కడ ఏం చేశామంటే ఇది కాకుండా మనము ప్రతి గ్రూప్ కి ఒక మెంటర్ అని పెట్టాం. ప్రతి 8 పిల్లలకి ఒక మెంటర్ అని పెట్టామన్నమాట. ఈ మెంటర్స్ ఎవరంటే మన సతీసాయి బాల వికాస్ తరగతుల్లో ఉత్తీర్ణులై ప్రీ సేవాదలు పాస్ అయ్యి యూత్ లో ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఎవరైతే ఈ పిల్లలతో బాగా జెల్ అవ్వగలుగుతారో, వాళ్లతో ఆడుతూ పాడుతూ వాళ్లకు విషయాలు నేర్పించగలుగుతారో అటువంటి పిల్లల్ని మనం ఐడెంటిఫై చేసి ప్రతి 8 పిల్లలకి ఒక మెంటర్ పెట్టాం. గర్ల్స్ వైపు పెట్టాము, బాయ్స్ వైపు పెట్టాము. ఈ మెంటర్ ఏం చేస్తాడంటే ఈ లీడర్ కానివ్వండి, ఈ కో లీడర్ కి అసిస్ట్ చేసుకుంటూ నువ్వు అలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేద్దామా మనము అని ఆ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ని కంప్లీట్ గా 5 రోజులు వాళ్ల ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి అక్కడ కోఆర్డినేట్ చేసి ఆ మార్క్ తీయగలిగాడు అనమాట. ఇది ముఖ్య ఉద్దేశం. యాక్చువల్లీ మనకేంటంటే ఒక రెసిడెన్షియల్ క్యాంప్ లో ఇటువంటి చేంజ్ రావాలని చెప్పి మనం రెసిడెన్షియల్ క్యాంప్ పెట్టుకున్నాం. అందుకే యూత్ ని, ఎందుకంటే ఒక యూత్ ఒక పిల్లవాడితో బాగా జెల్ అవుతాడు, చాలా ఈజీగా జెల్ అవ్వగలుగుతాడు. అందుకని మంచి యూత్ ఎవరైతే మాట్లాడగలుగుతారో, కలిసిమెలిసి ఉండగలుగుతారు పిల్లలతో, అటువంటి యూత్ ని తీసుకుని మెంటర్స్ పెట్టుకోవడం జరిగింది. ఆరోగ్యపరంగా మాకు సత్యసాయి విద్యావారిలో ఒక అంబులెన్స్ పెట్టుకున్నాం మేము. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లాలంటే, ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలంటే ఒక అంబులెన్స్ ఉండింది. అదే కాకుండా దగ్గరున్న డాక్టర్లు ఎవరున్నారు అని కనుక్కుని వాళ్ల ఫోన్ నెంబర్లు, వాళ్ల అడ్రస్లు తీసి పెట్టుకున్నాము. మన సత్యసాయి ఆరాధ్యధామం పక్కనే లైఫ్ లైన్ హాస్పిటల్ వాళ్ల దగ్గర కూడా మనం చర్చించి పెట్టుకుని ఏమైనా ఎమర్జెన్సీస్ వస్తే మీ దగ్గరకు వస్తాము అని చెప్పడం కూడా జరిగిందనమాట. సత్యసాయి సేవ సంస్థలకి మన ప్యానెల్ లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, మీకు తెలిసిన విషయమే. ఈ డాక్టర్లందరూ ప్రతిరోజు వచ్చి ఉదయం 1-2 గంటలు, సాయంత్రం 1-2 గంటలు వచ్చి వాళ్ళ సేవా కార్యక్రమం నడిపించారన్నమాట. హైజీన్ అంటారా, వాళ్ళంతకు వాళ్లే వాళ్ల రూమ్లు క్లీన్ చేసుకోవడము, శుభ్రంగా పెట్టుకోవడం కూడా నేర్పించామన్నమాట. ఇది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడున్నా రూమ్ ఊడ్చారా అంటే ఊడకపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రము వాళ్ల రూము, వాళ్ల గదులు, వాళ్ల బట్టలు వాళ్లు మడిచిపెట్టుకోవడము అనేది ముఖ్యంగా మనం నేర్పించాము. ఒక సెషన్ కూడా జరిగింది దాని గురించి. అది వాళ్లు నేర్చుకుని వాళ్ళు ప్రాక్టీస్ కూడా అవలంబించారన్నమాట. భగవంతుడు సత్యసాయి సమ్మర్ కోర్స్ లో భోజనాలు ఎట్లా పెడతారు మనందరికి తెలుసు. అది ఒక విందు. స్వామి లెవెల్లో భోజనాలు పెట్టకపోతే కానీ భోజనాల విషయంలో మాత్రము తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఒకరోజు పిల్లలకి నార్త్ ఇండియన్ అని చెప్పి, ఒకరోజు సౌత్ ఇండియన్ అని చెప్పి, ఒకరోజు ప్యూర్ డే చైనీస్ అని చెప్పి, ఒకరోజు ఇంటర్ కాంటినెంటల్ డిషెస్ అని చెప్పి, మన కల్చర్ కి మన ఆంధ్ర రాష్ట్రంలో పిండి వంటలు కానివ్వండి, పచ్చళ్లు కాని, కొన్ని పచ్చళ్లు అయితే మేము కూడా తినలేదండి. సో మన మహిళా విభాగ్ గారు వాళ్ళందరూ కలిసి ఇటువంటి రకరకాల భోజనాలు చేయడం జరిగిందనమాట. సో 5-5:30 వాళ్ళు లేవగానే యోగా చేసిన తర్వాత వాళ్లకు గ్లాస్ పాలు ఇవ్వడము, 7:30 వాళ్లకి బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత సుమారు 12:30-1 గంటకి సెషన్స్ అయిన తర్వాత వాళ్ళకు భోజనాలు, దాని తర్వాత మధ్యాహ్నం మళ్ళా 4:30-4:30 పలహారం పెట్టడము, మళ్ళా రాత్రి 8 గంటలకి మళ్ళా భోజనము, పడుకునే ముందు మళ్ళా పాలు. భోజనాలు కూడా ఎవరో బయటి వాళ్ళు వచ్చి కేటరింగ్ చేసి జరిగింది కాదండి. మన సత్యసాయి సేవా సంస్థల్లో ఎవరైతే ఇటువంటి వంటలు వండగలుగుతారో, ఎవరైతే ఇక్కడ శైవంలో కార్యక్రమాల్లో వంటలు వండుతారో, చాలా పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళు. జనరల్ మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్ అటువంటి వాళ్లు వచ్చి 5 రోజులు వాళ్లు బాధ్యతను నిర్వహించి వాళ్లంతకు వాళ్లే పంటలు వండారు. దానికి తోడు మన మహిళా విభాగం వాళ్లు కూరగాయలు కోసి ఇవ్వడము, దానికి కావాల్సిన పిండి వంటలు ఏమన్నా ఉంటే దాన్ని చేయడము, ఇవన్నీ సాధించాయి.
1: శిబిరంలో బాలబాలికల దినచర్య గురించి శ్రీ గోపీకృష్ణ చెప్పిన విశేషాలు వినండి.
2: డైలీ రొటీన్ నేను చెప్తానండి మీకు ఎలా ఉండిందో. ఉదయము పొద్దునే ఓంకారం సుప్రభాతం 5:30 గంటలకి, దాని తర్వాత ఒక 1/2 గంట సేపు యోగా, వీళ్ళకి ప్రాణాయామము, సూర్య నమస్కారము, మంచి క్వాలిఫైడ్ యోగా శిక్షణ ఇచ్చే టీచర్ ని తీసుకొచ్చి వీళ్ళకి శిక్షణ ఇవ్వబడింది అన్నమాట. ఫస్ట్ సెషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన సత్యసాయి ఆరాధ్యధామంలో ఏం చేశామంటే ప్రతిరోజు వేద పఠనంతో స్టార్ట్ అయింది. ఈ సుమారు 144 పిల్లలతో సుమారు 110 పిల్లలకి వేదం అంటే ఏమీ తెలియదు, అంటే మన బాల వికాస్ పిల్లల్లో కూడా మేధాసూక్తము ఒకటి అని ఉన్నది అని తెలియదు అన్నమాట. వీళ్ళకి ఏం చేశామంటే ఈ 144 పిల్లలకి ఆ 5 రోజు పట్ల మనం మేధాసూక్తం నేర్పించాం అనమాట. దాని తర్వాత ప్రతిరోజు వీళ్లకు 7 శ్లోకాలు స్వామి దివ్య పద్య సూతులు నేర్పించడం జరిగింది. దాని తర్వాత మనం ఏం చేశామంటే ఒక చిన్న బ్రేక్ ఇచ్చుకుని ప్రతిరోజు సెషన్స్, 2 సెషన్స్ స్పిరిచువాలిటీ మీద అంటే ఆధ్యాత్మిక ఆలోచనల గురించి 2 సెషన్స్, 2 సెషన్స్ లైఫ్ స్కిల్స్ మీద మనం పెట్టడం జరిగింది. లైఫ్ స్కిల్స్ అంటే పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి వాళ్ళు అనే విషయం మీద మనం జరిగింది అనమాట. దాని తర్వాత వీళ్ళు ఒక సుమారు 1 గంట, 1.5 గంటలు వీళ్ళని గ్రౌండ్ లో వివిధ ఆటలు, క్రికెట్ అనియండి, కొంతమంది షటిల్ బ్యాడ్మింటన్ ఆడారు, కొంతమంది పిల్లలు అమ్మాయిలు ఖోఖో ఆడారు, త్రోబాల్ ఆడారు. వాళ్ళకి ఒక మన ఫిజికల్ డైరెక్టర్స్ ఎవరైతే సత్యసాయి విద్యావిహార్ ఉన్నారో వాళ్ళు సూపర్విజన్ లో వీళ్ళని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కొంతమంది ఎవరైతే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ చేయలేము, మేము అంత ఇంట్రెస్ట్ లేదు మాకన్న వాళ్ళకి, మేము ఐడెంటిఫై చేసింది వాళ్ళు పక్కన పబ్లిక్ స్పీకింగ్ ఒక స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, వాళ్ళని కాస్త ట్రైన్ చేయడం జరిగింది అనమాట. ఈవినింగ్ ప్రతిరోజు ఒక మ్యూజికల్ కాన్సర్ట్, ఒక వీడియో షోను, ఒక ఫిల్మ్ షోను స్వామి మీద ఇవి చెప్పడం జరిగింది. భోజనం తర్వాత, భోజనం ముందన్న, ప్రతిరోజు మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒక రివ్యూ జరిగింది. పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళంతకు వాళ్ళని ముందొచ్చి ఏం నేర్చుకున్నారు మీరు అని చెప్పడం, ఒక షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చాం అనమాట. దాంట్లో మాకు కనిపించింది ఏంటంటే స్వామి ఆశీస్సులతోటి వీళ్ళు ప్రతి పాయింట్ ఎంత బ్రహ్మాండంగా అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు రివ్యూ సెషన్స్ లో చెప్తుంటే మేమే ఆశ్చర్యపోయాం, ఇంత బ్రహ్మాండంగా వీళ్ళకి అర్థమైందా, ఇంత బాగా క్యాచ్ చేయగలిగారా అన్న విషయం. అందులో ఎప్పుడైతే మేము ఒక ప్రతి సెషన్ తర్వాత ఒక చిన్న టెస్ట్ లాగా పెట్టుకోవడం, దాన్ని ఒక క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో ఏం నేర్చుకున్నారు అని అడగడం జరుగుతుందో, ఈ విషయాలన్నీ బాగా వీళ్లు అవగాహన పొంది బాగా అసిమిలేట్ చేసుకున్నారనే విషయం కూడా మాకు తెలిసింది అనమాట.
1: 5 రోజుల శిక్షణా శిబిరం వల్ల పిల్లలలో వచ్చిన మార్పు స్థిరపడేలా చూసే బాధ్యత తల్లిదండ్రులదేనని శ్రీ గోపీకృష్ణ అన్నారు.
2: ఈ కార్యక్రమంలో మనకు కనపడింది ఏంటంటే 5 రోజుల తర్వాత ఒక పిల్లాడు ఇలా చేస్తున్నాడు, నేను చేయగలుగుతానేమో అని చూసుకుని వాడు నేర్చుకుని చేశాడనమాట. అది మనకి కావాల్సింది యాక్చువల్లీ. ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది పిల్లల్లో ఒక 5 రోజుల్లో. మేము వీఆర్ ఏబుల్ టు, అంటే మనం ఒక పాత్రలో, ఒక దారిలో వాళ్ళని పెట్టగలిగాం. తల్లిదండ్రులకి ఏం చెప్పామంటే మేము ఒక ఇనిషియేషన్ చేశాం, ఒక మొదటి మెట్టు మేము ముందుకెళ్లి చేశాము, బాధ్యత మీది ఇప్పుడు, వీళ్లు ఇది ఫాలో అవుతున్నారా లేదా అనే బాధ్యత మీది అని చెప్పడం కూడా జరిగింది తల్లిదండ్రులు. తల్లిదండ్రులకి మేమేం చెప్పాము అని తెలియకపోతే వాళ్ళు అక్కడ ఏం చేస్తారో అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఏమేమి కార్యక్రమాల్లో ఏమేమి చేశాము, ఎటువంటి సూచనలు ఇచ్చామనేది కంప్లీట్ ఒక యాక్షన్ పాయింట్ ప్రోగ్రామ్ లాగా ఒక చార్ట్ ప్రిపేర్ చేసి తల్లిదండ్రులకు పంపిస్తున్నాం అనమాట. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేసి మళ్ళా ఈ పిల్లల్ని మనము మీ సమితిలో కానీ లేకపోతే మళ్ళా ఒక 2-3 వారాల తర్వాత పిలిచి ఒక టాపిక్ మీద మళ్ళా 3-4 గంటలు మనం చర్చించుకుందాము, ఆ టాపిక్ వాడికి బాగా ఇన్డెప్త్ అండర్స్టాండ్ అయ్యేటట్టు చేసుకుందాము అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నాము. తల్లిదండ్రులందరూ ఇది కావాలి, ఇది చాలా అవసరం అని చెప్పడం జరిగింది మా ఫీడ్బ్యాక్ లో. ఇటువంటి ఒక సెషన్ కాదండి, మీరు 3-4 సెషన్లు చెప్పెడితే బాగుంటుంది, ఎందుకంటే ఇటువంటి సబ్జెక్టు మాకు చాలా అవసరము, మేము చెప్పడం కాకుండా మీరు చెప్పిన దానికి వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు కాబట్టి ఇది చేయాలి మీరు అని చెప్పడం జరిగింది అనమాట. ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఉందండి. మా పిల్లవాడు గాని మా కూతురు గాని ఈ కార్యక్రమంకి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక మర్యాద అనేది తెలిసేది కాదు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండేవి కావు, వాళ్ళ మాట తీరు కానీ ఒక రకంగా ఉండేది. కానీ ఈ కార్యక్రమం నుంచి వచ్చిన తర్వాత పిల్లల్లో మార్పు చూస్తున్నాము. మీరు చెప్పిన పాయింట్లు మేము అవలంబించి వీళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లేట్టు మేము ప్రయత్నం చేస్తాము. మీరు ఇంకా ఇట్లాంటిది ఒకటి పెట్టి మానేయకండి, ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలి. వచ్చేసారి మీరు వచ్చే ఏడాది ఇంకా ఇది 10-15 రోజులు పెట్టండి, మా పిల్లల్ని తప్పకుండా పంపిస్తామని. నాన్ డివోటీస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మెయిల్లు పంపించి, లెటర్స్ రాసి, ఎస్ఎంఎస్లు చేసి, ఫోన్లు చేసి చెప్పడం జరిగింది అన్నమాట. సో అక్కడ అనిపించింది మాకు ఇటువంటి కార్యక్రమం భగవంతుడు ఇన్స్పైర్ చేశారు, వారే నడిపించారు, వారే ముందుకు తీసుకెళ్లారు, మళ్ళా వారే చేయించుకుంటారని చేశారు.
1: శిబిర నిర్వహణలో వయస్సుతో నిమిత్తం లేకుండా ఎందరో సేవాదళ్ కార్యకర్తలు అహర్నిశం పనిచేశారు. ఆ వివరాలను సేవాదళ్ కన్వీనర్ అయిన శ్రీ వాసుదేవరావు గారు ఇలా వివరించారు.
3: ఎప్పుడైతే మన వాళ్ళు వేసవి శిబిరం ప్రారంభిస్తామని చెప్పారో వాటి కోసం మన సేవాదళ్ వార్డెన్స్ గా పిల్లల్ని రోజు రాత్రి పగలు వాళ్ళని చూడటం, వాళ్ళ నీడ్స్ ఇవన్నీ కూడా చూడటానికి ఒక ఇద్దరు ఇన్ఛార్జెస్ పెట్టి మెయింటైన్ చేయడం జరిగింది. బాయ్స్ ని అందరినేమో విద్యాభ్యాస స్కూల్లో నారదామం పైన హాల్స్ లో పెట్టారు. అట్లాగే గర్ల్స్ ని మన స్వామివారు చెప్పినట్టు సెపరేట్ గా ఉంచాలని ఈఎస్ఎస్ లో ఈశ్వరాంబ సేవా సదనం శివంది ఆ ప్రాంగణంలో గర్ల్ వార్డెన్స్ ఆధ్వర్యంలో వాళ్లను పెట్టడం జరిగింది. మేల్ వార్డెన్స్ ఆధ్వర్యంలో మన బాయ్స్ ని పెట్టడం జరిగింది. ఈ 5 రోజులు సుమారు 30 మంది టోటల్ గా ఉన్న ఇన్ఛార్జెస్ ఉన్నారండి. వాళ్లతో పాటు ప్రతిరోజు 2 షిఫ్ట్స్ గా మార్నింగ్ 6 to 2 ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల దాకా 9 గంటల దాకా 2 షిఫ్ట్ ప్రకారం రోజు 30 మంది జెంట్స్ సేవదలు, 30 మంది లేడీస్ సేవదలు, అట్లా 5 రోజులు కలిపి 300 జెంట్స్ అండ్ లేడీస్ సేవదలు, 30 మంది కోఆర్డినేటర్స్, 5 రోజులు ఫుల్ టైం ఉంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. దీంట్లో మన కిచెన్ కు ఒక సెపరేట్ గా ఒక సెల్ పెట్టడం జరిగింది. అందులో అవన్నీ ఏమేం చేస్తున్నారో మెను, అన్ని ప్రిపరేషన్, అట్లాగే వాటికి కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ కట్ చేయడానికి కొంతమంది మహిళా సేవదలు, అట్లాగే వండటానికి ఒక కుకింగ్ టీము, సర్వింగ్ టీము, పర్చేసింగ్ టీము, అట్లాగే స్వామి చెప్పింది చాలా చక్కగా ఉండేది ఫ్రూట్స్ పెట్టాలని కాబట్టి 5 రోజులు కూడా ప్రతిరోజు ఒకరు చూస్తోటి, మొదటి రోజు వాటర్ మిలన్ జ్యూస్, రెండో రోజు మస్క్ మిలన్ జ్యూస్, మూడో రోజు పైనాపిల్ జ్యూస్, నాలుగో రోజు మ్యాంగో జ్యూస్, ఇట్లా 5 రోజులు 5 జ్యూస్లు, ఈ క్లోజింగ్ డే రోజు ఐస్ క్రీమ్ తోటి స్వామి ఏ విధంగా అయితే చక్కటి భోజనాలు పెడతారో అదే స్ఫూర్తితోటి మన వాళ్ళు కూడా ఇవన్నీ తీసుకురావడం, ఇవన్నీ ప్రొక్యూర్ చేయడానికి, ఇవన్నీ కూడా హోల్సేల్ లో మార్కెట్స్ నుంచి చక్కటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని కూడా తాజాగా ఉండేటి తీసుకొచ్చి వారికి అన్ని కూడా చేసే అవకాశం భగవంతుడు కల్పించినందుకు మన వాళ్ళందరూ కూడా స్వామి దగ్గర నేర్చుకున్న సేవని అందిస్తాం. చాలా మంది వయోవృద్ధులు, ఎందుకంటే ఇవన్నీ వర్కింగ్ డేస్ కాబట్టి పెద్దవాళ్ళందరూ కూడా చాలా సహకరించారు. అందరూ కూడా సుమారు 70 ఏళ్ల వయసు వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న ఒకళ్ళు అయితే 80 ఏళ్ల వారు కూడా వచ్చారు. మన హైదరాబాద్ ప్రత్యేకత ఏంటంటే ఈవెన్ ప్రశాంత నిలయం సేవలకు కూడా 60+ ఎక్కువ మంది ఉంటారు. గత 20-30 ఏళ్లుగా అనుభవిస్తున్న స్ఫూర్తిని ఇంకా కంటిన్యూ చేస్తూ వాళ్ళు స్వామి సేవలో నిమగ్నమయ్యారు.
4: పిల్లలందరినీ మీరు గమనించుంటారు, వాళ్ళు మొదటి రోజు వచ్చినప్పటికీ ఇప్పటికీ మీరేమన్నా వాళ్ళలో ఏమన్నా మార్పు అనేది?
3: చాలా మార్పు అండి. మొదట్లో అలా వచ్చారు, ఇప్పుడు చాలా ఉత్సాహంగా వాళ్ళు డిసిప్లిన్, ప్లేట్లు తినటం గానీ తీసుకెళ్లిపోవటం గానీ, అక్కడి నుంచి చూస్తే మీరు కూర్చునే పద్దతిలో, వాళ్ళు తినే పద్దతిలో, ఎవ్రీథింగ్, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్, పెద్దవాళ్ళతో సాయిరామన్ మాట్లాడటం, పలకరించడం, ప్రతి దాంట్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందండి. అది మన క్యాంప్ వల్ల జరిగిందని అనుకుంటున్నాను.
1: పిల్లల కోసం నిర్వహించిన శిబిరంలో అంతా పాఠాలే కాని ఆటవిడుపు లేదనుకుంటే పొరపాటే. పిల్లలు ఇక్కడ శ్లోకాలు పద్యాలు నేర్చుకున్నారు,

0: నాల్గవ రోజున క్యాంప్ ఫైర్ సందర్భంగా ఆడి పాడి ఆనందించారు కూడా. తమలోని దురలవాట్లను మూడింటిని కాగితంపై రాసి అగ్నికి ఆహుతి చేశారు. వేసవి శిక్షణా శిబిరం చివరి రోజున పిల్లలను, వారి తల్లిదండ్రులను, గురువులను కలిసి మాట్లాడిన బాల వికాస్ డిప్యూటీ నేషనల్ కోఆర్డినేటర్ శ్రీమతి శశిబాల తమ అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు.
1: హైదరాబాద్ సత్యసాయి సేవా సంస్థల తరపున జరిగినటువంటి ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ కార్యక్రమంలో సమ్మర్ క్యాంప్ కి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులతోటి, విద్యార్థులతో పాల్గొన్నటువంటి విద్యార్థులతోటి, అలాగే వాళ్ళకి బోధించినటువంటి గురువులతో కూడా నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఎందుకంటే స్వామి ప్రారంభించారు ఈ సమ్మర్ కోర్సెస్ అనేటువంటిది. స్వామి మొట్టమొదటి ప్రారంభం చేసి ఒక మార్గాన్ని మనందరికీ కూడా చూపించారు. ఈ వేసవిలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది చాలా చక్కగా ఇది ఈ కార్యక్రమం మూలంగా జరిగిందని తెలిసింది. పిల్లలు కూడా చాలా మంది, నేను మాట్లాడిన కొద్ది మంది పిల్లలు మాత్రం వాళ్ళు చెప్పింది ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఒకటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఒకటి, నామస్మరణ, ఇలాంటి కొన్ని విషయాలు వాళ్ళకి చాలా నిత్య కృత్యంలో వాళ్ళకి చక్కగా ఉపయోగపడతాయని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అలాగే ఇక్కడ నేర్చుకున్నటువంటి పాటలు గాని, ఇక్కడ నేర్చుకున్నటువంటి ఆటలు గాని, గ్రూప్ డిస్కషన్స్ గాని ఎంతో వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ విద్యలో గాని అన్నిట్లో కూడా ఉపయోగపడతాయని చెప్తూ వచ్చారు. అలాగే వాళ్ళని బోధించినటువంటి మెంటర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే పిల్లల్లో అనూహ్యమైన ఫస్ట్ డే వచ్చిన దానికి మర్నాటికే పిల్లల్లో చాలా ఇంట్రెస్ట్, తెలుసుకోవాలి అంశాల పట్ల ఆసక్తి చక్కగా కనపడింది. ప్రతి దాంట్లో కూడా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు చాలా చక్కగా ఇంటరాక్ట్ అవడం, ఇన్వాల్వ్ అవడం అనేది జరిగిందని చెప్పి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇదంతా కేవలం స్వామి దయ వల్ల జరిగిందని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. తర్వాత అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు ఇలాంటి కార్యక్రమానికి పిల్లల్ని పంపించడం అనేదే మా అదృష్టంగా భావిస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. నిజానికి వాళ్ళ కార్యక్రమం ముగింపు అనేటువంటిది పెట్టుకున్నాం గాని నిజానికి వాళ్ళు రేపటి నుంచి వీటిని ఆచరణలో పెట్టడం అనేటువంటిది పిల్లలు మొదలుపెట్టినప్పుడు తల్లిదండ్రుల యొక్క సహకారం చాలా అవసరం. దీనికి పిల్లలు చక్కగా శ్రద్దగా ఇక్కడ నేర్చుకున్న విషయాల్ని వాళ్ళు ఆచరణలో పెడుతున్నారా లేదా, వాటిని ఆచరణలో పెట్టడమే కాకుండా ఇంటిల్లి పాదిని స్వామి చెప్తారు మనకి, ముందు నీ ఇంట్లో నువ్వు ఒక జ్యోతిగా వెలుగు, తర్వాత సమాజంలో జ్యోతి అవ్వు, తర్వాత దేశాన్ని ఇచ్చేయమని స్వామి చెప్తారు. కాబట్టి ఇంట్లో జ్యోతిగా వెలుగుతున్నటువంటి ఈ పిల్లలకి వాళ్ల వంతు సహకారం తల్లిదండ్రులు అందించి చక్కగా వాళ్ళు వీటన్నింటినీ కూడా ఆచరణలో పెట్టేట్టుగా చూసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి వారికి మేము సవినయంగా వేడుకుంటున్నాం తల్లిదండ్రుల్ని, పూర్తి సహకారాన్ని, మీ పూర్తి ప్రేమని, మీ సమయాన్ని ఆ పిల్లలకి కేటాయించి వాళ్ళకి మంచి భవిష్యత్తుని అందిస్తారని, మీరు కూడా వచ్చి స్వామి కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. సాయిరాం.
0: ఇప్పుడు శిబిరం ముగిశాక పిల్లల కోసం వచ్చిన తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా విందాం. శ్రీమతి ఉషా, తిలక్ నగర్.
2: మా పాప బాల వికాస్ క్లాస్ కి పోతుంది, అక్కడ వాళ్ళ టీచర్ చెప్పినాడు, బాల వికాస్ టీచర్, అందుకని ఇక్కడ పంపించినాడు. మా పిల్లలకి అంటే కొంచెం స్టార్టింగ్ మాకు కూడా కష్టమైంది, కానీ తర్వాత మంచిగా అడ్జస్ట్ అయింది పాప. సమ్ మార్నింగ్ మిల్క్ కూడా ఇచ్చినాడు, బ్రేక్ఫాస్ట్, మళ్ళా లంచ్ స్నాక్స్, తర్వాత డిన్నర్ కూడా చాలా మంచిగా ఇచ్చినాడు. ఇక్కడ వేరే వేరే వెరైటీల్లోనే ఇచ్చాడు. మేము ఇంట్లో కూడా అంత చాలా సంతోషం. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ అన్ని చెప్పినారు కదా, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్, మెడిటేషన్, వాళ్ళ బిహేవియర్ లో మార్చింది. మా పాప మాకు చూసి డైరెక్ట్లీ హరిగా ఇట్లా రాలేదు, అక్కడ మళ్ళా మేము కూర్చున్నాక తర్వాత వచ్చి మాట్లాడింది మా పాప. ఇది క్యాంప్ 5 డేస్ అంటే చాలా తక్కువ అనిపిస్తుంది.
0: మంత్రాల గంగాధర్.
3: మీ బాబుని సమ్మర్ క్యాంప్ కు పంపిస్తున్నారు కదా, ఇంత మునుపు ఏమైనా బాల వికాస్ కి దానికి ఏమైనా పంపించారా?
4: రెగ్యులర్ బాల వికాస్ వెళ్ళేవాడు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి. మా పెద్ద బాబు, చిన్న బాబు ఇద్దరు ఎడతారు. మంచి లక్షణాలు, సమాజంలో చెడిపోతున్న విలువలన్నీ కాపాడడం కోసం ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళు స్టార్ట్ చేశారు. దానికి లైక్ చేసి నేను కూడా మా వాళ్ళు అలా ఉండాలని, నాకు నచ్చింది వెళ్ళాను ఒక రోజు. వీళ్ళు ఈ లైన్ లో మా పిల్లలు కూడా ఉంటే మంచిగా ఉంటారన్న అభిప్రాయం చెప్పి రోజు వచ్చేసి వదిలేసి వెళ్ళిపోయాను. మధ్యలో ఒకసారి వచ్చి చూసి వెళ్ళాను, మరీ వేగపడతాను అన్నట్టు. అసలు ఏమి లేదండి, ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆ హ్యాపీనెస్ నాకు కూడా ఉంది, మా ఇంటికన్నా కూడా గొప్పగా ఉందండి, ఒక సిస్టమేటిక్ గా ఉంది.
3: ఒకవేళ ఎవరైనా ఈ సమ్మర్ క్యాంప్స్ కి మీరు పిల్లల్ని పంపించవచ్చా లేదా అని అడిగితే మీరు ఏ విధంగా వారికి సహాయిస్తారు?
4: మంచిది పంపిస్తే మీ పిల్లాడు భవిష్యత్తు బాగుంటుందని చెప్తాను. నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ మీ పిల్లల్ని పంపించండి కంపల్సరీ. మా వాడు వెళ్ళాడు కావాలంటే మా వాడు కూడా మీరు అడ్వైస్ తీసుకోమని చెప్తాను.
0: శ్రీ శ్యామ్ కుమార్ సఫిల్గూడ.
5: ఇది వరకు కూడా సఫిల్గూడలో కూడా ఒక ఆర్కేనగర్ లో జరిగింది, అక్కడ కూడా పంపించాను. చాలా మార్పు వచ్చింది, ఆ మార్పు వల్ల నాకు నచ్చి మళ్ళీ ఇక్కడ పంపించాను. ఇక్కడ కూడా మధ్యలో వాళ్ళు ఫోన్ చేశాను మా పాప. చాలా బాగా అన్ని రకాలుగా పర్సనల్ డెవలప్మెంట్ గురించి కానీ, యోగా గురించి, మెడిటేషన్ గురించి, కల్చర్ గురించి, స్పిరిచువాలిటీ గురించి అన్ని బాగా చెప్పారండి. వాళ్లకు చెప్పిన వాళ్ళందరికీ నా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నానండి. సాయిబాబా డివోటీని కాను, అయినా సాయిబాబా చేసే సేవలు నాకు నచ్చిందండి. ఎప్పటి నుంచో సాయిబాబా భజన చేసేవాని 1984-85 అప్పుడు భజన చేసినప్పటి నుంచి నాకు సాయిబాబా గురించి తెలుసు కానీ, బట్ ఐఎమ్ నాట్ ఎ డివోటీ. ఆయన చేసే పనులు చాలా బాగుందండి. మానవ సేవ, మాదేవ సేవ అనడం, ఈ నినాదంతో వెళ్తే ప్రపంచంలో శాంతి దొరుకుతుంది. తర్వాత మానవ సేవ చేయడం వల్ల మన ప్రశాంతత దొరుకుతుంది. ఆ ప్రశాంతత బయట ఇక్కడ దొరకదు. అది ఆయన మంచి సందేశం, సాయిబాబా గారు ఇచ్చిన సందేశంలో పిల్లలకు. ఈ రోజులలో ఆధ్యాత్మికంగా చెప్పేవాళ్ళు లేరు, పేరెంట్స్ చెప్పలేరు. తర్వాత ర్యాంకుల గురించి పాటు పడుతున్నారు కానీ జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ముందుకు సాగాలనేది, ఎవరితో ఎలా మెలగాలని చెప్పేసి చెప్పే లోటు ఇక్కడ తీరుస్తున్నారండి. చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సమ్మర్ క్యాంప్ ఎక్కువ పెట్టి అన్ని సెంటర్స్ లో కూడా పెడితే పిల్లలకు చాలా అడ్వాంటేజ్ ఉంది. మిగిలిన పేరెంట్స్ కూడా వాళ్లకు ఒకసారి వాళ్ళు కూడా చూసిన తర్వాత వాళ్ళు పంపిస్తే చాలా బాగుంటుందండి. ఏంటంటే మనం పేరెంట్స్ ఇంట్లో ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వలేము మనము. తర్వాత మనం చెప్పింది వాళ్ళు వినరు. ఇక్కడ చెప్పేసరికి వాళ్ళ మైండ్ లో పెట్టుకుని దాని ఆచరణలో పెడుతున్నారు వాళ్ళు. మిగిలిన పేరెంట్స్ కూడా పిల్లలను పంపించాలని చెప్పి నా తరఫు నుంచి నేను కోరుతున్నానండి.
0: శ్రీ గోపాలకృష్ణ హప్సిగూడ.
6: మా పిల్లలిద్దరు రుద్రం చదువుతారంటే చాలా బాగా చదువుతారు. స్వామి దగ్గర ఈ సేవ అంటే వెళ్ళడం గానీ, భజనలకు వెళ్ళడం గానీ, ఇవన్నీ చేసినప్పటి నుంచి మా పాప కూడా భజన పాటలు చాలా బాగా పాడతారు. చదువేనంటే ఈ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నది అనుకున్నప్పుడు కూడా ఇమీడియట్లీ వెళ్తానే ఉంటారు. ఇప్పుడు మొన్న ఈ సమ్మర్ క్యాంప్ అప్పుడు కూడా బాబు వచ్చి పేపర్స్ చేపట్టుకొచ్చాడండి, దాంట్లో సైన్ చేయాలి సమ్మర్ క్యాంప్ అంట శివం దగ్గర అన్నారు. ఎందుకు డాడీ, ఇంకా స్కూల్ ఇంకా ఓపెన్ అవుతున్నాయి కదా అని నేనే బాబునంటే అబ్బాయి ఏం లేదు కుడతలు అయిపోతే 5 డేస్ అంటే నేను వెళ్తానని ఆయన సరే ఇంక వెళ్ళాను. ఈ 5 డేస్ ఇక్కడే, అది నేను మధ్యలో కూడా చూసి వెళ్ళాను. చాలా బాగుంది వాళ్ళ చూడడం, పిల్లలు చూడడం. ఇప్పుడు మా బాబే అంటున్నాడు నువ్వే ఫైకి లేపుతావు అని. నేను భయపడుకోండి, ఇక్కడికి వచ్చేప్పటికి 4:30 కల్లా లేపేసి మమ్మల్ని ఈ ఆటలని చదవడం అని, ఈ చదవడం అని, దేవుడి అని ఇటువంటి అన్ని నేర్పిస్తున్నారు, నాకు చాలా బాగున్నది అనేసి బాబన్న. కొన్ని మనం నేర్పినా కొన్ని గురువులు నేర్పుతారు స్కూల్లో, కొన్ని ఇటువంటి చోట్ల ఇక్కడ ఇలాంటి కొన్ని నేర్పుతారండి. వాళ్ళు నేర్చుకున్నాయి, మనం పాటించేటట్టుగా మళ్ళీ మేము ఇంట్లో పేరెంట్స్ గా మేము కూడా సహకరిస్తాం వాళ్ళకి. నేను సాయిబాబా పూజలకి ఏంటి స్వామి దేవస్వం తెలియనప్పుడే మా పిల్లలు బాల వికాస్ ప్రోగ్రామ్స్ కానీ భజనలని వెళ్ళడం, తర్వాత మా పాప కూడా పుట్టపతి స్వామి ఉండగానే ద్రౌపది చరిత్రలో ఒక వేషం ఉండే ఆ వేయడానికి బాబు వెళ్ళాడండి, పాప వెళ్ళింది. ఆ ఇద్దరు వాళ్ళ స్వామి దగ్గరికి వాళ్లే తీసుకెళ్లారు. వాళ్ళ ఖర్చులు పెట్టుకుని వాళ్లే తీసుకుని వెళ్లి నా పిల్లలు ఎలా చేస్తున్నారు నేను చూడాలనే ఉద్దేశం మీద నేను వెనకాల అక్కడికి వెళ్ళాను. ప్రశాంతత అంటే ఆ ప్రశాంత నిలయంలోనే దొరుకుద్దేమో అన్నంతగా అనిపించింది అన్నారు. నేను ఎక్కడ చూడలేదు కూడా, ఏ దేవాలయంలో కూడా చూడలేదు, ఆ ప్రశాంత నిలయంలోనే చూసానేమో అనిపించిన్నారు.
0: చివరగా శిబిరంలో పాల్గొన్న పిల్లల స్పందన కూడా తెలుసుకుందాం. వారేమంటారో వినండి. చిరంజీవి లోకేష్ మణికంఠ.
7: నేను నాకు ఈ సమ్మర్ క్యాంప్ బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చాక నాకు చాలా పాజిటివ్ ఆలోచనలు వచ్చాయి. భోజనం కూడా బాగానే పెడుతున్నారు, గేమ్స్ అన్ని బాగానే ఆడాము. ఇంకా ఈ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ గురించి చాలా బాగా తెలిసింది. ప్లస్ హ్యాండ్ రైటింగ్ కూడా బాగా నేర్చుకోగలిగాను. సర్వీస్ ఆఫ్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్, ఇది బాగా నచ్చింది. దాని ద్వారా ఇంకా చాలా మందికి హెల్ప్ చేసే ఆలోచన కూడా వచ్చాయి.
0: చిరంజీవి కె దశరథ రెడ్డి.
8: సమ్మర్ క్యాంప్ కి రావడం వల్ల నాకు మంచిగా హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయింది. నాకు కొత్త విషయాలు చాలా తెలిసాయి. ఆ వేదిక్ మ్యాథ్స్ మాకు ఈజీ మెథడ్ ఎలా చేయాలో నేర్పారు. నాకు ఈ క్యాంప్ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళందరినీ క్యాంప్ కి రమ్మంట.
0: శిబిరం ముగింపు సందర్భంగా శివం ప్రాంగణంలో 80 మంది బాల వికాస్ బాలలు సంగీత విభావరి నిర్వహించారు. ప్రేమబంధం పేరిట వారు ఆలపించిన గీతాలు శివం ప్రాంగణంలో సమావేశమైన వేలాది మందిని ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ప్రముఖ క్రికెటర్ శ్రీ వివిఎస్ లక్ష్మణ్ స్వామితో తమకు గల అనుబంధాన్ని వివరించి పిల్లలలో స్ఫూర్తిని నింపారు. వేసవి శిబిరంలో పాల్గొన్న బాలబాలికలందరికీ సర్టిఫికెట్లు, జ్ఞాపికలుగా స్కూల్ బ్యాగులను అందజేశారు. పిల్లలను తిరిగి భద్రంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో స్వామివారి దివ్యానుగ్రహంతో వేసవి శిక్షణా శిబిరం ముగిసింది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతపై నిర్వహించిన వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ సమన్వయకర్తైన శ్రీ రంగారావు గారు ముగింపు కార్యక్రమంలో కూడా పాల్గొని శిక్షణా శిబిరం జయప్రదంగా, ఫలప్రదంగా జరగడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విధంగా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించడం గురించి హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడైన శ్రీ శేషసాయి గారు ఇలా అన్నారు.
9: దీని ఫలితం ఎలాగుంటుందో చూసుకున్న తర్వాత నెక్స్ట్ కోర్సు మనం ఎట్లా చేయాలి, వారం రోజులు చేయాలా, 10 రోజులు చేయాలా, 15 రోజులు చేయాలా, ఇంకా సబ్జెక్ట్స్ ఇంకా మనం విశదీకరించి ఇంకా పెంచాల్సి వస్తుందా లేకపోతే ఎక్స్పాండ్ చేయాలా అన్నది మేము సమితిలో కూడా కొంచెం ఒకసారి చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేస్తామండి. సమితి లెవెల్లో విశ్లేషించిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ని తీసుకుని ఇంకా కొత్త కొత్త సబ్జెక్ట్స్ ఇంకా ఏం పెట్టాలి, మనం ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలి, హైదరాబాద్ ఒకటే చోట పెడితే బాగుంటుందా, లేక వైజాగ్ లో కూడా, విజయవాడలో, తర్వాత తిరుపతిలో మన సత్సాయి సంస్థ మంచి మంచి మందిరాలు ఉన్న చోట కూడా పెట్టాలా అన్నది కూడా మనం ఆలోచించడం జరుగుతున్నది. తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు చలంగ్ గారు కూడా ఈ విషయం గురించి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగినట్టే కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా ఇంత లెవెల్లో ఇంత చక్కగా ఉండేటట్టుగా, పిల్లలకి అంత ఇంట్రెస్ట్ వచ్చేటట్టుగా, అవగాహన వచ్చేటట్టుగా మనం క్రియేట్ చేయాలి, ఆ వాతావరణం క్రియేట్ చేయాలి, ఆ రాష్ట్రం అంతటా కూడా చేయాలి అన్నారు. ఈ కార్యక్రమాలు ఆ విధంగా మనం మిగతా చోట కూడా పెట్టడానికి ప్రయత్నాలు కూడా ఇంకా ముందు ముందు చేస్తాము. సమ్మర్ కోర్సు, తర్వాత ఈ వాలిడేటరీ ఫంక్షన్, తర్వాత వీళ్ళందరికీ సర్టిఫికేట్లు ఇవ్వడం ఒక ప్రొఫెషనల్ వేలో చక్కగా జరిగిందండి.

ఇప్పుడు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులు అందించిన బుర్రకథ మాతృశ్రీ ఈశ్వరమ్మ వింటారు.

0: సరిగిట ఝుంతరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా,
1: ఇప్పుడే మనము గణాలందరికీ అధిపతి అయిన గణాధిపతి గురించి ప్రార్థించుకున్నాము.
2: చక్కగా పాడడం పెద్దన్నయ్య.
1: ఇప్పుడు దేవతలందరికీ అధిపతి అయిన దేవాధిపతి అయిన మన స్వామి గురించి ఒక మంచి పాట పాడుకుందాం రా.
2: మధురంగా పాడుకుందాం పదా.

0: భగవాన్ బాబావారి దివ్య చరణాల విందమలకు సహస్ర శతకోటి నమస్సుమాంజరులు సమర్పిస్తూ ఈనాడు మనం మన దేవదేవునికి జన్మనిచ్చి పెంచిన మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి మరియు మాతృవాత్సల్యాన్ని పంచి ఇచ్చిన కరణ సుబ్బమ్మ గారి దివ్య చరిత్రను బుర్రకథగా చెప్పుకుంటున్నాము.
1: ఓహో,
0: అంతేకాకుండా ఇద్దరి తల్లుల ముద్దుల కొడుకైన మన స్వామి గురించి కూడా చెప్పుకుంటున్నాంరా.
1: శభాష అన్నయ్య, ఆ దేవదేవునికి జన్మనిచ్చిన దేవుడమ్మ చరిత్రని ఈ రోజు మనం బుర్రకథ రూపంలో చెప్పుకుంటున్నాం.
0: అవును,
1: నిజంగా మనది కోటి జన్మల పుణ్య ఫలం రా.
0: ఎలారా?
1: ఎందుకంటే ఆ తల్లి తనిల సమకాలికులుగా పుట్టాం మనం.
0: ఆహా, ఎంత చక్కగా చెప్పారా.
2: వినరా సోదర ఈశ్వరమ్మ కథ వినుల విందుగను,
3: జయము జయము శ్రీశ్వరాంబకు జయము దిగ్విజయము.
2: కథను విన్న మన భక్త కోటికి

0: సింహం తరిత.
1: అయితే సోదరా,
2: ఏమిరా
1: కొండం రాజు గారి చిన్న చెల్లెలైన వెంకట సుబ్బమ్మ గారికి సుబ్బరాజు గారికి వివాహం జరిగింది.
2: ఓహో,
1: అది 1890
2: అంటే 1890 అన్నమాట.
1: కరెక్ట్ గా చెప్పేవారా. సుబ్బరాజు గారు ఈశ్వరునికి గుడి కట్టించిన అనధికారంలో ఆయనకు ఒక చిన్న కుమార్తె కలిగింది. ఈశ్వరుని అనుగ్రహం వల్ల కలిగిన ఆడపిల్ల కనుక ఈశ్వరమ్మ అని నామకరణం చేశారా.
2: ఎంతటి పవిత్రమైన నామకరణం అది.
1: ఆ చిన్ని బాలిక అందచందాలు చూడరా,
2: చెప్పరా అబ్బాయి.

0: ఈశ్వరమ్మ గారికి 5 ఏళ్ల వయసు నిండగానే వారి కుటుంబ సభ్యులతో పాటు అందరూ కలిసి పుట్టపర్తి చేరారు. ఇక్కడే స్థిరపడిపోయారురా.
1: ఎంత అదృష్టవంతులు వాళ్ళంతా.
0: అవునరా. అయితే ఇక్కడ మనం ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలరా.
1: వెరీ ఇంపార్టెంట్ విషయమా? ఏమిటరా అది?
0: ఈశ్వరమ్మ గారు కారణ జన్మరాలురా.
1: అవునురా.
0: ఆమె ఎవరంటే?
1: ఎవర్రా?

0: శ్రీరామచంద్రుని
1: పరమున దేవకిగా
0: శ్రీకృష్ణ పరమాత్మని తల్లి
1: కలిలో దేవగిరం మరా
0: షిరిడి సాయిబాబా తల్లిగా
1: ఆ నలుగురు కలిసి నాణ్యమైన

0: సుందరిత అదితి కౌసల్య దేవకి దేవగిరమ్మలు వారి వారి అంశములను ఈశ్వరమ్మలో ఇన్ముడింప చేసి దేవుడు అమ్మగారు పొందించి మరలా చరితార్థులయ్యారా.
1: వాళ్ళంతా దైవ మాతలు రామవి,
0: అంతా దైవ లీలలు కూడా.
1: అవునురా.
0: శ్రీరామచంద్రుడు కౌశల్యని, శ్రీకృష్ణుడు దేవకిని, షిరిడీ బాబా వారు దేవగిరమ్మని తమ మాతృమూర్తులుగా ఎంచుకున్నట్లే సాక్షాత్ అవతార పురుషుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈశ్వరమ్మ గారిని తమ మాతృమూర్తిగా ఎంచుకున్నారరా.
1: ఎంతటి అదృష్టవంతులు ఈశ్వరమ్మ గారు,
0: ఎంతటి వారికి అంతటి ఉన్నతమైన జన్మరా.

0: సముద్రంలో రత్నాలన్నీ ఒక్కచోటకే చేరుతాయంటారు.
1: అవునరా.
0: అలాగే రత్నాకర వంశంలోని రత్నాలలో ఒకరైన శ్రీ పెద వెంకమరాజు గారికి నామగిరమ్మ గంగమ్మ అనే ఈశ్వరమ్మతో వైభవంగా వివాహం జరిగిందిరా.
1: అంటే అవతారానికి నాంది ప్రస్తావన జరిగిందన్నమాట.
0: కరెక్ట్ గా చెప్పారా. అత్త మామలైన శ్రీమతి లక్ష్మమ్మ గారు శ్రీ కొండమరాజు గారి కనుసన్నరలో అణకుగా మెలుగుతూ అటు మీసరగండ వంశానికి ఇటు రత్నాకర వంశానికి కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిందిరా ఈశ్వరమ్మ.
1: ఆమె మరి దైవ మాతరా.
0: అవునరా. ఆమె సంసారం పిల్లాపాపలతో చల్లగా ఉంది.
1: ఓహో.
0: ఒకనాడు మన ఈశ్వరమ్మ నీళ్ల కోసం నూతి వద్దకు వెళ్లి నూతిలో చేదవేసిందిరా.
1: వీడవడండి బాబు, నూతి వద్దకు వెళ్లి చేదేయకపోతే బంతేస్తారటండి.
0: అంతలో ఆకాశంలో మెరిసింది నీలిరంగు గోళమొకటి. గిర్రును తిరుగుతూ వచ్చి ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించింది.
1: ఓహో.
0: ఈశ్వరమ్మ స్పృహ తప్పింది.
1: అయ్యో.
0: దీని పండితులు ప్రాచీన శాస్త్ర గ్రంథాలు పరిశీలించి ఇది ప్రసవానికి సంబంధించింది కాదు, కేవలం ప్రవేశమే అని తేల్చారా.
1: ఇదంతా చూస్తుంటే పెద్ద మిరాకిల్ లా ఉందిరా.
0: ఇంకా ముందుందిరా. ఈశ్వరమ్మ గారు అస్తమ గర్భం దాల్చారు. క్రమేపీ నెలలు నిండుతున్నాయి. అయితే ఒక శుభ ముహూర్తమున మన తల్లి ఈశ్వరమ్మ ఎటువంటి బిడ్డకి జన్మనిచ్చిందో వినరా.

0: దేవకి అష్టమ గర్భంలో కృష్ణుడు జన్మించాడు.
1: ఆహా,
0: ఈశ్వరమ్మ అష్టమ గర్భంలో సాయి కృష్ణుడు జన్మించాడు.
1: బాగా పోల్చావు.
0: అది 1926 సంవత్సరం కార్తీక మాసం సోమవారం నాడు స్వామివారు జన్మించారు.
1: అయితే సోదరా,
0: చెప్పరా,
1: స్వామి సోమవారం జన్మించారు.
0: అవును,
1: నేను శనివారం జన్మించాను.
0: ఓహో,
1: మరి నువ్వే వారం జన్మించావురా?
0: నేను ఆదివారం సండే పుట్టానురా.
1: ఏమిటి, ఆదివారం పుట్టావా?
0: అవును.
1: అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ రా.
0: ఇదేమిట్రా మరీ దారుణంగా మాట్లాడుతున్నావు?
1: ఆదివారం పుట్టడానికి ఛాన్సే లేదు.
0: మరీ దారుణంగా ఉందిరా, ఆదివారం ఎందుకు పుట్టకూడదురా నేను?
1: ఎందుకంటే ఆదివారం ఇస్ ఏ పబ్లిక్ హాలిడే రా.
0: అయ్యో,
1: ఆఫీసులు బందు, షాపులు బందు, స్కూళ్లు బందు, హాస్పిటల్ బందు, కాబట్టి నీ పుట్టుక కూడా బందే.
0: బాగుందిరా నీ లాజిక్. కథలోకి వెళ్ళాం పద. ఇక
1: పదరా.
0: ఈ విధంగా స్వామివారు పుట్టాక సత్యనారాయణ వ్రత కథ ప్రసాదం తిన్న తరువాత ఈశ్వరమ్మ గారికి బాలు పుట్టారు.
1: అవునురా.
0: ఆ ఊరి గ్రామదేవత సత్యమ్మవారు కనుక మరియు కరణం సుబ్బమ్మ గారి ప్రోద్బలం చేత ఆ చిన్ని బాలునికి సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారురా.
1: ఎంతటి చక్కని నామకరణం రా.
0: పుట్టిన పున్నమి చంద్రునికి పురిటిలోనే ఒక పాము పాన్పు వేసిందిరా. పామును చూసి లక్ష్మమ్మ వారు కెవ్వుమిన కేక వేశారు. అందరూ పరువు పరును వచ్చారు, కానీ అక్కడ పాము కనపడలేదురా.
1: అసలు అది పామైతే కదరా.
0: మరి ఏమిట్రా అది?
1: సాక్షాత్తు ఆదిశేషుడే శేషశాయికి పాన్పు పట్టడానికి ఆదిశేషుడు రూపంలో వచ్చాడురా.
0: ఆహా, బాలభానుని పోలినటువంటి ఆ బాల సాయిని ఊయల్లో వేసి మన అమ్మ ఈశ్వరమ్మ తన్మయత్వంలో ఏ విధంగా జోల పాట పాడుతుందో వినరా.

0: ఆ చిన్ని బాలుడు దినదిన ప్రవర్ధమానని పెరుగుతున్నాడు రా. 9వ 7 రాగానే బడిలో వేశారు యథావిధిగా. అయితే బడిలో బాలసాయి తన తోటి విద్యార్థులకి తన సంచి నుండి మిఠాయిలు, చాక్లెట్లు, పెన్నులు, పెన్సిళ్లు, బలపాలు వగేరాలు తీసి ఇస్తుండేవారా.
1: ఏమిటి స్వామి బలపాలు ఇచ్చేవాళ్ళ?
0: అవును.
1: అరే భలే ఛాన్స్ మిస్ అయిపోయాను రా. నేనే స్వామి క్లాస్మేట్ అంటే ఎంత బాగుండేదిరా.
0: నువ్వు స్వామి క్లాస్మేట్ అయితే నీకేమిట్రా బెనిఫిట్?
1: ఏముందిరా, మా టీచర్ గారు ఒకరోజు హోంవర్క్ కడకుండా ఉంటే మా ఊరి అమ్మవారికి 10 బలపాలు ఇస్తానని మొక్కున్నాను రా.
0: మరి టీచర్ హోంవర్క్ అడిగారా?
1: టీచర్ గారు హోంవర్క్ అడగలేదు. 10 బలపాలు ఇవ్వాలిగా అమ్మవారికి.
0: మరి మొక్కు తీర్చాలరా.
1: 10 బలపాలు ఇచ్చే స్తోమత మన దగ్గర ఎక్కడుందిరా?
0: మరి బలపాలు ఇవ్వాలి మరి.
1: అందుకే ఉన్న ఒక్క బలపాన్ని 10 ముక్కలు చేసి అమ్మవారికి కల్పించి వెనక్కు తీయకుండా పరిగెత్తాను బాబు.
0: దేవాంతకుండా ఉన్నావురా. అయితే స్వామికి ఇవన్నీ ఎవరిస్తున్నారు అని తోటి విద్యార్థులు అడిగితే అవన్నీ తనకి గ్రామ దేవత అందిస్తుంది అని చెప్పేవారురా.
1: ఆ దేవుడు ఆజ్ఞాపిస్తే దేవతలు తక్షణం అమలు జరపాల్సిందే.
0: అవునరా. ఈ విధంగానే పాఠశాలలో బడులు చదువుకుంటూ ఉండగా మన స్వామి వారు అందరి విద్యార్థులకి భజన పాటలు నేర్పుతూ ఉండేవారురా.
1: భజన పాటలా? అవెలా ఉంటాయా?

0: సత్యం చేసే అద్భుతులు ఇళ్ళు చూసి అపార్థం చేసుకున్నాడు తల్లిదండ్రులు.
1: అయ్యయ్యో,
0: ఒకనాడు సత్యాన్ని నిలదీశారు వెంకమ్మరాజు గారు.
1: ఏమన్నా?
0: తానెవరో చెప్పమని.
1: దానికి సత్యం ఏం జవాబు చెప్పాడు?
0: అది 1945 మన స్వామి వారు డిక్లరేషన్ ఇచ్చిన రోజురా. ఇక మీకు నాకు సంబంధం లేదు, నేను వచ్చిన పని నెరవేర్చే సమయం ఆసనం అయ్యింది అంటూ ఏమంటున్నారో విన్నరా?
1: చెప్పరా.

0: బాల స్థాయికి భక్తులు పెరుగుతున్నారా?
1: అది క్వైట్ ఆబ్వియస్ అని చెప్పాలా?
0: నేర్పుతో వారి బాధలు గాథలు వింటూ వారందరినీ తగిన విధంగా ఆనందింప చేస్తున్నారు.
1: మన స్వామి ఇప్పుడు చేసేది అదే కదా.
0: భజనలు పాటలు మారుమోగుతున్నాయి.
1: ఆహా,
0: ఒకనాడు ఈశ్వరమ్మ గారు స్వామి గురించి భక్తులను అడగ్గా ఆ భక్తులు, అమ్మ ఈశ్వరమ్మ తల్లి, మన స్వామి ఎవ్వరికి అందినంత ఎత్తుకి ఎదిగిపోయారు తల్లి.
1: ఆహా,
0: భక్తులు స్వామిని గురు పీఠం మీద కూర్చోబెట్టి ఏ విధంగా స్తుతిస్తున్నారో వినవమ్మా.

0: ఈశ్వరమ్మ గారు సకల సద్గుణ సంపన్నురాలు,
1: ఆహా,
0: అచ్చమైన ఆదరణ, స్వచ్ఛమైన కరుణ, దయార్ద్ర హృదయ, సహనశీలి, శాంత స్వభావిని, కల్లా కపట మెరుగని కరుణామూర్తి, అమృతమూర్తి, ఆనందమూర్తి. అయితే సామాన్యురాలు, గృహిణి, గృహమమ్మాయి అయిన ఈశ్వరమ్మ గారిని మన స్వామి అందలేని పొందలేని ఉన్నతమైన భక్తి శిఖరాలు తీసుకువెళ్లారా?
1: అందుకనే అంటారా,
0: ఏమిని,
1: మానస సరోవరంలోనే ఉంటాయి రాజహంసలని.
0: నిజమేరా.
2: కర వంశపు రాజమాత సమతకు

0: అయితే సోదరా,
1: ఏమిరా,
0: ఇకపోతే మనం కరణం సుబ్బమ్మ గారు చెప్పుకోవాలరా?
1: అవునురా.
0: సుబ్బమ్మ గారు గ్రామ కరణం గారేనా, లక్ష్మీనారాయణరావు గారి మొదటి భార్య.
1: ఆహా.
0: గ్రామస్తులందరూ ప్రేమతో గౌరవంతో కరణ సుబ్బమ్మ గారు అని పిలిచేవారందరూ.
1: ఓహో.
0: ఆమె ముఖంలో లక్ష్మి కళ ఉట్టుపడేదిరా.
1: ఆహా.
0: పావనస్త్రీ, బ్రాహ్మణ స్త్రీ ఆమె.
1: సుబ్బమ్మ గారు సాయంకాలం వేళ పప్పు, కూర, పులుసు, అన్నం, మాప, కుమాప, ఆలు, ఓలు, మాలో, మీలు, గౌగేపే అన్నీ కలిపి స్వామికి, తన చిన్ని తండ్రికి, మన స్వామికి చక్కగా ముద్దుగా ముద్దలు కలిపి, ఇది ఈశ్వరమ్మ గారిది, ఇది పెదవెంకరాజు గారిది, ఇది కొండమరాజు గారిది అని ముచ్చటగా పెట్టేవాళ్ళురా.
0: అయితే ఇది కిట్టని చుట్టుపక్కల వాళ్లు, ఆత్మీయులు, చుట్టుపక్కల ఉండే బంధువులు అందరూ ఆమెను చూసి చీదరించుకునేవారురా.
1: అయ్యో.
0: అయితే సుబ్బమ్మ గారికి ఇవన్నీ సముద్రంలో వర్షాలు లాంటివిరా.
1: అవునురా.
0: అయితే ఒకనాడు ఇలానే స్వామికి ఇష్టమైన పకోడాలు చేసి స్వామివారికి పెడుతూ ఉండగా స్వామిని పిలిచి, నాన్నా సత్యన్, నోరు తెరువు, పకోడీ పెడతా అని చెప్పి అడిగింది. అప్పుడు స్వామి నోరు తెరిచారు. ఆనాడు ద్వాపర యుగంలో యశోదాదేవికి శ్రీకృష్ణుడు దర్శనమిచ్చినట్టుగానే ఆ బ్రహ్మాండమంతా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతల భూర్ భువత్ సువర్ మహర్జన స్తభ సత్య చతుర్దశ భువనాలు మొత్తం బ్రహ్మాండమంతా తన నోటిలో కరణ సుబ్బమ్మ గారి చూపించారు.
1: ఆనాటి భక్తులంతా ఈశ్వరమ్మ గారు దేవకి అని, కరణ సుబ్బమ్మ గారు యశోద అని పోల్చేవారురా.
0: ఎంత చక్కగా పోల్చేవారురా. కరణ సుబ్బమ్మ గారు స్వామి కోసమే కాకుండా స్వామి కోసం ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులందరికీ పగలనక రాత్రనక వండి వార్చి వడ్డించేవారురా.
1: అదిరా నిజమైన భక్తి అంటే.
0: అందుకనే స్వామి ఆమెను ఉంచుకోలేదురా.
1: మన స్వామిది ఎప్పుడు అప్పర్ హ్యాండేరా.
0: ఆమె తన అంతిమ దశలో స్వామి వచ్చే వరకు కొన్ని ఊపిరితో ఉండి, స్వామి వచ్చి తన నోట్లో తులసి తీర్థం పోసే వరకు ఉండి, ఆ తరువాతే కన్ను మూశారు. స్వామిలు ఐక్యమయ్యారా.
1: రుణానుబంధం అంటే ఇదేరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: స్వామి దేవుడని అనట అనట ప్రపంచమంతా తెలిసిందిరా.
2: అందుకేనట్రా అక్కడక్కడ ఫారినర్స్ కూడా కనిపిస్తున్నారు.
0: అవునరా, భక్తులందరూ రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అందుకనే కరణ సుబ్బమ్మ గారు స్వామి కోసమని దర్శనం అందరికి భక్తులందరికీ అందాలని ఒక కుటీరం నిర్మించారు. ఆ తర్వాత స్వామి అక్కడే ఉండిపోయారా. అయితే ఇలా భక్తులందరూ స్వామిని దర్శించుకుని తమ ప్రదేశాలకు రమ్మనమని ఆహ్వానిస్తూ ఉండేవారు. ఇది తెలిసిన ఈశ్వరమ్మ గారి గుండెలు కలత చెందిందిరా.
2: అవునరా,
0: ఆమె తన తనయుడు తనకి దూరం అయిపోతాడమన్న బెంగతో ఒకరోజు స్వామిని చేరి
2: ఏమన్నారా
0: ఏమన్నారో మన పెద్దనే చెప్తాడు, వినరా.

0: మహాసాధ్వి ఈశ్వరమ్మ గారు స్వామిని తన వారి కోసం తన ఊరి కోసం నిస్వార్థ భావంతో మూడు కోరికలు కోరారా?
1: అయితే సోదరా,
0: చెప్పరా,
1: ఈ కలికాల ప్రభావం చేత మనుషుల ఆశలకు హద్దులు లేకుండా పోతున్నాయిరా.
0: ఇప్పుడు ఏమైందిరా?
1: ఈ రోజుల్లో అబ్బాయి పుట్టగానే జ్యోతిష్యం దగ్గరికి వెళ్లి అడుగుతున్నారు.
0: ఏమని?
1: అబ్బాయి చేతిలో అమెరికా వెళ్లే రేఖలున్నాయా అని.
0: ఒకవేళ అమ్మాయి పుడితే?
1: అమ్మాయికి అమెరికా అల్లుడొచ్చే రేఖలున్నాయా అని.
0: ఓహో, చివరికి అమెరికాయే టార్గెట్ అన్నమాట.
1: అవునరా.
0: అయితే ఒక చిన్న సందేహం రా.
1: ఏమిట్రా?
0: ఒకవేళ రేఖలే లేకపోతే ఏం చేస్తారా?
1: ఏం చేస్తారా? బ్లేడ్ తీసుకుని చేతులు కోసుకుంటారంతే.
0: అందుకే స్వామి అంటారా?
1: ఏమని?
0: విద్య నేర్చుకోవటానికి విదేశాలకు వెళ్లొచ్చు, కానీ ఉన్నత విద్య నేర్చుకుని దాన్ని విదేశాలలో తాకట్టు పెట్టి హైటెక్ బిచ్చగలలాగా మాత్రం మారద్దని.
1: చక్కగా చెప్పారు.
0: అయితే ఈశ్వరమ్మ గారు మాత్రం తన వారి కోసం తన ఊరి కోసం నిస్వార్థ భావంతో స్వామిని మూడు కోరికలు కోరారు.
1: అవునరా.
0: ఆ మూడు కోరికలు సతీ సమేతులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అనుసంధానమై అవినాభావ సంబంధం కలవై ఉన్నాయిరా.
1: అదేలారా?
0: ఇది కేవలం రచయిత అనుభూతి మాత్రమే.
1: ఓహో.
0: మొదటిది బ్రహ్మ సృష్టికర్త, ఆయన భార్య చదువుల తల్లి సరస్వతి. అందుకని పుట్టపర్తిలో స్కూల్ పెట్టించమని కోరింది.
1: స్కూలే కాదురా, మన స్వామి ఏకంగా యూనివర్సిటీనే స్థాపించారు.
0: రెండవది విష్ణువు, ఆయన భార్య లక్ష్మి. లక్ష్మి అంటే ఈశ్వరమ్మ గారి దృష్టిలో కేవలం డబ్బనే కాదురా.
1: మరి ఇంకేంట్రా?
0: లక్ష్మి అంటే విషహరిణి బాధహరిణి అని కూడా అర్థం ఉంది.
1: ఓహో.
0: అందుకనే పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టించమని కోరింది.
1: మన స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్నే కట్టించారా.
0: మూడవది మహేశ్వరుడు, ఆయన భార్య గంగ. భగీరథుడువై గంగను పర్తికి తీసుకురా స్వామి అని కోరిందిరా.
1: మన ఈశ్వరమ్మ గారి పేరు కూడా గంగమ్మే కదరా.
0: అవునరా. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతి స్వరూపమే కదరా మన స్వామి.
1: అవునరా.
0: ఆనాడు మహాసాధ్వి ఈశ్వరమ్మ కోరిన కోరికల ప్రతిరూపాలే ఈనాటి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు సాయి గంగా ప్రాజెక్ట్ రా.
1: అవునరా.
0: ఇలా ముచ్చటగా మూడు కోరికలు కోరి చివరగా స్వామిని చేరి.
1: చేరి ఏమన్నారా?
0: స్వామి, మీరు ఎన్ని ప్రదేశాలు విదేశాలు తిరిగినా ఉన్న గడ్డని కన్న తల్లిని పుట్టపర్తిని మాత్రం వదిలిపెట్టి వెళ్లొద్దు నా తండ్రి, అలా అని నాకు మాట ఇవ్వు అని కోరింది.
1: మరి స్వామి ఈశ్వరమ్మ గారికి మాట ఇచ్చారా?
0: ఈశ్వరామ్మకి స్వామి మాట ఇచ్చారురా.
1: ఏమని?
0: పుట్టపర్తి వదిలి పెట్టనని, వదిలి వెళ్ళనని.
1: ఓహో.
0: అయితే తల్లి కోరింది, తనేని హృదయం కరిగి ద్రవించిందిరా.
1: బాగా చెప్పేవారు.
0: దేవుడి దివాణంలో దేని కొరత? అమ్మ అడిగిందే తడవుగా ఆచరించి చూపించారు మన స్వామి.
1: అవునురా.
0: ఎంత గొప్ప ఇంటివమ్మా ఈశ్వరమ్మ తల్లి.

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: ప్రతి భావి జీవితంలోనూ ఏదో ఒక ఫన్నీ ఈవెంట్ జరిగే ఉంటుందిరా.
1: ఓహో, అయితే మరి నీ జీవితంలో అటువంటి ఫన్నీ ఈవెంట్ ఏంటో చెప్పరా కాస్త.
0: ఏముందిరా, మొన్న మధ్య మా చిన్న తమ్ముడు రూపాయి బిళ్ళ మింగేశాడరా.
1: అయ్యో, రూపాయి బిళ్ళ మింగేశాడా? మరైతే ఏమైంది తర్వాత?
0: అప్పుడు నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అన్నయ్య, తమ్ముడు రూపాయి బిళ్ళ మింగేశాడరా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం పదా అన్నాను.
1: మరి మీ అన్నయ్య ఏమన్నాడరా?
0: నువ్వు నోరు మూయరా, వాడు రూపాయి బిల్లే మింగేశాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన 100 మింగుతాడు అన్నాడరా.
1: బాగుందిరా, దేవంతుకుడరా మీ అన్నయ్య. కథలోకి వెళ్దాం పద.
0: పదరా,
1: ఈశ్వరమ్మ గారే మనసు స్వామిమయమైంది. ఆమె ఆసాధ్యాస అంతా స్వామి.
0: అవునరా,
1: భక్తులు స్వామి చేసే మహిమలు లీలలు ఈశ్వరమ్మ గారితో పరమానందంతో చెబితే ఆమె మాత్రం పరధ్యానంగా వినేదిరా.
0: ఎందుకనిరా?
1: కారణం, బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది కనుక.
0: అంతేరా.
1: అమ్మ, కమ్మని పదం అమ్మ, ప్రథమ స్నానం, గంగా స్నానం, అమృతపానం, కార్తీక దీపం పరమ పవిత్రంరా అమ్మ. బొమ్మ గీసి చూపలేనంత మహోన్నత స్థితి గల సిరి సంపదరా అమ్మ పదం అమ్మతనం.
0: ఆహా,
1: అయినా భక్తులకి స్వామి ఆకలితో పనేమిట్రా? అదే ఆ తల్లి ఆవేదన. భక్తులకి స్వామి దేవుడైనా ఆ తల్లికి తనుడే కదరా.
0: మహా బాగా చెప్పారు.

0: ఈశ్వర అమ్మగారు మితభాషిణి.
1: ఆహా,
0: పరభాషయుగని పల్లెటూరు గృహిణిగా.
1: నిజంరా,
0: పరదేశీయులు పరభాషీయులు ఈశ్వరమ్మ గారిని పలకరిస్తే ఆమె మాత్రం తన హృదయ భాషతో ఏమనేవారో తెలుసా?
1: ఏమనేవారా?

0: బ్రహ్మ అన్ని పనులు తాను చేయలేకనే అమ్మని సృష్టించాడు.
1: అవునురా,
0: బ్రహ్మ చేసే పనులు అమ్మ చేయగలదు, కాని అమ్మ చేసే పనులు ఆ బ్రహ్మ చేయలేడురా. స్వామి నారాయణ సేవ చేస్తూ పుట్టపర్తి చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలందరికీ ఈశ్వరమ్మ గారి చేత బట్టలు పెట్టించేవారు.
1: ఓహో,
0: ఆ చీరలు అందుకున్న ప్రజల మోములు వర్ణించలేమురా.
1: మొన్న కొడైకెనాల్లో కూడా స్వామి నారాయణ సేవ చేశారా?
0: ఈ రోజు కూడా స్వామి ఇక్కడ నారాయణ సేవ చేశారా?
1: వాళ్ళ మొహాలు చూస్తే ఎంతటి ఆనందంతో వెళ్లివేసిపోతున్నాయరా.
0: ఆనందం అంతా చూసి ఈశ్వరమ్మ గారి కళ్ళు చెమ్మగిల్లేవి. ఆనంద బాష్పాలతో ఈశ్వరమ్మ మనస్సు ఏమంటుందో వినరా.

0: కాంతినిచ్చే సూర్యునికైనా గ్రహణం తప్పదురా.
1: అవునురా.
0: ఈ శ్రమ గారి తమ్ముడు అల్లుడు ఒక్కరే. ఆయన మరణించారు.
1: అయ్యో పాపం.
0: అప్పుడు తన కూతురిని మన్మరాలని తన వద్దకు తీసుకుని సాకింది ఈశ్వరమ్మ. గోరు చుట్టుపై రోగటి పోటనట్లు అనతి కారణంలో పెద్ద వెంకమరాజు గారు కూడా పరోపదించారు.
1: ఎంతటి కష్టం వచ్చి పడిందిరా.
0: ఈశ్వరమ్మ గారి మనస్సు అస్తవ్యస్తమైంది.
1: అంతే
0: కష్టాల కడలో ఊగిసలాడుతున్న ఈశ్వరమ్మ జీవిత నౌకకి చుక్కాని లైట్ హౌస్ తానే అయ్యి ఉడుదుడుకులన్నింటినీ సరిచేస్తారా మన స్వామి. అమ్మ ఈశ్వరమ్మ, నీది మహోన్నతమైన చరితం తల్లి.
2: మహోన్నత

0: అది 1972 మే నెలలో బృందావనంలో సమ్మర్ క్లాసెస్ జరుగుతున్నాయిరా.
1: ఓహో,
0: స్వామితో పాటు ఈశ్వరమ్మ గారు కూడా బృందావనంలోనే ఉన్నారు. అయితే 4 రోజులుగా జ్వరంతో ఒడి నొప్పులతో బాధపడుతున్న ఆ మాతృదేవతకి స్వామి రత్న ఖచ్చిత కిరీట ధారి కోదండరామునిగా దర్శనమిచ్చారా.
1: ఎంతటి భాగ్యశాలిగా ఈశ్వరమ్మ గారు.
0: అంతేకాకుండా తన మహిమాన్విత స్పర్శతో ఈశ్వరమ్మ గారిని ఉపశమనింపజేశారా. ఎంతటి వారికమ్మా ఈ భాగ్యము.

0: స్వామి, గోదండరామునిగా దర్శనమిచ్చిన సంగతిని, ఆ అనుభూతిని మరునాడు పెద్ద బొట్టుగారితో చెప్పారు ఈశ్వరమ్మ గారు. అంతటి మహద్భాగ్యాన్ని పొందిన ఈశ్వరమ్మ గారిని పెద్ద బొట్టుగారు కొనియాడారు.
1: అంతే కదా,
0: అంతటి అనుభూతులు అందరికి దక్కవు. అరుదైన వారికి, అమ్మలాంటి వారికి ఆ భాగ్యాలు సొంతంరా.
1: అవునరా.
0: అయితే సోదరా, అది 1972 మే నెల 6వ తేదీ చరిత్ర పుటల్లో నల్ల సిరాతో రాయవలసిన రోజురా. ఉదయం నగర సంకీర్తన ముగిసింది. స్వామి ప్రభాత దర్శనమిచ్చి స్నానానికి వెళ్లారు. ఈశ్వరమ్మ గారు స్నానం ముగించుకుని పట్టు చీర ధరించి వరండాలో కూర్చున్నారు. అంతలో స్వామి స్వామి అంటూ అక్కడ ఒరిగిపోయారు. వస్తున్నా వస్తున్నా గృహం మాయి అంటూ ఒక్క ఉదుటిన స్వామి అమ్మని చేరారు. అంతే అమ్మ అంతమ శ్వాస వదిలారు. స్వామిలో ఐక్యమైపోయారు.

అవని రాలిపోయింది ఒక తార, అంబరాన వెలిగింది దివ్య తార. పవిత్రాత్మ అంతిమ దశలో పరమాత్మనే కోరుకుంటుందంటారు. పక్కనే కూతురు మనుమరాలు ఉన్న వారిని పిలవక స్వామినే తలిచారు ఈశ్వరమ్మ.

ముందు ఏం చేసేరుడు ఆగిపోయాడు. అయిష్టంగానే భక్తులంతా గగ్గోలు పెడుతున్నారు. ఆకాశం దుఃఖిస్తోంది, అవని సమస్తం విలపిస్తోంది. ఈశ్వరమ్మ మనకి లేరు ఇక భౌతికంగా.

0: అమ్మా, ఈశ్వరమ్మ, నిన్నెన్నటికి మేము మర్చిపోలేమమ్మా. ఎందుకంటే
1: అవునరా, ఈశ్వరమ్మ గారు పరమపదించి ఇప్పటికీ 37 సంవత్సరాలైనా ఆమె మన కళ్ళ ముందు భౌతికంగా లేకపోయినా ఈనాటికి స్వామి వద్దకు వచ్చి అమృత గడియలను గడిపి తిరిగి వెళ్తున్నారా. ఆమె స్మృతికి చిహ్నంగా స్వామి 6వ తేదీన ఈశ్వరమ్మ డేగా డిక్లేర్ చేశారు.
0: అంతేకాకుండా మొన్న 1వ తారీఖున కొడైకెనాల్లో ఈశ్వరమ్మ గారిది పంచలోహ విగ్రహాన్ని తూర్పు దిక్కుగా ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే అమ్మ దర్శనం చేసుకునేటట్టుగా కొడైకెనాల్ లేక్ ని చూస్తూ ఉండేటట్టుగా స్వామి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు.

0: మాతృ దేవోభవ.
1: తల్లికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారా? తండ్రి ఎవరో మొదటిసారిగా చెప్పేది ఆ తల్లేరా?
0: పితృదేవోభవ.
1: అవసరమైనప్పుడు తండ్రి స్థానంలో ఆ తల్లే తన తనయులను పోషిస్తుందిరా.
0: ఆచార్య దేవోభవ.
1: 40 మంది ఉపాధ్యాయులు 40 మంది విద్యార్థులకు నేర్పే పాఠాలను ఒక్క తల్లి తన 10 మంది పిల్లలకు నేర్పుతుందిరా.
0: అమ్మా ఈశ్వరమ్మ, నిన్నెన్నటికి మేము మర్చిపోలేమమ్మా.
1: అవునమ్మా.
0: విద్యాలయాల నువ్వు, వైద్యాలయాల నువ్వు, నవ్వులో నువ్వు, పువ్వులో నువ్వు, సాయి గంగలో నువ్వు, ఆకాశ నువ్వు, అఖిల నువ్వు, మా గుండెల నిండా నువ్వమ్మా.
1: అవునమ్మా.
0: అమ్మా ఈశ్వరమ్మ, నిన్ను అర్థిస్తున్నాము. ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా. నువ్వు కళ్ళు కన్న పుట్టే పరిస్థితి ఎంతగా మారిపోయిందో చూద్దుగానివమ్మా.
2: ఒక్కసారి మరల నువ్వు పుట్టవమ్మా ఈశ్వరమ్మ.
3: ఒక్కసారి మరల నువ్వు పుట్టవ.

ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యార్థులచే ప్రదర్శింపబడిన బుర్రకథ మాతృశ్రీ ఈశ్వరమ్మ విన్నారు. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 23వ తేదీన జరిగిన పరమపద సోపానత్రయం ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.
1: సహవాస దోషం అనేది ఒకటి ఉంటుంది. అసలే కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్టు చంచలమైన మనసుకు చాపలంగల ఇంద్రియాలు వంతపాడుతుంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి ఇంద్రియ నిగ్రహం ముఖ్యం. భగవద్ దర్శనానికి తపించే భక్తుని కోరిక కూడా ఇంద్రియాలను దమించే వరకు నెరవేరదని సూరదాస్ చరిత్ర చెప్తుంది. ఆ వాగ్గేయకారుని జీవితాన్ని ప్రతిబింబించే నాటిక ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. భక్త సూరదాస్ నాటిక సమర్పణ ప్రశాంతి విలియం క్యాంపస్ విద్యార్థులు.
2: ఆహా, వంశీధరుని మంజుల మురళీరవళి శతాబ్దాలుగా రాసలీలలకు ఆటపట్టైన బ్రజభూమిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ శ్యామసుందరిని ముగ్ధ మోహనమైన మూర్తి భక్తిపూరితమైన కోట్లాది హృదయాలను పరివశింపచేస్తూ ఉంది.
3: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పలుకులే గుర్తుకు వస్తాయి. గర్వం అహంకారం అనేవే లేకుండా ప్రతి ఒక్కరూ వేణువులాగే
4: లోపల బోలుగా ఉండాలి. భగవంతుని ఊపిరినే మురళి అనగానే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పలుకులే గుర్తుకు వస్తాయి. గర్వం అహంకారం అనేవే లేకుండా ప్రతి ఒక్కరూ వేణువులాగే లోపల బోలుగా ఉండాలి. భగవంతుని ఊపిరినే శ్వాసిస్తూ ఆ శ్వాసను చేజారే ప్రతి క్షణాన్ని శాశ్వతమైన ఆనందంగా మార్చే మధురమైన సంగీతంగా మలుచుకోవాలి. జగన్నాటక సూత్రధారిని ప్రియమైన సుస్వర గానంతో ఆరాధించిన వేణువుల్లో సూరదాస్ ఒకరు.

0: బిల్లోమంగళ, నీవు చేస్తున్న నామజపం వింటుంటే నిర్జనారణ్యంలో ఒంటరిగా ఇదే మంత్రాన్ని జపిస్తూ నువ్వు నా కంటపడిన రోజే గుర్తొస్తోంది. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి, అయినా నీ స్వరంలో మాధుర్యం చెక్కు చెదరలేదు. నీ భక్తి కూడా మరింత ఉచ్చ స్థితికి చేరుకుంది.
1: గురువర్య, భక్తితో ప్రార్థించడం ద్వారా నా హృదయ నివాసి అయిన ద్వారకానాథుని ప్రేమను చవిచూడవచ్చని బోధించింది మీరే కదా.
0: సరే, కాని ఈరోజు రాజస్థానం నుంచి ఒక ప్రముఖుడు మనకు అతిథిగా వస్తున్నారు. ఒక ఆలయంలో పరిచయం అయ్యారు. నా ఆహ్వానం మేరకు మన ఇంటికి రావడానికి అంగీకరించారు. అదిగో మాటల్లోనే వచ్చారు. ప్రణామాలు ద్వారకాదాస్ గారు, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం.
2: ఆయుష్మాన్ భవ, ఈ కుర్రవాడు ఎవరు కృష్ణదాస్ గారు? ఇతని ముఖంలో ఏదో దివ్య తేజస్సు గోచరిస్తోందే.
0: ఇతను బిల్లోమంగళుడు. మీరన్నట్లు ఆ ముఖంలోని దివ్య వచ్చస్సు, ఆ మధురమైన కంఠం, అవే నేనతన్ని శిష్యునిగా స్వీకరించి విద్యగరిపేలా చేశాయి.
2: అలాగా నేనింతవరకు అతని పాట విననే లేదు. బిల్వా, నా కోసం ఒక్క పాట పాడతావా?

0: ఆహా, ఎంత తీయని కంఠం! నీకు మంచి భవిష్యత్తు ఉంది నాయన. కృష్ణదాస్ గారు, ఎక్కడ దొరికిందండి మీకు అనర్ఘరత్నం?
1: నేనే తన్ని మధుర సమీపంలో ఉన్న రుణక్త వద్ద కనుగొన్నాను.
0: రుణక్తానా? ఇతను బహుశా కీర్తిశేషుడైన నా సోదరుడు బ్రజదాస్ కుమారుడు కావచ్చనిపిస్తోంది. అతనిది రుణక్తానే. ఇతని గొంతు కూడా అచ్చం బ్రజదాస్ గొంతులానే ఉంది.
1: ఎక్కడెక్కడి వారినో కలిపే దేవలీలలు ఎవ్వరికీ అర్థం కావు. బిల్వా, ఈయన మరెవరో కాదు, నీ పినతండ్రి. నీ తండ్రి బ్రజదాస్ గారికి సహోదరుడు. చిన్నన్నగారా? చిన్నన్నగారు?
0: ఆ కృష్ణదాస్ గారు, మీరేమీ అనుకోనంటే ఒక విజ్ఞప్తి, బిల్వను నాతో పంపించండి. నేనతన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. ఆగ్రా నగరంలో అతని ప్రతిభకు సాన పెడతాను.
1: ఏం బిల్వా, ద్వారకాదాస్ గారితో వెళ్లడం నీకిష్టమేనా? నీవక్కడికి వెళ్లడమే మంచిదని నా ఉద్దేశం. మీ సంకల్పం నాకు శిరోధార్యం గురువర్యా. ద్వారకాదాస్ గారు, ఈనాటి నుంచి బిల్వామంగళుడు మీవాడు.
0: ధన్యవాదాలు కృష్ణదాస్ గారు. నాయనా బిల్వా, బయలుదేరదామా?
2: అశాశ్వతమైన జీవితయాత్రలు, నిత్య సత్యం వైపు చేసే ప్రయాణం అతి కష్టతరమైనది. మార్గమధ్యంలో ఎదురయ్యే ఎన్నెన్నో ప్రలోభాలు అడుగడుగున కాలికి బంధాలవుతాయి. అయినా మనిషి శాశ్వతమైన సత్యాన్ని చేరుకోవాలంటే చంచలమైన తన మనసును బానిసగా చేసుకుని ఆడించే ఆకర్షణలను దృఢంగా త్రోసిపుచ్చాలి.
3: భగవాన్ శ్రీ సత్యసాయి దీనినే చక్కని ఉదాహరణతో వివరిస్తారు. పడవ నీటి ముందు ఉంటే క్షేమం, అదే పడవ అదే నీరు పడవలో ఉంటే ప్రమాదం. అలాగే ఈ ప్రపంచంలో స్వస్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించడం ప్రయోజనకరం, మనసు ఆడించినట్టు ప్రవర్తించడం హానికరం అని మన స్వామి చెప్తారు. ప్రపంచానికి మనని కట్టిపడేసే ఆకర్షణలే చివరకు మన పుట్టి ముంచుతాయి.
2: నలువైపుల నుంచి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్రలోభాల నుండి తప్పించుకోవడానికి తగిన మార్గాన్ని బిల్వమంగళుడు అన్వేషించసాగాడు.

0: భగవంతుడు నాకు ఈ కళ్ళిచ్చినది తన దివ్య మంగళ రూపం దర్శించడానికి. కానీ అజ్ఞానం వల్ల నేను ఈ నశ్వరమైన ప్రపంచంలోని చూడతగని దృశ్యాలు చూస్తున్నాను. కాపాడు కరుణాసాగరా, కాపాడు. ఈ దీనుడికి మనశ్శాంతి ప్రసాదించవయ్యా.
1: అలా నిస్పృహకు తావివ్వకండి గురుదేవా.
0: కాదు కాదు, ఈ కళ్ళు పాపిష్టి కళ్ళు, ప్రాపంచికమైన వస్తువుల చుట్టూ తిరుగుతూ నన్ను దైవానికి దూరం చేస్తున్నాయి. ఇవి లేకుండా పోతేనే నాకు మనశ్శాంతి. ఈ ముళ్ళు, ఈ ముళ్ళే నా పాపిష్టి కళ్ళకు బుద్ధి చెప్తాయి. ఇప్పుడంతా ఆనందమే ఆనందం. ఇక నశించిపోయి కొరగాని ప్రాపంచిక వస్తువులను చూసే అవకాశం లేదు. ఇక పైనుంచి నేను నా లోపలున్న స్వామిని దర్శించడంపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరిస్తాను. ఆయన నాకు తప్పక దర్శనమిస్తాడు. కృష్ణ, నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా.
2: భక్తితో శృతిపక్వమైన అతని హృదయతంత్రులు దైవాన్ని క్షమాభిక్ష కోరుతూ వేదనాగీతిని వినిపిస్తున్నాయి.
3: కరుణాసముద్రుడైన భగవంతుని అపార దయావృష్టితో దేహంలోని ప్రతి కణం సేదతీరి అతనిలో చెలరేగుతున్న తుపాను శాంతించింది.
2: ఆధ్యాత్మిక పథంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహోన్నతుని సలహా లభించి బిల్వమంగళుడికి తాను ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ప్రశాంతత లభించింది. కల్లోల భవసాగరాన్ని తరించే ఉపాయం దొరికింది.
4: మన గురువుగారిలో ఎంత మార్పు వచ్చింది.
5: కనుచూపు కోల్పోయాక మన గురువుగారు తన దేహాన్ని పట్టించుకోవడం పూర్తిగా మానేశారు.
6: వేదన భగవంతునికి దగ్గర చేస్తుందంటారు, అది మన గురువుగారి విషయంలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అయినా వారు కోరి కోరి వేదనను ఎందుకు ఆహ్వానిస్తున్నారో అర్థం కావడం లేదు.
4: అలా చేయడం ద్వారా వారు అందిస్తున్న మహోన్నత సందేశం నీకు అర్థం కాలేదా? చెడు చూడకు, మంచినే చూడు. చెడు వినకు, మంచినే విను. చెడు తలపెట్టకు, మంచినే చేయి. అదే దైవాన్ని చేరే మార్గం. మానవాళి అంతటికీ వారిస్తున్న సందేశమిదే.
6: సత్యము, శివము, సౌందర్యభరితమైన దేవుని కానుకను ఎలా వినియోగించుకోవాలో వేదన మనకు నేర్పుతుంది, సంసిద్ధుల్ని చేస్తుంది అన్నట్టు మహాత్ములు వల్లభాచార్యుల వారు మన ఊరికి వచ్చారు తెలుసా?
5: ఆ, తెలిసింది. ఆయన గురించి చాలా విన్నాను. వారు మహాపండితులే కాక గొప్ప శ్రీనాథ్జీ భక్తులు కూడా. వారి గురించి మన గురువుగారికి చెప్పాలి. అదిగో గురువుగారు.
6: గురుదేవా, దక్షిణాది నుంచి మహాత్ములైన వల్లభాచార్యులు తమ దర్శనార్థం వచ్చి ఉన్నారు.
0: అవునా? ఆచార్యవర్య, నా ప్రణామాలు స్వీకరించండి.
7: సుఖీభవ. రా బిల్వమంగళ, ఇలా కూర్చుని మాట్లాడుకుందాం. నువ్వు సుఖంగా సంతోషంగా ఉన్నావు కదా?
0: దైవానుగ్రహానికి నోచుకొని నాకు సుఖమెక్కడిది గురుదేవా?
7: బిల్వమంగళ, నేను మధురకు వెళుతుండగా దారిలో వినవచ్చిన నీ గానమాధుర్యం నన్నిక్కడికు లాక్కు వచ్చింది.
0: ధన్యుడిని ఆచార్య, ధన్యుడిని.
7: ఒక మాట అడగాలనుంది బిల్వమంగళ. హృదయాంతరాల నుంచి పిల్లుబీకే నీ పాట గొంతులోనే అనగారిపోతుందని చెప్పుకుంటున్నారు. నేను విన్నది నిజమేనా?
0: ఆచార్య, మహాప్రభు, దుఃఖితుని పాట దుఃఖభరితంగానే ఉంటుంది. నేను పాపిని. తన దివ్య వైభవాన్ని కీర్తించడానికి దేవుడిచ్చిన ఈ గొంతుని నేను అశాశ్వతము, అధమమైన వాటిని కీర్తించడానికి వాడాను.
7: దైవానుగ్రహాన్ని పొందటానికి నీకన్నా అర్హులు ఎవరున్నారు బిల్వమంగళ? నిన్ను నీవు కించపరుచుకుంటావెందుకు? మనమెవరం పాపులం కాదు. ముందు పాపం, ప్రాయశ్చిత్తం అనే భావనను నీ మనసులోంచి తొలగించు. అటువంటి దైన్యంతో కృంగిపోకు.
0: అంతకన్నా నేనేం చెయ్యగలను గురుదేవా?
7: జగన్నాటక సూత్రధారి ఆడిస్తున్న దివ్య నాటకాన్ని వర్ణిస్తూ శక్తివంతుడైన భగవంతుని లీలలు గానం చెయ్యి.
0: కానీ ఆయన దివ్య లీలల గురించి నాకేం తెలుసని వర్ణించను గురుదేవా?
7: అందుకే భాగవతం వినాలంటారు పెద్దలు.

0: బిల్వ మంగళ, నేటి నుంచి నీవు సూర్దాస్ అనే పేరుతో పిలువబడతావు. నీ కీర్తి నీల నలుచురుగులా వ్యాపిస్తుంది. ధీరుడవి, వీరుడవి, సాహసివి అయిన సూర్దాస్ లే, నాతో వ్రజభూమికి రా. అక్కడున్న శ్రీనాథ్జీ ఆలయంలో నువ్వు భగవంతునికి నీ గానం వినిపించు. తనివి తీరా శ్రీకృష్ణుని దివ్య లీలలను ప్రజలకు వినిపించు. పోదాం పద, బయలుదేరు.
1: గురువు వల్లభాచార్యులు ఆనతిచ్చిన ప్రకారం సూర్యదాస్ బ్రజభూమిలో స్థిరపడి పామరులలో సైతం భక్తి భావన అంకురించేలా శ్రీకృష్ణ భగవాను దివ్య లీలలను గానం చేయసాగాడు.
2: భగవాన్ శ్రీకృష్ణుని పట్ల మొగ్గ తొడిగిన భక్తి సురభిల కుసుమమై వికసించి బ్రజభూమి స్వర్గంగా రూపుదిద్దుకుంది. ఆ పరిమళం నలు దిశలా వ్యాపించడంతో భగవంతుని పట్ల ప్రజలలో భక్తి ఉన్నత స్థాయిలో ప్రబలింది.
1: బాలభానుని తొలి కిరణాలు బ్రజభూమిని సోకే ప్రత్యూష కాలంలో సూర్దాస్ మధుర కీర్తనలు ప్రతిధ్వనిస్తుండేవి. వాటి ఆకర్షణా బలానికి దారిన పోతున్న వారు సైతం అప్రయత్నంగా ఆ పుణ్యభూమి వైపు మళ్లేవారు.
2: శ్రీకృష్ణుని నామ సంకీర్తనలో సూర్యదాసు ఆకలిదప్పులే మరిచిపోయాడు. భగవంతుని పట్ల అతనికి గల ఆర్తి 8000కు పైబడిన సంకీర్తనలుగా బహిర్గతమైంది. సూరసాగర్ ధార బ్రజవాసులను ఆనంద పారవస్యంలో ముంచెత్తింది. సూర్యదాస్ మెల్లమెల్లగా స్వామి ప్రీతికి సన్నిధికి చేరువయ్యాడు.

0: నాయనలారా, పొద్దు పొడవగానే బృందావనంలోని గోపాలురు కృష్ణుడు ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వస్తాడా అని కాచుకునుండేవారు. అప్పుడు గోచర ప్రపంచమంతటికి రారాజైన గోపబాలుడు బయటికి వచ్చేవాడు. అయినా అతను దివ్య శిశువు అనే విషయం ఎన్నడూ విస్మరించలేదు. ముఖ్యంగా యశోద.
1: యశోద ధన్యాత్మురాలు, దివ్యమాత.
0: అవును, యశోదామాతకు తన చిన్నారి కాన్హాయే ప్రపంచం. ఆ బాలుడు రోజంతా గోపికలు గోపాలులతో ఆటపాటలాడుతూ గడిపేవాడు. వారిని ఆటపట్టించేవాడు, ఆశ్చర్యచకితలను చేసేవాడు, అబ్బురపరిచి మైమరపించేవాడు. చీకటిపడి ఇంటికి వచ్చాక మాత్రం అతడెన్నడూ యశోద బిడ్డడే.
2: అవును గురుదేవా, భగవంతుడు చిన్న బాలుని రూపంలో ఇదే నేలపై తిరిగాడాడని తలుచుకుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. పొద్దు వాలాక అలసి సొలసి ఇంటికి చేరిన బిడ్డని యశోద గుండెలకు హత్తుకుని లాలించేది.
3: ఆ పైన నీలాల కన్నుల్లో మెల్లమెల్లగా, నిద్ర రావమ్మరావే, నా ప్రియబాలుణ్ణి కౌగిట చేర్చుకోవే, నా కాణా నీకోసమే ఎదురుచూస్తున్నాడని తెలియదా అంటూ జోలపాడి నిద్రపుచ్చేది.
1: చిన్నికృష్ణుడా పాట వింటూ కనులు మూసుకొని కదలకుండా పడుకునేవాడు. అమ్మయ్యా నిద్రపోయాడనుకుని యశోద సద్దు చేయకండని అందరికీ సైగ చేసేది.
3: కృష్ణుడు వెంటనే లేచి కూర్చునేవాడు. పాపం యశోద, పని మళ్లీ మొదటికొచ్చేది.
0: ఎదిగే కొద్దీ కృష్ణుడు మరింత కొంటెవాడయ్యాడు. అయినా అతని చిలిపి చేష్టలు ప్రతి ఒక్కరిని మురిపించేవి. మిత్రులతో కలిసి అతడు వెన్న దొంగలించడానికి గోపిక ఇళ్లల్లో చొరబడేవాడు.
2: అరే, అంత చిన్నపిల్లవాడు వెన్న దొంగలించేవాడా?
3: అవును, వెన్నంటే అంత ఇష్టం మరి. వెన్న కోసం కృష్ణుడు దేనికైనా తెగించేవాడు. అందుకు పెద్దలెవరూ చుట్టుపక్కల లేని సరైన సమయాన్నించుకునేవాడు.
2: ఇంట్లో చొరబడ్డాక కృష్ణుడు మిత్రులను మానవ గోపురంలా నిలబడమని చెప్పేవాడు. ఎప్పుడూ తనే కుండబద్దలు కొట్టి మిత్రులందరికీ వెన్న పంచేవాడు.
1: అసలే వినోదం అప్పుడు మొదలయ్యేది. గోపికలు వెంటబడి తరిమేవారు. వారిని బృందావనమంతా తిప్పి కృష్ణుడు ఏమీ ఎరగని వానిలా యశోద చాటుకు చేరి దాక్కునేవాడు.

0: వారు అలా వెళ్ళగానే కృష్ణుడు నే నహీ మాఖన్ కాయో అని పాడిన తర్వాత మై నెహీ మాఖన్ కాయో అని అన్ని వెక్రించేవాడు.
1: ఆహా, ఆ లీలలను చూసిన బ్రజవాసులు ఎంత ధన్యులు.
2: సూరదాస్ భక్తిలోని మార్మికత వల్ల కలిగే అలౌకికమైన ఆనంద పారవస్యాన్ని అనుభవించాలని ప్రజలు శ్రీనాథ్యాలయానికి పోటెత్తేవారు.
3: ఘనతకు మెప్పు సత్కారమైనట్లే మంచితనానికి కూడా తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రజల దృష్టిలోనూ దైవం దృష్టిలోనూ మంచివాడనిపించుకున్న వ్యక్తికి లభించే ప్రతిఫలం శాంతి. ఆ పురస్కారానికి సూరదాస్ అన్ని విధాలా అర్హుడు.
2: కాని మంచితనానికి దైవ సన్నిధికి ఉన్న మార్గం కంటకమయమైనది. సూరదాస్ విషయంలో విమర్శకులే ముళ్లయ్యారు. కళ్లలో ఒత్తులు వేసుకుని గమనిస్తూ సూరదాస్ కు వేదన కలిగించగల ఏ అవకాశాన్ని వదిలిపెట్టేవారు కాదు. ఒకసారి సూరదాసు ఒంటరిగా ఉండడం గమనించిన కొందరు అతని సహనాన్ని, దైవం పట్ల అతనికి గల భక్తిని పరీక్షించాలనుకున్నారు.
3: సూరదాస్ నిశ్చలమైన భక్తి ఆర్తి గమనించిన దైవం వివశుడై అతనికి కలిగిన ఆపదను తప్పించడానికి దిగివచ్చాడు. అది ఎలా జరిగిందంటే,
4: ఈ సూరదాస్ మనందరికీ తలనొప్పిగా తయారయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా వినిపించేది ఒకే పేరు, సూరదాస్ సూరదాస్ సూరదాస్. పైగా మన కుర్రకారు అతన్నే ఆదర్శంగా తీసుకుంటున్నారు.
5: ఆ సూరదాస్కి ఎంత పొగలో చూడండి, పాండిత్యం కన్నా ఘనకార్యాల కన్నా దైవభక్తే గొప్పదని చెప్తున్నాడు.
4: అందగాయకుడు అయినప్పటికీ అంతటి తలబిరుసా, కన్నులతో చూడలేనివాడు, ప్రపంచం దృష్టిలో గుడ్డివాడు, ప్రపంచాన్ని విస్మరించేవాడు, ఎప్పటికీ చకటలోనే ఉంటాడు.
5: ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదు. సూరదాసు ప్రతిష్ట మరింత పెరిగే ముందే అతన్ని ప్రజల నుంచి శాశ్వతంగా దూరం చేయాలి.
6: కానీ జాగ్రత్త సుమా, ప్రజల్లో అతని పట్ల సానుభూతి ఉంది.
4: ప్రణామాలు సూరదాస్ జీ.
0: ఎవరది, ఎవరు మీరు?
5: మేమా, మేమీ ఊళ్ళోని పెద్ద మనుషులం.
6: ఊరందరి సంక్షేమం కోసం ఆరాటపడ్డట్టే మీ సంక్షేమము కోరుకునే వాళ్ళం.
0: ఓ అలాగా, సంతోషం.
4: సూరదాస్ జీ, మీరెక్కడికో వెళ్తున్నట్టున్నారు.
0: అవును, నేను శ్రీనాథ్జీ ఆలయానికి బయలుదేరాను.
5: అలాగా, మీరు ఆ దోవకి దగ్గరలోనే ఉన్నారు. దోవ చూపుతాను, రండి. ఇటు ఇటు, అది ఇప్పుడు దారిలోకి వచ్చారు. ఇలాగే నేరుగా నడిచి వెళ్లారంటే మీరు మీ కృష్ణుణ్ణి చేరుకుంటారు.

0: అరేరే, ఏం చేస్తున్నారు స్వామి మీరు?
1: ఎవరు ఎవరినైనా నువ్వు?
0: గొడ్లు మేపే బుడ్డోన్నండి. మీ పాట వినబడి చూద్దామని వచ్చాను. నే రావడం మంచిదైందండి. మీరింకొక కడుగేసుంటే దిగుడు బావిలో పడిపోయేవారు. గబాల్న చెయ్యి పట్టుకుని ఆపాను.
1: అలాగా? ఆ కృష్ణుడు నిన్ను చల్లగా చూడాలి.
0: అవునవును స్వామి, కృష్ణుడు మిమ్మల్ని నన్ను కూడా దీవిస్తాళ్ళండి. ఆ ఇదిగో మీ చేతికర్ర తీసుకోండి.
1: నువ్వు నువ్వు వెళ్ళిపోతున్నావా నాయనా?
0: నాకు చాలా పని ఉంది స్వామి. ఒక్కడినే చాలా ఆవుల్ని చూసుకోవాలి. లేదంటే కొన్ని వచ్చి ఈ బావిలో పడొచ్చు. కొన్నిటిని అడవి మెకాలు ఎత్తుకెళ్ళవండి. మీ పాట వినబడి చూద్దామని వచ్చాను. నే రావడం మంచిదైందండి. మీరింకొక కడుగేసుంటే దిగుడు బావిలో పడిపోయేవారు. గబాల్న చెయ్యి పట్టుకుని ఆపాను.

0: నా కృష్ణుడు కూడా ఆ చన్ని ఇలానే చేస్తుండేవాడు. పొద్దున్నే ఆవుల్ని తోలుకుపోయి కంటికి రెప్పలా కాపాడేవాడు. ఆవులకు నిద్ర కళ్ళు పడితే పిల్లన గ్రోవి తీసి దివ్యమైన రాగాలు పలికించేవాడు. నాయనా, నువ్విక్కడే ఉన్నావు కదా?
1: ఉన్నాను స్వామి, ఇక్కడే ఉన్నాను, ఎప్పుడూ ఉంటాను. కాని నా ఉనికిని ఎవరూ గమనించలేకపోతే నేనేం చేయను?
0: అన్నట్టు నీ పేరేంటి బాబు?
1: నా పేరా? నా పేరు, అబ్బో చాలా పేర్లున్నాయిలేండి, మీరు శ్యామ్ అని పిలవండి.
0: శ్యామ్? శ్యామ్ బాగుంది. శ్యామ్, ఇలా రా, నన్ను విడిచి వెళ్ళకేం, గుడ్డివాడిని, నాకి కర్రే ఊతం.
1: అయ్యో పాపం, అయితే మీకు నడక చాలా కష్టం కదా స్వామి.
0: కష్టమా? ఏం కాదు, అయినా నాకే బాధ లేదు. కళ్ళున్నవారెందరో ఉన్నారు, కాని వాళ్ళెవరూ కృష్ణుణ్ణి చూడడానికి ఇష్టపడరు. చెవులున్నా అతని వైభవాన్ని వినడానికి ఇచ్చగించరు. నాలుక ఉన్నా అతని నామం గానం చెయ్యరు. ఇంకా ఇంద్రియాలన్నీ ఉండి మాత్రం ప్రయోజనం ఏమిటి? నేను నాలోనే నా కృష్ణుణ్ణి దర్శిస్తాను. శ్యామ్, నువ్వు ఎప్పుడైనా కృష్ణుణ్ణి చూడడానికి ప్రయత్నించావా?
1: నాకు కృష్ణుడి కోసం వెతికేంత తీరుక లేదులేండి. ఉన్న సమయమంతా గోవులు ఎటుపోతున్నాయో చూసుకోవడానికే సరిపోతుంది. ఎక్కడున్నాయో, ఎటుపోయాయో. స్వామి, ఇక నేను వెళ్ళొస్తా?
0: వెళ్ళకు, ఉండు.
1: ఊహో, నాకు చాలా పని ఉంది.
0: మా నాయన కదూ, కాస్త నా మాట వినవయ్యా.
1: లేదయ్యా గారు, నే వెళ్ళాలి, వెళ్ళి తీరాలి.
0: శ్యామ్, నన్ను విడిచి వెళ్లకు, ఈ ఒంటరి వాణ్ణి విడిచి వెళ్లకు.
1: సరే, అంతగా అడుగుతున్నారు కనుక మరి కాసేపు ఉంటాను అన్నట్టు తమరు చాలా బాగా పాడతారయ్య గారు, నే విన్నాలేండి, నా కోసం ఒక పాట పాడరా?
0: ఏ పాట పాడను శ్యామ్.
1: ఏదైనా మంచి పాట పాడండి, మీరెంత తీయగా పాడతారో చెవులారా వినాలని ఉంది.

0: చాలా బాగా పాడారయ్య గారు. ఇక నేను వెళ్తాను.
1: వద్దు శ్యామ్, వద్దు, నన్ను విడిచి వెళ్లిపోకు.
0: స్వామి, అలా నా మీదే ఆధారపడతానంటే ఎలా?
1: శ్యామ్, నేను నిన్ను నమ్మను. నువ్వు నా చేతికర్రను ఎక్కడైనా పారేసి పారిపోతావేమో. ఇలా దగ్గరగా రా శ్యామ్, నిన్ను దగ్గరగా తీసుకొని. శ్యామ్, శ్యామ్, నా శ్యామ్, కృష్ణ, కృష్ణ, కృష్ణ.

0: నీచెంతనే ఉన్నాను సూరదాస్, నీ చేయి ఎన్నడూ విడవలేదు.
1: శ్యామ్, నిన్నొక్కసారి చూడవచ్చా? ఒకే ఒక్కసారి. శ్యామ్, కృష్ణ, నా కోసం కదిలి వచ్చావా కన్నయ్య? చాలు శ్యామ్, చాలు. ముల్లోకాలను సమ్మోహపరిచి నీ ముగ్ధ మోహన రూపాన్ని దర్శించానయ్యా, నాకు చాలు. నా కోరిక నెరవేరింది. నువ్విచ్చిన చూపుని తిరిగి తీసేసుకో శ్యామ్. తిరిగి తీసేసుకో.
0: బాగా ఆలోచించి చెప్పు సూరదాస్, నిజంగానే నీకింకేమీ చూడాలని లేదా?
1: లేదు తండ్రి, లేదు. నిన్ను చూశాను, నాకదే చాలు.
0: నువ్వు చూసినది నీ హృదయ ఫలకం మీద ముద్రించుకున్నావు. నీ నుండి నేను ఆశించినది అదే.
1: అది మీ సంకల్పం. మీ సంకల్పమే మాకు శాసనం కృష్ణ.
2: బ్రజవాటి కోయల దివ్య గానం రాగసుధలు కురిపించింది. చిన్ని కృష్ణుని దివ్య లీలలను సూరదాస్ అంతర్నేత్రంతో దర్శించగలిగాడు. వాటిని తన కృతులలో రమణీయంగా

0: వర్ణించాడు.
1: ఛోటీ ఛోటీ గుడియా అంగురియా ఛోటీ చబేలి నక్ జ్యోతి మోతీ మానో కమల దళన పర్ లలిత ఆంగన ఖేలే ఠుమక్ ఠుమక్ ఠుమక్ డోలే జనక్ భాజే ప్యాజీనే మృదు ముఖడ్ కింకినే కలిత కటే హాతక్ రతన్ జటేత్.
0: చిన్న చిన్న బొమ్మలను పట్టుకున్న సుకుమారమైన వేళ్లు, తామరపు రేకు మీద ముత్యంలా ప్రకాశిస్తున్న గోళ్లు, గృహ ప్రాంగణంలో ఆడే ఆటలు, బుడిబుడి నడకలు నడుస్తుంటే మధురమైన సంగీతాన్ని వినిపించే కాలి అందెల రవళులు, బంగారు మొలతాడు, మెడలో వజ్రాలు తాపిన హారం,
1: ఆహా కృష్ణుని సుందర రూపం ముమ్మాటికి ఊహాతీతం.
0: శ్రీనాథ్జీ ఆలయంలో సూర్యదాస్ వెలిగించిన చిన్ని దీపం దేశం నలుమూలలా కోట్లాది దివ్యలను వెలిగించింది.
1: శ్రీనాథ్జీ దివ్య తేజస్సు కాంతి పుంజమై సుదూర ప్రాంతాలను సైతం ప్రేమగా మూర్కొని ప్రకాశింపజేసింది. అతని దివ్య తేజస్సు జన సామాన్యంలో భక్తి భావనను రగిలించింది. అంతేకాదు, ఆనాడు హిందూస్థాన్ కు చక్రవర్తిగా ఉన్న జిలేల్లాహి జలాలుద్దీన్ అక్బర్ కూడా తనను ఆరాధించేలా చేసింది.

0: वाह वाह, सुभान अल्लाह, इनकी आवाज तो कुदरत का करिश्मा है।
1: इदेमिटी मन मित्रुडु बीरबल ఈ వేళ ఇంత మౌనంగా ఉన్నాడు?
2: అవును మాన్సింగ్ జీ, చలోక్తులతో సభికులకు చక్కిలి గింతలు పెట్టనే లేదు.
3: ఆలోచిస్తున్నప్పుడు నేను మాట్లాడను రాణా మాన్సింగ్.
4: అయితే బీర్బల్, ఇంతసేపు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు?
3: చక్రవర్తి తాన్సేన్ పట్ల చాలా ఔదార్యత ప్రదర్శిస్తున్నారు, కాని వారు నిజంగానే ఆనందిస్తున్నారా?
5: ఏమంటున్నారు బీర్బల్ జీ, చక్రవర్తి ఆనందంగా లేకపోవడం ఏమిటి?
3: లేరు, ఎందుకంటే వారు ప్రతిదినం ఒకే రకమైన పాటను వింటున్నారు. అందుకే ఢిల్లీ రాజదర్బార్లో నిర్లిప్తత చోటు చేసుకుంది.
0: నిర్లిప్తత ఏం? తాన్సేన్ పాట మీకు విసుగు పుట్టిస్తోందా? క్షమించండి జహాపన, ఏలిన హుజూర్ వారి అభిమానాన్ని చూరగొన్న మహాగాయకుడు తాన్సేన్ పాట బీర్బల్కు ఎందుకు నచ్చడం లేదో నాకు అర్థం కావడం లేదు.
1: బీర్బల్ గారు, వారన్నదానికి మీరిచ్చే సంజాయిషి ఏమిటి?
3: తప్పకుండా చెప్తాను. మాన్సింగ్ జీ, మీరు మేవార్ నుంచి వచ్చారు. మీ మహారాణి వారు మీకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రొట్టెలనే ఆహారంగా ఇస్తే అది మీకు విసుగనిపించదా?
4: సహభాష్ బీర్బల్, మా మనసులో ఏముందో మరోసారి సరిగ్గా పసిగట్టావు. ఆ తాన్సేన్ జీ, మీరు రోజూ పాడేదానికి భిన్నంగా ఉండేదేదైనా వినిపించండి.
6: సంగీతం ప్రాచీనమైనది, సరైన ఆలాపన, సరైన ప్రోత్సాహం, సరైన ఆలాపన, సరైన ప్రోత్సాహం.
7: సంగీతం ప్రాచీనమైనది, సరైన ఆలాపన, సరైన ప్రోత్సాహం, ఆదరణ ఉన్నప్పుడే అది ఉన్నత శిఖరాలను తాకుతుంది.
1: మన బీర్బల్ కి సంగీత జ్ఞానం కాస్త తక్కువలేండి.
3: అవునవును, నాకు సంగీత జ్ఞానం లేని మాట వాస్తవమే. అయినా చక్రవర్తి ఆదేశించారు కాబట్టి నేనిక్కడ ఉన్నాను. వారు కోరినట్టు చేయటమే నా కర్తవ్యం. చక్రవర్తి మనోభావాల్ని కించపరిచే ఉద్దేశ్యం మంత్రివర్యులకు లేదనే అనుకుంటాను.
1: చక్రవర్తుల అభీష్టం నాకు శిరోధార్యమే. బీర్బల్ జీ, ఎవరినైనా కించపరిచే ఉద్దేశ్యం నాకు ఏ కోసానా లేదు. తాన్సేన్ జీ, తమరు కొత్తగా ఉండేదేదైనా పాడి వినిపించండి.
7: అవశ్యం. భగవాన్ శ్రీకృష్ణుడు బాలునిగా యమునా తీరంలో నేర్పిన లీలలు మధురమైన ఎన్నో పాటలకు ప్రాణం పోశాయి. తమరు అనుమతిస్తే వాటిలో ఒకటి పాడి మీ హృదయాన్ని రంజింపచేసే ప్రయత్నం చేస్తాను.

0: మాషాల్లా. ఈ పాట మా హృదయాన్ని కదిలించింది. ఇది ఎవరి కృతి?
1: జహాపన బ్రజ్ వాస్తవ్యుడైన సూరదాస్ అనే కవి కృతి ఇది.
2: సూరదాస? సూరదాస్ గురించి నేను చాలా విన్నాను. బ్రజ్ లోని కృష్ణాలయంలో గాయకుడు. తన జీవితం అంతా భగవాన్ కృష్ణ లీలలపై పాటలు రాయడానికే అంకితం చేశాడు. వాటిని స్వయంగా స్వరపరిచి తానే పాడుతుంటాడు.
3: రచయిత గాయకుడు ఒకరేనా? వాహ్, ఇది చాలా అరుదైన మేళవింపు జహాపన. అతన్ని మన దర్బార్లో పాడమని ఆహ్వానిస్తే బాగుంటుంది. అతనికి గొప్ప అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.
1: తాను అమితంగా ప్రేమించే తన దైవమే దివ్య శ్రోతైన భాగ్యవంతుడు సూరదాస్. అతను బహుశా రాకపోవచ్చు. అంతేకాక
0: సందేహిస్తారేం? చెప్పండి.
1: ఆయన అంధుడు.
0: అంధుడా? యాలా, అయితే మేమే ఆయన వద్దకు స్వయంగా బయలుదేరుతాం. ఫజుల్ సాహెబ్, ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి.
4: కవులను, సత్పురుషులను, ధార్మిక సంస్థలను ఆదరించే అక్బర్కు సూరదాస్ భక్తాగ్రేసరుడని తాన్సేన్ చెప్పిన మాటలో నిజమెంతో నిగ్గు తేల్చాలని చాలా కుతూహలంగా ఉంది. తన దర్బారులో నమ్మకస్తులైన కొందరిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ప్రసిద్ధిగెక్కిన గోవర్ధనగిరిపై వెలసిన శ్రీనాథ్జీ కోవెలకు చేరుకున్నాడు.
5: అనన్య సామాన్యమైన సూరదాస్ భక్తిని పరీక్షించడానికి ఒక చక్రవర్తిగా తన హోదాకు తగిన పాటను పాడమని అక్బర్ అడిగాడు.
4: దేవదేవుని వైభవాన్ని కీర్తించడానికి సూరదాస్ ఎల్లవేళలా సంసిద్ధుడే. ఆయన తక్షణమే కృష్ణుని పట్ల రాధ ప్రేమను అజరామరం చేసే కీర్తన పాడాడు.
5: ఆ గానానికి అక్బర్ ముగ్ధుడయ్యాడు. చక్రవర్తి కోపగించవచ్చని తెలిసి కూడా నిర్భయంగా తన దైవాన్ని కీర్తించిన మహాభక్తుని ముందు తానింత అల్పుడో అక్బర్ గుర్తించాడు.
4: విశ్వంలోని అణు అణువును కమ్మేసిన శ్రీకృష్ణుని మూర్తి ముందు ప్రపంచం ఒక ధూళికణంలా గోచరించింది.
5: అశాశ్వతమైన అస్తిత్వ పరిమితులు నిత్య సత్యమైన ప్రేమ పరివేష్టానికి తల వంచాయి.
4: సూర్యదాస్ జీవన చరమాంకానికి తెరపడే సమయానికి బ్రజ్ భూమి హోలీ వేడుకలతో వర్ణరంజితమై ఉంది. బ్రజ్ కోయల గానం దైవం హృదయాన్ని తాకింది.

0: స్వామీజీ స్వామీజీ.
1: ఏమైంది ఏమైంది మా గురుదేవులకి ఏమైంది?
2: అయ్యా, వీరు గుడిలో ఒక్కరే కూర్చొని పాడుకుంటున్నారు. పాట పూర్తవుతూనే ఎవరో పడిపోయిన చప్పుడు వినిపించింది. వెళ్లి చూస్తే ఈయన నేల మీద పడి ఉన్నారు.
1: ఇంతకీ ఎవరైనా? ఈయన సూరదాస్ గారు, శ్రీకృష్ణునికి గొప్ప భక్తులు, మా గురుదేవులు.
2: అదిగో ఆయనకి సృహ వచ్చినట్టుంది, లేస్తున్నారు.
3: చీకటి పడింది, స్వామివారు అనుమతిస్తే మేమొచ్చి దిగబెడతాం.
1: మీరు ఆందోళన చెందనవసరం లేదు, శిష్యులు ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ధన్యవాదాలు.
4: కృష్ణ కృష్ణ, ఎక్కడ నా కృష్ణుడేడి? ఆహ కృష్ణ, వచ్చావా?
2: స్వామీజీ వదలండి, నేను మీ కృష్ణుణ్ణి కాను.
4: ఇంకేం మాట్లాడకు, నువ్వు నా కృష్ణుడివేనని నాకు తెలుసు. గొంతులో ఆ మార్తవం, చక్కని నేత్రాలు, సిగలో నెమలిపించం, నువ్వు ఖచ్చితంగా నా కృష్ణుడివే.
3: గురుదేవ్, మీకు విశ్రాంతి అవసరం, పదండి, ఇంటికి దిగబెడతాం.
4: కృష్ణ కృష్ణ, ఎక్కడికి పోతున్నావు? నేను నిన్ను వెళ్ళనివ్వను, నీతోనైతేనే వస్తాను. ఆ నీతోనే.
2: స్వామీజీ, మీకు వయసు పైబడింది, శరీరం బలహీనమైంది.
4: నిజమే, ఈ వస్త్రానికి మురికి అంటుకుంది, మాసిపోయిన చెద్దర్ చిరుగు పట్టింది. కృష్ణ కృష్ణ, నేను దీన్ని ఎప్పుడు వదిలేచ్చో చెప్తావా?
3: స్వామీజీ దయచేసి అలా మాట్లాడకండి, మీరు గొప్ప కృష్ణ భక్తులు, మీ వల్లనే కృష్ణుడు ఇంటింటా ఆరాధ్య దైవం అయ్యాడు.
4: అయ్యో కృష్ణ, ఎంత మాట, నేను మీ పాదపద్మాల చెంత అర్పించిన ఒక పుష్పాన్ని మాత్రమేనయ్యా.
2: స్వామీజీ, మీరెప్పటికీ మీ కృష్ణునితోనే ఉంటారు, మీ కృష్ణుడు కూడా ఎప్పటికీ మీతోనే ఉంటాడు.
4: ఎప్పుడు చూడు నీ కృష్ణుడు నీ కృష్ణుడు అంటావేమిటి? నువ్వు నువ్వు నా కృష్ణుడివి కాదా? నువ్వు నా కృష్ణుడివి కాదా? మనమంతా కృష్ణులమే, అంతా కృష్ణమయమే, అదే సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే మన జీవిత పరమావధి. ఘోరే కలియుగేస్మిన్ కృష్ణస్య నామమేవ సర్వేషాం సద్గతిః.

0: శ్రోతలింతవరకు భక్త సూరదాస్ నాటిక విన్నారు. సమర్పణ ప్రశాంతి విలియం క్యాంపస్ విద్యార్థులు.
1: దేహాన్ని వంచేందుకు, అహాన్ని అణిచేందుకు సేవ చక్కని సాధనం. ప్రేమతో కూడిన నిస్వార్థ సేవ భగవాన్ సత్యసాయికి అత్యంత ప్రీతిపాత్రమైంది. అందుకే స్వామి తన దివ్యోపన్యాసాలలో సేవ గురించే ప్రముఖంగా ప్రస్తావిస్తారు. సేవా ప్రాముఖ్యతను వివరించే స్వామివారి అనుగ్రహ భాషణం ప్రేమామృతం మీకోసం.
2: మర్మమెరిగినట్టి మహనీయులెందరో, మర్మ

మర్మ నెరిగినట్టి మహనీయులెందరో మాయ గెలువలేక మాయమైరి.

0: పవిత్రాత్మ స్వరూపులైన సేవాది సభ్యులారా, మనము అనేక రకములైనటువంటి సమస్యల్లో మనం మునిగి సమస్యల యొక్క పరిహారార్థమై మనము ఈ సమావేశము జరుపుకోవటము, ఈ సమావేశంలో కొన్ని సమస్యలను మనం పరిహారం చేసుకున్నట్టుగా కొన్ని నిర్ణయాలు తెప్పించుకోవటము, తిరిగి ఆ నిర్ణయాలను మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవటము, ఇది పరిపాటు అయినటువంటి ఒక పొరపాటు. మానవుని జీవితంలో వివిధ పరిధుల మధ్య సన్నిహిత సంబంధ బాంధవ్యము కలిగినప్పుడే జీవితము ఒక సుఖవంతంగా ఉంటుంటుంది. సంఘమును విడిచి మానవులు ఒక్క క్షణమైన కూడా జీవించటకు సాధ్యం కాదు. కనుక అట్టి సంఘం నుండి ఉన్నటువంటి సమస్యలను మొదలు మనం పరిహారం చేసుకుని తద్వారా మనం ప్రశాంతిని పొందుటకు తగినటువంటి సాధన తెలపటము ఒక ప్రధానమైన మార్గము, ఉన్నత మార్గము. మానవుని యొక్క మంచి చేతలన్నీ కూడాను సమాజంతో ముడిపడి ఉంటుంటుంది. సమాజం మంచిదైనప్పుడే మానవుడు మంచిగా ప్రవర్తింపవచ్చును, సమాజం చెడ్డదైనప్పుడు మానవుడు పెడమార్గం పట్టి దేశమునికే హాని కలిగింపవచ్చును. కనుక మొట్టమొదట మన సమాజ సేవ యందు ప్రధానమైన లక్ష్యాన్ని మనం సాధించి తద్వారా మన యొక్క ఆశయాలకు తగినటువంటి మార్గాన్ని మనం వెతుక్కోవటం సరైనటువంటి మార్గము. సమాజ సేవలో మనం ఉత్తీర్ణులవుటకు మొట్టమొదట మన గృహాన్ని మనం సమస్యలను తీర్చుకుని గృహ సమస్యల నుంచి మనం సమాజంలో ప్రవేశించడానికి తగిన ప్రయత్నం చేయాలి. తిరిగి మన గృహం యొక్క సమస్యలను మనం తీర్చుకోవడానికి మన సమస్యలను మనం లో సమస్యలను మనం మొట్టమొదట పరిహారం చేసుకోవాలి. మనసు నుండి అనేక సమస్యలను చేర్చుకున్నటువంటి వ్యక్తి సమాజంలో ఏమాత్రం కూడా సేవ చేయటకు వీలు కాదు. ఈ సమాజ సేవ కంటే మించినటువంటి యోగం మరొకటి లేదు. యోగ చిత్తవృత్తి నిరోధక అని పెద్దలు పలికారు. కానీ ఈ పవిత్రమైనటువంటి పదములకు యథార్థమైనటువంటి అర్థమును ప్రబోధించినటువంటి వ్యక్తులు మనకు గోచరించటం లేదు. చిత్తవృత్తిని అరికట్టడం ఎవరికి సాధ్యం కానటువంటి పని. అనాది కాలం నుంచి ఈ పదములను మనం ప్రవేశపెడుతూ వస్తున్నామే కానీ దీని యొక్క యథార్థమైనటువంటి అనుభూతిని అందుకున్నటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు. అనగా చిత్తవృత్తులను సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడమే అరికట్టడం అనేటువంటి అర్థాన్ని మనం గుర్తించడం అత్యవసరం. సంకల్పము లేకుండా మానవుడు ఏ విధంగానూ జీవించటకు వీలు కాదు. కనుక ఇట్టి సంకల్పమును అరికట్టిన తర్వాత వారి జీవితం వ్యర్థమే కదా. కానీ సంకల్పమును సక్రమమైనటువంటి సంకల్పముగా విచారం తెలిపి దాన్ని సమాజంలో ప్రవేశపెట్టి తద్వారా సమాజంలోని సమస్యలను పరిహారం చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈ అరికట్టడం అనేటువంటి దానికి సరైన అర్థము. ఈ సమాజ సేవ అనేటువంటిది పురాతన కాలం నుంచి కూడాను మనకు వెంటాడుతూ వస్తున్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జంట. ఇది ఋషికులం నుంచి కూడా ప్రారంభమైనటువంటిది. ఋషికులం లోపల ఈ సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని తద్వారా ఋషుల యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ పవిత్రమైనటువంటి చిత్తమును అరికట్టుకునేటువంటి ప్రయత్నానికి పునుకున్నటువంటి యొక్క సుదినములు ఆనాటివి. కానీ ఈనాడు ఋషికులం అనేటువంటి దాంట్లో రుకారము పోయినది. అది రుకారం పోవటం చేత శికులం శికులం శికులం అయిపోయింది. అకడాతుడికి ఏమైంది? ఇస్కూలం ఇస్కూలం ఇస్కూల్ అయిపోయింది. అదే ఈనాడు ఇస్కూల్ అనేటువంటిదిగా ఋషికులం పెట్టుకుంటున్నారు. కనుక ఈ స్కూల్ యొక్క తత్వం ఋషికులానికి ఏమాత్రం కూడా అన్వయించదు. ఈనాటి స్కూల్ అన్ని కూడా కేవలము భౌతికమైనటువంటి జీవితం లోపల సుఖ సంతోష నిమిత్తమై ఆర్జించేటువంటి విద్యలే తప్ప అన్యమైనటువంటి సమాజములకు ఉపకారం చేసేటువంటి విద్యలు కానేరవు. కేవలం మనం సమాజంను దూరం చేసుకుని ఏదో ఘనకార్యములు ఆచరిస్తున్నామని ఘన ఉపకారములు సల్పుతున్నామని భావించుకోవటం కూడా కేవలం ఒక బలహీనతని. కనుక మొట్టమొదట మనం సమాజ సేవ యందు కొంతవరకును పాల్గొని తద్వారా మన దేశమునకు తగినటువంటి యొక్క భవిష్యత్తుకు తగినటువంటి యొక్క భద్రతలను మనము నెలకొల్పి తద్వారా మన యొక్క సున్నతమైనటువంటి యొక్క పవిత్రమైన ఆశయాలను కూడాను అందులో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేయటము సత్యసాయి సేవాదర్శన సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించడం అత్యవసరం. కేవలము సేవను సలపక అనేక రకములైనటువంటి సాధనలు సలిపినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడాను మనకు ఫలితం లభించడానికి వీలు కాదు. ఇందులో మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అన్నారు. ఈ పవిత్రమైనటువంటి యొక్క పదములను ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం సరిపినటువంటి భగవత్ స్వరూపులే కూడాను మన భారత భాగవతములందు కూడాను మనకు కనిపిస్తున్నది. సర్వశక్తిమయుడైనటువంటి కృష్ణుడే సాందీపుని యొక్క సేవను సలిపి సేవకు ఘనకార్యమును అందించి లోకానికి సేవ యొక్క పవిత్రతను కూడాను తాను ప్రబోధించాడు. మానవుడు అనేక రుణములతో జన్మిస్తున్నాడు. అట్టి రుణములను పరిహార నిమిత్తమై ఇట్టి సేవలు సల్పటమనేటువంటి కూడా ప్రధానమైన కర్తవ్యంగా కూడాను మానవుడు గుర్తించాడు. రాజసూయ యాగం సల్పుతున్నటువంటి సమయం లోపల కృష్ణుడు ప్రవేశించి, ధర్మజ, ఈ రాజసూయ యాగంలో నాకు కూడాను ఏమైనా ఒక సేవను లభించడానికి వీలుందా, నాకేదైనా ఒక సేవను అందించమని కోరాడు. అప్పుడు ధర్మజుడు అడిగాడు, స్వామి తమరు ఈ యాగములో చేయదగినటువంటి కార్యం ఏమిటో తాము చెప్పినప్పుడు తప్పక అట్టి కార్యంలో తమ పాల్గొనటం ఎట్టి అభ్యంతరం ఉండదన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నా యొక్క శక్తి సామర్థ్యమును గమనించి నీవే దానికి తగినటువంటి పనిని అందించమని చెప్పని కోరాడు. నా శక్తి సామర్థ్యము, నా డిగ్రీలు ఎలాంటివి, ఎంఏ నా డిగ్రీ అన్నాడు. ధర్మరాజుకు ఈ యొక్క పలుకులు ఏమాత్రమో అర్థం కాలేదు. స్వామి, ఈ ఎంఏ డిగ్రీల యొక్క అర్థం ఏమిటి, దీని యొక్క ఫలితం ఏమిటి, దీని ఘనత ఏమిటి అని ప్రశ్నించాడు. ఎం అనగా ఎంగిలాకులు, ఏంటిగా ఎత్తివేయటము, ఎంగిలాకులు ఎత్తివేయటమే నా ఎంఏ డిగ్రీల యొక్క లక్షణం అన్నాడు. కనుక రాజసూయ యాగములో సర్వశక్తిమయుడు సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు తిన్నటువంటి ఎంగిలాకులు ఎత్తివేసేటువంటి సేవలో తాను పాల్గొన్నాడు. అనగా దీని అంతరార్థం ఏమిటి, సేవయందు ఇంత ఘనమైనటువంటి యొక్క పవిత్రత ఉన్నది అనేటువంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటాడు. సర్వశక్తిమయుడైనప్పటికీ అర్జునికి కేవలం ఒక రత్సారథిగా కూడా తాను కూర్చున్నాడు. సేవనగా కేవలం ఏదో ఒక స్వల్పమైనటువంటి కార్యమని కానీ, ఏదో తుచ్చమైనటువంటి పని అని కానీ మనం భావించుకోవటం చాలా పొరపాటు. నిష్కామ సేవనే యోగమని కూడా పిలుపబడింది. కనుక ఇట్టి నిష్కామ సేవ యందు మనం పాల్గొని తద్వారా పరమాత్మకు సన్నిహితమైనటువంటి సంబంధులుగా మనం రూపొందటం మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. ఒకనొక సమయమునందు కృష్ణుడు బాలుడుగా ఉన్నటువంటి సమయంలో అమ్మ దగ్గరికి వచ్చాడు. తల్లి యశోదను పిలిచాడు. ఏమి నాయన, ఎందుకోసం నీవు అంత తొందరగా వచ్చావని. అమ్మా, గోపాలులతో నేను కూడా నువ్వు గోవుల వెంట వెళ్తాను ఈనాడన్నాడు. అప్పుడు యశోద చెంతకు చేర్చి, నాయన, పశువులు అరణ్యంలో సంచరిస్తాయి, అనేక ముండ్లు రాళ్లు పాపులు తేళ్లు ఇలాంటి పురుగులు ఉన్నటువంటి ప్రదేశంలో సంచరిస్తుంటాయి, అలాంటి పశువులు సంచరించేటువంటి సమయంలో నీవు సంచరించడం సాధ్యం కానటువంటిది, రేపటి దినం నీకు మంచి చెప్పులు కుట్టిస్తాను, చెప్పులు వేసుకుని ఎల్లుండి నీవు వెళ్లవచ్చును వాటి వెంట అన్నది. అమ్మా, పశువులు చెప్పులు వేసుకుంటున్నాయా, అవి వేసుకున్నప్పుడు నేను మాత్రం ఎందుకు వేసుకోవాలి అని ప్రశ్నించాడు కృష్ణుడు. అప్పుడు, నాయన, అవి పశువులు, నీవు మనిషివి కదా, కనుక అవి సహించుకోవడానికి శక్తి సామర్థ్యం కలిగినటువంటి పాదములుగా ఉంటుంటాయి, కానీ మానవుని పాదములు ఈ యొక్క ముళ్ళను సహించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేనటువంటివి అనింది. అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, పశువులు యజమానులు, యజమానులు చెప్పులు వేసుకోకుండా పోయే సమయంలో సర్వెంట్స్ అయినటువంటి కాపరిగా కాసేటువంటి మేము చెప్పులు వేసుకోవటం ఎంత తప్పు తల్లి అనిన్నాడు. అప్పుడు పశువులను మనం పశువులుగా భావించరాదు, అది కేవలము గోమాతలుగా మనం భావించుకోవాలి. గోమాత, వేదమాత, భూమాత, దేహమాత, నాలుగు మాతముల యొక్క పుత్రులమే మనం అనేటువంటి సత్యాన్ని కూడాను కృష్ణుడు నిరూపించాడు. అంతేకాదు, సర్వజీవుల యొక్క ఏకత్వమును కూడాను కృష్ణుడు ప్రబోధింపజేయటకై ఇట్టి ఏకాత్మ భావాన్ని కూడాను నిరూపించాడు. కనుక మనము కేవలము ఒక దైవారాధన చేయటం మాత్రమే ఒక ఆరాధన కానీ సాధనని కానీ మనం భావించుకోవటం చాలా పొరపాటు. సర్వజీవుడు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం ఆరాధన కలిపేటువంటి సేవకత్వంలో మనం పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడైనటువంటి యొక్క పరమాత్మను ఒక్క ఆకారంలో మనం ఆరాధించటము పరమాత్మకి మేము మనము అపకారం చేసిన వారమే అవుతాము, కానీ పరమాత్మ యొక్క ఘనతను మనము చాలా తుచ్చపరిచినటువంటి వారమే అవుతామే కానీ దాన్ని విశాలపరిచినటువంటి వారం కాము. కనుక మన యొక్క చిత్తమును విశాలపరచుకోవాలి, మన యొక్క హృదయమును కేవలం ఒక గొప్పదిగా భావించుకోవాలి, సర్వజీవులు ఎందున్నటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఇట్టి పవిత్రమైనటువంటి కార్యంలో మనం పాల్గొన్నప్పుడు అనేక రకములైనటువంటి ఇక్కట్టు మనకు వెంటాడవచ్చును, కాని అట్టి బాధలకు కాని, అట్టి నిందల నిష్ఠూరములకు కాని, అట్టి దుఃఖములకు కాని మనం ఏమాత్రం కూడా వెరవక మన లక్ష్యాన్ని మార్చుకొనక మనం ముందంజ వేయడం లోపల తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటుండాలి. ఏకేశ్వరోపాసన కల్పించడం చేతనే మహమ్మదును మక్కా నుంచి కూడా తరిమి వేశారు. సర్వభూత దయాకరణను లోకమునకు ప్రచారం చేయటం చేతనే క్రైస్తవులకు సిలక్ కొట్టారు. కనుక మనము పవిత్రమైనటువంటి కార్యంలో పాల్గొన్నటువంటి వారికి అనేక రకములైనటువంటి కష్టములు వెంటాడుతూస్తుంటాయి. కానీ మనం దాన్ని లక్ష్యం చేయకూడదు. ఈనాడు కాకపోతే రేపైనా కూడా నువ్వు కూలిపోయి రాలిపోయి కాలిపోయేటువంటి దేహానికి మనం ఏమాత్రం కూడా నువ్వు లక్ష్యం చేయకుండా మన యొక్క దివ్య లక్ష్యాన్ని మాత్రమే దృష్టి ఎందుకుని దైవానుగ్రహములకు తగినటువంటి ప్రయత్నములు మనం పాటుపడాలి. కనుక ఇట్టి కార్యక్రమాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకునేటువంటి నిమిత్తమై కొన్ని రకములైనటువంటి నిబంధనలు కూడాను అత్యవసరం. కనుక అట్టి నిబంధనలను మనం ఈనాడు నియమించుకోవటం చేత కేవలం ఇట్టి నిబంధనలు ఈనాటికి మాత్రమే మనం అనుభవించుకోవటము, కేవలం కొన్ని రకములైనటువంటి యొక్క ఉచ్చారణ కలుపుకోవటం చేతనే ఈ మన యొక్క కార్యాన్ని సాధించుకోలేము. ఈ సేవ ప్రధానమైనటువంటి సాధనగా మనం భావించి ఈ సేవలో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించడము సేవాదళ సభ్యులకు చాలా అత్యవసరం. మనం సేవలు చేయుచున్నటువంటి సమయం నందు తన తృప్తి నిమిత్తమే తాను సేవలు చేయుచున్నట్టుగా భావించక సేవ అందుకునేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంతృప్తిని మాత్రమే మనం లక్ష్యం నందుంచుకుని సేవ చేయటము ఉత్తమమైనటువంటి సేవ. తన సేవ వల్ల ఇతరులకు ఎట్టి ఇబ్బందులైనా కానీ లేక అనానుకూలమైనా జరుగుతున్నవా అనేటువంటి యొక్క దీనిని మొట్టమొదట మనం విచారణ కలపాలి. సత్యసాయి సేవా సభ్యుల యొక్క అంతరార్థాన్ని కొంతవరకు కూడాను ప్రచారం చేసి తద్వారా హృదయమును వికసింపజేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పాల్గొనటం చాలా ప్రధానమైనటువంటి సాధన. కేవలం మానవులకు మాత్రమే సేవ కల్పటం అనేటువంటి సేవగా కానేరదు, సర్వజీవులకు కూడాను అవసరమైనటువంటి సమయంలో సేవ చేయటం అత్యవసరం. ఈశ్వర సర్వభూతానాం, సర్వభూతముని ఎందుకు ఈశ్వరత్వమే ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను మొట్టమొదట మీరు విశ్వసించాలి. అట్టి పవిత్రమైనటువంటి భావం మీ హృదయం నందు స్థిరపడినప్పుడే మీ సేవ కూడా నువ్వు సార్థకం కాగలదు. కానీ అట్టి విశ్వాసం లేక కేవలం ఏదో నీ పేరు ప్రతిష్టల నిమిత్తమే కాలమును వ్యర్థం గావించుకునేటువంటి ఈ సేవల్లో పాల్గొని కూడాను నీ జన్మ సార్థకం కానేరదు. కనుక మొట్టమొదట ఆత్మవిశ్వాసాన్ని బలపరచుకోండి, అప్పుడే నీవు అందుకోవలసినటువంటి ఆనందానికి అర్హుడవుతావు. అట్టి ఆనంద స్థితి లోపల నీ యొక్క కష్ట సుఖములు ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోక త్యాగానికి పునుకుంటావు. ఎప్పుడు త్యాగములకు నీవు పునుకొంటివో ఆత్మానందం నీకు లభిస్తుంది. దీనిని పురస్కరించుకుని ఏ వేదం నందు నకర్మణ నప్రజయ అధనైన త్యాగేనైకే అమృతత్వం అనసు అన్నారు. మన అమృతత్వాన్ని మనం అందుకోవాలనుకున్నప్పుడు మనం త్యాగానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. వినయ విధేయత త్యాగము ఈ మూడు కూడాను ప్రధానమైనటువంటి సేవకు. కనుక మనం త్యాగము చేయక మనం సేవలో పాల్గొనటం చేత కేవలము మనం ఒక విధమైనటువంటి సేవకు విరుద్ధమైనటువంటి యొక్క ఫలితమని అందుకోవడానికి సంసిద్ధమవుతాము. ఇది కేవలం మాటలతో చెప్పేటువంటి పని కాదు, చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి. కనుక నీవు నువ్వు చెప్పి నీ నాలుకను నొప్పించుకునేటువంటి దానికంటే ఒక్కటి చేసి చూపించడం లోపల నీ జన్మను సార్థకంగా గావించుకోవాలి. ఆధ్యాత్మికం యొక్క మార్గము ప్లాట్ఫామ్ స్పీచెస్ కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. అలాంటి కేవలము భాషలను సరపటం చేతనే మన భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గము కొంతవరకును కృషించిపోవటానికి కొన్ని కారణాలు ఏర్పడినవి. మన దేశం నుండి కానీ ఇతర దేశం నుండి కానీ నాయకులు లేకపోలేదు, గ్రంథములు లేకపోలేదు, లీడర్స్ లేకపోలేదు. కావలసినంత మంది గురువులు ఉంటున్నారు, కావలసినన్ని గ్రంథములు ఉంటున్నాయి, కావలసినంత మంది మతాధిపతులంతా ఉంటున్నారు. కానీ ఈనాటికి కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేదంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? కేవలం చెప్పడమే కానీ దీన్ని చేసేటువంటి ప్రయత్నంలో మనం ఏమాత్రం కూడా సంసిద్ధంగా ఉండటం లేదు. ఎవరు చూసినా ఉపన్యాసం ఇచ్చేటువంటి వారే, ఎవరు చూసినా కానీ గురువులుగా తయారయ్యేటువంటి వారే, ఎవరు చూసినా నాయకులుగా తయారయ్యేటువంటి వారే. కానీ ఎవరికి నాయకులో, ఎవరికి గురువులో, ఎవరికి లీడర్సో చెప్పడానికి వీలు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేడు శిష్యుడిగా ఉంటుంటాడు, రేపటిదే గురుస్థానంలో అలంకరించుకుంటుంటాడు. అలాంటి గురువులు అధికం కావటం చేతనే ఈనాడు గురుత్వం క్షీణించిపోయింది. దివ్యాత్మ స్వరూపులారా, మన సత్యసాయి సంస్థలు ఎందు అట్టి వీటి లోపల మనం ఏమాత్రం కూడాను కొంతవరకు ప్రయత్నములు సల్పక మనము సరైనటువంటి రీతిలో నిరంతరము కూడా సేవకులుగానే ఉండేటువంటి యొక్క ప్రయత్నానికి మీరు సంకల్పపరచుకోండి. జీవితమంతా కూడా సేవకుడిగా ఉన్నటువంటి వాడే సరైన నాయకుడు, జీవితమంతా కింకరుడుగా ఉన్నటువంటి వాడే సరైన శంకరుడు. కనుక మనము నిజమైనటువంటి యొక్క స్థితిని మనం గుర్తించుకొని మనము సేవకులుగానే నిరంతరము ఉంటుండి లోకానికి సేవ చేయటం చేత సర్వ ఈశ్వరత్వాన్ని కూడా మనం సేవించినటువంటి వారమైపోతాం. అనేక మంది నన్ను అడుగుతుంటారు, స్వామికి సెక్రటరీ ఉంటున్నాడా, లేకపోతే స్వామికి ఇంకెవరైనా అసిస్టెంట్ ఉంటున్నాడా, పోస్ట్ అంతా ఎవరు చూసుకుంటుంటారు, స్వామికి ఏవైనా సహాయకారిగా ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటుంటారా అని అంటుంటారు. ఎవరికి సెక్రటరీ కావాలి? సీక్రెట్ ఉన్నటువంటి వాడికి సెక్రటరీ కావాలి. నాకు సీక్రెట్ లేదు కనుక నాకు సెక్రటరీ అనవసరం. నా జీవితమంతా కూడా నేను మీకు సేవకులుగా ఉండేటువంటి పరిస్థితిలోనే నాకు ఆనందంగా ఉంటుంటాను.
1: అది ఏ నిజమైనటువంటి ఐశ్వర్యత్వం? సర్వైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు. కనుక ఏ పని అయినా కూడా నేను స్వయంగానే చేస్తుంటాను, నేను స్వయంగానే చూస్తుంటాను, స్వయంగానే దానిని అనుభవిస్తుంటాను. అందువలననే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పిన అనేక మంది మెసేజ్ అందించమనేటువంటి వారికి నేను ఈ పదములు ఉపయోగపెడుతుంటాను. ఒక చిన్న ఉదాహరణ మీరు చెప్పవచ్చును, మీకు తెలిసినటువంటి విషయమే. ఏ చిన్న కార్యము ఈ యొక్క ఆడిటోరియంలో చేయవలసినప్పటికీ, ఏ వ్యక్తికి ఏ రూము ఇవ్వాలి అనేటువంటి విషయమైనప్పటికీ, ఏ నిమిషంలో ఏ కార్యక్రమం ప్రారంభించాలనేటువంటిది కూడాను, ఏదో కొంతమంది అంతా కూడా కార్యాధిపతులు అంతా ఉంటున్నారు మీరు చేస్తున్నారని చెప్పి మీరు భావించుకోవచ్చును. కాదు కాదు, ప్రతి చిన్న విషయం కూడాను నేను వారికి చెప్పి ఆ కాలాన్ని ఆ కర్మను ఆ నియమాన్ని వారికి నియమించే నేను ఈ కార్యక్రమంలో ఏమీ తెలియనటువంటి వారిగా సాక్షిపోతులుగా ఉంటున్నాను. అందువలన నేను నిరంతరము కూడా ఆనందంగా ఉంటుంటాను. మనం కర్మలు ఆచరించినప్పుడే, మన శక్తిని వృథాపరచుకోకుండా సద్వినియోగపరిచినప్పుడే మనకు నిజమైనటువంటి ఆనందం లభిస్తుంటాది. మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం తగినటువంటి పని మనం చెయ్యాలి. లేజినెస్ ఇస్ రెస్ట్ అండ్ డస్ట్ అన్నారు, రియలైజేషన్ ఇస్ బెస్ట్ అండ్ రెస్ట్ అన్నారు. కనుక మనం లేజీలుగా తయారు కాకూడదు. మనం నిరంతరం కూడాను కర్మయోగంలో వచ్చినటువంటి కాయాన్ని ధరించినాము కనుక ఈ కర్మక్షేత్రం లోపల కర్మను ఆచరించేటువంటి దాంట్లోనే మన కాయాన్ని వినియోగపరచుకోవాలి. దీనిని పురస్కరించుకునికే పరోపకారార్థమిదం శరీరం అన్నారు. కనుక అట్టి పవిత్రమైనటువంటి మానవ జన్మం మనకు ప్రాప్తించినప్పటికీ మనం ఇట్టి సేవలు ఎందు పాల్గొనక కాలంను వృథాపరచుకుని కేవలము కొన్ని రకమైనటువంటి యొక్క జీవితమనే కూడా వ్యర్థము గావించుకోవడానికి పూనుకోవటము సాయి సంస్థల యొక్క సభ్యులకు సరైనటువంటి మార్గము కానేరు. కాలమే సర్వము, కాలమును వృథాపరిచిన మన జీవితమే వృథా అయిపోతుంది. కనుక మనం కాలమును వృథాపరచుకునేటువంటి కర్మల యందు కొంతవరకు నువ్వు కాయమును సార్థకం గావించుకోవాలనేటువంటి యొక్క సంకల్పం చేతని ఇట్టి సేవాదళ యొక్క సభ్యులను కూడా నువ్వు కొన్ని రకములైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి వారిని కొన్ని సార్థకమైనటువంటి కార్యంలో కూడా నువ్వు వారిని వినియోగపరచుకుంటూ దేశానికి సేవ గావించడానికి మేము సంకల్పించుకున్నాం. ప్రేమస్వరూపులారా, సేవాదళ సభ్యులు అనేక రకమైనటువంటి సేవలు చేస్తున్నారు. కొంతమంది గ్రూపులుగా తయారై ఆసుపత్రులకంతా వెళ్లి, అనగా పేషెంట్గా కాదు, రోగులను నివారపరిచి రోగులకు కొంతవరకును ఉపకారం చేసి వారికి సేవలు కల్పేటువంటి నిమిత్తమై కూడాను క్యాంపులు వేసుకుంటున్నారు. అయితే ఇట్టి క్యాంపులు వేసుకుని వెళ్లేటువంటి యొక్క సేవాదళ సభ్యులు అనేక మంది పండ్లు కొన్ని మందులు ఇలాంటివి తీసుకుని వెళ్లి పేషెంట్స్కి ఇవ్వటం కూడా జరుగుతుండాలి. కానీ ఇది మీరు సరైనటువంటిది అని మీరు భావించుకోవచ్చును, కానీ నా దృష్టిలో అది అంత సరి అయినటువంటిది కాదని నా అర్థం. కారణమేమనగా ఈ యొక్క పరములు కానీ ఈ మందులు కానీ ఆ పేషెంట్కు సరి అయినటువంటివా కాదా అనేటువంటిది డాక్టర్ను విచారించి మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే. కానీ లేకపోతే ఏదైనా ఒక పేషెంట్కు డయాబెటిక్గా ఉంటుంటే మనం పండు కొండపోయి ఇవ్వటం చేత వారికి అపకారం చేసినటువంటి వారమే అవుతాం. కనుక ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ల యొక్క పర్మిషన్ తీసుకుని అనుమతిని తీసుకుని వారికి ఏదైనా అవసరం వస్తే, వారేమైనా తెచ్చుకునేటువంటి శక్తి లేనటువంటి వారైతే అది అవసరమైనటువంటి యొక్క పనులు మాత్రమే, ఫలములు మాత్రమే, మందులు మాత్రమే మనం అందించడానికి కొంత ఆలోచించి మీరు పనిచేయటం అత్యవసరం. ఇంతే కాక ఈ సేవాదళమునందు అనేక మంది విద్యార్థులు, అధికారులు, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ కూడా సేవాదళ సభ్యులుగా కూడా ఉంటున్నారు. ఇందులో మీకు ప్రధానంగా తెలిపేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి. సేవాధర్మంలో చేరినటువంటి సభ్యులు డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంకే విధమైనటువంటి యొక్క అధికారులు కానీ విద్యార్థులు కానీ స్ట్రైకుల్లో మాత్రం పాల్గొనకూడదు. ఏదైనా డాక్టర్స్ స్ట్రైక్ చేసినప్పుడు మన సేవాధర్మంలో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా ఆ ఆసుపత్రికి పోయి రోగులను చూసేటువంటి దీంట్లో మనము కంకణం కట్టుకోవాలి. కానీ డాక్టర్స్ తో పాటు మనము స్ట్రైక్ చేసినట్టే రోగులకు మనం అపకారం చేసినటువంటి వారం అవుతాం. అందువలనే మన సేవాదళం యొక్క సభ్యులు కూడా కొంతమంది ఫస్ట్ ఎయిడ్ లో కూడా కొంత ట్రైనింగ్ కావటం అత్యవసరం. నర్సులో లేక కంపౌండర్స్ ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు మన సేవాదళం యొక్క సభ్యులే అందులో ప్రవేశించి వారికి సేవలు సలిపేటువంటి దీంట్లోపల మనం సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈనాడు దేశ పరిస్థితి మీకు తెలియనటువంటిది కాదు, స్వీపర్స్ కూడా స్ట్రైక్ చేస్తుంటారు. కానీ స్వీపర్స్ స్ట్రైక్ చేయడం వల్ల రోడ్డంతా కూడా అనేక రకములుగా అయినటువంటి యొక్క మాలిన్యం చేరి ఉంటుంటుంది. అలాంటి సమయం లోపల మనము దీనిని రోడ్లు కూడా శుభ్రపరచడానికి తగినటువంటి ప్రయత్నం లోపల సంసిద్ధులుగా ఉంటుండాలి. ఈ యొక్క మాలిన్యాన్ని మనం పరిశుద్ధపరచడం చేత మనుషులకు చక్కని ఆరోగ్యాన్ని కూడా అందించినటువంటి సేవకు పాత్రమైపోతాం. కనుక మనం ఇలాంటి సమాజములకు అవసరమైనటువంటి అన్నింటి ఎందుకు కూడాను మనం పాల్గొనడానికి సంసిద్ధులుగా ఉంటుండాలి. కేవలం సాధన క్యాంపులని కానీ, కేవలం ఒక విధమైనటువంటి నగర సంకీర్తనలని కానీ, భజనలు, మెడిటేషన్లని కానీ ఇవి మాత్రమే కాదు సాధన. ఈ యొక్క చిన్న చిన్న కార్యములు సమాజములకు ఉపకారం చేసేటువంటి ప్రతి చిన్న కార్యము కూడాను ప్రధానమైనటువంటి సాధనగానే మనం విశ్వసించాలి. విశ్వమంతా ఇప్పుడు నువ్వు విశ్వేశ్వరుని స్వరూపము కనుక వ్యక్తులకు చేసినటువంటి సేవ శక్తిస్మయుడైనటువంటి యొక్క ఈశ్వరుని కూడాను అందుతుంది. సర్వులు ఎందు కూడాను ఈశ్వర శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడం అత్యవసరం. ఎట్టి సమయంలోనే కూడాను సత్యసాయి సభ్యులు ఏమాత్రం కూడాను ఒకరికొకరికి విరుద్ధమైనటువంటి భావములు వారి ఎందు చెలరేయకూడదు. అందరు కూడాను అన్యోన్యమైనటువంటి యొక్క అనురాగంతో కూడి ఆడి అనేక రకమైనటువంటి కార్యక్రమం లోపల మీరు పాల్గొనాలి. కనుక అందరు కూడాను ఒక్క తల్లి బిడ్డలుగా మీరు భావించుకోవాలి. మానవుని యొక్క సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మీరు అనుభవింపచేయాలి. కానీ ఇందులో బ్రదర్హుడ్ అనేటువంటి దాంట్లో కూడా కొంత భేదములు రావచ్చును. అలాంటి లేకుండా ఆత్మభావంలోనే మీరు అందరూ ఒక్కటేనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మీరు తెలుసుకోవటం అత్యవసరం. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి భావములు మీ అందు అభివృద్ది గావించుకున్నటువంటి సమయంలోంది మన సత్యసాయి సంస్థల యొక్క సార్థకతను మనము లోకానికి అందించడానికి వీలవుతుంది. తప్ప పవిత్ర భావములు లేక అహంకారం చేత గాని లేక ఆడంబరం చేత గాని మనం ఇట్టి కార్యములో పాల్గొనటం చేత సత్యసాయి సంస్థలకు లేని అపకీర్తిని మనం అందించినటువంటి వారం అవుతాం. మనకు అహంకారం ఉన్నంత వరకు కూడాను మనం ఆనందానికి మనము ఏమాత్రం అర్హులం కాము. అహంకారం మన పతనానికే మనకు రాజబాటగా ఏర్పడుతుంది. మదం పట్టినటువంటి గజము మట్టిని తీసి తన తలపైన తానే వేసుకుంటుంది. కనుక మదం పట్టినటువంటి గజం వంటి వారి అహంకారం అనేటువంటి స్వరూపులు తన యొక్క దోషమును తానే తలపైన వేసుకోవడానికి సంసిద్ధులుగా ఉంటుంటాడు. సేవాదళ సభ్యులారా, మరొక విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాల్సిన అవసరము. మనకు 5 ఇంద్రియములు ఉంటున్నవి, శబ్ద స్పర్శ రూప రసగంధములని. అందులో మనకు ప్రత్యక్ష గోచరమయ్యేటువంటివంత చూడటము, పలకటము, వినటము, వాసన చూడటము, స్పర్శ ఖర్చును కలిగించటం. కానీ ఈ పంచేంద్రియముల్లో 2 మాత్రమే మూతలు పెట్టి ఉంటున్నవి. కన్నుకు ఒక మూత, నోటికి ఒక మూత, మిగిలిన ముక్కుకు గాని చెవుకు గాని చర్మానికి గాని మూత లేదు. ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం. కన్ను తెరిచి అనేక రకమైన చిత్ర విచిత్రాలు చూస్తుంది. ఇది చూసినంత మాత్రమే దీని యొక్క కార్యం నెరవేరదు. తాను మనసునందు చేర్చి ఆ మనస్సుతో అనేక రకమైన దోషాన్ని అభివృద్ది పరుచుకుంటుంది. ఇంకా నోరు తెరిచినంత మాత్రం ఊరుకో ఉండదు. తాళం వేసినా గానీ పగలగొట్టుకుని పలుకుతుంటుంది ఈ నోరు. కనుక ఇందులో ఉన్నటువంటి ఏమిటి, దృష్టి దోషము వాగ్దోషము చాలా ప్రమాదకరమైనటువంటిది. కనుక దీన్ని చాలా హద్దులో ఉంచుకోవడమని దీనికి 2 మూత పెట్టాడు భగవంతుడు. కనుక మీరు ఇది భగవత్ వరప్రసాదంగా మీరు అందుకుని చెడ్డను చూడటం లోపల మీరు ఈ కన్నును వినియోగపరచకండి. చెడ్డ చూపును మీ కన్నులకు చేర్చకండి. చెడ్డ పలుకులు మీ నాలుకతో పలకకండి. కనుక మీరు సేవ చేసేటువంటి సమయం నందు మృదుమధురమైనటువంటి యొక్క పలుకులతో మీ సేవను ప్రారంభించాలి. కనుక మీరు సేవలు చేసేటువంటి సమయంలో అనేక మందిని కఠిన వాక్కులు ఆడి వారి హృదయాన్ని గాయపరిచేటువంటి యొక్క దీనికి మీరు పూనుకోకండి. కనుక నే కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమిరా అన్నారు. కనుక ఇతరు హృదయాన్ని మనం గాయపరిచినప్పుడు ఆ గాయంను మానిపోయేటువంటి డాక్టర్ మరొకటి ఉండడు. నీ కర్మనే నీ యొక్క దీనిని ఆడిస్తూ వస్తుంటుంది. కనుక ఆ తత్పరితమును నీవు అనుభవించక తప్పదు. కనుక హృదయమునకు గాయము కానటువంటి పలుకులు మీరు పలకడానికి పూనుకోండి. కనుక మనం ఏమి చేస్తే దాని యొక్క ఫలితం మనకు లభించడం సత్యము. కనుక మంచిని చేసి మంచిని అనుభవించడానికి మీరు సంసిద్ధులుగా ఉంటుండండి. కాన సత్యసాయి సంస్థలకు సరైనటువంటి యొక్క సార్థకతను కలిగించాలనుకున్నప్పుడు మీరు సాధకులైనటువంటి వారు కనుక కేవలం సత్యసాయి సంస్థలకు మాత్రమే మేము సంబంధించినటువంటి వారము అనేటువంటి యొక్క ఈ యొక్క చిన్న బుద్ధిని మనం కొంతవరకు విడిచిపెట్టి అన్ని సంస్థల ఎందుకును మనం సేవలు కలిపేటువంటి వారిగా మనం కొంతవరకు పూనుకోవాలి. సంకుచిత భావములను దూరము నెట్టి సమాన భావమును అభివృద్ది భావించుకుని ప్రతి సమాజంలో కూడాను మనం ఏ మతము ఏ కులము ఏ ఇది అనేటువంటి మత కుల భేదములకు ఏమాత్రం కూడా చోటునివ్వక సేవ చేసేటువంటి దాంట్లో మీరు కొంతవరకును పూనుకోవాలి. వారములకు ఒక పర్యాయమైన లేక 2 పర్యాయములైనా మీ గ్రామములకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయములు కాని చర్చిలు కాని మసీదులు కాని మీరు పోయి చూసి దాన్ని పరిశుద్ధం చేయడానికి కూడాను మీరు పూనుకోండి. అంతేకాదు ఆ టెంపుల్స్ దగ్గర, ఆ మసీదుల దగ్గర, ఆ చర్చిల దగ్గర ఎవరైనా కొంచెం బాధపడుతుండేటువంటి వారు ఉంటే వారికి తగినటువంటి సేవను కూడా మీరు అందించి తగిన సహాయం కూడా చేసేదానికి మీరు పూనుకోవాలి. కొన్ని చిన్న చిన్న పల్లెలకు మీరు వెళ్లి ఆ అశుభ్రతతో మునిగి ఉన్నటువంటి ఆ పల్లెవారిని పిలిచి మీరు ఆ యొక్క శుభ్రపరచడానికి పూనుకున్నప్పుడు ఆ పల్లెవారు కూడా మీతో చేరి ఆ గ్రామము శుద్ధపరచుకొని చక్కని ఆరోగ్యంగా అనుభవించడానికి ఆనందించడానికి కూడా మనం తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి. ఇలాంటి సేవా కార్యము యందు మీరు పవిత్రమైనటువంటి సాధనను సార్థకంగా గావించుకుని దైవానుగ్రహమునకు దైవప్రీతికి అతి సమీపులవుతారని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: మన తదుపరి కార్యక్రమం బుర్రకథ. స్వామి ఆశీస్సులు పొందిన స్వామి విద్యార్థులు రఘురాం, సాయి ప్రభాకర్, అరవింద్ సాయి పరమపద సోపానత్రయాన్ని రామాయణానికి అన్వయిస్తూ వినిపించే బుర్రకథ ఇప్పుడు విందాం.

0: ప్రియ సోదరా,
1: ఏమిరా,
0: ఇప్పుడే మనం ఆ విఘ్న వినాశనం గురించి చక్కగా పాడుకున్నాం.
1: ఆహా,
0: ఇప్పుడు మనందరికీ తండ్రి అయిన ఆ సాయినాథుని గురించి కమ్మని పాట ఒకటి పాడుకుందాంరా.
1: పాడుకుందాం పదరా.

0: ప్రణాళితా.
1: రత్నాకర కులతిలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాయసమలికే రాజాధిరాజ మార్తాండ తేజ, నీకు మా నిత్యవందనం సత్యవందనం సచ్చిదానంద అభివందనం స్వామి.
2: అభివందనం స్వామి.
1: అయితే సోదరా, ఈనాడు మనం రామాయణం బుర్రకథను సంక్షిప్తంగా చెప్పుకుందాంరా.
2: సంక్షిప్త రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నమాట.
1: అదేమిట్రా అలా అంటున్నావు?
2: రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పబోయి అన్నాడట ఒక పెద్ద ఆయన.
1: ఓహో.
2: దానికి కట్టే అంటే సేతువుని కట్టి,
1: కట్టి
2: కొట్టే అంటే రావణాసుని చావగొట్టి,
1: చావగొట్టి
2: తెచ్చే అంటే సీతమ్మను తెచ్చాడు.
1: ఓహో.
2: అంతే ఫినిష్, రామాయణం అయిపోయింది కదరా.
1: అదేరా రామాయణంలోని గొప్పతనం.
2: ఏమిట్రా?
1: మూడు ముక్కల్లోనూ చెప్పవచ్చు, మూడు యుగాల్లోనూ చెప్పుకోవచ్చు.
2: బాగా చెప్పేవరా.
1: అయితే చిన్నాడా, వీర జిత్వర పరివేష్టిత అలంకార విలసిత వారమైన భరత భూమి శౌర్య ధైర్య సాహసాలకు పుట్టినిల్లు, జీవ కళలకు మిట్టినిల్లురా.
2: గ్రేట్ మదర్ ఇండియా, ప్రాచీన భారత సాహిత్యానికి పట్టు కొమ్మల వంటివి భారత రామాయణ పురాణ ఇతిహాసములు. అందులో రామాయణం కల్పవృక్షం వంటిదిరా.
1: ఒక్క మాటలో చెప్పాలంటే, భక్తి కన్నా శక్తి లేదు, ముక్తి కన్నా రక్తి లేదు, భక్తికి భుక్తికి ముక్తికి రక్తికి కూడా రామాయణ గానమే రాచపాటరా. ఈ బుర్రకథలోని మాటలు పాటలు సన్నివేశాలు రచన సంగీతం దర్శకత్వం అంతా మన స్వామిదేరా.
2: అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, రాసింది చేసింది చెప్పింది నేర్పింది చేయిస్తున్నది అంతా మన సాయిరాముడే,
1: అంతా స్వామిమయమురా.
2: అయితే సోదరా, రామ కథామధుర గానమే రాగ సుధామృత పానం. మన సాయిరామునికి పంచ ప్రాణమైనటువంటి శ్రీరామనామాన్ని మనసారా స్మరించుకుందాం కదరా.

0: పై తెచ్చిన్నాడా?
1: ఏమిరా,
0: ఇక కథ స్టార్ట్ చేద్దాంరా.
1: చెప్పురా.
0: అయోధ్యను పరిపాలించే దశరథ మహారాజుకు కౌసల్య, సుమిత్ర, కైక అనే ముగ్గురు సతులు.
1: ఆహా.
0: వారికి సంతానం కలగలేదు.
1: అయితే ఆ తర్వాత ఏం జరిగిందిరా?
0: పిల్లల కోసం పుత్ర కామేశ యాగాన్ని చేశారు వారు.
1: ఆహా.
0: ఆ యోగంతో వారి యోగం మారిపోయింది రోయ్.
1: అంటే ఏం జరిగింది?
0: యజ్ఞ పురుషుడు అందించిన పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు సమంగా పంచి ఇచ్చాడు దశరథుడు. అది సేవించిన తర్వాత ఒక శుభ ముహూర్తాన్న ఆ ముగ్గురు సతులకు నలుగురు సుతులు జన్మించారు.
1: ఆహా.
0: వారికి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని పేర్లు పెట్టారా?
1: ఎంతటి పవిత్రమైన నామకరణం చేశారా? అయితే సోదరా, వారికి వశిష్ఠుల వారి వద్ద విద్యాభ్యాసం చేయించాడు దశరథ మహారాజు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు సకల విద్యలందు ఆరితేరారు. అట్టి సమయంలో విశ్వామిత్రుడు అయోధ్యకు అరుదించి రామ, లక్ష్మణులను యాగరక్షణ కొరకై తనతో పంపమని దశరథ మహారాజును ఏ విధంగా కోరుకుంటున్నాడో వినరా.

0: వాడిన మాట తప్పని దశరథ మహారాజు వశిష్ఠుల వారి ప్రోద్బలంతో రామ లక్ష్మణులను విశ్వామిత్రుని వెంట పంపారా.
1: ఓహో,
0: రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు బల అతిబల అనే మంత్రాన్ని ఉపదేశించారు. అమోఘమైన ఆత్మబలంతో, తరతరాల పుణ్యఫలమైన ధనుర్విద్యాబలంతో తాటకి సుబాహులను తుదిముట్టించి చివరకు మారీచుని తరిమిగొట్టారా వాళ్ళిద్దరూ.
1: మునీశ్వరుని యాగం కొనసాగింది. అయితే కళ్యాణధాముడైన శ్రీరాముడు తన మహిమను చూపి రాతిని నాతిగా చేసి అహల్య శాపము బాపి ఎట్ట కెలకు మిథిలా నగరంలో అడుగుపెట్టారు. అక్కడ ఢండోరా వినిపిస్తోంది, అది ఏ విధంగా ఉందో విను.

0: అయితే చిన్నాడా,
1: ఏమిరా
0: ఇక్కడ మనం ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలి రై.
1: వెరీ ఇంపార్టెంట్ విషయం అంటున్నావు, విషయం ఏంటో చెప్పు. అది వెరీ ఇంపార్టెంట్ కాదు, నేను చెప్తాను.
0: అయితే విను.
1: చెప్పరా.
0: సీతమ్మ వారు తన 5వ ఏటనే మహాశక్తివంతమైన శివధనస్సును ఎత్తిందిరా.
1: ఎలాగెలాగా? చిన్ని బాలిక అందులోనూ తన 5వ ఏట హెవీ వెయిట్ కలిగిన శివధనస్సును ఎత్తిందా? అన్బిలీవబుల్, ఇంపాసిబుల్. నేను ఒప్పుకోనరా.
0: నీ మొహన్, నువ్వు ఒప్పుకునేదేమిట్రా? అయినా సీతమ్మ అంటే ఎవరనుకున్నావు అసలు?
1: ఎవర్రా?
0: సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, శక్తి స్వరూపిణి.
1: అయితే ఆ అమ్మవారికే సాధ్యం రా.
0: అందుకనే సీతమ్మ వారి స్వయంవరానికి మిథిలా నగరంలో స్వయంవర సభలో జనక మహారాజు ఆజ్ఞ అందుకుని మహామంత్రి, ఓ రాజపుత్రులారా, రణరంగ ధీరులారా, ఈ మహా ఉపద్రవమైన బరువు కలిగిన శివధనస్సును ఎవరు ఎక్కుపెట్టగలరో వారే మా సీతమ్మకు వరుడు, సీతా మనోహరుడు అని ప్రకటించారు.
1: ఆహా.
0: అయితే ఎక్కడ లేని రాజకుమారులు అక్కడికొచ్చి ఆ శివధనస్సుని ఎలా ఎక్కుపెట్టే సంకల్పంతో ముందుకు సాగుతున్నారో విందాం పదరా.

0: రాజకుమారులే కాకుండా అక్కడికి వచ్చిన ఆ రావణాసురుడు కూడా ఆ శివధనస్సును ఎక్కు పెట్టలేక విలువెల్లాడిపోయాడురా.
1: ఏంటి, 10 తలకాయలున్న రావణాసురుడే శివధనస్సును ఎక్కు పెట్టలేకపోయాడంటే థర్మామీటర్కే జ్వరం వచ్చేసిందన్నమాట.
0: అవును రోయ్. అయితే అంతలో విశ్వామిత్రుని కనుసైగలు అందుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుని శ్రీరామచంద్రుడు ముందుకు సాగి అక్కడ ఆ శివధనస్సును అవలీలగా ఎక్కుపెట్టగా అంతలో అది పెళ్లుముంటూ విరిగిపోయింది. ఈ అవతార వైభవాన్ని వీక్షిస్తున్న వాణి విష్ణు వహ్ని వరుణ సమీరణ నారద పురంధర చంద్ర రుద్ర హైమవతి జటిపడిల మండితమై సాంబశివుని సభామండపంలో ఆ దేవతలందరి సమక్షంలో అక్కడ ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఆనందకేళి చేస్తున్నాడో చూడరా.

ఈ అవతార వైభవాన్ని వీక్షిస్తున్న వాణి విష్ణు వహ్ని వరుణ సమీరణ నారద పురందర చంద్ర రుద్ర హైమవతి జటిపడిల మండితమై సాంబశివుని సభామండపంలో ఆ దేవతలందరి సమక్షంలో

0: శ్రీరాముడు శివధనుసు నెక్కుపెట్టాడు, సీతమ్మను చేపట్టాడు, సీతకు తగువాడనిపించుకున్నాడు, సీతారాముడయ్యాడు.
1: ఆహా,
0: అదే సమయంలో జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలైన ఊర్మిళ మాండవి శృతకీర్తులను కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం నిశ్చయించారా?
2: దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే, అమ్మవారి పెళ్లికి అందరి ఇల్లు విడిదిల్లైపోయాయి. అయితే సీతారాముల కళ్యాణం కనులారా తిలకించాలని, ఆస్వాదించాలని, ఆనందించాలని అయోధ్య నుండి మిథిలకు ప్రజలు ఏ విధంగా పాడుకుంటూ తరలివస్తున్నారో చూద్దాం పదరా.

పచ్చని తోరణాలతో కళ్యాణ మండపం కళకళలాడుతోంది. వధూవరులైన సీతారాములు పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నారు. ఎక్కడ చూసినా మంగళహారతులు, ముత్తైదుల హడావిడి. శ్రీరాముడు సీతమ్మకు మంగళసూత్ర ధారణం చేసి సీతారాముడయ్యాడు. ఇద్దరూ కలిసి అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచి ఆదర్శ దాంపత్యానికి నాంది పలికారు. ఇద్దరు ఒకరికొకరు పూలమాలలు మార్చుకున్నారు. ఓహో, దోసిళ్లతో ముత్యాల తలంబరాలు ఒకరి మీద ఒకరు పోసుకుంటూ ఉన్నారు. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి, ఇద్దరు ఒకటయ్యారు. ప్రకృతి హర్షించి పుష్పవర్షం కురిపిస్తున్న వేళాది. ఆ సమయంలో అక్కడి పూర్వ ప్రజలంతా ఏ విధంగా పాడుకుంటున్నారో విందు.

0: ఆహాహా, ఏమి వైభవము, ఏమి భోజనము! అన్నయ్య, ఆ పెళ్లిలో ఏమేమి పెట్టారో తెలుసా నీకు?
1: ఏమేమి పెట్టారు రోయ్?
0: మాప, కుమాప, ఆలు, ఓలు, మాలో, మీలు, గౌ, గే, పే.
1: ఊరిని, ఈ ఆలు, ఓలు, మాలో, మీలు ఏమిట్రా చెరువులో కప్పల్లాగా?
0: చెప్తాను విను.
1: చెప్పు.
0: మాప అంటే మామిడికాయ పప్పు అన్నమాట.
1: కాస్త నెయ్యేసుకుంటే ఉంటుంది.
0: కుమాప అంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి.
1: అబ్బా, ఏం కాంబినేషన్ నాయన.
0: ఆలు, ఓలు అంటే అప్పడాలు, ఒడియాలు.
1: అరే చాలరా. ఇంకా
0: ఇంకా మాలో మీలు అంటే మజ్జిగలో మిరపకాయలు అన్నమాట.
1: ఊరిని, ఒరే ఇన్ని తిన్నాక కానీ ఇంకా
0: గౌ గే పే అంటే గౌడి గేదె పెరుగురా.
1: అబ్బా, ఫుల్ ప్లేట్ మీల్స్ అనుకో ఇక.
0: అంతేరా. అయితే అన్నయ్య, నీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకున్నానరా నేను.
1: ఏమిటి రోయ్?
0: ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి.
1: చెప్పు.
0: 63 దాంపత్యం గురించి చెప్పడం విన్నావు నువ్వు?
1: లేదు రోయ్.
0: 63 దాంపత్యం, 36 దాంపత్యం అని రెండు దాంపత్యాలు ఉన్నాయరా.
1: దాంపత్యాలు కూడా రకాలుంటారా?
0: అవునరా, చెప్తాను విను. 63 దాంపత్యం అంటే ఎప్పుడు ఆ భార్యాభర్తలు కలిసి మెలిసి ఉంటూ ఒకరికొకరు తోడుగా తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారన్నమాట.
1: మరి 36 దాంపత్యం అంటే ఏమిట్రా?
0: ఎడమొహం, పెడమొహం. పచ్చగడ్డి వేస్తే భగ్గును మండుతుంది అనుకో.
1: ఓహో, అయితే మాటలుండవు, కొట్లాట ఇదేనన్న మాట.
0: అంతేరా.
1: బాగుంది రోయ్ నీ 63-36 దాంపత్యం. కానీ ఖచ్చితంగా మన సీతారాముల వారిది 63 దాంపత్యం రా. సరే, కథలోకి వెళ్దాం. పదరా చిన్నాడా.
0: పదరా.
1: కళ్యాణ అనంతరం దశరథ మహారాజు అందరితో పాటు అయోధ్యకు తిరిగి వెళుతుండగా మార్గ మధ్యంలో ఎదురైన పరశురాముని శ్రీరాముడు విష్ణు చాపం ద్వారా గర్వభంగం గావించి చివరికి వారందరు అయోధ్య చేరుకున్నారు. అయితే చిన్నాడా, రాజులు రాజ్యాల క్షేమం కోరి యజ్ఞ యాగ క్రతువులు చేసే మునులకు రక్కసుల వల్ల ఆటంకాలు కలుగుతున్నాయి. వెంటనే రాక్షస సంహారం జరగాలి. అందుకుగాను అవతారమూర్తి అయిన శ్రీరాముని అవసరం ఎంతైనా ఉందిరా.
0: నిజానికి త్రేతాయుగంలో అడవిలోనే ఉండేవాళ్ళు రాక్షసులు. ద్వాపర యుగం వచ్చేసరికి ఊళ్ళోకి వచ్చేసారు వీళ్ళంతా.
1: కరెక్ట్ రోయ్.
0: ఇక ఈ కలియుగంలో చూస్తే ప్రతి ఇద్దరిలోనూ ఒకడు రాక్షసుడుగానే పుడుతున్నాడు. అందుకే ఈ రాక్షసులందరినీ సన్మార్గంలో నడపడానికే మన స్వామి సాయిరామునిగా అవతరించారు.
1: ఆహా, ఎంత చక్కగా చెప్పావురా. ఇక మనము కైక మందల గురించి చెప్పుకోవాలరా.
0: చెప్పుకోవాలి.
1: రామాయణ రచయితలంతా కైక మందలను దుష్ట పాత్రలుగా చిత్రీకరించి వారి సహజ నైజాన్ని వక్రీకరించి వారి మర్యాదకు మచ్చ తెచ్చారు.
0: అయ్యయ్యో,
1: నిజంగా వారిరువురు కారణ జన్మలు. కైక లేని రామాయణం లేనే లేదు, మందర లేని పారాయణం ముందుకు సాగదు. వారి ప్రేరణ లేనిదే రాముడు అడవికి వెళ్లడు, రాక్షస సంహారం జరగదురా.

0: తనపై మోపబడు నిందను సైతం లెక్క చేయక మందర ప్రోద్బలంతో కైక శ్రీరామునికి 14 సంవత్సరాల అరణ్యవాసం వెంటనే భరతునికి పట్టాభిషేకం కావించమని కోరింది. ఇచ్చిన మాట కట్టుబడి దశరథుడు కైకకిచ్చిన 2 వరాలకు ప్రతిరూపంగా శ్రీరాముని 14 వత్సరాలు అరణ్యానికి వెళ్లమన్నారా.
1: తండ్రి ఆజ్ఞకు తలదాల్చాడు దశరథ రాముడు.
0: ఆదర్శపుత్రుడు,
1: పతి సేవయే సతి ధర్మమని భర్తని అనుసరించింది సీతమ్మ తల్లి.
0: ఆదర్శవంతమైన భార్యరా.
1: అన్నకు అండదండలై బయలుదేరాడు లక్ష్మణమూర్తి.
0: అంతకు ఆదర్శవంతమైన తమ్ముడు.
1: ఆ ప్రేమమూర్తులు ముగ్గురు అయోధ్యను వదిలి అడవులకు ఏ విధంగా వెళ్తున్నారో చూడరా.

సకల భోగాలు త్యజించి సకల త్యాగాలకు తెగించి సీతారామ లక్ష్మణులు అడవులకు బయలుదేరారా. వారు మార్గమధ్యంలో గుహుణ్ణి కలిసి వేదంలా వేగంగా ప్రవహిస్తున్న ఆ గంగానదిని గుహుని నావలో ఎలా పయనమవుతున్నారో విందాం పదరా.

0: అయితే సోదర
1: చెప్పరా,
0: అక్కడ అయోధ్యలో శ్రీరాముని ఎడబాటు వల్ల తండ్రి దశరథ మహారాజు పుత్ర వియోగంతో కన్నుమూశారు. ఈ విషయం మేనమామ వల్ల తెలిసిన భరతుడు అయోధ్యకు వచ్చి తండ్రికి అంతరిక్యులు గావించి అటు పిమ్మట అన్న చరణమే తనకు శిరోధార్యమని, అన్న లేకపోతే తనకు మరణమే శరణమని భావించి శ్రీరాములు చేరి ఏమంటున్నాడంటే,

0: తప్పడు రాముడు,
1: అందుకే అయ్యాడు దేవుడు.
0: పట్టిన పట్టు విడివడు భరతుడు,
1: అందుకే అయ్యాడురా ఆ దేవుడికి తమ్ముడు.
0: భరతుడు శ్రీరాముని పాదుకలు తీసుకుని నంది గ్రామం చేరి ఆ పాదుకలకి పట్టాభిషేకం చేసి అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక్కడ అడవిలో అగస్త్య మహాముని సలహా మేరకు సీతారామ లక్ష్మణులు పంచవటిలో ఒక పర్ణశాల నిర్మించుకున్నారు. అక్కడి అందచందాలు ఎంత బాగున్నాయో మన పెద్దన్న వివరిస్తాడ్రా.

0: జుల్కరిదా.
1: అయితే సోదరా, ఆ పర్ణశాల ప్రాంతంలోనే రావణాసురుని చెల్లెలైన శూర్పణక అక్కడే తిరుగాడుతూ జగన్మోహనాకారుడైన శ్రీరాముని చూసి మోహించి చివరకు లక్ష్మణునితో తన ముక్కు చెవులు కోయించబడి ఆ పరాభవం భరించలేక తన అన్న రావణ వద్దకు వెళ్లింది. అక్కడ అన్న రావణ దగ్గర సీత యొక్క అందచందాలు పొగిడి రావణునిలో స్త్రీ వ్యామోహాన్ని రేకెత్తించిందిరా. వెంటనే రావణాసురుడు మారేచుని పిలిపించి ఏమంటున్నాడంటే,

0: సీత శ్రీరాముని ఆ బంగారు లేడీని పట్టితెమ్మని కోరిందిరా. లక్ష్మణుని పర్ణశాల వద్ద కాపలాగా ఉంచి శ్రీరాముడు లేడి వెంట పరిగెత్తాడు.
1: ఆహా,
0: విసిగి విసిగి వాడి బాణం గురి చూసుకుంటాడు శ్రీరాముడు. ఆ లేడి చనిపోతూ చనిపోతూ హా సీత హా లక్ష్మణ అంటూ రాముని స్మరణలో అరిచి చనిపోయాడు.
1: అయ్యయ్యో,
0: ఈ కేక విన్న సీతమ్మ శ్రీరామునికి ఏదో కీడు సంభవించిందని వెంటనే లక్ష్మణుని వెళ్లమని ఆజ్ఞాపించింది.
1: సీత పదే పదే చెప్పడం చేత పర్ణశాల ముందు 7 గీతలు గీసి ఎట్టి పరిస్థితిలోనూ గీతలు దాటవద్దని సీతకు చెప్పి అన్న జాడకై బయలుదేరాడు లక్ష్మణుడు.
0: ఇదే అదని అనుకుని రావణాసురుడు ఒక దొంగ పన్నాగంతో సాధువు వేషంలో పర్ణశాల చేరి భిక్షాందేహి అని కేక వేశాడు.
1: అప్పుడు ఏమైందిరా?
0: సీత మనసు కరిగింది.
1: ఆహా,
0: భిక్ష వేసేందుకు సీత గీత దాటింది. ఆ గీతలే ఆమె శాపమై పలికింది.
1: అదే అవకాశంగా రావణాసురుడు భూమితో సహా పెళ్లగించేసి సీతమ్మను తన రథంపై తీసుకెళ్తుండగా అడ్డుపడిన జటాయుని సంహరించి ముందుకు సాగిపోయాడు.
0: అయితే సోదర, ఆనాడు సీత భోగభాగ్యాలను విడిచింది. అందుకే శ్రీరామునితో ఉండగలిగింది.
1: అందుకేరా అది త్యాగం.
0: అదే సీత నేడు కోరికను వరించింది. కనుకనే శ్రీరామునకు ఎడబాసిందిరా.
1: అందుకే ఇది కోరిక. అందుకే మన స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, యు మస్ట్ ఇంపోజ్ సీలింగ్ ఆన్ యువర్ ఓన్ డిజైర్స్.
0: కరెక్ట్ గా చెప్పారు చిన్నాడ. రామ లక్ష్మణులు పర్ణశాలలో సీతను కానక హడలిపోయారు. చివరకు జటాయు వలన సీతాపహరణ సంగతి విని స్నేహానికి ప్రాణాన్నే వెలబోసిన జటాయుకు అంత్యక్రియలు జరిపి సీతాన్వేషణకై ముందుకు సాగారు. మార్గ మధ్యంలో భక్తితో సేవించిన శబరిని శ్రీరాముడు అనుగ్రహించి చివరికి ఋషిముఖాద్రి చేరుకున్నారు.
1: ఆహా,
0: అక్కడ హనుమంతుడు తన స్వామి శ్రీరాముని చూసి దర్శించుకుని రాముడే తన దేవుడని మదిని తలంచి ఏ విధంగా పాడుకుంటున్నాడో విందాం పదరా.

0: అయితే చిన్నడా
1: చెప్పరా,
0: సుగ్రీవుని భార్యను చెరపట్టిన దుష్కార్యానికి శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి పట్టాభిషేకం గావించాడు. సుగ్రీవుడు రామునికిచ్చిన మాట ప్రకారం తన వానర సేనను నాలుగు దిక్కులా సీతాన్వేషణకై పంపాడు. రామబంటు హనుమంతుడు రాముని ఉంగరం తీసుకుని అంగద జాంబవంతులతో సహా తూర్పు దిశగా బయలుదేరి స్వయంప్రభ వాక్ సహాయంతో సముద్రం ఒడ్డు చేరారు. అక్కడ జటాయు సోదరుడైన సంపాతి వలన సీతమ్మ వారు లంకలో ఉన్నారన్న విషయం తెలిసి ఉప్పొంగిపోయారు. ఇక జాంబవంతుడు మన ఆంజనేయ స్వామిని లంకకు చేరే సంకల్పంతో ఏ విధంగా ఉత్తేజపరుస్తున్నాడో చూడు.

0: శ్రీరామ్ అని తన దేహాన్ని పెంచేశాడు రా వీరాంజనేయుడు.
1: అంటే మన హిల్ యూ స్టేడియం లో ఉన్నంత ఆంజనేయ స్వామి అంత ఎత్తికెదిగిపోయాడు అన్నమాట.
0: అన్నమాట ఏమిట్రా, ఉన్నమాటే.
1: అయితే కాని
0: వాయు వేగ మనోవేగములు మించిన మహావేగంతో సాగిపోతున్నాడు ఆ వాయుపుత్రుడు. మార్గ మధ్యంలో మైనాకునికి ముక్తిని ప్రసాదించి సురస అనే నాగకన్య యొక్క పన్నాగాన్ని పటాపంచలు చేసి సింహిక అనే రక్కసిని పరిమార్చి ఇలా ఒక్క ఊపులో 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకను చేరాడు మన వీరాంజనేయుడు.
1: ఆహా,
0: అక్కడ లంకలో లంకిని వధించి విభీషణుని కలిసి సీతమ్మ అశోకవనంలో ఉందని తెలిసి సీతమ్మను చేరి ఏమంటున్నాడంటే,

0: అయితే సోదరా
1: చెప్పరా,
0: హనుమంతుడు రాముడిచ్చిన ఉంగరాన్ని సీతమ్మకు ఇచ్చి
1: ఇచ్చి
0: సీతమ్మ ఇచ్చిన చూడామణిని తీసుకుని అమ్మ అనుమతితో పండ్ల చెట్లపైకి దూకి అశోకవనాన్ని చిందర వందర చేశాడు.
1: అయితే మన ఆంజనేయ స్వామి హోమర్ స్టార్ట్ చేశాడన్నమాట.
0: అప్పుడు రావణ కుమారుడైన అక్షయుడు ఆంజనేయుడితో పోరాడి క్షయమయ్యాడు. అటు పిమ్మట ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు గౌరవంతో లొంగిపోయి బందీ అయ్యాడు. రావణ సభను చేరాడు. అక్కడ ఆ దశకంఠుడు మన రాంబంటుతో ఏమంటున్నాడంటే,
1: ఏమంటున్నాడరా,
2: రామబంటిటకు రా తగరు, రావణ బ్రహ్మంటే ఎవరు, ఎగిరి వచ్చావు ఎంత పొగరు, ఎవరురా నీ పేరు ఎవరు, ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు
3: కోటి,
2: ఏమిరా పలకకున్నావు, ఎందుండి వచ్చావు ఎందుకని వచ్చావు, ఏమిరా పలకకున్నావు
3: కోటి,
2: ఏమిరా పలకకున్నావు.
0: ఈ మాటలు విన్న రాంబంటుడు ఉగ్రుడై లంకేశ్వరునితో ఏమంటున్నాడంటే,

0: అంతటా సర్రున ఖడ్గం తీశాడు రావణాసురుడు. కాని దూతను చంపటం న్యాయం కాదని విభీషణుడు వెంటనే వారించాడు.
1: అదిరా, నిజమైన రాజనీతి అంటే
0: కోతికి ప్రియమైనది వాలం కనుక హనుమంతుని తోకకి నిప్పండించమని ఆజ్ఞాపించాడు ఆ రావణాసురుడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే

సీతమ్మ లంకలో ఉందని తెలిసి వెంటనే శ్రీరాముడు సుగ్రీవాది వానర వీరులతో సముద్ర తీరం చేరారు. అక్కడ శ్రీరాముడు నల నీల వానర హనుమాంగద జాంబవంతుల సహాయంతో వారధి నిర్మించి నీరతి దాటారు. అక్కడ త్రికూటాచల శిఖరం మీద విశ్వకర్మ నిర్మించిన సువర్ణలంకను ధగధగమంటూ దివ్యంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ చూసి అందరూ ఆశ్చర్యచకితులైపోయారు. అయితే మర్యాద పురుషోత్తుడైన పురుషోత్తముడైన శ్రీరాముడు మాత్రం వానర యువరాజైన అంగదుని రాయబారిగా పంపాడు. కాని నిలువెల్లా కామంతో మోహంతో మిడిసిపడుతున్న ఆ రావణాసురుడు రాయబారి మాట లెక్క చేయక, రాముని పరాక్రమం తెలియక రామరావణ యుద్ధాన్ని కాలు తీశాడు. వెంటనే బ్రోగింది సమరభేరి, ఏ విధంగానూ చూడరా.

0: శ్రీరాముడు సీతమ్మను అగ్ని పరీక్ష చేయమని కోరాడు. వెంటనే సీతమ్మ అగ్నిలోకి దూకింది. మాయ నిప్పులో కలిసిపోయింది. నిజం మాయలోంచి నిగ్గు తేలి క్షేమంగా బయటకొచ్చింది. ఇప్పటి వరకు ఉన్న మాయ సీత తన పాత్ర ముగియడంతో అగ్నిలో అంతర్లీనమైపోయింది.
1: అవునురా,
0: జానకి నిజానికి జనని ఈ జగానికి. సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి తన శక్తిని తిరిగి పొంది పునీతమై పావనమై స్వాతిముత్యమై జగదీశ్వరునికి ఇల్లాలిగా బయటకు వెలువడింది. లోకం నచ్చిన లోకం మెచ్చిన మహత్కార్యాన్ని చోటు చేసుకుంది.
1: ఆహా,
0: కట్టకడపటికి శ్రీ సీతారామలక్ష్మణులు పుష్పక విమానమెక్కి అందరూ కలిసి అయోధ్యను చేరారు. అక్కడ శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడై ధర్మమూర్తిగా యుగధర్మాన్ని స్థాపించిన వాడే. రామరాజ్యమే ప్రేమరాజ్యమనిపించాడు. యుగ యుగాలకి ఆదర్శంగా నిలిచాడు.
1: ఆహా,
0: ఇంతటి మహద్భాగ్యాన్ని మన అందరికీ ప్రసాదించిన సాయిరామునికి హృదయపూర్వకంగా మమ్ము మేము అర్పించుకుంటూ ఇప్పుడు మనందరమూ కలిసి సాయిరాముని భజన చేద్దాం.

0: పరమపద సోపానత్రయాన్ని రామాయణానికి అన్వయిస్తూ స్వామి విద్యార్థులు రఘురామ్ గారు, సాయి ప్రభాకర్ గారు, అరవింద్ సాయి గారు వినిపించిన బుర్రకథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి ఫణిబాల గారు, హార్మోనియంపై సిజీ ప్రకాష్ గారు, మృదంగంపై సుధీర్ గారు, క్యాషోపై అనిరుద్ధ్ గారు.
1: రేడియో సాయి శ్రోతలందరికీ స్వర తరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.
2: ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపుడు, సర్వజగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి భగవాను దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. స్వామి, మెడక్ జిల్లా నుండి మీ దివ్య సన్నిధికి సుమారు 2000 మంది భక్తులు దయచేసి మీ దివ్య దర్శన సౌభాగ్యాన్ని పొందారు. స్వామి, మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి. స్వామి, మీ పదములు పసిడి తలపులు, అట్లాంటి మీ పాదాలను చేరుకుని మాదొక్కటే ప్రార్థన, యావన్ మానవాళికి సద్బుద్ధిని, శాంతి సౌభాగ్యాల్ని ప్రసాదించండి. జై సాయిరాం.

స్వామి, ఈ ప్రశాంతి నిలయం ప్రేమచరులు కురిపించే బృందావనం. అందుకే నీ పాదాలను శరణంటి ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకున్నాం. స్వామి, కరుణ చూపి మమ్మల్ని ఆదరించు. పాల జనదిశలో పవడించే రూపము, కాల సూర్య చంద్రాగ్ని గల రూపము, మేలిమి వైకుంఠాన మెరసిన రూపము, వేదాంత వేత్తలకెల్లా వెదికేటి రూపము, ఆది అంతములేని నీ దివ్య సుందర రూపాన్ని మేము నిరంతరము ధ్యానిస్తాం స్వామీ.

స్వామి, మాది ఎంతటి భాగ్యము, ఎంతటి సౌభాగ్యము. త్రేతాయుగం నాటి రాముడు, ద్వాపరయుగం నాటి కృష్ణుడు, ఈ రూపాలు మా ప్రార్థనను మన్నించి భూమి మీదకి సత్యసాయిగా వచ్చావు స్వామి నీవు. ఈనాడు మమ్మల్ని అందరినీ నీ యొక్క కృపాదృష్టితో కరుణించి పాలించావు స్వామి, మీకు మా కృతజ్ఞతాంజలి.

స్వామి, చిత్రావతి నదీ తీరంలో ఒక పల్లెలో నీవు జన్మించినప్పుడు మాకు ఒక్కటే గుర్తొస్తుంది స్వామి, వ్రేపల్లెలో పుట్టిన ఆ చిన్ని కృష్ణుడే గుర్తొస్తాడు. స్వామి, నీవే మా సాయి కృష్ణుడివి, నీవే నేను నమ్మిన దైవానివి.

స్వామి, నీకు కోటి దండాలు. మాకు మేడలొద్దు, మిద్దెలొద్దు, ఆటలొద్దు, పాటలొద్దు స్వామి. నీ అండ ఉంటే అంతకంటే మాకింక ఏమీ అవసరం లేదు స్వామి. నీవే మా సర్వస్వం.

స్వామి, ప్రేమరాజ్యమే రామరాజ్యమన్నావు. సేవను మించిన సాధన లేదని శంఖారావం చేశావు. గ్రామసేవయే రామసేవని ఆచరించి చూపించావు. చల్లని ఒడిలో దీనుల చేర్చి తల్లి ప్రేమ అందించావు. స్వామి, నీవే సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడుగా సత్యసాయిగా అవతరించి మానవజాతిని మహోన్నతంగా తీర్చిదిద్ది సత్యధర్మ శాంతి ప్రేమల స్వర్ణయుగం స్థాపించావు స్వామి.

స్వామి, మాతృమూర్తి ఈశ్వరమ్మ ఎంత ప్రేమతో నిన్ను యాలలూపిందో మాకు తెలియదు, కాని ఈనాడు మా హృదయంలో నిన్ను కౌశల్యల దేవకిల మా హృదయంలో ఉయ్యాలలూపాలనుంది స్వామి. నీ పాదాలు పావనని పట్టాలని ఉంది, నీ వేణుగానమై మాకు పులకించాలని ఉంది. జై సాయిరాం.

श्याम।

ವೆಂಕಟಹರಣ ಶ್ರೀ ಸಾಯಿ ರಮಣ.

kami tu balik nyamuk.